శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 105.5 మెగాహెడ్స్పై ఈరోజు మా ప్రసారాలు ప్రారంభం. శక సంవత్సరం 1948, ఆశ్వయుజమాసం 13వ రోజు, క్రీస్తు శకం 2026, అక్టోబర్ నెల 5వ తేదీ సోమవారం. నిలయంలో సమయం 5 గంటల 58 నిమిషాల 50 సెకండ్లు. శుభోదయం.

ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్పై తిరుపతి ఎఫ్ఎం వింటున్నారు. ఇప్పుడు ప్రబోధ గీతం, దేశభక్తి గీతాన్ని విందాం.

0: Ottawa as both sides aim to conclude the trade pact by the end of 2026. In football, defending champions Mohun Bagan Super Giant has defeated Punjab FC 4-3 on penalties in the IFA Shield 2026 semi-final in Kolkata yesterday, securing their spot in the final. The match ended goalless after 120 minutes, leading to a penalty shootout. And that is the end of this news bulletin.
1: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్పై తిరుపతి ఎఫ్ఎం వింటున్నారు. ఇప్పుడు భక్తిరంజని కార్యక్రమంలో శివభక్తి గీతాలను వింటారు.

0: ఇంతవరకు భక్తిరంజని కార్యక్రమంలో శివభక్తి గీతాలను విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెర్ట్స్ పై తిరుపతి ఎఫ్ఎం వింటున్నారు. ఇప్పుడు సూక్తి ముక్తావళి వింటారు. వ్యాఖ్యానం శ్రీమతి జి రాజేశ్వరి.
1: ధన్ ధారణే అనే ధాతువు నుండి ధర్మశబ్దం పుట్టింది. ధారణం అంటే మోయడం అనే అర్థం. ధారణ పాలన లక్షణాన్ని కలిగి అటు అశేష భూమండలం యొక్క నిలకడకు, ఇటు సర్వజీవరాశుల యొక్క మనుగడకు మూలాధారమైందే ధర్మము. ధర్మో విశ్వస్య జగతః ప్రతిష్ట అని ఉపనిషద్వాక్యం. అంటే సమస్త ప్రపంచపు నిలకడకు ధర్మమే మూలాధారము. ఈ సువిశాల భూమండలమంతా నిరాధార ప్రదేశంలో తిరుగుతోంది కదా, ధర్మమే ఆధారస్తంభంగా దానికి అమరి ఉంది. మహాభారతం కూడా ఈ విషయాన్ని సమర్థించింది. ధారణ ధర్మ ఇచ్చాహు, ధర్మో ధారయతే ప్రజాః, యత్స్యాత్ ధారణ సంయుక్తః సధర్మ ఇతి విశృతః. ధారణం అంటే ప్రపంచాన్ని మోయడం. ఈ లక్షణాన్ని బట్టే ధర్మశబ్దానికి ధర్మమనే పేరు సార్థకమైంది. కాబట్టి ఈ భూమండలం మీద సర్వజీవకోటిని మోస్తున్నందువలన ధర్మమనే పేరు సార్థకమైంది. ఒక్క మాటలో చెప్పాలంటే ధర్మమనేది సమస్త జీవకోటి.

0: మనిషికి జీవనాడి. ఇలాంటి స్వధర్మాన్ని కాపాడిన వారిని ఆ ధర్మమే కాపాడుతుందని, ధర్మాన్ని విస్మరించిన వాణ్ణి అదే నశింపజేస్తుందని మహాభారతం చెప్పింది. అదే ధర్మో రక్షతి రక్షితః. ధర్మం రెండు రకాలు, స్వధర్మం, పరధర్మం. ఎన్ని శాస్త్రాల్ని గ్రంథాల్ని ఆపోసన పట్టినా, వేదాంతాన్ని క్షుణ్ణంగా అర్థం చేసుకున్నా, గొప్ప విజ్ఞానిగా పేరు పొందినా, కొన్ని కొన్ని సమయాల్లో చిరాకులు, పరాకులు, వేదనలు తప్పవు. మనసు మారుమూల ఎక్కడో ఏదో ఒక వ్యధ తప్పనిసరి. ఎందుకని ఆలోచిస్తే స్వధర్మ స్వభావమెరిగే సంస్కారం లేకపోవటం వల్ల అని తెలుస్తుంది. స్వధర్మమంటే ఏమిటి? భగవద్గీత ఇలా చెబుతోంది, సదృశం చేష్టతే స్వస్యాః ప్రకృతే జ్ఞానవానపి ప్రకృతిం యాంతి భూతాని నిగ్రహః కిం కరిష్యతి. స్వభావ సిద్ధంగా వచ్చినవే స్వధర్మాలు. మనిషి ఎంత ఎదిగినా స్వభావ ప్రవృత్తిని మాత్రం విడిచిపెట్టలేడు. అది సహజంగా పుట్టుకతో అబ్బినటువంటిది. ఆ ప్రకృతిని మనం తెచ్చిపెట్టుకున్న విజ్ఞానం అధిగమించలేదు. ఆ సహజ ప్రవృత్తే సంస్కారానికి మూలం. వికారాలను అణుచుకుని సంయమనంతో భావోన్నతిని సాధించుకోవడమే సంస్కారం, అదో ప్రజ్ఞ. వికారాలను అణుచుకునే భావ ప్రకారాలే సంస్కారం. మనలో ఉన్న సహజ ప్రవృత్తిని క్రమపద్ధతిలో ఉంచుకోవడమే సంస్కారం. సంస్కారం వల్ల మనకు ఒక అంతఃసుఖం లభిస్తుంది. అదొక దివ్యానుభూతి, మనల్ని సుశిక్షితం చేయగల శక్తి. శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మాత్ స్వనుష్ఠితాత్. స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహః. దేశకాల పరిస్థితుల్లో వచ్చే మార్పుల ప్రభావం వల్ల స్వధర్మంలో కొన్ని దోషాలు కనిపించినా మనకు శ్రేయస్సునిచ్చేది అదే. అది చావైనా మనకు శ్రేయమే. పరధర్మాచరణ ఊహల్లో కూడా సాధ్యపడదు, సత్ఫలితాన్నివ్వదు. అదొక అవ్యవస్థకు మూలమవుతుంది. సృష్టిలో ఏ జీవికి స్వధర్మమా పరధర్మమా అనే సందేహం రాదు. ఏ జీవి ఆ జాతి ధర్మానుసారం మనగలుగుతున్నాయి. చెట్టు చెట్టులాగా, కుక్క కుక్కలాగా, పిట్ట పిట్టలాగా, అన్ని వాటి వాటి పరిధిలో అవి సుఖంగా ఉన్నాయి. ఒక్క మనిషి మాత్రమే స్వధర్మ పరధర్మాల మధ్య నలిగిపోతున్నాడు. పరధర్మాన్ని ఆచరించకపోతే ఎదగగలమా అని కొందరి సందేహం. ఆ ధర్మమే జీవన సారథి. ఎదగడమంటే స్వధర్మాన్ని విడిచిపెట్టడం కాదు, హృదయ ధర్మాన్ని అనుసరించే చైతన్యాన్ని కోల్పోకుండా ఉండటమే మన మౌలిక ధర్మం. స్వధర్మాన్ని ఇనుమడింపజేసే పక్షంలో పరధర్మాచరణ శ్రేయస్సునే కలిగిస్తుంది. పరధర్మాచరణలో లభించే నవ్యత కంటే స్వధర్మంలోని దివ్యతను గుర్తించడం, అనుభూతించడం మన మహాధర్మం. వర్ణాశ్రమ ధర్మాలను, కులధర్మాలను అనుసరించి స్వధర్మముండదు. యుగధర్మానుసారం అంతఃకరణకు అలా అనిపించవచ్చు. ఉదాహరణకు మోక్షం కావాలంటే దానికి చేయవలసిన వాణిని విడిచి వ్యతిరేకంగా చేస్తే ఎలా? సహజంగానే సొంతమైన అంతఃకరణ ప్రవృత్తికి ధర్మబద్ధమైన స్వాభావికమైన కర్మే స్వధర్మము. రాగద్వేషాల్ని, మోహము, అసూయ, అహంకారాదుల్ని ఎదిరించి గెలవడమే స్వధర్మం. స్వధర్మాల్ని విస్మరిస్తే ఫలితం ఎలా ఉంటుంది? పాలకులు గాని, పాలితులు గాని ఎవరైనా స్వధర్మాన్ని విస్మరిస్తే ఏం జరుగుతుందో ఆత్రేయ సంహిత చెప్పింది. అదేమంటే తమ తమ ధర్మాల్ని అతిక్రమించి మిగతా వాళ్లను కూడా అధర్మం వైపుకు ఎవరైతే మరలిస్తారో, పాలకులు అధర్మాన్ని ప్రోత్సహిస్తారో, అప్పుడు ప్రకృతిలోని వాయు, జల, కాంత్యాదుల్లో విషమమైన ప్రాణాపాయకర మార్పులు ఏర్పడి ఆ మార్పు వాయు జలాదులంతటా వ్యాపిస్తుంది. దానివల్ల రకరకాల అంతుపట్టని వ్యాధులు ప్రజానష్టాన్ని కలిగిస్తాయి. పాడి పంటలు, పచ్చదనం వాడి మాడిపోతాయి. అకాల మరణాలు సంభవిస్తాయి. ఇలా ప్రజానాశనానికి మూలమవుతుంది. వర్షాలు ఉండవు, వచ్చినా పంటకు ప్రజలకు కష్టాన్ని నష్టాన్ని మిగిల్చే విధంగా ఉంటాయి. ఇలా అనేకమైన ఉపద్రవాలు సహజంగానే వాటిల్లుతాయి. నేడు దేశంలో ప్రబలుతున్న దారుణ, దుస్సహ, దుర్భర సంఘటనలే ఇందుకు ప్రత్యక్ష నిదర్శనాలు. తేనెపట్టలో తేనెటీగలు కొంచెం కొంచెం తేనెను ప్రతిరోజూ ఎలా దాచుకుంటాయో, తమకు ఇతరులకు ప్రయోజనకరంగా ఉంటున్నాయో మనం గమనించాలి. మనం కూడా క్షణక్షణం ధర్మాచరణే కర్తవ్యంగా జీవించాలి. అలా జీవించాడు కాబట్టే శ్రీరాముడు ధర్మస్వరూపుడుగా కీర్తించబడ్డాడు, భగవంతునిగా భాసించాడు. అటువంటి ధర్మ మార్గమే మనకు సర్వకాల సర్వావస్థల్లోనూ శిరోధార్యం కావాలి.
1: ఇంతవరకు సూక్తి ముక్తావళి విన్నారు. వ్యాఖ్యానం శ్రీమతి జి రాజేశ్వరి. ఆకాశవాణి తిరుపతి కేంద్రం. ఇప్పుడు విందాం పొలం కబుర్లు.
2: శుభోదయం రైతుమిత్రులకు, నమస్కారం. ఈనాటి పొలం కబుర్లలో ఎరువుల వినియోగంలో రైతులకు సూచనలు. వేరుశనగ కంది పంటల సస్యరక్షణలో ఎర్ర పంటల ప్రాధాన్యత, అట్లే వేరుశనగలో నీటి యాజమాన్యం అన్న విషయాల గురించి తెలుసుకుందామా?

ఇస్తుంది. అంతేకాకుండా సూక్ష్మధాతువులైన జింక్, మ్యాంగనీస్, ఇనుము యొక్క లభ్యత తగ్గి పంట దిగుబడి గణనీయంగా తగ్గడంతో పాటు పంటపై ఖర్చు కూడా అధికమవుతుంది. భూసార పరీక్ష ఫలితాలకు అనుగుణంగా రసాయనిక ఎరువులతో పాటు సేంద్రియ ఎరువుల వాడకాన్ని చేపడితే సమగ్ర పోషక యాజమాన్యం జరుగుతుంది. వ్యవసాయ శాఖ సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించడానికి పచ్చిరొట్ట విత్తనాలను సబ్సిడీపై రైతులకు అందిస్తూ ఉన్నారు. తొలకరి వర్షాల సహాయంతో పచ్చిరొట్ట పంటలను, అంటే జీలుగా పిల్లి పెసర పండించి వాటిని 45 రోజుల తర్వాత కలయదున్నాలి. పచ్చిరొట్టకు అనువు కాని పరిస్థితుల్లో FIM కానీ పశువుల పెంటను వాడి 3వ వంతు నత్రజని అవసరాలను తీర్చవచ్చు. 10 కేజీల జీవన ఎరువులు, 3 లేదా 4 టన్నుల పచ్చిరొట్ట ఎరువులు వాడినట్లయితే దిగుబడులు గణనీయంగా పెరిగి ఎరువులపై ఖర్చు కూడా తగ్గుతుంది. నత్రజని ఎరువులను దుక్కిలో గాని పైపాటుగా గాని పైరుకు సూచించిన మోతాదు మాత్రమే వేయాలి. నత్రజని ఎరువును అధికంగా వాడినట్లయితే పంట శాకీయోత్పత్తి మాత్రమే జరిగి ఏపుగా పెరిగి చీడపీడలు అధికమై దిగుబడులు గణనీయంగా తగ్గే అవకాశం ఉంది. భాస్వరం ఎరువులను దుక్కిలో మాత్రమే వేయాలి. పైపాటుగా వేసినట్లయితే అది పంటకు అందక రైతన్నలకు అధిక భారమవుతుంది. లభ్యం కాని భాస్వరం నేలలో 130 నుండి 270 కేజీలు ఉన్నట్లు భూసార విశ్లేషణ ఫలితాలు తెలుపుతూ ఉన్నాయి. భూసారాన్ని లభ్యరూపంగా మార్చి పంటకు అందించే బ్యాక్టీరియాను వాడి భాస్వరపు ఎరువుల వాడకాన్ని తగ్గించవచ్చు. దీనివల్ల రైతుమిత్రులకు ఖర్చు కూడా తగ్గుతుంది. ఇదే కాకుండా మొక్కలు భాస్వరంతో పాటు ఇనుము, మెగ్నీషియం మొదలగు సూక్ష్మధాతువులను తీసుకుంటుంది. రైతులు DAPతో పాటు కాంప్లెక్స్ ఎరువులను పైపాటుగా వాడుతూ ఉన్నారు. ఈ ఎరువులను పైపాటుగా వినియోగం మానివేసి హెక్టారుకు సుమారు 1000 రూపాయలు ఆదా చేయవచ్చు. పొటాష్ ఎరువును సూచించిన మోతాదులో దుక్కిలో పైపాటుగా కూడా అందించవచ్చు. పొటాష్ ఎరువును వాడినట్లయితే చీడపీడలను తట్టుకుని నాణ్యమైన దిగుబడులను పొందవచ్చు. పొటాష్ ఎరువు పైరుకు ఇతర పోషకాలను సమగ్రంగా తీసుకోవడానికి దోహదపడుతుంది. నేలలో లభ్య పొటాష్ 75 కేజీల కంటే ఎక్కువగా ఉన్నట్లయితే పొటాష్ ఎరువు వాడకం హెక్టారుకు 50 కేజీల నుండి 30 కేజీల వరకు తగ్గించవచ్చు. తద్వారా హెక్టారుకు సుమారు 500 రూపాయలు ఆదా అవుతుంది. సమగ్ర సస్యరక్షణ పొలంబడుల కార్యక్రమాల ద్వారా క్రిమి సంహారక మందుల వినియోగాన్ని 80% మంది రైతుమిత్రులు తగ్గించగలిగారు. ఇదే స్ఫూర్తితో అవసరమైన మేర రసాయనిక ఎరువులతో పాటు సేంద్రియ ఎరువులను వినియోగించి సమగ్ర పోషక యాజమాన్యం ఆచరించి తక్కువ ఖర్చుతో పర్యావరణానికి హాని కలగని నాణ్యమైన అధిక దిగుబడులను పొందవచ్చు. నేల, నీరు మొదలైన సహజ వనరులను మెరుగైన వ్యవసాయ పద్ధతులను ఉపయోగించి భావితరాలకు అందజేయవలసిన బాధ్యత మనందరిపైన ఉందని గుర్తించాలి. ఇక వేరుశెనగ, కంది పంటల సస్యరక్షణలో ఎర్రపంటల ప్రాధాన్యత అన్న విషయానికి వస్తే, వివిధ సముదాయాలకు చెందిన పురుగులు పలు పంటలపైన ఆశించి జీవించగలిగినప్పటికీ కొన్ని రకాల పంటలను ఎక్కువగా ఇష్టపడతాయి. ప్రధాన పంటలలో వీటిని అక్కడక్కడా విత్తుకుని ఈ పురుగుల దృష్టిని మరల్చవచ్చు. వీటిని ఎర్రపంటలు లేదా ఆకర్షణ పంటలు అంటారు. ప్రధాన పంటలో మిశ్రమ పంటగా లేదా అంతర పంటగా లేదా పంట చుట్టూ కంచె పంటగా కూడా వేసుకోవచ్చు. ఎర్రపంటలు పురుగులను ఆకర్షిస్తాయి కాబట్టి ఆకర్షించబడిన పురుగులను సమగ్ర సస్యరక్షణ చర్యల ద్వారా నివారించుకోవాలి. వేరుశెనగ పంటలో ఎర్రపంటగా ఆముదం లేదా అలసంద పంటను వేయాలి. వెర్రి ఆముదం లేదా జిల్లేడు మొక్కలను పొలంలో అక్కడక్కడ వేసినట్లయితే ఎర్రగొంగలి పురుగులు వీటి వద్దకు ఇష్టంగా చేరుకుంటాయి. ఈ విధంగా ఆశించిన పురుగులను ఏరి గుట్టగా పోసి తగులబెట్టాలి. పొగాకు లద్ది పురుగును ఆకర్షించడానికి ఎకరా వేరుశెనగ పంటలో 30 నుండి 40 మొక్కలు ఆముదం, పొద్దుతిరుగుడు పంటలను ఎర్రపంటలుగా వేసుకుని వాటిపై గుడ్ల సముదాయాన్ని, పిల్ల పురుగులను గుర్తించి ఏరి నాశనం చేయాలి. వీటి ద్వారా పురుగు ఉనికిని, ఉధృతిని అంచనా వేసుకుని సరైన సమయంలో సస్యరక్షణ చర్యలు చేపట్టవచ్చు. వేరుశెనగ పంటలో 7 సార్లకు 1 సార్లు చొప్పున జొన్న లేదా సజ్జ వంటి పంటలను వేసినట్లయితే మొవ్వుకుళ్ళు, కాండం కుళ్ళు, వేరుపురుగు, తిక్క ఆకుమచ్చ తెగులను పంటను ఆశించకుండా చేయవచ్చు. వేరుశెనగ పంట చుట్టూ 4 వరుసలలో జొన్న లేదా సజ్జ,
లేదా

మొక్కజొన్న వంటి పంటలను కంచె పంటలుగా వేయడం ద్వారా గాలి తామర పురుగుల ద్వారా వచ్చే పుప్పొడి రేణువుల వ్యాప్తిని నిరోధించి తద్వారా కాండం కుళ్ళు వైరస్ తెగులను అరికట్టవచ్చు. కంది పంటలో ఎర్ర పంటలుగా పెసర, మినుము, నువ్వులు వంటి స్వల్పకాలిక పంటలను 1:2 లేదా 1:3 నిష్పత్తిలో వేసుకుంటే ఆకు చుట్టు పురుగు, కాయ తొలిచే పురుగును చాలా వరకు నివారించవచ్చు. పొలం చుట్టూ 4 సార్లు జొన్నను రక్షిత పైరుగా నాటుకుని కంది పంట నాశించే పురుగుల దృష్టిని ఈ ఎర్ర పంటల మీదకు మరల్చవచ్చు. ఇక వేరుశనగలో నీటి యాజమాన్యం విషయానికి వస్తే, వర్షాధార పంటకు పైరు మొలిచిన 15 నుండి 20 రోజుల్లోపు ఎకరానికి 5 టన్నుల వేరుశనగ పొట్టును పొలంపై పరచాలి. బెట్ట పరిస్థితుల్లో పొడి సున్నం లీటర్ నీటికి 50 గ్రాముల చొప్పున కలిపి పైరుపై పిచికారీ చేసి మొక్కల ద్వారా ఆవిరైపోయే నీటి నష్టాన్ని తగ్గించవచ్చు. బెట్ట నుండి పైరు త్వరగా కోలుకోవడానికి లీటర్ నీటికి 20 గ్రాముల యూరియాని కలిపి పిచికారీ చేయాలి. వేరుశనగకు 400 నుండి 450 మిల్లీమీటర్లు నీరు అవసరమవుతుంది. తేలిక నేలల్లో 8 నుండి 9 తడులు పెడితే సరిపోతుంది. విత్తే ముందు నేల బాగా తడిచేటట్లు నారు పెట్టి తగినంత చెమ్మ ఉన్నప్పుడు విత్తనం వేయాలి. 2వ తడిని విత్తిన 20 నుండి 25 రోజులకు, అంటే మొదట పూత దశలో ఇవ్వాలి. తర్వాత తడులు నేల లక్షణం, బంకమట్టి శాతాన్ని అనుసరించి 7 నుండి 10 రోజుల వ్యవధిలో పెట్టాలి. ఆఖరి తడి పంట కోతకు 15 రోజుల ముందు ఇవ్వాలి. ఊడలు దిగే దశ నుండి కాయలు ఊరే దశ వరకు, అంటే విత్తిన 45-50 రోజుల నుండి 85-90 రోజుల వరకు అన్నమాట సున్నితమైంది. కనుక ఈ దశలో నీరు సక్రమంగా తగు మోతాదులో కట్టుకోవాలి. నీటిని తుంపర్లు, అంటే స్ప్రింక్లర్ల ద్వారా ఇచ్చినట్లయితే 25% సాగునీటి ఆదాతో పాటు దిగుబడి పెరుగుతుంది. డ్రిప్ పద్ధతిలో సాగు చేసేటప్పుడు 90x90 సెంటీమీటర్ల దూరంలో డ్రిప్పర్లు ఏర్పాటు చేసుకుని కాయ ఏర్పడే దశ వరకు ప్రతి 3 రోజులకు ఒకసారి 10 మిల్లీమీటర్ నీరు సరిపోతుంది. ఆ తర్వాత ప్రతి 2 రోజులకు 1 తడి 10 మిల్లీమీటర్ చొప్పున ఇవ్వాలి.

ఇంతవరకు పొలం కబుర్లు విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 MHz పై తిరుపతి ఎఫ్ఎం వింటున్నారు. సమయం 6:45 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలను వింటారు విజయవాడ కేంద్రం నుండి.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పోపూరి మురళీకృష్ణ ప్రసాద్. ముఖ్యాంశాలు. వైఎస్ఆర్ కడప జిల్లాలో జల్జీవన్ మిషన్ అమరజీవి జలధార కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ ఈరోజు ప్రారంభిస్తారు. ఉద్యాన పంటల సాగుతో రైతులు అధిక లాభాలు పొందవచ్చని కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ సహాయ మంత్రి రామ్నాథ్ ఠాకూర్ తెలిపారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి సహకార సంఘాలు కీలకమని కేంద్ర బొగ్గుగల్న శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లో ఆరోగ్య పర్యాటకం, ఆరోగ్య కేంద్రాల అభివృద్దికి చర్యలు తీసుకుంటున్నామని పర్యాటక శాఖ మంత్రి కన్నుల దుర్గేష్ వెల్లడించారు. వైఎస్ఆర్ కడప జిల్లా ప్రొద్దుటూరులో జల్జీవన్ మిషన్ అమరజీవి జలధార కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ ఈరోజు ప్రారంభిస్తారు. ఇందులో భాగంగా పర్యటన ఏర్పాట్లను జిల్లా ఇన్ఛార్జి మంత్రి ఎస్ సవిత నిన్న పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, రాష్ట్ర వ్యాప్తంగా 30,000 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో

0: 15,315 నీటి సరఫరాలను చేపట్టనున్నామని తెలిపారు.
1: మరి కడప జిల్లాలో ప్రొద్దుటూరు నియోజకవర్గంలో ప్రజలకు మరి సాగునీరుతో పాటు త్రాగునీరు కూడా ఇవ్వాలనే గొప్ప సంకల్పంతో మరి జల్ జీవన్ మిషన్ ప్రారంభిస్తున్నామన్న విషయం కూడా తెలియజేస్తూ మరి 30,000 కోట్ల రూపాయలతో రాష్ట్ర వ్యాప్తంగా జల్ జీవన్ మిషన్ మరి ప్రారంభిస్తున్నామన్న విషయం కూడా తెలియజేసి సుమారుగా 100,000 మంది దాకా రావచ్చు అనే అంచనా ఉంది. మరి 100,000 మంది వచ్చినప్పుడు ఏ విధంగా సదుపాయాలు ఉండాలి, వారికి భోజన వసతి కావచ్చు, ట్రాన్స్పోర్ట్ విషయం కావచ్చు, ట్రాఫిక్, మెడికల్ మరి వాష్రూమ్స్ కావచ్చు, అన్ని విధాలుగా మరి ఏర్పాట్లు కూడా పరిశీలిస్తున్నామన్న విషయం కూడా తెలియజేస్తున్నారు.
0: రైతుల సంక్షేమం, పేదల గృహ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం అదనపు నిధులు, అనుమతులు ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కోరారు. ఈ మేరకు కేంద్ర వ్యవసాయ గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్కు 2 వేర్వేరు లేఖలు రాశారు. ఖరీఫ్ 2026లో పీఎం ఆశా పథకం కింద 9 రకాల పంటలను ఆంధ్రప్రదేశ్ మార్క్ ఫెడ్ ద్వారా 100% కొనుగోలు చేసేందుకు ముందస్తు అనుమతి ఇవ్వాలని కోరారు. అలాగే హౌసింగ్ ఫర్ ఆల్ కార్యక్రమంలో భాగంగా మరో 6 లక్షల ఇళ్లను మంజూరు చేయాలని కోరారు. ఉద్యాన పంటల సాగుతో రైతులు అధిక లాభాలు పొందవచ్చని కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ సహాయ మంత్రి రామ్నాథ్ ఠాకూర్ అన్నారు. ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాళహస్తి పర్యటనలో భాగంగా వేడం గ్రామంలో సాగు చేస్తున్న ఉద్యాన పంటలను కేంద్ర మంత్రి నిన్న పరిశీలించారు. ఈ సందర్భంగా రైతు ఆదాయ వనరుల గురించి అడిగి తెలుసుకున్నారు. రైతులకు గిడ్డంగులు, ట్రాక్టర్లు, ఇతర వ్యవసాయ పరికరాలను మరింత అందుబాటులోకి తీసుకురావాలని బీజేపీ రాష్ట ఉపాధ్యకులు కోవల ఆనంద్ కేంద్ర మంత్రికి వినతిపత్రం అందజేశారు. కాగా అంతకుముందు కేంద్ర మంత్రి శ్రీ జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామివార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి సహకార సంఘాలు కీలకమని కేంద్ర బొగ్గుగనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. మెదక్ జిల్లా తూప్రాన్ మండలం బ్రాహ్మణపల్లిలో అమూల్ సంస్థకు చెందిన సాబర్ డైరీ తెలంగాణ ప్రాజెక్టుకు కేంద్ర మంత్రి నిన్న భూమి పూజ చేశారు. అనంతరం కిషన్ రెడ్డి మాట్లాడుతూ పాల ఉత్పత్తిలో భారత్ ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉందని తెలిపారు. శ్వేత విప్లవంలో తెలంగాణ కీలక పాత్ర పోషించాలని, రాష్ట్రంలో కొత్తగా 1,525 సహకార సంఘాలు ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందని కిషన్ రెడ్డి తెలియజేస్తూ,
2: మన తెలంగాణ రాష్ట్రంలోని పాడి రైతుల యొక్క ఆర్థిక భవిష్యత్తుకు మరింత బలోపేతం వేస్తూ భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రంలోని అన్ని గ్రామాలలో ఉన్నటువంటి రైతాంగానికి ఒక దిక్సూచిలాగా ఈ యొక్క కొత్త అడుగు ఈ భూమి పూజ కార్యక్రమం అని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. దాదాపు 400 కోట్ల రూపాయల పెట్టుబడితో అమూల్ బ్రాండ్కు సంబంధించినటువంటి ఈ డైరీ ప్లాంట్ ఏర్పాటు కాబోతుందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను.
0: సంక్షేమ వసతి గృహాల విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించాలని ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీబాల వీరాంజనేయ స్వామి అధికారులను ఆదేశించారు. చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య జిల్లాల సంక్షేమ శాఖ అధికారులతో తిరుపతిలో మంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విద్యార్థులకు ప్రభుత్వం అందిస్తున్న దుస్తులు, బూట్లు వంటి సౌకర్యాలు ప్రతి ఒక్కరికి తప్పనిసరిగా అందించాలని సూచించారు. 10వ తరగతి ఇంటర్మీడియట్ పరీక్షల్లో 100% ఉత్తీర్ణత సాధించేలా ప్రత్యేక ప్రణాళిక రూపొందించాలని, విద్యార్థుల ప్రగతి నిరంతరం పర్యవేక్షించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
3: ప్రజాసేవతో దేశసేవలో భాగంగా ఒక జిల్లా ఒక ఉత్పత్తి అన్న అంశంపై ప్రాంతీయ వార్తా విభాగం ప్రత్యేక కార్యక్రమం ఈరోజు ఉదయం 10 గంటలకు ప్రసారమవుతుంది. అలాగే వామపక్ష తీవ్రవాద రహిత భారత్ అంశంపై ప్రత్యేక కార్యక్రమం ఈరోజు ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది.
0: వైద్య రంగంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన పెంపొందించేందుకు వైద్య సదస్సులు దోహదపడతాయని ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ఇండియన్ సొసైటీ ఆఫ్ ఎలక్ట్రోకార్డియాలజీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఐసెకాన్ 2026 జాతీయ వైద్య సదస్సులో మంత్రి నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్టంలో ఆరోగ్య పర్యాటకం, ఆరోగ్య కేంద్రాల అభివృద్దికి వైద్యులు సహకరించాలని కోరారు. ఇతర ప్రాంతాల నుంచి చికిత్స కోసం వచ్చేవారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచిస్తూ,
4: మెడికల్ టూరిజం ను కూడా అభివృద్ది చేయాల్సిన అవసరం ఉంది రాష్ట్రంలో. ఎందుకంటే రాష్ట్రంలో అనేక పెద్ద పెద్ద హాస్పిటల్స్, మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ వచ్చాయి. అందువల్ల వేరే ప్రాంతాల నుంచి చాలా మంది ఇక్కడికి వచ్చి చికిత్స చేయించుకుంటున్నారు. కనుక మెడికల్ టూరిజం ని, వెల్నెస్ సెంటర్స్ ని ఏర్పాటు చేయడంలో డాక్టర్లందరూ కూడా కీలకమైన పాత్ర పోషించాలని కోరాను. ఈ డెలిబరేషన్స్ ఏవైతే ఉన్నాయో వీటి ద్వారా పేద ప్రజలకి, సామాన్య మానవులకు కూడా గుండె జబ్బుల విషయంలో పూర్తి అవగాహన వచ్చి తద్వారా వాళ్ళ ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకునే విధంగా కృషి చేసే విధంగా ఈ కాన్ఫరెన్స్ ఉండాలి.

0: అనేటువంటి మాట వారికి తెలియజెప్పాం.
1: ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లా టెక్కలి ఇచ్చాపురం జాతీయ రహదారి మరమ్మతు పనులు తక్షణమే చేపట్టాలని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అధికారులను ఆదేశించారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలతో టెక్కల నుంచి ఇచ్చాపురం వరకు జాతీయ రహదారిపై పలుచోట్ల పెద్ద గోతులు ఏర్పడి వాహనదారులు ఇబ్బందులు పడుతున్న విషయాన్ని మంత్రి సమీక్షించారు. ఈ మేరకు జాతీయ రహదారుల అధికారులతో మాట్లాడి రహదారి పరిస్థితిని తెలుసుకున్నారు. వాహనదారులకు ఇబ్బందులు లేకుండా వెంటనే పనులు చేపట్టాలని ఆదేశించారు. ఉద్యానరంగం అభివృద్ది, రైతుల ఆదాయం పెంపే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చర్యలు చేపడుతుందని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. రాయలసీమలో ఉద్యాన రంగాన్ని మరింత అభివృద్ది చేసేందుకు గ్లోబల్ హార్టికల్చర్ హబ్ రైజింగ్ రాయలసీమ కార్యక్రమం కింద పెట్టుబడుల కోసం ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించిందని ఒక ప్రకటనలో తెలిపారు. రైతులకు సూక్ష్మ సేద్యం, ఆయిల్ పామ్ సాగును ప్రోత్సహిస్తున్నామని చెప్పారు. రైతులకు పంట నష్ట సమయంలో ఆర్థిక భరోసా కల్పించేందుకు పంటల బీమా అమలు చేస్తున్నామని మంత్రి వివరించారు. ఆంధ్రప్రదేశ్లోని బనగానపల్లెను అభివృద్దిలో ఆదర్శ పట్టణంగా తీర్చిదిద్దుతామని రహదారులు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. నంద్యాల జిల్లా బనగానపల్లిలో నిర్మాణంలో ఉన్న నూతన ఆర్డీఓ కార్యాలయ భవనం, డ్రైనేజీ, బైపాస్ రహదారి పనులను మంత్రి నిన్న పరిశీలించారు. పనుల పురోగతి, నాణ్యత ప్రమాణాలపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. నిర్మాణ పనులను వేగవంతంగా పూర్తి చేయాలని ఆదేశించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో రహదారుల నిర్మాణంతో ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. ఖమ్మం జిల్లా ఎరుపాలెంలో పలు అభివృద్ది పనులకు ఆయన నిన్న శంకుస్థాపన చేశారు. ఎరుపాలెం రింగ్ కూడల నుంచి స్టేషన్ రోడ్డు వరకు 5,35 లక్షల రూపాయలతో చేపట్టనున్న రహదారి నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. అలాగే రామాపురం నుంచి కొత్తపాలెం వరకు 6,50 లక్షల రూపాయలతో నిర్మించనున్న మరో రహదారి పనులకు కూడా ఆయన శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో రహదారుల అభివృద్ది ఎంతో కీలకమని అన్నారు. మెరుగైన రహదారుల వల్ల ప్రజలకు రవాణా సౌకర్యాలు అందుబాటులోకి రావడంతో పాటు గ్రామాల అభివృద్దికి కూడా దోహదపడుతుందని పేర్కొన్నారు. వాతావరణం. దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్, దాని పరిసర ప్రాంతాల్లో సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉందని, అలాగే ఆంధ్రప్రదేశ్ యానాం పరిసర ప్రాంతాల్లో దిగువటి రూపావరణంలో ఆగ్నేయ నైరుతి దిశల నుంచి గాలులు వీస్తున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. వీటి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని పలు ప్రాంతాల్లో రానున్న 3 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అలాగే తెలంగాణలోని పలు జిల్లాల్లో ఈ రోజు, రేపు ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వైఎస్ఆర్ కడప జిల్లాలో జల్జీవన్ మిషన్ అమరజీవి జలధార కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ ఈరోజు ప్రారంభిస్తారు. ఉద్యాన పంటల సాగుతో రైతులు అధిక లాభాలు పొందవచ్చని కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ సహాయ మంత్రి రామ్నాథ్ ఠాకూర్ తెలిపారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి సహకార సంఘాలు కీలకమని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లో ఆరోగ్య పర్యాటకం, ఆరోగ్య కేంద్రాల అభివృద్దికి చర్యలు తీసుకుంటున్నామని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఇయం ఆకాశవాణి. సంప్రతి వార్తాః శ్రూయంతాం ప్రవాచకః పునీత త్రిపాఠి. अद्य नवदिल्ल्यां प्रधानमंत्री नरेन्द्र मोदी स्विट्जरलैंड देशस्य राष्ट्रपतिना गाय पार्मेलिन इत्यनेन सह द्विपक्षी चर्चां करिष्यति. राष्ट्रपतिः पार्मेलिनः अद्य प्रातः वरिष्ठैः अधिकारिभिः, व्यापारनेतृभिः च युतेन उच्चस्तरीय प्रतिनिधिसंघेन सह भारतस्य त्रिदिवसीयायाम् आधिकारिकयात्रायाम् आगमिष्यति. श्रीमोदी तथा राष्ट्रपतिः पार्मेलिनः च व्यापारनिवेशः, विज्ञानं, प्रौद्योगिकी, नवान्वेषणं, गतिशीलता, संस्कृतिः, जनसंपर्कः इत्यादिषु विस्तृतक्षेत्रेषु द्वैपाक्षिकसहयोगस्य प्रगतेः समीक्षां करिष्यतः. राष्ट्रपतिः द्रौपदी मुर्मुः, विदेशमन्त्री डॉ. एस. जयशंकरः अपि तेन सह मेलनं करिष्यतः. విదేశమంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ అవదత్

0: మమ్లూ ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ప్రసూతి వైద్య నిపుణులు విద్యావేత్త సర్ ఆర్కట్ లక్ష్మణస్వామి ముదలయ్యార్ గారి జీవిత విశేషాలతో పాటు దేశభక్తి గీతాలతో కూర్చిన కార్యక్రమం వినవచ్చు. 9 గంటలకు హలో ఆకాశవాణి ఫోన్ ఇన్ ప్రత్యక్ష ప్రసారంలో శ్రోతలు ఫోన్ ద్వారా కోరిన చిత్రగీతాలను వినవచ్చు. 10 గంటలకు విజయవాడ కేంద్రం నుండి ప్రత్యేక కార్యక్రమం వినవచ్చు. 10:15 వివిధ భారతి కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుండి. 12:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి. 12:10 వివిధ భారతి కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుండి. 12:30 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి. 12:40 వివిధ భారతి కార్యక్రమాలను వినవచ్చు విజయవాడ కేంద్రం నుండి. 1:20 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి. 1:30 వివిధ భారతి కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుండి. ఇక సాయంత్రం మా ప్రసారాలలో 5 గంటలకు వనితాలోకం స్త్రీల కార్యక్రమంలో, దార్శనిక భారత్ కార్యక్రమంలో భాగంగా భారతీయ న్యాయ సంహిత, భారత న్యాయ వ్యవస్థకు కొత్త దశ అనే అంశం గురించిన విశేషాలను వినవచ్చు. అనంతరం శ్రీమతి కేవీఎన్ సంధ్యారాణి గారి అనుబంధాలు కథానిక వినవచ్చు. 5:30 యువవాణి యువజనుల కార్యక్రమంలో ముందుగా ఉద్యోగ సమాచారం, అనంతరం ప్రపంచ నివాస దినోత్సవం గురించిన వివరాలు, అనంతరం సినీ ధమాకా వినవచ్చు. 6 గంటలకు ప్రసార విశేషాలు. 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి. 6:10 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి. 6:20 సంస్కృతంలో వార్తలను వినవచ్చు ఢిల్లీ కేంద్రం నుండి. 6:30 కేరాఫ్ ఆకాశవాణి ఆకాశవాణి కార్యక్రమాలపై శ్రోతల అభిప్రాయాలకు సమాధానాలిచ్చే కార్యక్రమం. సమాధానాలిస్తున్నవారు శ్రీ ఎం సుధాకర్ మోహన్. 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి. 7:15 వ్యవసాయ పాఠశాల వ్యవసాయదారుల కార్యక్రమంలో ఎల్నినో పరిస్థితుల్లో మెట్టపంటల సాగులో మెలకువల గురించి అనంతపురం జిల్లా వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ సి రాధాకుమారి గారి ప్రసంగం విజయవాడ కేంద్రం నుండి వినవచ్చు. 7:45 వికసిత భారతం కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను గురించిన కార్యక్రమం ఆకాశవాణి నెల్లూరు కేంద్రం సౌజన్యంతో హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారం. 8:00 దార్శనిక భారత్ ఆకాశవాణి అనంతపురం కేంద్రం సౌజన్యంతో విజయవాడ కేంద్రం నుండి ప్రసారం. 8:15 చిత్రకుసుమాలు చిత్రగీతాల కార్యక్రమం. 8:30 జాతీయ వార్తలను వినవచ్చు విజయవాడ కేంద్రం నుండి. 8:40 చిత్రకుసుమాలు చిత్రగీతాల కార్యక్రమం. 9:00 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి. 9:15 స్పాట్లైట్ వినవచ్చు ఢిల్లీ కేంద్రం నుండి. 9:30 చిత్రలేఖ శ్రోతలు ఉత్తరాల ద్వారా కూరిన సినిమా పాటలను వినవచ్చు. 10:00 శాస్త్రీయ సంగీతం వినవచ్చు ఢిల్లీ కేంద్రం నుండి. ఇవి ఈరోజు ప్రసారమయ్యే మా కార్యక్రమాల వివరాలు. ప్రసార విశేషాలను విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం. సమయం 7:05 కావస్తుంది. తెలుగులో వార్తలను వింటారు హైదరాబాద్ కేంద్రం నుండి.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది చిలుకూరి సతీష్ కుమార్. ముందుగా ముఖ్య అంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్విస్ అధ్యక్షుడు గై ఫార్మాలిన్తో ఈరోజు న్యూఢిల్లీలో సమావేశమై ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. భారత్ భద్రతకు ముప్పు వచ్చిన సమయంలో రష్యా ఎప్పుడూ అండగా నిలిచిందని విదేశాంగ మంత్రి జయశంకర్ అన్నారు. అస్సాంలో డిబ్రూగఢ్ నుంచి తొలి అంతర్జాతీయ కార్గో నౌకా ప్రయాణాన్ని కేంద్ర నౌకాశ్రయాలు షిప్పింగ్ శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్ ఈరోజు ప్రారంభిస్తారు. జపాన్లో నాగోయ నగరం మిజుహో పార్క్ అథ్లెటిక్ స్టేడియంలో 2026 ఆసియా క్రీడలు ముగిశాయి. 21 స్వర్ణాలు, 27 రజతాలు, 37 కాంస్య పతకాలతో భారత్ మొత్తం 85 పతకాలతో 4వ స్థానంలో నిలిచింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు న్యూఢిల్లీలో స్విస్ అధ్యకుడు గై ఫార్మాలిన్తో సమావేశమై ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. ఈ సమావేశంలో భాగంగా ఇరు దేశాల మధ్య వాణిజ్యం, పెట్టుబడులు, విజ్ఞాన శాస్త్రం, సాంకేతికత, నూతన ఆవిష్కరణలు, రవాణా, సంస్కృతితో పాటు పలు కీలక రంగాల్లో ద్వైపాక్షిక సహకార పురోగతి సమీక్షిస్తారు. అలాగే ఈ సాయంత్రం రాష్టపతి ద్రౌపది ముర్మును కూడా గై ఫార్మాలిన్ కలుస్తారు.

0: విదేశ వ్యవహారాల శాఖ మంత్రి డాక్టర్ జయశంకర్ ఆయన్ని మర్యాదపూర్వకంగా కలుస్తారు. స్విస్ అధ్యక్షుడిగా ఫార్మలిన్ భారత్లో పర్యటించడం ఇదే మొదటిసారి అయినప్పటికీ ఈ ఏడాది ఆయనకు ఇది రెండో పర్యటన కావడం విశేషం. అంతకుముందు ఈ ఏడాది ఫిబ్రవరిలో న్యూఢిల్లీలో జరిగిన ఏఐ ఇంపాక్ట్ సదస్సులో పాల్గొనేందుకు భారత్ సందర్శించారు. భారత్ ఇప్టా వాణిజ్య ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం అమల్లోకి వచ్చి ఒక సంవత్సరం పూర్తయిన సందర్భంగా అక్టోబర్ 7 జరిగే రెండవ భారత్ ఇప్టా ప్రాస్పరిటీ సమ్మిట్లో పాల్గొంటారు. ఇప్టా దేశాల్లో స్విట్జర్లాండే భారతదేశానికి అతిపెద్ద వాణిజ్య పెట్టుబడి భాగస్వామిగా ఉంది. ఆసియా క్రీడల్లో అద్భుత ఫలితాలు సాధించిన భారత క్రీడాకారులకు రాష్టపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా అభినందనలు తెలిపారు. అంకితభావం, నిబద్దతతో దేశానికి ప్రాతిధ్యం వహించిన ప్రతి భారతీయ క్రీడాకారుణ్ణి చూసి దేశం గర్విస్తోందని రాష్టపతి ఎక్స్వేదిగా పేర్కొన్నారు. పట్టుదల, అభిరుచి, అసాధారణ క్రీడాస్ఫూర్తితో దేశానికి ప్రాతినిధ్యం వహించిన ప్రతి ఒక్కరిని మోదీ అభినందించారు. భారత అథ్లెట్లు తమ అద్భుత ప్రదర్శనతో భారతదేశం గర్వించదగ్గ రీతిలో కిరీటాన్ని మరింత ప్రకాశవంతం చేస్తారని పేర్కొంటూ వారి భవిష్యత్ ప్రయత్నాలకు అమిత్ షా శుభాకాంక్షలు తెలిపారు. భారత్ భద్రతకు ముప్పు వచ్చిన సమయంలో రష్యా ఎప్పుడూ అండగా నిలిచిందని విదేశాంగ మంత్రి జయశంకర్ అన్నారు. న్యూఢిల్లీలో జరిగిన 62వ మ్యూనిత్ సెక్యూరిటీ సదస్సులో మాట్లాడుతూ ప్రపంచంలో చాలా దేశాలు సైనిక పాలనకు మద్దతిస్తున్న సమయంలో రష్యాతో భారత్ సంబంధాలు ఎంతో బలంగా ఉన్నాయని పేర్కొన్నారు. ఇరు దేశాల మధ్య సంబంధాలు కేవలం రక్షణ రంగానికే పరిమితం కాకుండా ఆర్థిక భాగస్వామ్యంగా మారాయని తెలిపారు. సైనిక, అణు, అంతరిక్ష రంగాలతో పాటుగా వాణిజ్యం, పెట్టుబడులు గణనీయంగా పెరిగాయని చెప్పారు. ఇదిలా ఉంటే రష్యా ఉక్రెయిన్ సంఘర్షణ దురదృష్టకరమని పేర్కొన్న జయశంకర్ ఈ సంక్షోభం తొందరగా ముగిలేని భారత్ కోరుకుంటున్నట్టుగా తెలిపారు. చర్చలు, దౌత్య మార్గాల ద్వారా సమస్యకు పరిష్కారం లభిస్తుందని భారత్ విశ్వసిస్తుందన్నారు. నౌకల రక్షణ సహశాంతి స్థాపనకు రష్యా ఉక్రెయిన్లతో భారత్ చర్చలు జరుపుతోందని వెల్లడించారు. భారత్ కెనడా దేశాల మధ్య ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం 5వ విడత చర్చలు ఈరోజు ఒటావాలో ప్రారంభమవుతాయి. ఈ ఏడాది చివరి నాటికి ఈ వాణిజ్య ఒప్పందం పూర్తి చేయడమే లక్ష్యంగా ఇరు దేశాలు ముందుకు వెళుతున్నాయి. 5 రోజుల పాటు సాగే ఈ చర్చలు ఈ నెల 9 వరకు కొనసాగుతాయి. ఈ ఏడాది మార్చిలో న్యూఢిల్లీలో జరిగిన సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కెనడా ప్రధాని మార్క్ కార్ని ఈ ఒప్పందం పూర్తి చేసేందుకు ఈ ఏడాది చివరికి గడువు నిర్దేశించుకున్నారు. అలాగే ఇంధన, కీలక ఖనిజాల రంగాల్లో ద్వైపాక్షిక సహకారం మరింత బలోపేతం చేయాలని నిర్ణయించారు. ఈ సమగ్ర వాణిజ్య విధానం ద్వారా 2030 నాటికి ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 4.65 లక్షల కోట్లకు పెంచుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. 2024-25 సంవత్సరంలో భారత్ కెనడా ద్వైపాక్షిక వస్తువుల వాణిజ్యం 8.66 బిలియన్ అమెరికన్ డాలర్లు నమోదు కాగా కెనడాకు భారత్ ఎగుమతులు 4.22 బిలియన్ డాలర్స్కు చేరాయి. ఈరోజు న్యూఢిల్లీలో 17వ పెన్షన్ అదాలత్కు సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పెన్షన్ల శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అధ్యక్షత వహిస్తారు. సీనియర్ పెన్షనర్లు, కుటుంబ పెన్షన్లకు సంబంధించి చాలా కాలంగా పెండింగ్లో ఉన్న 897 ఫిర్యాదులు పరిష్కారం కోసం స్వీకరిస్తారని మంత్రిత్వశాఖ తెలిపింది. ఈ కార్యక్రమంలో భాగంగా ఈ ఏడాది మే 13 నిర్వహించిన 16వ పెన్షన్ అదాలత్ విజయగాథల కరపత్రాలు జితేంద్ర సింగ్ ఆవిష్కరిస్తారు. 2017 నుంచి ఇప్పటివరకు నిర్వహించిన 16 విడతల పెన్షన్ అదాలత్ల్లో మొత్తం 28,797 ఫిర్యాదులకు గాను 20,676 ఫిర్యాదులు పరిష్కరించినట్టుగా మంత్రిత్వశాఖ తెలిపింది. ఈ అదాలత్ ద్వారా వృద్ధ పెన్షనర్లకు సత్వర న్యాయం లభిస్తుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పేద కుటుంబాలకు పక్కా ఇళ్లు నిర్మించి ఇవ్వడంలో ఆంధ్రప్రదేశ్కు కేంద్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ చెప్పారు. గుంటూరు జిల్లాలో బుర్రిపాలెం గ్రామంలో 3D కాంక్రీట్ ప్రింటింగ్ సాంకేతికతతో ఇళ్ల నిర్మాణానికి ఉద్దేశించిన పైలట్ ప్రాజెక్టును ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో కలిసి కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ నిన్న ప్రారంభించారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ్ 2.0 కింద ఆంధ్రప్రదేశ్కు 3 లక్షల ఇళ్ల నిర్మాణానికి సంబంధించి తొలి విడత నిధులు కేంద్ర మంత్రి అందించారు. మొత్తం 3,600 కోట్ల రూపాయల విలువైన ఈ నిధులను ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో అందించారు. ఈ సందర్భంగా చౌహాన్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్కు కేంద్రం ఇప్పటికే 3 లక్షల ఇళ్లు మంజూరు చేసిందని తెలిపారు.
1: 3D కాంక్రీట్ ప్రింటింగ్ టెక్నాలజీ ఏక్ నయీ టెక్నాలజీ సే యే మకాన్ హమ్ బనానే వాలే హై జిస్మే సమయ కమ్ లగేగా హమారీ కోషిష్ హోగీ ఇస్ టెక్నాలజీ కో అభీ ప్రయోగ్ కే తౌర్ పర్ అప్నా రహే హై కి యే మకాన్ 6 మహీనే కే అందర్ కంప్లీట్ హో ఉస్మే లాగత్ భీ కమ్ ఆయే లేబర్ భీ కమ్ లగే ఔర్ ఉస్మే ఉన్కీ ఏజ్ భీ జ్యాదా హో జ్యాదా సమయ తక్ చలే.
0: అస్సాంలో డిబ్రూగఢ్ నుంచి తొలి

0: ఈశాన్య ప్రాంతాల్లో అంతర్గత జలమార్గ రవాణా బలోపేతం కానుంది. మైభారత్ వేదిక ద్వారా నిన్న దేశవ్యాప్తంగా 150కి పైగా ప్రాంతాల్లో నష్యా ముక్త్ యువ వాక్తాన్ ను కేంద్ర యువజన వ్యవహారాలు క్రీడల మంత్రిత్వశాఖ నిర్వహించింది. వికసిత్ భారత్ కోసం నష్యా ముక్త్ యువ ప్రచారంలో భాగంగా జరిగిన ఈ కార్యక్రమంలో 100,000 మందికి పైగా యువత పాల్గొన్నారు. మత్తు పదార్థాల వినియోగం వల్ల కలిగే నష్టాలపై అవగాహన కల్పించడం, ఆరోగ్యకర జీవనశైలి ప్రోత్సహించడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యం. ఇందులో భాగంగా 3 నుంచి 5 కిలోమీటర్ల వరకు నడక, వీధి నాటకాలు, రచనలు తదితర అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. పెద్ద సంఖ్యలో పాల్గొన్న యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉంటామని, మాదక ద్రవ్యరహిత సమాజ నిర్మాణానికి కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. కర్ణాటక, కేరళ, మాహే, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్ ప్రాంతాల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. రాగల 2 రోజుల్లో విదర్భ, మహారాష్ట, ఛత్తీస్గఢ్ నుంచి నైరుతి ఋతుపవనాలు నిష్క్రమించేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తరాఖండ్, తెలంగాణ, పశ్చిమ బెంగాల్, లక్షద్వీపుల్లో ఈరోజు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపురలో కూడా ఇలాంటి పరిస్థితి ఉంటుందని అంచనా వేసింది. ఇదిలా ఉంటే రేపటి వరకు ఆంధ్రప్రదేశ్లో ఈదురుగాలు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. జపాన్లో నాగోయా నగరం మిజుహో పార్క్ అథ్లెటిక్ స్టేడియంలో ఆసియా క్రీడలు అధికారికంగా ముగిశాయి. 2 వారాలకు పైగా సాగిన ఈ క్రీడలు ముగిసినట్టుగా ఒలింపిక్ కౌన్సిల్ ఆఫ్ ఆసియా అధ్యక్షుడు అధికారికంగా ప్రకటించారు. ఆసియా క్రీడల సాంప్రదాయ జ్వాల పథకాన్ని 2030వ సంవత్సరంలో తదుపరి ఆసియా క్రీడలకు ఆతిథ్యం ఇవ్వనున్న ఖతార్ ప్రతినిధులకు అందించారు. ముగింపు వేడుకల్లో 2 స్వర్ణాలు, 1 రజతం సాధించిన భారత షూటర్ నీరు ఢండా భారత పతాకధారిగా వ్యవహరించారు. ఈ ఆసియా క్రీడల్లో 21 స్వర్ణాలు, 27 రజతాలు, 37 కాంస్య పథకాలతో భారత్ మొత్తం 85 పథకాలతో 4వ స్థానంలో నిలిచింది. ఈజిప్టులో కైరోలో జరుగుతున్న బ్యాడ్మింటన్ వరల్డ్ జూనియర్ మిక్స్డ్ టీమ్ ఛాంపియన్షిప్లో భారత జట్టు ఈరోజు తమ మ్యాచ్లు ప్రారంభిస్తుంది. ఇటీవల బ్యాడ్మింటన్ ఏషియా జూనియర్ ఛాంపియన్షిప్లో అండర్-17 బాలికల సింగిల్స్ టైటిల్ గెలుచుకున్న తన్వి పత్రి ఈ ఏడాది భారత జట్టుకు నాయకత్వం వహిస్తున్నారు. ఈ టోర్నమెంట్లో భారత్ గ్రూప్ D1లో పెరు, అల్జీరియాతో కలిసి ఉంది. అల్జీరియాతో రేపు, పెరుతో మంగళవారం భారత్ తలపడుతుంది. ఈ మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో మొత్తం 47 జట్లు పోటీ పడుతున్నాయి. కైరోలో జరుగుతున్న ఈ ఛాంపియన్షిప్ ఈ నెల 10న ముగుస్తాయి. గత ఏడాది గౌహతి జరిగిన టోర్నమెంట్లో భారత్ కాంస్య పథకం సాధించి తొలి పథకాన్ని ఖాతాలో వేసుకుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్విస్ అధ్యకుడు గై ఫార్మలిన్తో ఈరోజు న్యూఢిల్లీలో సమావేశమై ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. భారత్ భద్రతకు ముప్పు వచ్చిన సమయంలో రష్యా ఎప్పుడూ అండగా నిలిచిందని విదేశాంగ మంత్రి జైశంకర్ అన్నారు. అస్సాంలో డిబ్రూగఢ్ నుంచి తొలి అంతర్జాతీయ కార్గో నౌకా ప్రయాణాన్ని కేంద్ర నౌకాశ్రయాలు, షిప్పింగ్ శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్ ఈరోజు ప్రారంభిస్తారు. జపాన్లో నాగోయా నగరం విజహో పార్క్ అథ్లెటిక్ స్టేడియంలో 2026 ఆసియా క్రీడలు ముగిశాయి. 21 స్వర్ణాలు, 27 రజతాలు, 37 కాంస్య పథకాలతో భారత్ మొత్తం 85 పథకాలతో 4వ స్థానంలో నిలిచింది. ఆకాశవాణి వార్తల ఇంతటితో సమాప్తం. తిరిగి 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.
1: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 MHz పై తిరుపతి FM వింటున్నారు. ఇప్పుడు విందాం

ప్రభాత రేఖలు కార్యక్రమానికి స్వాగతం. ఇవాల్టి ప్రభాత రేఖలు కార్యక్రమంలో 1000 పడగలు ధారావాహిక నాటిక 18వ భాగం వింటారు. నవలామూలం శ్రీ విశ్వనాథ సత్యనారాయణ, రేడియో నాటకీకరణ డాక్టర్ దిట్టగూరి శ్యామలాదేవి, నిర్వహణ

0: అన ఎల్ఎం రాజు సరోజ నిర్మల గారు. ముందుగా ప్రకటన.
1: ఎల్ఐసి వారి టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ జీవన రక్ష మీ సంతోషాలను సురక్షితంగా ఉంచుకోండి. మహిళలకు ప్రత్యేకమైన ప్రీమియం రేట్లు, బీమా రక్షణతో పాటు మరెన్నో సదుపాయాలు. మీ ప్రియమైన వారి భవిష్యత్తుకు భద్రత కల్పించండి, వారి సంతోషాలను వికసించనివ్వండి. ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.
0: ఇప్పుడు వినండి 1000 పడగలు ధారావాహిక నాటిక 18వ భాగం.
2: ఆకాశవాణి.

వేయి పడగలు ధారావాహిక నాటకం 18వ భాగం. నవలా మూలం తొలి తెలుగు జ్ఞానపీఠ అవార్డు గ్రహీత శ్రీ విశ్వనాథ సత్యనారాయణ, రేడియో నాటకీకరణ డాక్టర్ దిట్టకవి శ్యామలాదేవి, నాటక నిర్వహణ డాక్టర్ ఎల్లనరాజు సరోజా నిర్మల. జరిగిన కథ పశుపతి అనసూయల కుమార్తె చిన్న అరుంధతి. ధర్మారావు ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటాడు, కానీ రాదు. కుమారస్వామి శ్యామలల వివాహానికి మాట సాయం చేస్తాడు ధర్మారావు. అరుంధతి ఆరోగ్యం పాడైపోతుంది. జబ్బుపడ్డ రంగారావు కోలుకుంటాడు. పసరికను గార్డినర్ దొంగిలిస్తే ధర్మారావు హరప్ప సాయంతో విడిపిస్తాడు. సుబ్బన్నపేటలో వేణుగోపాలస్వామి కళ్యాణానికి ఏర్పాట్లు చేస్తుంటారు. వినండి, వేయి పడగలు ధారావాహిక నాటకం 18వ భాగం.

0: నాయనగారు తెలుగు మందులు పుచ్చుకోరు. మీరు రాజశేఖర శాస్త్రి గారని మంచి వైద్యులున్నారని చెప్పారు.
1: అవును.
0: ఆయన స్వయంగా మందులు వండుతారట?
1: హరప్పనాయని వారు తండ్రిని తెలుగు వైద్యం చేయించుకోవడానికి పంపించారు. గటికులే.
0: అదిగో వైద్యుల వారు వచ్చారు. నమస్కారం అండి.
2: చిన్నబాబు గారు నమస్కారం. అయ్యా, ఇంగ్లీషు వైద్యమే రాజాశ్రయం పొందింది. ధన్వంతరి చరకుడు కనిపెట్టిన మన వైద్యం పనికి రాదు. పతివ్రత అయిన భార్య ఇతర దేశ స్త్రీల వలె ధనం చూడదు, గుణం చూస్తుంది.
1: అయ్యో, ఈయనకు రంగారావు గారి విదేశీ వివాహాల సంగతి తెలియక ఇలా మాట్లాడాడు.
0: వైద్యుల వారు,
2: అయ్యా
0: మిమ్మల్ని మరలా పిలువనంపుతాం.
2: ఎప్పుడైనా పిలవండి. నెల ఆలస్యమైతే ఒకరోజు, 6 నెలలు ఆలస్యమైతే 6 రోజులు వ్యాధి కుదరడానికి పడతాయి. మీరెంత త్వరగా పిలిస్తే వ్యాధి అంత త్వరగా తగ్గుతుంది.
0: అలాగే, మేము తర్వాత కబురు పంపుతాం.
2: అలాగే.

0: బాబు గారు, రాజశేఖర శాస్త్రి గారికి కబురు పంపండి.
1: అలాగే.
0: నిన్న నేను రైలులో వస్తుంటే ఆయన కూడా అదే రైల్లో ప్రయాణిస్తున్నారు. ఆయన పక్కవారితో ఏమన్నారంటే, అయ్యా మాకేమిటి, మేము వైద్యులం, మీకు ధనగర్భం ఉంటే మాకు విద్యాగర్భం ఉంటుంది అన్నారు. ప్రభువు విద్యలకి ఇవ్వవలసిన గౌరవం విద్యలకివ్వాలి అని అన్నారు. నన్ను చూసి నాయనగారికి తగ్గిందా అన్నారు. అప్పుడు తెలిసింది నేను చేసిన తప్పేమిటో.
1: అయితే వెంటనే వెళ్ళి రాజశేఖర శాస్త్రి గారిని తీసుకువస్తాను. నాన్నగారికి చెప్పండి, వైద్యులకు కోటలో విషయాలు ఏమీ తెలియవని లోకోక్తిగా అలా అన్నారు నేను.
0: అలాగే, మీరు వెంటనే వారిని తీసుకురండి.
1: తప్పకుండా తీసుకొస్తాను.
0: నాగేశ్వరరావు గారు దివానుగిరికి రాజీనామా ఇచ్చారు, ఇక మీరు దివానుగా ఉండాలి.
1: అయ్యా, నేను తమకు చిన్నతనం నుంచి దివానునే. మా పూర్వులు మీ పూర్వులకు మంత్రులు. అన్నట్టు వైశాఖ పూర్ణిమను

0: ఏమండి, మీకోసం ఎవరో వచ్చారు, కాస్త చూడండి.
1: ఎవరది? ఏమో చంద్రు,
2: అయ్యా
1: ఏమిటి ఇలా వచ్చావు?
2: అయ్యా, ఒక దొరగారు పేరు గార్డెనర్ అట, ఆయన మీ పసరికను కొంటాడట. అమ్మా నాన్న ఎవరు అని అడిగాడు.
1: ఏమిటి దౌర్భాగ్యం? ఇదిగో ఆయనకిలా చెప్పు, పసరిక ధర్మారావు గారి తమ్ముడు, ఆయన మా ప్రాణం, ఆయన జోలికెళ్తే మర్యాదగా ఉండదు అని చెప్పు. అన్నట్టు మరో మాట, పసరికను ఇంటి నుంచి బయటకు వెళ్ళనియొద్దని వాళ్ళ అమ్మకి చెప్పు.
2: సరే అయ్యా.
1: అరుంధతి, అరుంధతి ఎక్కడా?
0: ఇక్కడా.
1: ఓహో, కాకరపాదు నీడలో పడుకున్నావా? శ్రీహర్షుడు కూడా బుద్ధి నైసిత్యం తగ్గాలంటే కాకరపాదు నీడనే పడుకున్నట్ట. నీకు బుద్ధి ఎక్కువైపోతోందని అనుకుంటున్నావా?
0: మరి నేను కావ్యాలు రాయబోయాను గనక పని మీద పెరట్లోకి వచ్చానండి. లోపలికి వెళ్లే ఓపిక లేక ఇదిగో ఇక్కడ కూలబడ్డా.
1: చూడు, చిక్కి సగమైనావు, బొమికలు బయటపడ్డాయి. నేను అసమర్థుణ్ణి అరుంధతి.
0: ఆ రాజశేఖర శాస్త్రి గారిని తీసుకొచ్చి చూపించచ్చు కదండి, ఆయన మంచి మంది ఇస్తారంటారు కదా.
1: డబ్బు, డబ్బు కావాలి అరుంధతి. ఆయనేమో రాజవైద్యుడు, రాఘవరావు గారి భార్య కోసం తీసుకువెళ్ళాను, ఇంకొకరి కోసం బ్రతిమాలాను. ఇదేమో స్వంత విషయం, డబ్బు ఇవ్వకపోతే బాగుండదు కదా, ఏం చేయను.
0: పోని ఓ మాట, హరప్ప గారిని అడిగి ధనం తీసుకోవచ్చు కదా. చంద్రహారం ఇల్లు ఉన్నా మనం లేని వాళ్ళలాగానే ఉన్నాం, గంగిరెద్దు మీద గంతలాగా.
1: సరే, ఏదో విధంగా సాయంత్రం రాజశేఖర శాస్త్రి గారిని తీసుకొస్తాలే.
0: వ్యాధేమిటో తెలియటం లేదు, రోజు రోజుకి క్షీణించిపోతున్నాను.
1: చూడు, అన్నం ఒక్కటే వండు, పచ్చడి వేసుకుని తిందాం, వేడినీళ్లతో స్నానం చేయి, చన్నీళ్లతో చెయ్యకు.
0: అలాగే.
1: అన్నట్టు గణాచారికి కూడా నువ్వే అన్నం పంపిస్తున్నట్లున్నావు, ఆమెకి మనతో పాటే పచ్చడి మెతుకులే.
0: సరే, అలాగే. ఇదిగో మిమ్మల్నే, మీ తమ్ముడు పసరిక నిన్నటి నుంచి కనిపించటం లేదుట, మీ పిన్ని మంగమ్మ గారు కబురు పంపారు.
1: అలాగే, అయితే ఈ గార్డెనర్ ఎంత పని చేశాడన్నమాట, పసరికను వింత జంతువులాగా సర్కస్ బోన్లో పెట్టి డబ్బు సంపాదించుకోవాలనుకుంటున్నాడు. ఏదో మిషతో గార్డెనర్ని కోటకు తీసుకువెళ్లేలాగా చెయ్యాలి, తమ్ముణ్ణి వాడి బారి నుంచి కాపాడాలి, కాపాడాలి.

0: అరుంధతి, అరుంధతి, రాజశేఖర శాస్త్రి గారు వచ్చారు, లేచి కూర్చో.
1: అమ్మా, ఇది నాడి చూడని. అయ్యా, ఇది రాజయక్ష్మ వ్యాధి. ఆయుర్వేదంలో కూడా సరైన ఔషధం లేదు.
0: అలాగా?
1: విశ్రాంతి అవసరం. మీ అత్తవారి ఊరు రంగాపురం పంపండి.
0: వారికి మాకు రాకపోకలు లేవు. మా అమ్మగారేమో వృద్ధురాలు, మంచం నుంచి లేవటం లేదు.
1: అయ్యయ్యో, ఇది రాజులకు రావాల్సిన వ్యాధి. బరువులు మొయ్యకూడదు, తడి బట్టలు కట్టుకోకూడదు. చూడండి, మీరు నాకు డబ్బు ఇక్కర్లేదు. జమీందార్ గారు నాకు 2000 ఇచ్చారు. మీ మందులు కూడా అందులోంచే నడిపిస్తాను.
0: అలాగే అలాగే.

0: గురువుగారు, నాకు మీ వారసుడని ముద్ర వేశారు ఈడ్సన్ దొరగారు.
1: ఆయనతో ఏమన్నావో?
0: ఏదో పథకం వేసి నన్ను ఉద్యోగం నుంచి తీసేస్తారని తెలుసు. కానీ నా స్థానంలో చిదానంద శాస్త్రి గారనే మహావిద్వాంసుడున్నాడు. తర్క వ్యాకరణాల్లోనూ సాహిత్యంలోనూ ఉద్దండు. కాశీలో 14 ఏళ్ళు చదివి వచ్చాడు అన్నాను.
1: ఇలాంటి వాళ్ళు వీళ్ళకెందుకు నచ్చుతారయ్యా? ఇప్పటికే తెలుగు పూర్తిగా

0: నచ్చింది. ఇంగ్లీషు చదివే చదువని కొంకి చదువులు చదువుతున్నారు.
1: నేను అలాగే అన్నాను. ఈర్షన్ గారు అడిగారు, చిదానంద శాస్త్రి విద్వాన్ పరీక్ష ఉత్తీర్ణుడైనాడా అని. నేనన్నాను, మీ విశ్వవిద్యాలయం అంతా కలిసి ఎంతమంది ఉభయ భాషా ప్రవీణులను తయారు చేస్తారో వారు, వీళ్ళని పరీక్షించిన వారు అందరూ కలిసిన చిదానంద శాస్త్రి గారితో సరిపోలరు అని చెప్పాను.
0: విద్వత్తుతో వారికి పనిలేదు, విశ్వవిద్యాలయ పరీక్ష పొందితేనే అర్హత. దేశ భాషలన్నీ అడుగంటిపోయాయి. మరో 10 ఏళ్లలో భాష్యాంత వైయాకరణుడు గాని బాధాంత తార్కికుడు గాని మీమాంసకులు గాని కనిపిస్తే చెవి తగ్గోయించుకుంటానయ్యా. కుమారస్వామి, నేను నిన్ను తిరుగుబాటుదారునిగా తయారు చేస్తున్నానా?
1: లేదు గురువుగారు, యథార్థవర్ధిగా చేశారు. నాకు ఈ స్థితి ఆనందదాయకమే.
0: నాలాగా కడుపు నింపుకోవడానికి నువ్వు శ్రమపడనక్కర్లేదు. మీ అత్తగారి పుణ్యమా అని రోజులు దర్జాగా గడిచిపోతాయి.
1: అవసరమైతే అప్పిచ్చేందుకు మంగమ్మగారు ఉన్నారు కదా.
0: తిరిగి ఇచ్చేదాన్ని అప్పు అంటారు గాని నీకంత అగత్యం లేదు కదా.
1: ఇంటికి ఆవు పెయ్య వచ్చిందట కదా.
0: అవునయ్యా, సర్వసృష్టి యందు ప్రాణము జీవము ఆత్మ ఉంటాయని ఋషులు దర్శించారు. గోవులలో ప్రాణము పరమాత్మకు దగ్గరగా ఉంటుందట. గోక్షీరంలో ప్రాణం నిబిడీకృతమై ఉంది. అంత ప్రాణశక్తి మరొక దానియందు లేదు. గోవు పరిళీనాగ్ని అయిన శమీవృక్షం, తేజోధి దేవత. అందుకే రామేశ్వర శాస్త్రికి ఇప్పటి నుంచి గోపూజ దినచర్య చేయాలనుకున్నాను.
1: ఇంత పూర్వాపరాలు చెప్పారు, అందుకే మీరు గురువైనారు.
2: గురువుగారు, నాకు అశోచ పిశాచం వదిలింది. తొలిగా మీరు నా నుదుట మరి ఒక మారు నామము దిద్దండి.
0: చిని నాయనం వారు, మీ మాతృప్రేమని మనసులోనే ఇంత దాచుకున్నారా? మీ గాంభీర్యం ఏ భావాన్ని విస్పష్టం చెయ్యనివ్వదు. ఏది, ముందు ఇది గంధం. నుదుట తాకగానే అతి శీతలంగా ఉంటుంది. భ్రూమధ్యనున్న ఆజ్ఞాచక్రం లేదా ఆగ్నేయ చక్రం ఈ శీతలంతో చల్లబడుతుంది. సంస్కారాన్ని బట్టి షట్చక్రాలకి చందన కుంకుమలు ఉత్ప్రేరకాలవుతాయి. ఇదిగో, ఇది తిరునామం. జీవునికి ప్రాణానికి మధ్యనున్న ఆత్మస్వరూపం.
2: ధన్యోస్మి గురువుగారు. ఇక వేణుగోపాలుని దర్శించుకుందామా?
0: శుభం, పదండి. ఆయన కూడా మీకోసం 1000 కళ్ళు విప్పార్చుకుని ఎదురు చూస్తున్నాడు.

0: చిన్నబాబు గారు, ఇది ఆలయ ముఖమండపం.
1: ప్రభు, వేణుగోపాల స్వామి, ఈ ఆలయం చుట్టూ పడి దొర్లాలి, దొర్లి దొర్లి ఏడవాలనిపిస్తోంది. తండ్రి, నన్ను ఇన్నాళ్ళు ఎందుకు దూరం పెట్టావు?
0: ఇదేమో ధ్వజస్తంభం.
1: దయామయ, ఇన్నేళ్లకైనా నీ దరికి రానిచ్చావు.
0: ఇవేమో చలూరాతి మెట్లు సరస్సుకి.
1: నా పాపాలు ప్రక్షాళనమైనవా? ఏమేమి ఘోరకృత్యాలు చేశాను
0: ప్రభు,
1: అందుకే నీ గుడి మెట్లైనా ఎక్కలేకపోయాను. ప్రభు, ప్రభు.
0: చిన్నబాబు గారు, కళ్ళు తుడుచుకోండి. అడుగో, వేణుగోపాలుడు దొండపంటి పెదవులతో దొంగలాగా ఎలా నవ్వుతున్నాడో చూడండి. ఇదంతా ఆయన నాటకమేగా, ఆయనేగా సూత్రధారి.
1: గోపికారమణ, కాళీయమర్దన, పాహిమాం, పాహిమాం మహాప్రభు, పాహి.
0: ప్రభు, గిరికను గుర్తించారా?
1: ఆమె నా మాతృమూర్తి, నా కన్న బిడ్డ. గోపీలోలుని వేణువాదనలో కరిగి నీరవమైపోయిన మేమిద్దరం రెండు శీతల జలపాతాలు.
0: అమ్మ గిరిక, వీరు మన జమీందారులు, మన ప్రభువులు, ఆలయ రక్షకులమ్మా.
2: వేదానుద్ధరతే జగన్నివహతే భూగోళముద్భిభ్రతే దైత్యాన్ధేరయతే బలిం చలయతే క్షత్రత్రయం కుర్వతే పౌలశ్చం జయతే హలం కలయతే కారుణ్యమాతన్వతే మిలేచ్ఛాన్మూర్ఛయతే దశాకృతి కృతే కృష్ణాయ తుభ్యం నమః.
1: అమ్మా, రేపు దేవాలయానికి వస్తారా?
3: లేదు, ఉత్సవాల 10 రోజులు మాత్రం వస్తాను.
0: గిరిక, స్వామిని చూడడానికి రావా?
3: నా స్వామి.

0: నాతోనే ఉన్నాడు.
1: మరి ఇన్నాళ్ళు లేకున్నాడా?
0: మన మొహం మనతోనే ఉన్నా అద్దంలో చూసుకోమా. అలాగే అద్దంలో చూసుకోవడానికొచ్చాను అన్నా. వ్యామోహం తగ్గించుకోవాలి. ఇక ఈ వేణుగోపాలునికి నాకు.
1: అమ్మా గిరికే, ఆయనే నీవవుతున్నావు, ఆయన నీవాడవుతున్నాడు, ఇంకెందుకమ్మా అలజడి?
0: ఎంతో దూరం ప్రయాణించి ప్రయాణించి ప్రియమైన వారికి దగ్గర కాబోతున్నామంటే ఏదో ఒక చెప్పలేని అలజడి, ఆందోళన, ఉత్సాహం, ఉద్రేకం, ఆనందం తప్పవు కదా. ఇన్ని భావాలు ఇబ్బడి ముబ్బడిగా ఉక్కిరి బిక్కిరి చేస్తుంటే ఈ బలహీన హృదయం తట్టుకోలేకుండా ఉంది.
2: ఈ నాకాలంలో కూడా ఇలాంటి నక్షత్రాలు తళుకులినుతున్నాయంటే అది మా సౌభాగ్యమనే చెప్పాలి.

0: నేను తప్పు చేశాను. 1000 పడగల స్వామి ఒక్క పడుగతో ఉన్నాడు. కాగితాన్ని పడగగా చేసి అంటించాలంటే కుదరటం లేదు. నేను పాపం చేశాను, నేను పాపం చేశాను, తప్పు చేశాను. కానీ దిద్దుకోవటం ఎలా?
1: తప్పు దిద్దుకునేందుకు వీలు లేదు. తప్పుతో నీకు పాపం చుట్టుకుంది. ఆ పాపాన్ని పోగొట్టుకునేందుకు వీలుంది.
0: ఎవరు ఎవరు నువ్వు? ఇంతకు ముందు సర్పాకృతితో ఉన్నావు, ఇప్పుడు ఇప్పుడు బాలుడు ఎలా అయ్యావు?
1: నా పేరు రామేశ్వర శాస్త్రి.
0: మీరంటే నాకు పడదు. మీ కుమారుడు ధర్మారావు మహాత్ముడు. నేను మిమ్మల్ని కాదనుకున్నాను, కానీ నా కొడుకు మీ కొడుకుని కాదనుకోలేదు. అయినా అయినా మీరు చిన్నపిల్లాడిలాగా నాకు కనిపిస్తున్నారెందుకు?
1: మంచిది, ఈయన నన్ను కోపడతాడనుకున్నా. కబుర్లు చెప్పాడు, భలే ఉంది కోట, అడ్డుపెట్టేవారెవ్వరూ లేరు.
0: ఈ ఇల్లు ఎవరిది?
1: మా జమీందారు గారు హరప్ప నాయనిం వారిది. నేను మా నాన్న ధర్మారావు గారి కుమారుణ్ణి. నిన్ను పాము గర్చిందా? ఎందుకు పడుకున్నావు?
0: నువ్వేమీ చదువుకోవటం లేదా? ఇక్కడికి ఎందుకు వచ్చావు?
1: నేను చదువుకోవటం లేదు, సీమ చింతకాయలు కొట్టుకుంటున్నాను. ఇప్పుడెవ్వరూ చదువుకోవటం లేదు. సరే కానీ సీమ చింతకాయలు పప్పు భలే రుచి, ఎక్కువ తింటే పసురు పెరుగుతుందట. పెరిగితే ఏమైంది? 4 రోజులు జ్వరం అంతేగా.
2: పేరు వేణుగోపాలనిది, పెళ్ళి ఆయందే, కాని నా ఇంటి నిండా చుట్టాలు. ఇప్పుడు మన ఇల్లు పెళ్లివారిల్లు, బంధువులు మిత్రులు దగ్గరవారు దూరం వారు, అబ్బా ఇల్లంతా కిటకిటలాడిపోతోంది. ఒకరి మాట మరొకరికి వినపడటం లేదు. ఇక అరుంధతికేమో ఇల్లు వాకిలి పట్టడం లేదు. చిన్న అరుంధతే ఆవిడ లోకం. కొడుకుని ఊరు మీదకి వదిలేసింది, పైగా మీ తిరుగుడే వాడికి వచ్చింది అంటుంది.
3: వదినలిద్దరూ వండిపోస్తున్నారు, పై పనులంతా చేస్తున్నారు. ఇక నాకు చిట్టి అరుంధతి తప్ప మరే వ్యాపకమూ లేదు. శశిరేఖ, అనసూయ, శ్రీలక్ష్మి వీళ్ళంతా నాకు అష్టాదశ భుజాలు. అందరూ నన్ను చీపురు పుళ్ళంత పని చేయనియరు. రావే రావే, నా చిట్టి అరుంధతి, రారా రానానా. నిన్నెన్ను ముద్దులాడినా తనివి తీరదేమే చిట్టి. నా పట్టు చీరలన్నీ దీనికి పావడాలు కుట్టిచ్చేస్తాను, ఓణీలు చేస్తాను. ఏదేది ఏదిరా నాన్న, ఒక్కసారి చంద్రహారం వేసుకో. అబ్బో అబ్బో అబ్బో అబ్బో అబ్బో, ఎంత ముద్దుగా పెళ్లి కూతురల్లే ఉన్నావే, నా బంగారం, నా తల్లి.
2: ఏమిటిది, నీకు ఉన్మాదావస్థ దాపురిస్తోందా?
3: ఆహా, అదేమిటో నాకు తెలీదు, కానీ ఏదో కొత్త ఉత్సాహం పుట్టుకొస్తోంది.
2: అందరూ నిన్ను పనులు చేయనియరు సరే, పెద్దక్క పెద్దబావగారు, చిన్నక్క చిన్నబావగారు, వారి అమ్మాయిలు అల్లుళ్ళు అబ్బాయిలు అందరూ భోజనాలు చేశారా లేదా అని అన్న కనుక్కోనక్కర్లేదా? స్నేహితుల మాట అలా ఉంచు. ఏమిటో

0: నేనే ఊరికే సతాయిస్తున్నాను గాని పాపం ఒంట్లో ఊపిరి లేనట్లుగా ఉంది. ఆ పిల్లని చూసి సంతోషిస్తోంది.
1: యాండి, రంగాపురం వెళ్ళి నా పెట్టి తీసుకురండి. రంగాజమ్మత్తగారు పెట్టిన చీర దేవుడి పెళ్ళికి కట్టుకుంటానండి. నేను బ్రతికుండగా తెస్తారా?
0: అజు, ఏమిటా మాట?
1: అవును మరి, మా అత్తగారు నా పెళ్లి తర్వాత పెట్టిన చీరది. బంగారు మందారాలు, తామరలు మొలిచిన యమునల నల్లని జరీ చీర, కృష్ణ ఏకాదశి చంద్రుని బంగారు మొగ్గల చీరండి.
0: ఆహా, నా భార్య కూడా కావ్యాలు అల్లగలదు.

0: మన గిరిక ఎంత బాగా నాట్యం చేస్తుందో.
1: ఈ కళ్యాణాలు ఆవిడ కొరకే.
0: నిన్న శశిరేఖ వెళ్ళి గిరికెన్ చూసొచ్చింది. ఆహాహా, ఆలయమంతా 1000 వెళ్ళి పందేళ్లతో వెలిగిపోతోంది. ఆ పచ్చ తోరణాలు, కొబ్బరాకుల రాటలు, పూల తోరణాలు, గోడల నిండా దశావతార పురాణ ఘట్ట చిత్రాలు. అబ్బా, జమీందారు గారు డబ్బు కాదండి, బంగారాన్ని వెదజల్లినట్టున్నారు.
1: బంగారం కాదు అరుంధతి, భక్తి దొంతరలను పరిచివేశారు. కూచిపూడి నుండి భోగప్ప శాస్త్రి గారు వచ్చారు. మహనీయుడు, మధురభాషి, భరత శాస్త్ర నిపుణుడు. కబీరేమో శృతి పోస్తాడు. నేను దగ్గరుండి గిరికెకు 1000 గజ్జలు చేయించాను, నీకు తెలుసు కదా. ఒక్కొక్క గజ్జ చక్కని ధ్వనినిస్తాయి. వాటిని ముట్టుకోగానే కిణికిణి అంటాయి. గిరిక ఇల్లు వీణావేణు మృదంగ తాళధ్వనులతో కైలాసాన్ని, వైకుంఠాన్ని తలపిస్తుంది. ఆమె పార్వతిలాగా నిత్యయోగిని అయి భర్త కోసం తపస్సు చేస్తోంది అరుంధతి.
0: ఆహా, ఏమి సుబ్బన్నపేట, నిజంగా మేమెంత పుణ్యం చేసుకుంటే ఇక్కడికి వచ్చామో కదా.
1: ఇంతేనా? ఒక రామావతారమో కృష్ణావతారమో దేవతలనందరినీ వెంట తెచ్చుకున్నట్లుంది. అటు కుమారస్వామి, శ్యామల, మంగమ్మ గారు, ఇటు హరప్ప, లేవలేకపోయినా రంగారావు గారు, నాగన్న గారి కుటుంబం, ఆహా, ఊరిలోని అన్ని కుటుంబాలు. ఎంత తపస్సు, ఎంత ఆవేదన, ఎంత తపన.

అమ్మా గిరిక, నేడు అష్టమి, స్వామి ఉద్భవించిన రోజు, భక్తులకు ప్రియమైన రోజు. సభానాయకుడు, శ్రీమంతుడు, ధీమంతుడు, వివేకి, వితరణి, గాన విద్యా రహస్యవేత్త, కీర్తిశాలిమ, సర్వజ్ఞుడు, భావజ్ఞుడు, గుణదోష విచారజ్ఞుడు అయిన హరప్పనాయని వారు. స్వామి మత్స్యావతారుడు, నీవు మత్స్య కుటుంబినివి. మత్స్యాకృతి అయిన శ్రీమన్నారాయణుడు సోమకాసురుని చంపి వేదములను ఉద్ధరించాను.

అలా ఏడవకూడదమ్మా గిరిక, కళ్ళు తుడుచుకో. మళ్లీ నాట్యం కొనసాగించు తల్లి, నీ తపస్సు ఫలిస్తుంది. ఏడోక గిరిక, నీ వేణుగోపాలుని దర్శన

0: చెలి, ఏమి ఈ రాత్రి మరీ సహించరానిదై పీడిస్తూ ఉంది.
1: బాగుందమ్మా సఖీ, నిన్ను పీడిస్తున్నది నీ స్వామి. ఆయన విరహంలో కొట్టుకుపోతూ రాత్రిని దూషిస్తావెందుకమ్మా?
0: స్వామి, వెన్నెలను చకోరములు ఆరగిస్తున్నాయి. చందనాలంకృతమైన నా శరీరమును మన్మథుడు మల్లెపూలతో గాని తాకరాదు కాబోలు.
1: అమ్మా, ఆ చకోరాలు చిన్న పక్షులు, వెన్నెలంతటినీ తినలేవమ్మా. ఇదిగో ఈ వెన్నెల బాల నీకు సహచరిణి అయి నీ వెంట వస్తోంది. మనం బయలుదేరాలి. వెన్నెలకు విరిసిన తామర పువ్వు చూపుతావా? ముద్దరాలివి స్వామికి ఎదురై ఏం చేస్తావో.
0: మేఘనాదానికి చలించను. మేఘ గంభీర నిస్వనుడైన స్వామి పలకరింపునకు పులకరించి మూగనవుతునో ఏమో.
1: బేలా, భయపడకు. బయలుదేరేటప్పుడు ముగ్ధవు, మధ్యలో మధ్యవు, కడకు ప్రౌఢవు అవుతావులే. స్వామి, నీవేమో ఆమె ఎంత చెప్పినా వినటం లేదు. ఈమె నేను చెప్పినట్లు నీ దగ్గరకు రాగానే ప్రౌఢ అయింది. నీకు మాత్రం ఆమెపై ప్రేమ లేదా? ఓదార్చుకోవా, గ్రక్కున గుండెకు హత్తుకోవా.
2: మా మత్స్య కుటుంబినికి కుంభహారతి, శంఖహారతి, నవరత్నహారతి.

0: మనమంతా గిరికెను తాకాలి. ఆమె భగవంతుని అనుగ్రహాన్ని పూర్తిగా పొందింది. కాస్త మనకు కూడా అంటుతుందేమో.
1: అయ్యా ధర్మారావు గారు,
2: చెప్పండి.
1: నాకీ ఊరిని చూస్తుంటే పరమ ఆశ్చర్యంగా ఉందండి. దేవదాసి వంటి నర్తకిని నేనెన్నడూ ఎరగను. క్షీరపాధో రాశి వీచిక నిగన్నిగ లావణ్య రేఖ ఆమె లక్ష్మీదేవియా అని భావింపచేస్తున్నది. ఆమె నాట్యం చేసినంతసేపు స్వామి వంకే చూసింది, సభవైపు చూడనే లేదు.
2: ఇది మా తండ్రి గారి తపఫలం.
1: అయ్యా మీకెంత విద్య తెలుసు. దక్షిణ వామహస్తములను అర్ధచంద్రహస్తములు చేసి బోర్లించి వామహస్తముపై దక్షిణహస్తముంచి రెండు బొటన వ్రేళ్లను అల్లల్లాడించారు. అంటే కూర్మహస్తాకృతి, రాబోయే అవతారాన్ని సూచించారు. మీరు సభామంత్రి అగుటకు ఎంతో తగినవారు.
2: అమ్మా గిరిక, ఇంటికి వెళ్ళి స్నానం చేసి కృష్ణదేవుని విగ్రహం ఎదుట కూర్చో. బద్ధ పద్మాసనవై మత్స్యావతారాన్ని హృదయము నుండి మరలింపచేసుకో. కూర్మావతారాన్ని మదినిండా నింపుకో. నీ ఏకాగ్రత కూర్మనాథునిపై ఉంచు. నిన్ను నీవు కూర్మ కుటుంబినిగా మలుచుకో అమ్మా.
0: అలాగే అన్నా, నువ్వు చెప్పినట్లే చేస్తాను.

ఇంతవరకు మీరు 1000 పడగలు ధారావాహిక నాటకం 18వ భాగం విన్నారు. నవలా మూలం తొలి తెలుగు జ్ఞానపీఠ అవార్డు గ్రహీత శ్రీ విశ్వనాథ సత్యనారాయణ, రేడియో నాటకీకరణ డాక్టర్ దిట్టకవి శ్యామలాదేవి, నిర్మాణ సహకారం శ్రీ ఎం సత్యనారాయణ. ఇందలి పాత్రలు, పాత్రధారులు ధర్మారావు శ్రీ యు సుబ్బరాయ శర్మ, అరుంధతి శ్రీమతి ఏ వసంతలక్ష్మి, పశుపతి శ్రీ కె శరత్చంద్రారెడ్డి, కుమారస్వామి శ్రీ వై మల్లికార్జునం, శ్యామల శ్రీమతి కె మాధవి, తోటమాలి శ్రీ మాచూరు వెంకటేశ్వరరావు, నాటక నిర్వహణ డాక్టర్ ఎల్లన్రాజు.

ఇంతవరకు 1000 పడగలు ధారావాహిక నాటిక 18వ భాగం విన్నారు. ప్రభాతరేఖలు కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

ఇంతవరకు ప్రభాతరేఖలు కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్పై తిరుపతి ఎఫ్ఎం వింటున్నారు. ఇప్పుడు ఉదయరాగం చిత్రగీతల కార్యక్రమం వింటారు. కార్యక్రమంలో ముందుగా మగధీర చిత్రం కోసం నిఖితా నిగమ్, ఎంఎం కీరవాణి పాడిన ఈ పాటకు సంగీతం ఎంఎం కీరవాణి, రచన చంద్రబోస్.

0: 103.2 107.5 మెగాహెడ్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం వింటున్నారు. ఉదయరాగం చిత్రగీతల కార్యక్రమంలో తర్వాత పాట మల్లీశ్వరి చిత్రం కోసం కార్తిక్ పాడిన ఈ పాటకు సంగీతం కోటి, రచన సీతారామశాస్త్రి.
1: నా పేరు వరప్రసాద్. నాకు అబద్ధం చెప్పడం రాదు. నేను అమ్మాయికి మనసిచ్చాను, తన కోసం ఇక్కడికి వచ్చాను. తను కాదంటే

ఉదయరాగం చిత్రగీతాల కార్యక్రమం వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత పాట మీరాయి చిత్రం కోసం ఆర్మన్ మాలిక్ పాడిన ఈ పాటకు సంగీతం గౌరీహరా.

0: భారతదేశ రెండవ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మ విభూషణ్ అవార్డు పొందిన మహనీయుల జీవిత విశేషాలతో పాటు
1: దేశ సేవకై వారు కనబరిచిన అసాధారణ నిబద్ధతను, అమూల్యమైన కృషిని, ఆ కృషిలో నిక్షిప్తమైన త్యాగనిరతిని ప్రతిబింబించేలా
0: ప్రతి సోమవారం ఉదయం 8:35
1: మీ ప్రియమైన ఆకాశవాణి తిరుపతి కేంద్రం అందిస్తున్న ప్రత్యేక ప్రేరణాత్మక కార్యక్రమం
0: రత్న దీపికావళి. ఈ శ్రావ్య వేదికలో ప్రతి వారం పద్మ విభూషణ్ అవార్డు పొందిన ఒక మహనీయుని జీవన ప్రస్థానాన్ని అక్షర దీపాలుగా అందించే ప్రయత్నం చేస్తున్నాం.
1: తప్పక వినండి రత్న దీపికావళి
0: ప్రతి సోమవారం ఉదయం 8:35
1: మీ ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం 103.2 107.5 మెగాహెర్ట్జ్ పై.

ఈరోజు ఉదయం 8:35 రత్నదీపికవలి పద్మవిభూషణ్ అవార్డు గ్రహీతల గురించిన కార్యక్రమంలో ప్రపంచ ప్రఖ్యాతి కాంచిన ప్రసూతి వైద్య నిపుణులు, విద్యావేత్త సర్ ఆర్కట్ లక్ష్మణస్వామి ముదలియార్ గారి జీవిత విశేషాలతో పాటు దేశభక్తి గీతాలతో కూర్చిన కార్యక్రమం వింటారు. ఈరోజు ఉదయం 8:35 107.5 MHz పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎంలో ఉదయరాగం చిత్రగీతాల కార్యక్రమం వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత పాట ఉప్పెన చిత్రం కోసం యాజిన్ నజీర్ హరిప్రియ పాడిన ఈ పాటకు సంగీతం దేవిశ్రీప్రసాద్, రచన శ్రీమణి.

ఉదయరాగం చిత్రగీతాల కార్యక్రమంలో చివరగా ఖైదీ నెంబర్ 150 చిత్రం కోసం జస్ప్రీత్ సజ్ పాడిన ఈ పాటకు సంగీతం దేవిశ్రీప్రసాద్, రచన శ్రీమణి.

0: Indian's team overcame Pakistan by 19 runs to complete the golden double. President Draupadi Murmu, Vice President C.P. Radhakrishnan and Prime Minister Narendra Modi have congratulated Indian athletes for their outstanding performances at the Asian Games 2026, especially the women athletes who have delivered impressive results. And now for a look at today's newspapers, it's over to V.C. Pramod.
1: Thank you, Anuja. Taking India's reform journey forward, GST 2.0 reforms set for rollout this week, writes Hindustan Times. Financial Express adds faster refunds, wider ITC, no arrests. External Affairs Minister in his address to Munich leaders' meeting reiterates Russia's long-standing support for India, along with stronger ties among emerging powers, adding, the US has chosen to become a lonelier power, states the Times of India. The Pioneer headline writes on the Omani co-pilot accused of attempting to seize the Fly Dubai airline mid-air. It says Hamami probe widens in Australia, with social media posts reportedly linked to the pilot draw scrutiny as investigators reconstruct the history. Final airline audit this week ahead of US checks on safety covering all Indian airlines is another headline in the Hindustan Times. And finally, dazzling light musical show mark end of Asian Games as India finishes fourth. Qatar to host next edition, says the Tribune. And with that, it's back to you, Anuja.
0: Thank you, Pramod. And now before we end the bulletin, the headlines once again. Prime Minister Narendra Modi to hold talks with Swiss President Guy Parmelin in New Delhi today. Union Minister Sarbanand Sonowal to flag off first international cargo voyage from Dibrugarh in Assam this morning. IMD forecasts heavy rainfall in Karnataka, Kerala, Tamil Nadu and Puducherry today. India and Canada to start fifth round of negotiations for their proposed comprehensive economic partnership agreement in Ottawa today. Fly Dubai flight's Omani co-pilot tried to crash aircraft in Saudi desert after hijack attempt foiled. And India signs off with 85 medals after gold rush in cricket, hockey and kabaddi at Asian Games 2026 in Japan. And with that, we end the morning news. Have a nice day.
2: Akashavani అనకాపల్లి జిల్లా సమాచార లేఖ వింటారు. రచన ఎడ్ల రామకృష్ణ, అనకాపల్లి జిల్లా ఆకాశవాణి ప్రతినిధి. జిల్లాలో డిజిటల్ కిసాన్ క్రెడిట్ కార్డు రుణాలు, నూతన జిల్లా పరిషత్ కార్యాలయ భవనం ప్రారంభం, వైభవంగా క్రిటికల్ కేర్ బ్లాక్ ప్రారంభం వంటి మరిన్ని విశేషాలతో కూడిన సెప్టెంబర్ నెల అనకాపల్లి జిల్లా సమాచార లేఖను ఇప్పుడు వింటారు. జిల్లాలో రైతులకు వేగంగా పారదర్శకంగా రుణాలు అందించేందుకు పైలట్ ప్రాజెక్టు కింద డిజిటల్ కిసాన్ క్రెడిట్ కార్డు రుణాల పంపిణీ ప్రక్రియను కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ ప్రారంభించారు. కేంద్ర ప్రభుత్వ అగ్రిస్టాక్ భాగస్వామ్యంతో రూపుదిద్దుకున్న ఈ విధానం ద్వారా కేవలం 10 నిమిషాల్లోనే రైతుల బ్యాంకు ఖాతాల్లో రుణం జమ అవుతుందని తెలిపారు. జిల్లాలో 3 లక్షల మంది రైతుల డేటాను పరిశీలించి 80,000 మందిని అర్హులుగా ఎంపిక చేయడం జరిగిందని, ప్రతి బ్యాంకు శాఖకు కనీసం 100 మందికి రుణాలు మంజూరు చేయాలని లక్ష్యంగా పెట్టామని తెలిపారు. జాతీయ ఆయుష్ మిషన్ నిధులతో జిల్లాలో ఆయుష్ డిస్పెన్సరీలకు ఆధునీకరణ పనులు చేపట్టామని మాడుగుల ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి తెలిపారు. ఖండివరం, కే కోటపాడు, ఆలపురం, గవరవరం తదితర ప్రాంతాల్లో ఒక్కో డిస్పెన్సరీకి 30 లక్షలతో ఏపీఎంఎస్ ఐడీసీ ఆధ్వర్యంలో నిర్మించిన భవనాలు ప్రారంభానికి సిద్దమయ్యాయని తెలిపారు. అలాగే దేవరపల్లి పీహెచ్సీ ప్రాంగణంలో నూతన ప్రభుత్వ ఆయుర్వేద వైద్యశాల భవనాన్ని కూడా ప్రారంభించారు. జిల్లాలో మాతృ శిశు మరణాలపై జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి అచ్యుతాకుమారి సమీక్ష నిర్వహించారు. మరణాలకు గల కారణాలపై విచారణ జరిపి లోపాలుంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గర్భిణీలు, బాలింతల ఆరోగ్య పరిస్థితిని క్రమం తప్పకుండా పర్యవేక్షించాలని ఆదేశించారు. అనకాపల్లి జిల్లా ఎన్టీఆర్ జిల్లా ఆసుపత్రిలో 22.09 కోట్లతో 50 పడకల క్రిటికల్ కేర్ సెంటర్ను పీఎం ఏబీహెచ్ఐఎం కింద నిర్మించి కేంద్ర మంత్రి జేపీ నడ్డా, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వర్చువల్గా ప్రారంభించారు. అనకాపల్లిలో జరిగిన కార్యక్రమంలో ఎంపీ సీఎం రమేష్, ఎమ్మెల్యే కొనతాల రామకృష్ణ పాల్గొని శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ కేంద్రానికి అదనంగా 7.50 కోట్ల విలువైన పరికరాలు వస్తాయని, 220 నుండి 400 పడకలకు విస్తరణకు 6.70 కోట్లతో ప్రతిపాదనలు సిద్దం చేశామని తెలిపారు. జిల్లా అభివృద్ది సమన్వయ పర్యవేక్షణ కమిటీ సమావేశం కలెక్టరేట్లో ఎంపీ సీఎం రమేష్ అధ్యక్షతన జరిగింది. పక్కా ప్రణాళిక, సరైన వ్యూహంతోనే జిల్లాకు ఉజ్వల భవిష్యత్తు సాధ్యమవుతుందని అన్నారు. 6 ROB 6 RUB పనులు అనకాపల్లి రాజమండ్రి 6 లేన్ల రహదారి DPR పూర్తయిందని త్వరలో టెండర్లు పిలుస్తామని తెలిపారు. ఎల్నినో ప్రభావం

0: వంతో జిల్లాను కరువు ప్రాంతంగా ప్రకటించాలని ప్రభుత్వాన్ని కోరారు. చోడవరం నియోజకవర్గంలో అభివృద్దికి పెద్దపీట వేస్తూ ఒక్కరోజే 38 కోట్ల విలువైన 20 అభివృద్ది పనులకు ఎంపీ సీఎం రమేష్, ఎమ్మెల్యే రాజు శ్రీకారం చుట్టారు. 2000 కోట్లతో ప్రతి ఇంటికి సురక్షిత తాగునీరు అందిస్తామని, జిల్లాలో 4 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయని తెలిపారు. వికసిత భారత్ 2047 స్వర్ణాంధ్ర 2047 లక్ష్య సాధనలో భాగంగా సెప్టెంబర్ 17 నుండి అక్టోబర్ 17 వరకు నెల రోజుల పాటు సేవా సంకల్ప అభియాన్ కార్యక్రమాన్ని రాష్టవ్యాప్తంగా నిర్వహిస్తున్నామని కలెక్టర్ విజయకృష్ణన్ తెలిపారు. అనకాపల్లి ప్రగతి యాత్రలో మరో మైలురాయిగా నూతన జిల్లా పరిషత్ కార్యాలయాన్ని కలెక్టర్ విజయకృష్ణన్, ఎమ్మెల్యేలు కొణతాల రామకృష్ణ, బండారు సత్యనారాయణమూర్తి ప్రారంభించారు. ప్రత్యేక జిల్లా పరిషత్ ఏర్పడటంతో నిధులన్నీ అనకాపల్లి అభివృద్దికి ఖర్చు చేసే అవకాశం వచ్చిందని తెలిపారు. సబ్బవరంలో 1.60 కోట్లతో నిర్మించిన నూతన అగ్నిమాపక కేంద్రాన్ని హోంమంత్రి వంగల్పూడి ఆయనతో ప్రారంభించారు. పల్లె పండుగ 3.0లో భాగంగా జిల్లాలో 195.17 కోట్లతో 2405 సీసీ రోడ్లు, బీటీ రోడ్లకు మంజూరు చేయగా స్పీకర్ అయ్యన్న పాత్రుడు కలెక్టర్ శంకుస్థాపనలు చేశారు. మీరు ఇప్పటి వరకు అనకాపల్లి జిల్లా సమాచార లేఖ విన్నారు. మరింత సమాచారంతో నవంబర్ నెల సమాచార లేఖలో కలుద్దాం. రచన ఎడ్ల రామకృష్ణ, అనకాపల్లి జిల్లా ఆకాశవాణి ప్రతినిధి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
2: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2, 107.5 మెగాహెడ్స్ పై తిరుపతి ఎఫ్ఎం వింటున్నారు.
3: ముఖాన మొటిమల గజ్జా బొబ్బలా, నడుగుల తామరా, బురద పుల్లా.
4: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.
2: ప్రకటన విన్నారు, ఇప్పుడు విందాం

రత్నదీపికావళి కార్యక్రమానికి స్వాగతం. ఇవాల్టి రత్నదీపికావళి పద్మవిభూషణ్ అవార్డు గ్రహీతల గురించిన కార్యక్రమంలో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ప్రసూతి వైద్య నిపుణులు, విద్యావేత్త సర్ ఆర్కట్ లక్ష్మణస్వామి ముదలియార్ గారి జీవిత విశేషాలతో పాటు దేశభక్తి గీతాలతో కూర్చిన కార్యక్రమం వింటారు. ఆర్కాట్ లక్ష్మణస్వామి ముదలియార్ గారు శ్రీమతి చిద్దమ్మ శ్రీ కుప్పస్వామి ముదలియార్ దంపతులకు 1887 అక్టోబర్ 14 కర్నూలులో జన్మించారు. ప్రాథమిక విద్యను కర్నూలులోని మున్సిపల్ హైస్కూల్లో పూర్తి చేశారు. వీరు మెడ్రాస్లోని క్రైస్తవ కళాశాలలో బీఏ పూర్తి చేశారు. తర్వాత మెడ్రాస్ మెడికల్ కాలేజీ నుండి వైద్య విద్యలో పట్టా పొందారు. ప్రసూతి నిపుణుడిగా గుర్తింపు పొందారు. వైద్య విద్య పూర్తి చేసుకున్న వెంటనే 1909 ప్రభుత్వ వైద్య శాఖలో ఉద్యోగం లభించింది. మొదటి సంవత్సరం మదురై పసినీ పట్టణాలలో పనిచేసిన ఆయన ఆపై మెద్రాస్కు బదిలీ అయ్యారు. 1912 ఎగ్మోర్లేని ప్రభుత్వ స్త్రీ శిశు ఆసుపత్రికి బదిలీ చేశారు. ఆనాటి నుండి ఆయన స్త్రీ ప్రసూతి శిశు వైద్య రంగాలలో విశేష నైపుణ్యాన్ని కనబర్చి సుప్రఖ్యాతులయ్యారు. ఆ తర్వాత రాయపురంలోని ప్రసూతి ఆసుపత్రికి బదిలీ అయ్యారు. అక్కడ కూడా ఆయన మంచి వైద్యులుగా పేరుగడించి తన బాధ్యతలను నిర్వహించారు. 1920 ఆయనను మెడ్రాస్ ప్రభుత్వ మహిళా శిశువుల ఆసుపత్రికి బదిలీ చేశారు. అక్కడే 25 పనిచేసి తనకు ఆసుపత్రికి కూడా దేశాంతర ఖ్యాతిని తెచ్చిపెట్టారు. ఆయన వద్ద నైపుణ్యం నేర్చుకునేందుకు, వైద్య విద్యలో లోతుపాతులు తెలుసుకునేందుకు బర్మా, మలేషియా, చైనా మొదలైన ఆసియా దేశాల నుండి స్నాతకోత్తర వైద్య విద్యార్థులు ఆసుపత్రి

రత్నదీపిక వలి పద్మవిభూషణ్ అవార్డ్ గ్రహీతల గురించిన కార్యక్రమంలో ప్రపంచ ప్రఖ్యాతి కాంచిన ప్రసూతి వైద్య నిపుణులు విద్యావేత్త సర్ ఆర్కాట్ లక్ష్మణస్వామి ముదలియార్ గారి జీవిత విశేషాలను వింటున్నారు.

1934లో మద్రాస్ వైద్య కళాశాలలో ప్రసూతి వైద్య విభాగంలో అధ్యాపకుడిగా, ఆ తర్వాత ప్రిన్సిపల్గా పదవిని అధిష్ఠించిన తొలి భారతీయుడు ఈయన. ప్రిన్సిపల్గా ఆయన కళాశాలలో మంచి క్రమశిక్షణ నెలకొల్పారు. కేవలం మార్కుల ఆధారంగానే కాక ఇతర కొలమానాలను ఉపయోగించి విద్యార్థి ప్రతిభను అంచనా వేయాలని, విద్యాబోధన తదానుగుణంగానే ఉండాలని ఆయన నమ్మేవారు. మార్కులకు అతీతమైన ప్రతిభ, వైద్యరంగంలో రాణించగల సమర్థత విద్యార్థుల్లో కనిపిస్తే దాని ఆధారంగా విద్యార్థులను కళాశాలలో చేర్చుకోవచ్చని వాదించేవారు. దీనిని ఆధారం చేసుకుని కొన్ని మార్పులు చేర్పులు చేసి నిర్ణయాలు తీసుకునేవారు. 1942 నుండి 1969 వరకు మద్రాస్ విశ్వవిద్యాలయానికి ఉపకులపతిగా సుదీర్ఘకాలం పనిచేసిన ఏకైక వ్యక్తిగా ఈయన నిలిచారు. మద్రాస్ విశ్వవిద్యాలయం ఉన్నత విద్యా ప్రమాణాలను అందుకుని అంతర్జాతీయ స్థాయికి చేరింది. 1952లో భారత ప్రభుత్వం నియమించిన మాధ్యమిక విద్యా కమిషన్, సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్కు అధ్యక్షత వహించారు. దీనినే ఆయన పేరు మీదుగా ముదలియార్ కమిషన్ అని పిలుస్తారు. ఈ కమిషన్ భారత్లో సెకండరీ విద్యారంగ సంస్కరణలకు పునాది వేసింది. త్రిభాషా సూత్రం, బహుళార్థ సాధక పాఠశాలలు మొదలైన అనేక కీలక సూచనలను ఈ కమిషన్ చేసింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ యొక్క కార్యనిర్వాహక బృందంలో చైర్మన్గా వ్యవహరించారు. 1961లో ప్రపంచ ఆరోగ్య అసెంబ్లీకి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. కార్యక్రమంలో మరొక దేశభక్తి గీతాన్ని విందాం.

రత్నదీపిక వలి పద్మవిభూషణ్ అవార్డ్ గ్రహీతల గురించిన కార్యక్రమంలో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ప్రసూతి వైద్య నిపుణులు, విద్యావేత్త సర్ ఆర్కట్ లక్ష్మణస్వామి ముదలియార్ గారి జీవిత విశేషాలను తెలుసుకుంటున్నారు. ఐక్యరాజ్యసమితి అనుబంధ సంస్థ యునెస్కోలో భారత ప్రతినిధిగా సేవలందించారు. భారత వైద్య మండలి అంటే మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాని ప్రారంభించడంలో కీలక పాత్ర పోషించారు. 1930 నుండి 1952 వరకు మద్రాస్ లెజిస్లేటివ్ కౌన్సిల్లో సభ్యుడిగా ప్రజాసేవ చేశారు. స్వతంత్ర భారత వైద్య విద్యారంగ రూపురేఖలను దిద్దడంలో ఈయన మార్గదర్శకత్వం ఎంతో ఉంది. మద్రాస్ ప్రెసిడెన్సీ కాలంలో వైద్య సేవలను గ్రామీణ ప్రాంతాలకు విస్తరించడంలో కృషి చేశారు. విద్యార్థుల్లో క్రమశిక్షణ, నాణ్యమైన విద్యాబోధనకు ఆయన అత్యంత ప్రాధాన్యత ఇచ్చేవారు. మెడికల్ పరిశోధనలను ప్రోత్సహించేందుకు అనేక కొత్త విభాగాలను మద్రాస్ విశ్వవిద్యాలయంలో ప్రారంభించారు. ఆయన సేవలకు గుర్తుగా బ్రిటిష్ ప్రభుత్వం 1945లో సర్ బిరుదుతో సత్కరించింది. స్వతంత్ర భారతదేశం ఆయన సేవలను గుర్తించి 1954లో పద్మభూషణ్ పురస్కారాన్ని, 1963లో భారత రెండవ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మవిభూషణ్తో గౌరవించింది. విద్య, వైద్య రంగాలు రెండిటిలోనూ అత్యున్నత పురస్కారాలు పొందిన అరుదైన వ్యక్తి ఈయన. ఎంతోమంది వైద్యులకు, విద్యావేత్తలకు ఆయన ఆదర్శప్రాయుడిగా నిలిచారు. భారతీయ విద్యా విధానాన్ని ఆధునీకరించడంలో ఈయన వేసిన ముద్ర చెరగనిది. కార్యక్రమంలో ఒక దేశభక్తి గీతాన్ని విందాము.

1974 ఏప్రిల్ 15న సర్ ఆర్కాట్ లక్ష్మణస్వామి ముదలయ్యార్ గారు పరమపదించారు. ఆయన అందించిన సేవలు భారతీయ వైద్య మరియు విద్యారంగానికి వెలకట్టలేనివి. నేటికి ఆయన సూచించిన విద్యా సంస్కరణలను భారతీయ విద్యా వ్యవస్థలో ముఖ్యమైన పునాదిగా నిలిచాయి. ఇవండి రత్నదీపికావళి పద్మవిభూషణ్ అవార్డు గ్రహీతల గురించిన కార్యక్రమంలో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ప్రసూతి వైద్య నిపుణులు, విద్యావేత్త సర్ ఆర్కాట్ లక్ష్మణస్వామి ముదలియార్ గారి జీవిత విశేషాలు. కార్యక్రమం చివరగా ఈ పాట విందాం.

ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం వింటున్నారు. ఇప్పుడు హలో ఆకాశవాణి ఫోనిన్ ప్రత్యక్ష ప్రసారం వింటారు. హలో ఆకాశవాణి ఫోనిన్ ప్రత్యక్ష ప్రసారంలో శ్రోతలు ఫోన్ ద్వారా కోరిన చిత్రగీతాలను విందాం. శ్రోతలు మీకు ఇష్టమైన పాటను ఫోన్ ద్వారా కోరుకోవాలనుకుంటే మాకు డయల్ చేయాల్సిన మా ఫోన్ నంబర్లు 2246606 మరొక నంబర్ 2246606 ఎస్టిడి కోడ్ 0877. కార్యక్రమంలో మొదటి శ్రోతను పలకరిద్దాం. హలో హలో హలో హలో

0: గుడ్ మార్నింగ్.
1: గుడ్ మార్నింగ్ అండి, హలో ఆకాశవాణికి స్వాగతం. బాగున్నారా?
0: బాగుండే. మీరు బాగున్నారమ్మా?
1: బాగున్నామండి.
0: మీరు ఒక పాట అడిగినానమ్మా, వేసినారమ్మా పాత పాట.
1: ఏ సినిమాలో నుంచి?
0: సండీరాణిమా. ఆ పాట వినేకాటికి కరెంట్ ఆఫ్ అయిపోయిందమ్మా, నేను విన్నా లేదమ్మా. సండీరాణిలా ఘంటసాలం భానుమతిమ్మ పాడిన పాటమా.
1: కరెక్టేనండి, కొంచెం కొత్త పాటలు కోరుకోవచ్చు కదా.
0: నాకు కొత్త పాట ఏది తెలియదుమా, అది అర్వం కదమ్మా. నేను తమిళనాడులో కదా ఉండేది.
1: ఓకే,
0: ఆ పాట మీరు వేస్తే వచ్చేకాటికి కరెంట్ ఆఫ్ అయిపోయిందమ్మా. ఆ పాట నేను విన్నా లేదమ్మా. ఘంటసాల భానుమతి పాడిన పాటమా. ఓ తారగా ఓ తారదర్శి
1: కోరుతున్న శ్రోతలు ఎవరైనా ఉన్నారా?
0: అందరి కోసం, ముఖ్యంగా మీకు కూడా.
1: ఓకేనండి, థ్యాంక్ యూ. ఓకేనండి, థ్యాంక్ యూ. పాట రెడీగా ఉంది, వినేద్దాం మరి.
0: పాట తెలుగులో వినాలి, అరవాళ్ళ వినేస్తున్నామా.
1: మంచిది మంచిదండి, ఇప్పుడు వినేసేయండి.
0: థ్యాంక్ యూ అమ్మా.

0: 103.2 107.5 మెగాహెడ్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం వింటున్నారు. హలో ఆకాశవాణి ఫోన్ ఇన్ ప్రత్యక్ష ప్రసారంలో శ్రోతలు ఫోన్ ద్వారా కోరిన చిత్రగీతాలను వింటున్నారు. కార్యక్రమంలో మరొక శ్రోతను పలకరిద్దాం. హలో హలో హలో
1: హలో నమస్తే మేడం.
0: నమస్తే అండి. హలో ఆకాశవాణికి స్వాగతం.
1: తిరుపతి నుంచి వాసుదేవ్ రెడ్డి మాట్లాడుతున్నాను మేడం.
0: వాసుదేవ్ రెడ్డి గారు ఎలా ఉన్నారు?
1: బాగున్నాం మేడం. మీరు బాగున్నారా?
0: బాగున్నామండి. ఏం చేస్తుంటారు?
1: నేను జాబ్ చేస్తున్నాను మేడం.
0: ఓకే, ఇవాళ ఏ పాట కోరుకుంటున్నారు?
1: చిత్రంలో నీ కళ్ళలో స్నేహము అనే పాట కావాలి మేడం.
0: ప్రేమ ఖైదీనా?
1: అవును మేడం.
0: ప్రేమ ఖైదీ ఆ సినిమా లేదండి, వేరే సినిమాలో నుంచి కోరుకోండి.
1: లేదు, ఆ సినిమా లేదు మేడం. సరే, అది లేకుంటే నిర్ణయం చిత్రంలో వేయండి.
0: ఏది
1: నిర్ణయం?
0: నిర్ణయం
1: నాగార్జున.
0: ఓకే, అందులో నుంచి
1: హలో గురు ప్రేమ కోసమేరా ఈ జీవితం అనే పాట.
0: ఓకే, కోరుతున్న శ్రోతలు ఎవరైనా ఉన్నారా?
1: యాడగిరి నుంచి రామచంద్రయ్య, ముఖ్యంగా ఆయన కోసం.
0: ఓకే, పాట రెడీగా ఉంది, వినేద్దాం మరి.
1: సరే మేడం. ఓకే మేడం,
0: ధన్యవాదాలండి.

0: Sam.
1: ముఖాన మొటిమలా
2: సై బాల్,
1: గజ్జా బొబ్బలా
2: సై బాల్,
1: నడువుల తామరా
2: సై బాల్,
1: బురద పుల్లా
2: సై బాల్.
3: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్.
4: మీరు హెచ్ఐవి బారిన పడే అవకాశం ఉందా? మీరే తెలుసుకోండి. మీరు ఎప్పుడైనా సూదులు, సిరంజులు ఒకరితో మరొకరు పంచుకోవటం, మార్చుకోవటం జరిగిందా? మీకు ఎప్పుడైనా సురక్షితం కాని రక్త మార్పిడి జరిగిందా? మీ సమాధానం అవును అయితే వెంటనే మీ దగ్గరలోని ICTC కేంద్రంలో పరీక్ష చేయించుకోండి. మరింత సమాచారం కోసం టోల్ ఫ్రీ నంబర్ 1097 కి కాల్ చేయండి. మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి.
5: ఈ ప్రకటన జారీ చేసిన వారు రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ మండలి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.
6: Work from home. హై సాలరీ, జస్ట్ ఒక్క క్లిక్ లో. అరే వా,
7: చిక్కుకుంది.
8: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. RBI అంటుంది,
7: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
9: నూట 3.2 107.5 MHz పై ఆకాశవాణి తిరుపతి FM లో హలో ఆకాశవాణి ఫోన్ ఇన్ ప్రత్యక్ష ప్రసారం వింటున్నారు. కార్యక్రమంలో మరొక శ్రోతను పలకరిద్దాం.
10: హలో
9: హలో,
10: నమస్తే మేడం.
9: నమస్తేనండి. మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
10: నా పేరు చిత్ర, నగర్ నుంచి మాట్లాడుతున్నాను మేడం.
9: చిత్ర గారు బాగున్నారా?
10: బాగున్నా మేడం.
9: ఏం చేస్తుంటారు?
10: నేను బ్లైండ్ మేడం, డిగ్రీ పూర్తయిపోయింది.
9: ఓకే.
10: అప్పుడప్పుడు మీ ఆకాశవాణికి ఫోన్ చేస్తుంటాను, వింటూ ఉంటాను. కార్యక్రమాలన్నీ చాలా బాగుంటాయి మేడం.
9: థ్యాంక్ యూ అమ్మా.
10: కరెంట్ అఫేర్స్ వింటుంటాను.
9: ఓకే.
10: మళ్ళీ హలో ఆకాశవాణి రికార్డింగ్ ప్రోగ్రామ్స్, హలో ఆకాశవాణి వింటూ ఉంటాను. అంతే మేడం.
9: ఓకే అమ్మా. ఇవాళ ఏ పాట కోరుకుంటున్నారు?
10: వేయి పడగలు కూడా బాగుంది మేడం, ఇవాళ విన్నాను.
9: విన్నారా? ఓకే, థ్యాంక్ యూ అమ్మా.
10: చిరుజల్లు చిత్రం నుంచి.
9: ఏది?
10: చిరుజల్లు మేడం.
9: చిరుజల్లు. కోరుతున్న శ్రోతలు ఎవరైనా ఉన్నారా?
10: కోరుతున్న శ్రోతలు అందరికోసం మేడం.
9: ఓకేనండి, పాట రెడీగా ఉంది, వినేద్దాం మరి.
10: థ్యాంక్ యూ సో మచ్ మేడం.
9: థ్యాంక్ యూ అమ్మా.

0: 107.5 MHz పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎంలో హలో ఆకాశవాణి ఫోనిన్ ప్రత్యక్ష ప్రసారంలో శ్రోతలు ఫోన్ ద్వారా కోరిన చిత్రగీతాలను వింటున్నారు. కార్యక్రమంలో మరొక శ్రోతను పలకరిద్దాం. హలో,
1: హలో,
0: నమస్తే అండి. హలో ఆకాశవాణికి స్వాగతం.
1: నమస్తే మేడం.
0: మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి?
1: దీపం డెక్కన్ మండలం మేడం.
0: మీ పేరు?
1: నా పేరు పోలే మేడం.
0: పోలే గారు బాగున్నారా?
1: మేడం భైరవ ద్వీపంలో పాట కావాలి మేడం.
0: భైరవ ద్వీపం? భైరవ ద్వీపంలో ఏ పాట కావాలండి?
1: ఇరుచినది వసంత కాలం మేడం.
0: కోరుతున్న శ్రోతలు ఎవరైనా ఉన్నారా?
1: అందరి కోసం మేడం.
0: ఓకే అండి, పాట రెడీగా ఉంది, వినేద్దాం మరి.
1: అవును మేడం. థ్యాంక్ యూ మేడం.
0: ఓకేనండి, ధన్యవాదాలండి.
1: ధన్యవాదాలు.

0: ఎల్ఐసి వారి బీమా ప్లాటినం లిమిటెడ్ ప్రీమియం ఆప్షన్ తో 7, 10, 12, 15 ఇంకా 18 సంవత్సరాల పాటు ప్రీమియం చెల్లించే సదుపాయం. మీ భవిష్యత్తుకు తగిన ప్రతిఫలం అందిస్తూ బీమా రక్షణ గ్యారంటీడ్ అడిషన్ తో ఇంకా మరెన్నో ప్రయోజనాలు ఎల్ఐసి బీమా ప్లాటినంతో. ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.
1: మీరు హెచ్ఐవి బారిన పడే అవకాశం ఉందా? మీరే తెలుసుకోండి. మీరు ఎప్పుడైనా సూదులు, సిరంజులు ఒకరితో మరొకరు పంచుకోవటం, మార్చుకోవటం జరిగిందా? మీకు ఎప్పుడైనా సురక్షితం కాని రక్త మార్పిడి జరిగిందా? మీ సమాధానం అవును అయితే వెంటనే మీ దగ్గరలోని ఐసీటీసీ కేంద్రంలో పరీక్ష చేయించుకోండి. మరింత సమాచారం కోసం టోల్ ఫ్రీ నంబర్ 1097 కి కాల్ చేయండి. మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి.
2: ఈ ప్రకటన జారీ చేసిన వారు రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ మండలి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.
3: హలో ఆకాశవాణి ఫోన్ ఇన్ ప్రత్యక్ష ప్రసారంలో శ్రోతలు ఫోన్ ద్వారా కూరిన చిత్రగీతాలను వింటున్నారు. కార్యక్రమంలో మరొక శ్రోతను పలకరిద్దాం. హలో, హలో,

0: 103.2 107.5 మెగాహెడ్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎంలో హలో ఆకాశవాణి ఫోన్ ఇన్ ప్రత్యక్ష ప్రసారం వింటున్నారు. కార్యక్రమంలో మరొక శ్రోతను పలకరిద్దాం. హలో, హలో,
1: హలో
0: హలో, నమస్తే అండి. హలో, ఆకాశవాణికి స్వాగతం.
1: గుడ్ మార్నింగ్ మేడం.
0: గుడ్ మార్నింగ్ అండి.
1: మేడం, నా పేరు శాంతి మేడం.
0: శాంతి గారు ఏం చేస్తుంటారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: సోమేంద్రపురం నుంచి మాట్లాడుతున్నాం మేడం. హౌస్ వైఫ్ మేడం నేను.
0: ఓకే
1: మేడం, నాకు లెనిన్ సినిమాలో నుంచి జయమంగళం ఆ పాట కావాలి మేడం.
0: లెనిన్ నుంచి?
1: అవును మేడం.
0: ఓకే, కోరుతున్న శ్రోతలు ఎవరైనా ఉన్నారమ్మా?
1: పుష్ప, నిర్మల, మురళి, పల్లవి, లక్ష్మీ, ప్రసన్న, భరత్, విజేంద్ర.

0: కర్మయ్య, యశోదా, వెంకమ్మ వీళ్ళ కోసం మేడం.
1: ఓకే ఓకేమ్మా.
0: స్వర్ణ, కీర్తి వాళ్ళందరి కోసం మేడం, మీకోసం కూడా మేడం. చాలా రోజుల నుంచి ఫోన్ చేస్తున్నాను మేడం, ఫోనే కలలేదు మేడం.
1: ఓకే, మీది ఏ జిల్లా?
0: చిత్తూరు జిల్లా మేడం.
1: చిత్తూరు జిల్లానేనా?
0: అవును మేడం.
1: ఓకే ఓకేమ్మా, పాట రెడీగా ఉంది, వినేద్దాం మరి.
0: సరే మేడం, థ్యాంక్ యూ మేడం.
1: వెల్కమ్మా.

చరిత్రలో ఈరోజు జరిగిన కొన్ని విశేషాలను తెలుసుకుందాం. ఈరోజు అంతర్జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం. విద్యార్థులను భావి పౌరులుగా తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర ఎనలేనిది. అలాంటి వారిని గౌరవించేందుకు ప్రతి ఏటా అక్టోబర్ 5న అంతర్జాతీయ ఉపాధ్యాయ దినోత్సవాన్ని నిర్వహిస్తారు. దేశ భవిష్యత్తు యువతరంపైనే ఆధారపడి ఉంటుంది. వారిలో మంచి ఆలోచనలు, దేశభక్తి, సమాజం పెద్దల పట్ల గౌరవం, అంకిత భావాలను పెంపొందించడంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమైంది. ప్రపంచవ్యాప్తంగా ఉపాధ్యాయుల స్థితిగతులను తెలుసుకునే ఉద్దేశంతో అంతర్జాతీయ కార్మిక సంస్థ ILO యునెస్కో 1966 అక్టోబర్ 5న ప్యారిస్లో ఒక సమావేశాన్ని నిర్వహించింది. అందులో టీచర్ల హక్కులు, బాధ్యతలకు సంబంధించిన వివిధ ప్రమాణాలను నిర్దేశించారు. అన్ని దేశాలు వీటిని అనుసరించాయి.

0: సమయానికి గుర్తుగా ఏటా అక్టోబర్ 5 ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవాన్ని జరుపుకోవాలని 1994 యునెస్కో తీర్మానించింది. అప్పటి నుండి ప్రతి సంవత్సరం దీన్ని నిర్వహిస్తున్నారు.
1: బహుజన హితాయ, బహుజన సుఖాయ. ఇది ఆకాశవాణి నినాదం. చిన్నారులు, యువజనులు, మహిళలు, కర్షకులు, ఇలా అందరికీ ఎన్నో కార్యక్రమాలు ప్రసారం చేస్తున్నది ఆకాశవాణి. సమాచారం, విజ్ఞానం, వినోదం అందిస్తున్న మీ అభిమాన వాణి ఆకాశవాణి తిరుపతి FM తప్పక వినండి.
0: హలో ఆకాశవాణి ఫోన్ ఇన్ ప్రత్యక్ష ప్రసారంలో శ్రోతలు ఫోన్ ద్వారా కోరుకున్న సినిమా పాటలను వింటున్నారు. కార్యక్రమంలో మరొక శ్రోతను పలకరిద్దాం.

0: హలో
1: హలో,
0: హలో నమస్తే అండి. హలో ఆకాశవాణికి స్వాగతం.
1: నమస్తే గాయత్రి. నమస్తే మేడం, గాయత్రి మేడం గారా?
0: అవునండి,
1: బాగున్నారా మేడం?
0: బాగున్నాం. మీరెక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నేను అనంతపురం జిల్లా కృష్ణమెట్టిపల్లి నుంచి మేడం.
0: పోలేరయ్య
1: పోలేరా?
0: గారు.
1: పోలేరండి మేడం. ఫస్ట్ మొదటిసారి మాట్లాడుతున్నాం మేడం మీతో. మేము
0: థ్యాంక్స్ అండి.
1: మీ అనౌన్స్మెంట్ చాలా బాగుంటుంది. అసలు శ్రోతలకు చక్కటి ప్రెజెంటేషన్ చేస్తారు. టైం మేనేజ్మెంట్ బాగా చేస్తారు మేడం మీరు.
0: ఓకేనండి, థ్యాంక్ యూ.
1: చక్కగా పలకరిస్తారు, బాగా అనౌన్స్మెంట్ బాగుంటుంది, మంచి మంచి విషయాలు చెప్తా ఉంటారు. మా అనౌన్స్మెంట్ కి మీకు ప్రత్యేక ధన్యవాదాలు మేడం.
0: థ్యాంక్స్ అండి. మీరు కూడా లెటర్స్ బాగా
1: ముందుగా
0: రాస్తూ ఉంటారు
1: మేడం, మేము అన్ని కార్యక్రమాలు ఉంటాంటారు మేడం. నేను తిరుపతి ఆకాశవాణితో పాటు ఏపీ తెలంగాణలో ఉండే 13 ఆకాశవాణి కేంద్రాలు ఉంటాను. నేను ఆకాశవాణి శ్రోతగా నాకు ఇప్పటికే 28 ఏళ్ళ అనుభవం ఉంది మేడం.
0: ఓకే ఓకే, లెటర్స్ కూడా బాగా రాస్తూ ఉంటారండి.
1: నేను ఉత్తరాలు ఎక్కువ రాస్తాను మేడం, ఫోన్ అయితే తక్కువ చేసేది.
0: ఓకే, ఇవాళ ఏ పాట కోరుకుంటున్నారు?
1: నాకు బెస్ట్ లిజనర్ గా గానీ ఒక 3 ఆకాశవాణి కేంద్రాల్లో నాకు అవార్డు ఇచ్చారు మేడం. మన తిరుపతి ఆకాశవాణిలో డాక్టర్ విజయ మేడం గారు ఉన్నప్పుడు 25 వసంతల ఆకాశవాణికి మహత ఆడిటోరియంలో తిరుపతితో గారు వచ్చింది మేడం. నేను అప్పుడు 2014లో,
0: ఓకే,
1: ఇప్పుడు కానీ నాకు ఆడ సన్మానం జరిగింది మేడం. అనంతపురం ఆకాశవాణిలో చేసినారు, కడపలోనే చేసినారు. అన్ని ఆకాశవాణి కేంద్రాలకి వెళ్ళిన మేడం నేను.
0: ఓకేనండి,
1: సినిమా పేరు చెప్తాను మేడం.
0: చెప్పండి.
1: సినిమా వచ్చేసి కలెక్టర్ గారి అబ్బాయి ఉంది మేడం.
0: కలెక్టర్ గారి అబ్బాయి
1: అది ఈరోజు టీచర్స్ డే కాబట్టి ఓనమాలు నేర్పాలని అనుకున్నానని ఈ సందర్భానుసారం ఈ పాట నేను వినాలనుకుంటున్నాను మేడం. ఒకవేళ ఇది లేదంటే వేరే అడుగుతా. కలెక్టర్ గారి అబ్బాయి.
0: సినిమా అయితే ఉంది కానీ ఆ పాట అయితే లేదండి.
1: ఆ పాట ఒకటి లేదా మేడం? సరేలే మేడం, ఏ పాట బాగా తెలియదు మేడం. ప్రెసిడెంట్ గారి పెళ్ళం అడుగుతాలే మేడం.
0: ప్రెసిడెంట్ గారి పెళ్ళంలో
1: తస చెక్క తలాంగు చుక్క
0: కోరుతున్న శ్రోతలు చెప్పండి.
1: చెప్తాను మేడం. ఇంకో విషయం మేడం, ఆకాశవాణికి మన ప్రసారాల గురించి 2 నిమిషం మాట్లాడుతున్నాం. ప్రసారాలు అయితే చాలా అద్భుతంగా ఉంటున్నాయి మేడం. మన వ్యాఖ్యాతలు అయితే ఇది ప్రత్యేక కార్యక్రమాలు చేస్తున్నారు, చాలా బాగుంటున్నాయి. ప్రతి కార్యక్రమం ఉంటున్నావు అన్నింటికీ నాకు మించి మన సుధాకర్ మోహన్ గారు నిర్వహించే వీక్లీ రౌండప్ చాలా బాగుంటుంది మేడం.
0: ఓకేనండి.
1: నిరుద్యోగ యువతకి చాలా బాగుంది మేడం ఇది.
0: ఓకే,
1: ఈ పాటను కోరిన శ్రోతలు మేడం
0: చెప్పండి.
1: పోలేరాయ్, సురేఖ, సంధ్యారిష్ట, సత్యవతి, ఈశ్వరయ్య, డేన్ లాస్య, సుదీప్తి, రవిందు, స్వాతి, శ్వేత, మౌనిక, పరిమళ టీన, నీలిమారెడ్డి, వనజ, గీత, నీరజారెడ్డి, శ్రీనిధి, రజిత, దీక్ష రెడ్డి, నాగమల, లక్ష్మీ ప్రసన్న, రేణుకా చౌదరి.
0: ఓకేనండి, అందరి కోసం పాట రెడీగా ఉంది, వినేద్దాం మరి.
1: పేర్లే మేడం ఇవి?
0: అవునండి, తెలుసు.
1: మా కేరాప ఆకాశవాణి కేంద్రంలో 2 వారాల క్రితం మీరు పుష్పాగ గారు ఉత్తరాలు అద్భుతంగా చెందారు మేడం. చాలా బాగుంది కార్యక్రమం, నచ్చింది.
0: థ్యాంక్ యూ అండి.
1: ఓకే, థ్యాంక్ యూ మేడం, ధన్యవాదాలు.
0: ఓకేనండి, ధన్యవాదాలండి.

0: జీవితం ఒక ప్రయాణం అంటారు. మరి మీ జీవితం మరింత ఉత్సాహంగా ఆనందంగా మారాలి అంటే నిరంతరం ప్రయాణం చేస్తూ ఉండాలి.
1: ఒకవేళ మీకు ఆ ప్రయాణం చేయడానికి వీలు కాకపోతే మన ఆకాశవాణి ప్రతి మంగళవారం ఉదయం ప్రసారం చేస్తున్న ఓబాటసారి కార్యక్రమాన్ని తప్పక వినండి.
0: పచ్చని కొండల పలుకులు, ఆహ్లాదకర జలపాతాల జలజలలు, సాగర తీరపు సరిగమలు, ప్రకృతి సోయగాల పరిమళములు,
1: ఇవే కాకుండా చారిత్రక కట్టడాలు, భవిష్యత్ అద్భుతాలు, ఇలా ప్రపంచం నలుమూలనున్న పర్యాటక ప్రదేశాలను మీకు పరిచయం చేస్తూ ఉంటాం. ఆ దృశ్యాలు కనిపించేలా మా మాటలు మీకు వినిపిస్తూ ఉంటాం.
0: వినండి ప్రతి మంగళవారం ఉదయం 7:20 మీ అభిమాన ఆకాశవాణి

0: తిరుపతి ఎఫ్ఎం పై
1: ఓ పాటసారి ప్రపంచ పర్యాటక ప్రదేశాల గురించిన కార్యక్రమం.
2: హలో ఆకాశవాణి ఫోన్ ఇన్ ప్రత్యక్ష ప్రసారంలో శ్రోతలు ఫోన్ ద్వారా కూరిన చిత్రగీతాలను వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు ఒక పాట విందాం.

0: ఆకాశంలో సగభాగమైన అతివల కోసం ఆకాశవాణి అందిస్తున్న అపురూప కార్యక్రమం వనితా లోకం.
1: విద్య, వైద్యం, విజ్ఞానం, వినోదం, వ్యవసాయం, వాణిజ్యం, ఇలా వివిధ రంగాలలో విజయకేతనం ఎగరవేస్తున్న మహిళల పరిచయాలతో పాటు
0: మహిళల హక్కులపై అవగాహన,

0: మహిళాభ్యుదయం, మహిళా సాధికారత దిశగా మార్గనిర్దేశనం చేసే
1: కథలు, కథానికలు, కవితలు, నాటికలు, స్ఫూర్తిగాథలు, ఇలా వైవిధ్యభరితమైన అంశాలను మీకు అందించే కార్యక్రమం
0: వనితాలోకం. ప్రతిరోజు సాయంత్రం 5 గంటలకు మీ ఆకాశవాణి తిరుపతి కేంద్రంలో 107.5, 103.2 మెగాహెర్ట్స్ పై తప్పక వినండి.
1: వనితాలోకం స్త్రీల కార్యక్రమం.
2: ఈరోజు సాయంత్రం 5 గంటలకు వనితాలోకం స్త్రీల కార్యక్రమంలో దార్శనిక భారత్ కార్యక్రమంలో భాగంగా భారతీయ న్యాయ సంహిత, భారత న్యాయ వ్యవస్థకు కొత్త దశ అనే అంశం గురించిన విశేషాలు, అనంతరం శ్రీమతి కేవీఎన్ సంధ్యారాణి గారి అనుబంధాలు కథానిక వినవచ్చు ఈరోజు సాయంత్రం 5 గంటలకు. ఇంతవరకు హలో ఆకాశవాణి ఫోనిన్ ప్రత్యక్ష ప్రసారం విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2, 107.5 మెగాహెడ్స్ పై తిరుపతి ఎఫ్ఎం వింటున్నారు. సమయం 10 గంటలు కావస్తుంది. ప్రకటించిన కార్యక్రమం విజయవాడ కేంద్రం నుండి ప్రసారం వింటారు.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: స్థానిక నైపుణ్యాలు కలిసి ఒక ప్రత్యేక ఉత్పత్తికి గుర్తింపునిస్తాయి. అలాంటి స్థానిక ప్రత్యేకతలను ప్రోత్సహించి వాటికి దేశీయంగానే కాకుండా అంతర్జాతీయ మార్కెట్లోనూ గుర్తింపు తీసుకురావడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమం ఒక జిల్లా ఒక ఉత్పత్తి పథకం. స్థానికంగా లభించే వనరులకు విలువ జోడించడం, చిన్న తరహా ఉత్పత్తిదారులు, చేతి వృత్తిదారులు, రైతులు, వ్యాపారులకు మార్కెట్ అవకాశాలు కల్పించడం ద్వారా స్థానిక ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడం ఈ పథకం ప్రధాన ఉద్దేశం. భారతదేశం వైవిధ్యభరితమైన దేశం. ప్రతి జిల్లాకు తనదైన ప్రత్యేకత, సంప్రదాయం, నైపుణ్యం, సహజ వనరులు, వ్యవసాయ ఉత్పత్తులు లేదా హస్తకళలు ఉన్నాయి. ఈ ప్రత్యేకతలను గుర్తించి వాటికి సరైన మార్కెట్, సాంకేతిక సహాయం, శిక్షణ, బ్రాండింగ్ కల్పించాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఒక జిల్లా ఒక ఉత్పత్తి, వన్ డిస్టిక్ట్ వన్ ప్రోడక్ట్, ODOP కార్యక్రమాన్ని ప్రారంభించింది. ప్రతి జిల్లాలో ప్రసిద్ది చెందిన ఒక ప్రత్యేక ఉత్పత్తిని ఎంపిక చేసి దాని ఉత్పత్తి, నాణ్యత, మార్కెటింగ్, ఎగుమతులను ప్రోత్సహించడం ఈ పథకం ప్రధాన లక్ష్యం. దేశంలోని ప్రతి జిల్లాలో ఒక ప్రత్యేకమైన ఉత్పత్తి ఉంటుంది. అది వ్యవసాయ ఉత్పత్తి కావచ్చు, చేనేత వస్త్రం కావచ్చు, హస్తకళ కావచ్చు, ఆహార పదార్థం కావచ్చు లేదా సంప్రదాయ కళ కావచ్చు. ఉదాహరణకు, కొన్ని జిల్లాలు మామిడి, పసుపు, మిరప, తేనె వంటి వ్యవసాయ ఉత్పత్తులకు ప్రసిద్ది చెందగా, మరికొన్ని జిల్లాలు చేనేత, చెక్కబొమ్మలు, లోహకళలు, తోలుబొమ్మలు, మట్టిపాత్రలు వంటి హస్తకళలకు ప్రసిద్ది చెందాయి. ఈ ఉత్పత్తులను గుర్తించి వాటి అభివృద్దికి అవసరమైన మౌలిక సదుపాయాలు, శిక్షణ, రుణ సౌకర్యాలు, ఆధునిక పరికరాలు, ప్యాకేజింగ్, నాణ్యతా ప్రమాణాలు, మార్కెటింగ్ సహాయం అందించడం ద్వారా స్థానిక ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయవచ్చు. ఒక జిల్లా ఒక ఉత్పత్తి పథకం వల్ల స్థానిక కళాకారులు, రైతులు, చిన్న వ్యాపారులు, స్వయం సహాయక సంఘాలు, సూక్ష్మ చిన్న పరిశ్రమలకు ఎంతో ప్రయోజనం కలుగుతుంది. తమ ప్రాంతంలోనే ఉపాధి అవకాశాలు లభించడంతో ప్రజలు ఇతర ప్రాంతాలకు వలస వెళ్లాల్సిన అవసరం తగ్గుతుంది. ఉత్పత్తికి మార్కెట్ పెరిగితే తయారీదారుల ఆదాయం పెరుగుతుంది, కుటుంబ ఆధారిత వృత్తులు అభివృద్ది చెందుతాయి, మహిళలు స్వయం సహాయక సంఘాల ద్వారా ఉత్పత్తి, ప్యాకేజింగ్, విక్రయాల్లో భాగస్వాములు కావచ్చు, యువత కూడా స్థానిక వనరులను ఉపయోగించుకుని కొత్త వ్యాపారాలను ప్రారంభించవచ్చు. స్థానిక ఉత్పత్తులు అభివృద్ది చెందాలంటే కేవలం ఉత్పత్తి చేయడంతో సరిపోదు. నాణ్యత, ఆధునిక రూపకల్పన, ఆకర్షణీయమైన ప్యాకేజింగ్, సరైన ధర, సమర్థవంతమైన మార్కెటింగ్ కూడా అవసరం. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడం ద్వారా ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచవచ్చు. నాణ్యతా ప్రమాణాలను పాటించడం ద్వారా వినియోగదారుల విశ్వాసాన్ని పొందవచ్చు. ఈ కామర్స్, సోషల్ మీడియా, డిజిటల్ చెల్లింపులు, ఆన్లైన్ మార్కెట్ వేదికల ద్వారా జిల్లా ఉత్పత్తులను దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా విక్రయించవచ్చు. సరైన బ్రాండింగ్, భౌగోళిక గుర్తింపు, నాణ్యతా ధృవీకరణ లభిస్తే స్థానిక ఉత్పత్తులు అంతర్జాతీయ మార్కెట్లో కూడా మంచి స్థానం సంపాదించగలవు. ఒక జిల్లా ఒక ఉత్పత్తి కార్యక్రమం వోకల్ ఫర్ లోకల్ భావనకు బలమైన ఆధారం. స్థానికంగా తయారయ్యే వస్తువులను కొనుగోలు చేయడం ద్వారా మనం స్థానిక ఉత్పత్తిదారులకు, కళాకారులకు, రైతులకు, చిన్న వ్యాపారులకు మద్దతు ఇస్తాము. స్థానిక ఉత్పత్తులను ప్రోత్సహించడం అంటే కేవలం ఒక వస్తువును కొనడం కాదు, ఆ ఉత్పత్తి వెనుక ఉన్న కుటుంబానికి ఆదాయం కల్పించడం, ఒక సంప్రదాయ కళను కాపాడడం, ఒక గ్రామీణ పరిశ్రమను నిలబెట్టడం, దేశీయ ఆర్థిక వ్యవస్థకు తోడ్పడడం కూడా. అందువల్ల స్థానిక ఉత్పత్తులను ఉపయోగించడం ప్రతి పౌరుడి బాధ్యత అని ప్రధానమంత్రి నరేంద్రమోదీ తెలిపారు. దేశంలోని ప్రతి ప్రాంతంలోని ప్రత్యేక ఉత్పత్తులకు ప్రపంచస్థాయి గుర్తింపు తీసుకురావడమే వన్ డిస్టిక్ట్ వన్ ప్రోడక్ట్ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని తెలిపారు. దేశంలోని ప్రతి ప్రాంతానికి ప్రత్యేకత ఉంటుందని, ఎక్కడో ప్రత్యేకమైన పండ్లు, మరెక్కడో సాంప్రదాయ కళలు, ఇంకొన్ని ప్రాంతాల్లో ప్రత్యేక నైపుణ్యాలు ఉంటాయని చెప్పారు. ఈ ఉత్పత్తులను స్థానిక మార్కెట్లకే పరిమితం చేయకుండా దేశంలోని ఇతర ప్రాంతాలకు, ప్రపంచ మార్కెట్లకు చేర్చాలని సూచించారు. ఇది వోకల్ ఫర్ లోకల్కు ఊతమివ్వడంతో పాటు ఆత్మ నిర్భర్ భారత్ నిర్మాణానికి దోహదపడుతుందని ప్రధానమంత్రి పేర్కొంటూ,
2: హమారే దేశ్ కే హర్ క్షేత్ర మే ఐసీ కోయి నా కోయి విశేషత జరూర్ హై, కహీ కోయి ఖాస్ ఫల్ హై, కహీ కోయి పారంపరిక కళా హై, వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రోడక్ట్ ఇన్హీ విశేషతాఓ కో ఆగే బఢానే కా అభియాన్ హై. హమారా ప్రయాస్ यही होना चाहिए कि हमारे गांव और छोटे शहरों की ये पहचान सिर्फ स्थानीय बाजार तक सीमित ना रहे, विदेश और दूसरे हिस्सों तक पहुंचे. इससे वोकल फॉर लोकल अभियान को भी बल मिलता है.
1: చిన్న ఉత్పత్తిదారులకు మూలధనం కొరత, ఆధునిక పరికరాలు లేమి, మార్కెట్ పరిజ్ఞానం లేకపోవడం, మధ్యవర్తులపై ఆధారపడడం, రవాణా సమస్యలు, నాణ్యతా ప్రమాణాలపై అవగాహన లేకపోవడం వంటి సమస్యలను పరిష్కరించడానికి కేంద్ర ప్రభుత్వం రాష్ట ప్రభుత్వాలతో కలిసి శిక్షణా కార్యక్రమాలు, సులభ రుణాలు, ఉత్పత్తి కేంద్రాలు, నిల్వ సదుపాయాలు, రవాణా సౌకర్యాలు, మార్కెటింగ్ సహాయం, డిజిటల్ వేదికలు అందించేలా చర్యలు చేపడుతోంది. ఉత్పత్తిదారులు కూడా నాణ్యత, వినియోగదారుల అవసరాలు, పర్యావరణ పరిరక్షణ వంటి అంశాలకు ప్రాధాన్యం ఇవ్వాలి. ఈ కార్యక్రమంలో యువత కీలక పాత్ర పోషించేలా స్థానిక ఉత్పత్తుల కోసం కొత్త డిజైన్లు రూపొందించడం, డిజిటల్ మార్కెటింగ్ చేయడం, ఆన్లైన్ వ్యాపార వేదికలను అభివృద్ది చేయడం, ఉత్పత్తులకు ఆకర్షణీయమైన బ్రాండింగ్ కల్పించడం వంటి రంగాల్లో అవగాహన కల్పిస్తున్నారు. వినియోగదారులు కూడా వస్తువులను కొనుగోలు చేసే సమయంలో వాటి నాణ్యత, ధరతో పాటు అవి ఎక్కడ తయారయ్యాయో పరిశీలించాలి. స్థానిక ఉత్పత్తులకు ప్రాధాన్యం ఇవ్వడం ద్వారా మనం దేశీయ ఉత్పత్తి వ్యవస్థను బలోపేతం చేయవచ్చు. ప్రపంచవ్యాప్తంగా ఒక జిల్లా ఒక ఉత్పత్తి ODOPను అత్యున్నత నాణ్యత, అత్యున్నత విలువలకు ప్రతీకగా నిలపడమే కేంద్ర ప్రభుత్వ లక్ష్యమని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. స్థానిక ఉత్పత్తులకు ప్రపంచ మార్కెట్లో గుర్తింపు కల్పించడంతో పాటు వాటి నాణ్యతను మరింత పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ప్రతి జిల్లాలోని ప్రత్యేక ఉత్పత్తులను ప్రోత్సహించి వాటికి అంతర్జాతీయ స్థాయిలో డిమాండ్ పెంచడమే ODOP కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని పీయూష్ గోయల్ పేర్కొంటూ,
3: I would urge all of you support these MSMEs who make these ODOP products in upgrading their quality, in designing their packaging properly and nicely, in branding their products so that going forward ODOP becomes respected all over the world as high quality, high value products.
1: భారత ప్రభుత్వ స్వదేశీ పరిశ్రమలను ప్రోత్సహించే మరియు స్థానిక కళాకారులకు ఉపాధి కల్పించే అత్యంత ప్రతిష్టాత్మకమైన పథకాల్లో ఒక జిల్లా ఒక ఉత్పత్తి ODOP వన్ డిస్టిక్ట్ వన్ ప్రోడక్ట్ కార్యక్రమం ద్వారా ప్రతి జిల్లాలోనూ ప్రత్యేకమైన సంప్రదాయమైన భౌగోళిక గుర్తింపు, GI ట్యాగ్ కలిగిన లేదా స్థానికంగా లభించే వనరులపై ఆధారపడిన ఉత్పత్తులను గుర్తించి వాటికి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో ఒక జిల్లా ఒక ఉత్పత్తి కార్యక్రమం కింద గుర్తించిన ప్రత్యేక ఉత్పత్తులు ఆయా ప్రాంతాల ప్రత్యేకతను చాటుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ విశాలమైన భౌగోళిక స్వరూపంలో ప్రతి జిల్లాకు ఒక ప్రత్యేకత ఉంది. రాష్ట్రంలోని అనేక ప్రముఖ ఉత్పత్తులు ఒక జిల్లా ఒక ఉత్పత్తి జాబితాలో చేరాయి. దీనిపై చేనేత జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత మాట్లాడుతూ,
4: వన్ డిస్టిక్ట్ వన్ ప్రోడక్ట్ కింద చేనేత హస్తకళలకు కూడా 7 అవార్డులు రావడం, మరి విజయనగరం జిల్లా నుంచి బొబ్బిలి వీణ, అనకాపల్లి జిల్లా నుంచి ఏటుకొప్పాక బొమ్మలు, కాకినాడ నుంచి పెద్దాపురం సిల్క్, బాపట్ల నుంచి చీరాల సిల్క్ శారీ, తిరుపతి నుంచి వెంకటగిరి శారీ, నరసాపురం నుంచి అల్లికల కుట్టు, సత్యసాయి జిల్లా నుంచి ధర్మవరం పట్టు చీరలు రావడం, ఇలా మనకు 7 అవార్డులు రావడం చాలా గర్వంగా ఉంది.
1: విశాఖపట్నంలోని ఏటికొప్పాక చెక్క బొమ్మలు, NTR జిల్లాలోని ప్రఖ్యాత కొండపల్లి బొమ్మలు, శ్రీ సత్యసాయి జిల్లాలోని నిమ్మలకుంట తోలుబొమ్మలు, సంగీత ప్రపంచంలో పేరుగాంచిన పార్వతీపురం మన్యం జిల్లాకు చెందిన బొబ్బిలి వీణ, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని విభిన్నమైన ఉదయగిరి చెక్కకత్తు హస్తకళలు విభాగంలో రాష్ట్ర హస్తకళ గొప్పతనాన్ని చాటుతున్నాయి. ఇక చేనేత మరియు వస్త్ర పరిశ్రమ విభాగంలో చిత్తూరు జిల్లాలో వెంకటగిరి చీరలు, కాకినాడలో ఉప్పాడ జామ్దనీ చీరలు, శ్రీకాకుళంలో అల్లి నందమైన పొందూరు కాటన్ చీరలు, కృష్ణా జిల్లాలో మచిలీపట్నం కలంకారీ, తిరుపతి జిల్లాలో శ్రీకాళహస్తి కలంకారీ హస్తకళలు, పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఎంబ్రాయిడరీ ఫ్యాబ్రిక్, క్రోచెట్ లేస్ ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ది చెందాయి. అలాగే అనంతపురం, అన్నమయ్య జిల్లాలలో కాటన్ మరియు జీన్ ప్యాంట్ల తయారీ జోరుగా సాగుతోంది. వ్యవసాయం మరియు ఆహార ఉత్పత్తుల విభాగంలో అల్లూరు సీతారామరాజు జిల్లాలో అరకు కాఫీ, గుంటూరు జిల్లాలో ఘాటైన మిరపకాయలు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కొబ్బరి మరియు కొబ్బరి పీచు ఉత్పత్తులు, తూర్పుగోదావరి జిల్లాలో పండ్ల ఆధారిత ఆహార ఉత్పత్తులు, విజయనగరం జిల్లాలో మామిడి జెల్లీ, విశాఖపట్నంలో సముద్ర ఆహారోత్పత్తుల క్లస్టర్స్ స్థానిక రైతులు, మత్స్యకారుల అభివృద్దికి దోహదపడుతున్నాయి. అలాగే బాపట్ల, ప్రకాశం జిల్లాలలో గ్రానైట్ కట్టింగ్ మరియు పాలిషింగ్ పరిశ్రమలు, కర్నూలులో గ్రానైట్ మరియు మార్బుల్ రాతి చెక్కిన ఉత్పత్తులు, పల్నాడులో దుర్గి రాతి శిల్పాలు, వైఎస్ఆర్ కడప జిల్లాలో బరైట్స్ మరియు బేరియం సమ్మేళనాలు, ఖనిజాలు పరిశ్రమల విభాగంలో పారిశ్రామికంగా ఎంతో ప్రాముఖ్యత సంతరించుకున్నాయి. ఒక జిల్లా ఒక ఉత్పత్తి ODOP కార్యక్రమం కేవలం ఒక వ్యాపార మార్గం మాత్రమే కాదు. ఇది మన దేశ సాంస్కృతిక వారసత్వాన్ని, స్థానిక చేతివృత్తుల వారి కళా నైపుణ్యాన్ని రక్షించే ఒక బృహత్ యత్నం. ఈ పథకం ద్వారా ఆంధ్రప్రదేశ్లోని ప్రతి జిల్లా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును పొందుతూ స్థానిక ఉపాధి అవకాశాలను పెంపొందించుకోవడంతో పాటు రాష్ట్రాన్ని ఆర్థికంగా మరింత ముందుకు తీసుకువెళ్లడంలో కీలక పాత్ర పోషిస్తోంది. ఒక జిల్లా ఒక ఉత్పత్తి పథకం స్థానిక ప్రతిభను గుర్తించి దానికి జాతీయ మరియు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు కల్పించే గొప్ప కార్యక్రమం. ఇది ఉపాధి అవకాశాలను పెంచడమే కాకుండా గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తుంది. సంప్రదాయ కళలు, వృత్తులు, స్థానిక నైపుణ్యాలను పరిరక్షిస్తుంది. స్వయం సమృద్ది భారతదేశ నిర్మాణానికి ఇది ఒక ముఖ్యమైన అడుగు. స్థానిక ఉత్పత్తులను కొనుగోలు చేయడం ద్వారా స్థానిక ఆర్థిక వ్యవస్థకు చేయూతనివ్వడంతో పాటు స్థానిక వ్యాపారాలను ప్రోత్సహించవచ్చు. స్థానిక కళలను ఆదరించడం ద్వారా స్థానిక హస్తకళల సంస్కృతిని కాపాడవచ్చు. తద్వారా ఒక జిల్లా ఒక ఉత్పత్తి మరియు వోకల్ ఫర్ లోకల్ భావనలు ప్రతి పౌరుడి జీవితంలో ఆచరణగా మార్చవచ్చు. స్థానిక అభివృద్దే దేశాభివృద్దికి బలమైన పునాది అని ఒక జిల్లా ఒక ఉత్పత్తి కార్యక్రమం తెలియజేస్తుందని చెప్పవచ్చు.
5: ప్రజాసేవతో దేశసేవలో భాగంగా ఒక జిల్లా ఒక ఉత్పత్తి అంశంపై ప్రత్యేక కార్యక్రమాన్ని మీరింతవరకు విన్నారు. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
6: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. రాబోయే అతిథి వాట్సాప్ సందేశాల ద్వారా శ్రోతలు కోరిన తెలుగు సినీ గీతాల కార్యక్రమం. ఈనాటి కార్యక్రమంలో ముందుగా మీరు వినబోతున్న పాట భైరవ ద్వీపం. ఈ చిత్రానికి

0: ఆర్తి ఎఫ్ఎం 101.3.
1: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా?
2: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వచ్చేద్దామా?
3: అక్క పోనీ, ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
1: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు 2 టైప్స్. టైప్ 1, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ 2, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ 2, ఓకేనా?
2: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

ఎస్, వింటున్నారు హరోలి ప్రోగ్రామ్ చెందినతో కలిసి. మరి నేను అడిగిన క్వశ్చన్ ఏంటి అంటే, ఏ పుస్తకం 15 భారతీయ భాషల్లో 40 విదేశీ భాషల్లో అనువదించబడింది అని అడిగాను. సో వరల్డ్ ఆర్కిటెక్ట్స్ అన్ని కూడా ఇందులో మనకి కనబడతాయి కదా, అంటే మీన్ రియల్ ఆర్కిటెక్ట్స్ అన్ని కూడా ఇందులో కనబడతాయి. మరి నేను అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ చేసేస్తూ ఉండండి అలాగా, అండ్ సాంగ్స్ మీద కూడా ఒక చెవేసి ఉంటుంది, కన్ను అయితే వేయలేరు కదా, అది విషయం. మరి ఇంతకీ నేను అడిగిన ఈ క్వశ్చన్ కి చాలా మంది కరెక్ట్ ఆన్సర్స్ పంపించారు, చూద్దాం ఎవరు పంపించారు అనేది. అండ్ మన లిజినెస్ లో ఒకళ్ళు ఒక డౌట్ అయితే అడిగారు వెరైటీగా. చంద్ర గారు ఏమండి, నాకు డౌట్, మీ ఆర్జీఎల్కి లక్కీ డిప్ నిర్వహించి ఆ రిజల్ట్ ప్రకారం ప్రోగ్రామ్ అలాట్ చేస్తారా అంటున్నారు. నిజంగా అలా చేస్తే భలే వెరైటీగా ఉంటుంది కదా. ఈసారి ఎప్పుడన్నా ఒక స్పెషల్ డే రోజు మీ అందరం ఆర్జీఎల్ నిజంగా ఇది ఒకటి చేద్దాం. బాగుంది మీ ఐడియా, బట్ ఇలా అయితే జరగదు యాక్చువల్ గా, రియల్లీ అయితే అలా జరగదండి. సో ఎవరు, రామలింగ గారు, ఆచార్య చిరంజీవి రామలింగం, సో వీళ్ళందరూ కూడా పంపించి, మీరంతా ఇదంతా ఒకటే పేరా అది ఫస్ట్ ఒకటి క్లారిటీగా ఇవ్వండి. అమ్మాయి కూడా నుంచి మెసేజ్ చేశారు. అండ్ మూసాపేట నుంచి నరేష్ గారు అండ్ ఫ్యామిలీ అంతా పంపించారు, బాగున్నారా అంటున్నారు, బాగున్నారండి. అండ్ చిన్నారావు గారు దేవినగర్ నుంచి గుడ్ మార్నింగ్ అంటున్నారు, గుడ్ మార్నింగ్, అలాగే శుభాకాంక్షలు అంటూ పంపించారు. టీచర్స్ డే, వరల్డ్ టీచర్స్ డే శుభాకాంక్షలు అంటున్నారు. సుమని గారు పడన్ నుంచి, మీకు కూడా గుడ్ మార్నింగ్. అండ్ అలాగే హాయ్ చందన, గుడ్ మార్నింగ్ అంటూ జాన్సన్ గారు పంపించారు. అలాగే బాగున్నారా తల్లి అంటున్నారు రఘుబీర్ సింగ్ సునాభాయ్ గారు ఏలూరు నుంచి, బాగున్నానండి అండ్ మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. అలాగే అనంతపూర్ నుంచి అనురాధ గారు ఈ రోజు నా ఫస్ట్ క్వశ్చన్ కి ఫస్ట్ ఆన్సర్ పంపించింది మీరే, సో కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా మాధవి గారు ఆంజనేయులు పోచంపల్లి నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్, గుడ్ మార్నింగ్ అంటూ. అండ్ రంగచారులు గారు టీచర్స్ కాలనీ నుంచి పంపించారు, కాదండి పతంజలి బుక్ అయితే కాదు, హిందూపూర్ నుంచి. నెక్స్ట్ ఇంకా భాస్కర్ గారు పడన్ నుంచి కరెక్ట్ ఆన్సర్, ఎస్ సార్ టీవీలో చాలా ఇంట్రెస్టింగ్ గా చూసేవాళ్ళు అబ్బా. నేనైతే అలాగా సండే వచ్చిందంటే కూర్చుని ఇంకా చూడాల్సిందే ఎపిసోడ్ అంతా కూడా, సో అది విషయం. నెక్స్ట్ ఇంకా హ్యారీ పాటర్ అనుకుంటున్నారు హైదరాబాద్ నుంచి కృష్ణ, కృష్ణిక, మౌనిక, విద్యాసాగర్ అందరూ కూడా హాయ్ అక్క అంటూ. సో కృష్ణిక పేరు చాలా బాగుంది బట్ ఆన్సర్ అయితే కరెక్ట్ కాదు, అది విషయం. అండ్ చంద్రశేఖర్ కొల్లాపూర్ నుంచి కరెక్ట్ ఆన్సర్ చేశారు, కానూరు నుంచి తాతారావు గారు. చందనకి వందనం అంటున్నారు కరెక్ట్ ఆన్సర్ తో, మీకు కూడా వందనం. అండ్ గుడ్ మార్నింగ్ చందన అంటూ లత గారు ఉయ్యూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ చేశారు. హలో మేడం అంటూ శ్రీవిద్య గారు అనంతపూర్ నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్, హాయ్ అండి. అండ్ 11 నుంచి విష్ణు శర్మ గారిచే రచించబడిన పుస్తకం అంటున్నారు, కరెక్ట్ గా చెప్పారు. అండ్ నెక్స్ట్ ఇంకా బ్రహ్మయ్య గారు కర్నూలు నుంచి కరెక్ట్ ఆన్సర్, అండ్ మీ క్వశ్చన్ కి ఆన్సర్ అంటూ ఆత్మవిశ్వాసం వ్యక్తిత్వ వికాస పుస్తకం అనుకుంటున్నారట, హౌ టు విన్ అండ్ ఇన్ఫ్లుయెన్స్ పీపుల్ అనే బుక్ అయితే అనుకుంటున్నారట సత్యభార్గవి గారు తాడిపత్రి నుంచి. సో కాదండి, ఇది మీకు చాలా తెలిసిన ఈజీ బుక్కే అనమాట, ఆలోచించండి. అండ్ నెక్స్ట్ ఇంకా వేదాంతం జానకి గారు మచిలీపట్నం నుంచి, చందన గారు మీరు వస్తే సందడే సందడి ఉదయం నుండి మంచి విషయాలు చాలా చక్కగా చెప్తారు విత్ డేట్ స్పెషల్. అండ్ ఈ రోజు లైట్ గా భాస్కర్ వరుణ్ మధ్యాహ్నం హాజరవుతా అని అంటున్నారు.

వాయు మాత్రం ఎక్కడున్నాడో కనబడట్లేదు, ఐ మీన్ వినబడట్లేదు చావడి అంట. యాక్చువల్లీ వరుణ్ ఎక్కడికి వెళ్ళాడంటే అలాగ లాంగ్ టూర్ వేసుకున్నాడు అనమాట. అంటే ఇంకా విజయవాడ కానీ చుట్టూ పరిసర ప్రాంతాలు ఎక్కడికి నేను రాకూడదు అన్నట్టు. అప్పుడు నాకు నా ఇన్నర్ ఫీలింగ్ ఏంటి తెలుసా, వరుణ్ ఏమైపోయావు వరుణ్, కమ్ వరుణ్, ప్లీజ్ వరుణ్, ఇలా అనాలనిపిస్తుంది. వస్తే ఒక 2-3 డేస్ కంటిన్యూగా వచ్చేస్తాడు, లేదంటే ఎక్కడ ఉన్నానో కూడా కనబడు అంత దూరంలో వెళ్ళిపోతాడు. అదే విషయం. సో ఇది ఇలా ఉందన్నమాట ప్రస్తుతానికి అయితే పరిస్థితి. అండ్ రియల్ ఆర్టిక్స్ గురించి బాగా చెప్పారు అంటూ పంపించారు. పరీక్ష సఫలత కే సీక్రెట్స్ అనే బుక్క మీరు అనేది, బట్ ఇదైతే కాదండి. అండ్ కింద ఇప్పుడైతే కరెక్ట్ ఆన్సర్ ని పంపించేశారు లాస్ట్ లో. అండ్ నెక్స్ట్ ఇంకెవరు పంపించారు, ఉమ్మడి నుంచి జైనుదీన్ గారు, స్నేహ భాను గారు కరెక్ట్ ఆన్సర్ మెసేజ్ చేశారు. అండ్ పోలే గారు ఆలగడ్డ నుంచి, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు హార్వీలు, అంతర్జాతీయ టీచర్స్ డే శుభాకాంక్షలు టీచర్స్ అందరికీ కూడా అంటున్నారు. థ్యాంక్ యూ. నెక్స్ట్ ఇంకెవరు చేశారు, నాకు ఇష్టమైన సాంగ్ ప్లే చేశారు, థ్యాంక్ యూ సో మచ్ అంటూ కొల్లిపారి నుంచి మౌలాలి గారు మెసేజ్ చేశారు. అప్పుడప్పుడు అలా జరిగిపోతుంటుంది. అండ్ భగవద్గీత అయితే కాదండి, మధుసూదన్ రెడ్డి గారు పాపనేపాలెం నుంచి హాయ్ మీకు అండ్ శుభోదయం. అలాగే కరెక్ట్ ఆన్సర్ జాన్సన్ గారు విజయవాడ నుంచి, అండ్ పెళ్లి పుస్తకం సినిమా అండి అది కాదండి. నెక్స్ట్ ఇంకా సంగీతం శ్రీనివాస్ గారికి అశ్రు నివాళి అంటూ పంపించారు. అండ్ నెక్స్ట్ ఇంకా గుడ్ మార్నింగ్ అంటూ హ్యాపీ వరల్డ్ టీచర్స్ డే అంటూ కరెక్ట్ ఆన్సర్ చేశారు ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి. అండ్ ఎలా ఉన్నారు, క్షేమమైన హర్వీలకు వెల్కమ్ అంటూ ఇనాయతుల్ల గారు భవానీపేట నుంచి మెసేజ్ చేస్తూ కరెక్ట్ ఆన్సర్ ని మెసేజ్ చేశారు. అండ్ రఘుబీర్ సింగ్ సునాభాయ్ గారు ఏలూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ మేడిశెట్టి రాజు గారు తిరువూరు నుంచి ఎన్సైక్లోపీడియా బుక్ అనుకుంటున్నారు, కాదండి. అండ్ సునంద గారు అనంతపూర్ నుంచి కరెక్ట్ ఆన్సర్ గుడ్ మార్నింగ్ అంటూ చేశారు. అండ్ మల్లికార్జున అభిరామ్ కేశవ నగర్ నుంచి కరెక్ట్ ఆన్సర్ చేశారు. అలాగే భూమిక గారు మార్కాపూర్ నుంచి కరెక్ట్ ఆన్సర్, కనకారావు గారు పెడెన్ నుంచి కరెక్ట్ ఆన్సర్. మరి ఇవి నాకు వచ్చిన ఆన్సర్స్ అయితే. మరి ఈ క్వశ్చన్ కి ఆన్సర్ ఏంటి అని అంటే, 15 భారతీయ భాషల్లో 40 విదేశీ భాషల్లో అనువదించబడిన ఆ సుపరిచితమైన పుస్తకం ఇందాక చెప్పినట్లు విష్ణు శర్మ గారిచే రచించబడిన పంచతంత్రం అనమాట. అసలు పంచతంత్రంలో మనకి కనబడినన్ని జంతువులు విడిగా మనం చూస్తుంటామో లేదో కూడా డౌటే, అది సంగతి. మరి నెక్స్ట్ అయితే ఇంకొక క్వశ్చన్ రెడీగా ఉంది, ఆన్సర్ తెలిస్తే వాట్సాప్ ద్వారా మెసేజ్ చేయండి 0866248884 కి. ఇంతకి క్వశ్చన్ ఏంటి అంటే, దీర్ఘకాలం ఉండే పండిత్, ఇందులో 12 తొనలు ఉంటాయి, ఒక్కొక్క తొనలో కనీసం 30 గింజలు ఉంటాయి, ఇంతకీ ఏంటా పండు, తెలిస్తే ఆన్సర్ చేయండి. దీర్ఘకాలం పండే పండిది, ఈ పండులో 12 తొనలు ఉంటాయి, ఒక్కొక్క తొనలో కనీసం 30 గింజలన్నా ఉంటాయి, ఇంతకీ ఏంటా పండు, తెలిస్తే ఆన్సర్ చేస్తూ ఉండండి. సాంగ్స్ మీద చెవేసి ఉంచండి, స్టే ట్యూన్డ్.

0: వర్క్ ఫ్రమ్ హోమ్ హై సాలరీ జస్ట్ ఒక క్లిక్ లో. అరే వా,
1: చిక్కుకుంది.
2: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి, ఆర్బీఐ అంటుంది.
3: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.

పాటల మీద చెవేసి ఉంచమన్నా. మరి వేసించారా? వెల్కమ్ బ్యాక్ యు హరివిల్లు. మరి నేను అడిగిన క్వశ్చన్ ఏంటి అంటే, దీర్ఘకాలం పండే పండు ఇది, ఇందులో 12 తొనలు ఉంటాయి, ఒక్కొక్క తొనలో కనీసం 30 గింజలు ఉంటాయి, మరి అదే పండు? తెలిస్తే ఆన్సర్ చేయండి అన్నాను. చాలా మంది ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్స్ పంపించేశారు. మరి చూద్దాం ఎవరెవరు ఏమేమి పంపించారో.

కనకారావు గారు పెడ నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్. సిఆర్ నగర్ నుంచి రాజేశ్వరి గారు, రామ్ చరణ్ గారు ఇద్దరు కూడా కరెక్ట్ ఆన్సర్. అండ్ హాయ్ చంద్రన్ అంటున్నారు, మురళి గారు హాయ్ అండి. అండ్ ప్రొద్దుటూరు నుంచి దస్తగిరి, సంధ్య ఇద్దరు కూడా కరెక్ట్ ఆన్సర్ చేశారు. అండ్ హాయ్ చందుజీ, హౌ ఆర్ యూ అంటూ నాగకుమారి గారు విజయవాడ నుంచి ఈ క్వశ్చన్ కి ఆన్సర్ అంటూ కరెక్ట్ గా చేశారు. హాయ్ అండి, చాలా రోజులకి మెసేజ్ చేశారు. అండ్ బనానా ట్రీ కాదు చెల్లపాండి, మరి మోనిషా మధురై నుంచి ఇక్కడే తొక్క మీద కాలేశారు, అరటిపండు తొక్క మీద. సో నెక్స్ట్ ఇంకా మైడిశెట్టి రాజు గారు తిరువూరు నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. అండ్ హాయ్ చందన అంటూ పులిపాటి శ్రీనివాసరావు గారు ఫ్యామిలీ అంతా దానిమ్మ పండు అనుకుంటున్నారు, అయ్యయ్యో దానిమ్మకాయలో నిమ్మకాయని తినేసారే, కానీ ఆన్సర్ కాదు. అండ్ అనంతపూర్ నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే జయరామ్ గారు, సరస్వతి గారు పాకాల మండలం నుంచి పనస్కాయ అంటున్నారు, అయ్యయ్యో పనస్కాయ మిమ్మల్ని నసపెట్టిందే, కానీ ఆన్సర్ కాదు. అండ్ జాన్సన్ విజయవాడ నుంచి ఆరెంజ్ అంటున్నారు, ఆరెంజ్ కలర్ మీకు అలా అలా అలా పంపించింది ఆన్సర్ అండి, బట్ అదైతే కాదు. నెక్స్ట్ ఇంకా చందన, మీరు వినిపించే పాటల్లో లాజిక్ ఏంటనే కనిపెట్టాను. ఎస్, కరెక్ట్ గా కనిపెట్టారు మొత్తానికి. భాస్కర్ గారు పడన్ నుంచి, సో మీరే ఫస్ట్ కనిపెట్టేశారు అనమాట. నెక్స్ట్ ఇంకా మామిడి పండు కాదు, నరేష్ గారు, రోజా గారు మహబూబ్ నగర్ నుంచి. అండ్ అలాగే నెక్స్ట్ నెక్స్ట్ నెక్స్ట్ ఒక పండుతో పోల్చారు అంటున్నానా అంటున్నారా. సో కరెక్ట్ ఆన్సర్ సతిభార్గవి గారు తాడిపత్రి నుంచి. అండ్ దుర్గారావు గారు కరెక్ట్ ఆన్సర్. అలాగే ఖర్జూరం, తాటిపండు, పనసపండు ఇన్ని వచ్చాయి, బట్ ఇవేవి కాదు. మాధవి గారు ఆంజనేయులు గారు పోచంపల్లి నుంచి. అండ్ నెక్స్ట్ ఇంకా పొమోగ్రనేట్ అనుకుంటున్నారు అనంతపూర్ నుంచి సునంద గారు, అస్సలు కాదు. నెక్స్ట్ ఇంకా చక్కగా ఓపికతో ప్రతి ఆన్సర్ క్లారిటీగా చదివే తీరు మాకెంత నచ్చింది, సూపర్ అంటున్నారు, థ్యాంక్ యూ. అండ్ ఆన్సర్ ఏంటంటే అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు, కింద ఆప్షన్ కింద ఇంకోటి పంపించారు, అది మీరే ఉంచేసుకోండి నాకు వద్దు. నెక్స్ట్ ఇంకా కరెక్ట్, నెక్స్ట్ ఇంకా కళ్యాణ్ గారు మిట్ట

నుంచి పంపించారు, పొమోగ్రెనేట్ కాదు కదా. నెక్స్ట్ ఇంకా సీతాఫలం అనుకుంటున్నారు చంద్రశేఖర్ గారు కొల్లాపూర్ నుంచి, కాదండి. అండ్ విజయలక్ష్మి గారు పెదకొండూరు నుంచి. ఇప్పుడు దీన్ని మనం డివైడ్ చేయాలి, డికోడ్ చేయాలి. ఓకే, 7 తొనలు, 4 తొనలు ఇలా డివైడ్ చేశారా? మరి ఇంకొక తొన ఏమైపోయింది? సో అరుదుగా ఉంటుందా ఆ తొన? ఓకే, కరెక్ట్ ఆన్సర్. మొత్తానికి మంచి డీకోడింగ్ అయితే చేశారు టైంలో. నెక్స్ట్ ఇంకా కానూరు నుంచి తాతారావు గారు బత్తాయి బండు అనుకుంటున్నారు, కాదండి. అండ్ పనస బండు అంటున్నారు చిరంజీవి గారు రామలింగ దమ్మాయిగూడెం నుంచి, కాదండి. అండ్ సీను గారు ఐరాల నుంచి సీతాఫలం అంటున్నారు, కాదు. అండ్ మల్లికార్జున గారు అభిరామ్ కేశవ నగర్ నుంచి పప్పాయ లేదా జాంపండు అనుకుంటున్నారు, రెండు కాదు. అండ్ ఇనాయతుల గారు భవానీపేట నుంచి కరెక్ట్ ఆన్సర్ గడియారం అనుకుంటున్నారు. గడియారం అవ్వచ్చు ఆన్సర్. రవీంద్రారెడ్డి గారు సర్వేపల్లి నుంచి. సో మీకు 50 మార్క్స్ ఇచ్చేస్తా, అంటే బా మంచి కొత్త గెస్ చేశారు ఆన్సర్ ని. అండ్ ఇలాంటిదే ఇంకోటి ఆలోచించండి, ఇది కూడా మనం గోడకే తగిలిస్తాం. నెక్స్ట్ ఇంకా దీనికి తొనలు ఉండవు అంటున్నారు, గింజలు కూడా ఉండవు, సీతాఫలం అంటున్నారు రంగచర్లు గారు. సో కాదండి. నెక్స్ట్ ఇంకా శ్రీశైలం నుంచి పంపించారు పొమోగ్రెనేట్ అంటూ. శ్రీశైలం నరసింహా గౌడ్ గారా? ఓకే, మీ ఇంటి పేరా అది? సత్యసాయి జిల్లా నుంచి పంపించారు. సో పొమోగ్రెనేట్ అయితే కాదండి. అండ్ కరెక్ట్ ఆన్సర్ చేశారు ఈ పొడుపు కథకు సమాధానం అంటూ కరెక్ట్ గా ఎవరు, గౌతమ్ గారా? గౌతమి అని పడింది, పేరు మిస్టేక్ గౌతమ్ అంటున్నారు. ఓకే, గౌతమ్ గారు. అండ్ రామలక్ష్మి కాలనీ నుంచి నరసన్న గారు, శివగంగ గారు ఇద్దరు కూడా కరెక్ట్ ఆన్సర్ చేశారు. అండ్ కరెక్ట్ ఆన్సర్ కిషోర్ గారు నంద్యాల నుంచి పంపించారు. అండ్ అలాగే రఘుబీర్ సింగ్ సున్నాభాయ్ గారు ఏలూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ చేశారు. అండ్ అలాగే లత గారు ఉయ్యూరు నుంచి కరెక్ట్ ఆన్సర్, పోలయ్య గారు ఆలగడ్డ నుంచి కరెక్ట్ ఆన్సర్, పనసపండు కాదు, కమలా కాదు, బత్తాయి అస్సలు కాదు, సూరిబాబు గారు శ్రీకాకుళం నుంచి. అండ్ హంసాపురం గ్రామం నుంచి చిరంజీవి గారు నాగభూషణ్ గారు అండ్ ఫ్యామిలీ అంతా కరెక్ట్ ఆన్సర్ చేశారు. అండ్ అయ్యయ్యో, ఇలా అంటే చాలా కష్టంగా అనిపిస్తుందండి. మధుసూదన్ గారు వరుణ్ అంట 2027 వరకు సెలవు పెట్టేశాడంట. ఇన్ని నెలలు అంటే నా వల్ల కాదండి, నేను నాకు సూర్య కావాలి, వరుణ్ ఇద్దరు కావాలి. బట్ ప్రజెంట్ ఇది సూర్య టైం కాదని చెప్పిన సూర్య వినట్లేదు, ఇది వరుణ్ టైం, వరుణ్ కమ్ అని చెప్తున్న వరుణ్ వినట్లేదు. సో అది విషయం. పాపనేపాలెం నుంచి పంపించారు, పనసపండు కాదు, పక్కనది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా పోరంగి నుంచి వీరరాఘవమ్మ గారు నిమ్మకాయ అంటున్నారు, అసలు కాదు. అండ్ ద్రాక్ష పండు అనుకుంటున్నారు రవికుమార్ గారు, కాదండి. అండ్ నాగకుమారి గారు, ఓ థ్యాంక్ యూ సో మచ్ అండి. నెక్స్ట్ ఇంకా ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి కరెక్ట్ ఆన్సర్, రామానగర్ నుంచి బాలసుబ్రహ్మణ్యం గారు, బత్తాయి బండి కాదు. అండ్ శ్రీవిద్య గారు అనంతపూర్ నుంచి నాటు సుమ్కిన పంపకిన అయి ఉంటుంది, బట్ ఆన్సర్ అయితే అది కాదండి. అండ్ సూర్యరావు గారు సీతాఫలం అంటున్నారు, కాదు. అండ్ యాపిల్ అంటున్నారు అరుణ గారు, కాదు. క్యాలెండర్ అంటున్నారు ఎవరు ఇంతకీ, దేవదాస్ మౌలాలి కొలిపారు నుంచి. ఓకే, చెప్తా కాదు అవును అనేది. అండ్ మల్లికార్జున గారు కేశవ నగర్ నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా రంగాచార్య గారు హిందూపూర్ నుంచి గడియారం అంటున్నారు, సో మీకు 50 మార్క్స్ ఇచ్చేస్తున్నాను. అండ్ కానూరు నుంచి తాతారావు గారు గడియారం అంటున్నారు, సో కరెక్ట్ ఆన్సర్ కాకపోయినా 50 మార్క్స్ ఇచ్చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ ఇంకా భూమిక గారు మార్కాపూర్ నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ కిషోర్ గారు గుడ్ మార్నింగ్ అంటున్నారు, సో గుడ్ మార్నింగ్. అండ్ అలాగే విశ్వనాథ్ రావు గారు పడన్ నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. మరి ఇంతకీ ఆన్సర్ ఏంటి అని అంటే క్యాలెండర్ 1 ఇయర్ అనమాట, అది ఆన్సర్. సో మరి నెక్స్ట్ క్వశ్చన్ లోకి వెళ్ళిపోదాం. మనిషి శరీర ఉష్ణోగ్రత అంటే మనిషిలోని శరీర ఉష్ణోగ్రత, బాడీ టెంపరేచర్ ఉంటుంది కదా, అది ఎన్ని లీటర్ల వేడి నీటి ఉష్ణోగ్రతతో సమానం? అంటే హాట్ వాటర్ కి ఒక టెంపరేచర్ ఉంటుంది కదా, అలా ఒక హాట్ వాటర్ క్వాంటిటీని తీసుకుంటే ఎన్ని లీటర్ల వేడి నీటి ఉష్ణోగ్రతతో మన బాడీ టెంపరేచర్ సమానం అవుతుంది? తెలిస్తే ఆన్సర్ చేయండి 0866248814K. మనిషిలోని శరీర ఉష్ణోగ్రత ఎన్ని లీటర్ల వేడి నీటి ఉష్ణోగ్రతతో సమానం? తెలిస్తే ఆన్సర్ చేయండి, పాట వినేయండి.

ఎస్ సార్, మస్కామో నుంచి సాంగ్ వినేశారు, మరి కనిపెట్టారా? ఈలో మరి నాకు ఆన్సర్స్ చేసేయండి 0866248814 కి. పాటల్లో ఈ రోజు నేను ఒక చిన్న ఇది ట్విస్ట్ పెట్టాను కదా, మరి ఆ ట్విస్ట్ కూడా కనిపెట్టి ఆన్సర్ చేయండి. ట్విస్ట్ అంటే ట్విస్ట్ కాదులే, ఒక చిన్న కామన్ సిమిలారిటీ అనుకోండి, మరి అది కూడా కలిపేసి ఆన్సర్ చేసేయండి. అండ్ మరి నేను అడిగిన క్వశ్చన్ ఏంటి అంటే, మానవ శరీర ఉష్ణోగ్రత 8 లీటర్ల వేడి నీటి ఉష్ణోగ్రతతో సమానం అని అన్న క్వశ్చన్. చాలా మందికి

డిఫరెంట్ డిఫరెంట్ గా అర్థమైంది యాక్చువల్లీ. సో ఏంటంటే, సాధారణంగా మనం నీటిని వేడి చేస్తాం అవునా, అలా వేడి చేసినప్పుడు ఇంత సెట్ అయిన వెయిట్ దగ్గర ఆ ఉష్ణోగ్రత ఏదైతే ఉంటుందో అది మన శరీర ఉష్ణోగ్రతతో సమానం అవుతుంది అనమాట. అది 8 లీటర్లు. ఆలోచించండి, ఆన్సర్ చేయండి, అది విషయం. మరి నేను అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్స్ ఎవరు పంపించారు అంటే, ఇందాక క్వశ్చన్ కి ఆన్సర్ చేశారు హంసాపురం నుంచి చిరంజీవి గారు అండ్ ఫ్యామిలీ అంతా. అండ్ ఒక సాంగ్ పాడండి చెందిన వాయిస్ సో స్వీట్ అంటున్నారు మురళీ గారు. కరెక్ట్ గా టైం అయ్యే టైంకి భలే అడుగుతున్నారు, బట్ ఎనీవే ట్రై చేస్తా. నెక్స్ట్ ఇంకా రాజు గారు అలాగే బాలకృష్ణ గారు ఇద్దరు కూడా తిరువూరు నుంచి పంపించారు, 100 లీటర్లు అయితే కాదండి. అండ్ జాన్సన్ గారు విజయవాడ నుంచి 37 లీటర్స్ అనుకుంటున్నారు, కాదు అండ్ 45 లీటర్స్ అంటున్నారు నరేష్ గారు, రోజా గారు. అస్సలు కాదు, మీ అందరికీ చిన్న క్లూ ఇస్తాను, ఇది ఒక సింగిల్ డిజిట్ నెంబరే అనమాట. సింగిల్ డిజిట్ నెంబర్ తో మనకి ఆ టెంపరేచర్ అనేది తెలిసిపోతుంది. సో నెక్స్ట్ ఇంకా ఎవరు పంపించారు, ఉష్ణోగ్రత 35 అంటూ పంపించారు ఎవరు, సత్యభార్గవి గారు తాడిపత్రి నుంచి. సో కాదండి. అండ్ మల్లికార్జున గారు అభిరామ్ కేశవ నగర్ నుంచి ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ చేశారు. అండ్ 60% అంటున్నారు. మధుసూదన్ గారు పాపనేపాలెం నుంచి, సో కాదు. అండ్ సూరిబాబు గారు పంపించారు కామేశ్వరిపేట నుంచట, 37 డిగ్రీస్ లేదా 38 డిగ్రీస్ ఉన్న వేడి అంటున్నారు. నేను లీటర్స్ లో అడిగాను, మీరు డిగ్రీస్ లో పంపిస్తున్నారు చాలా మంది. అది నెక్స్ట్ ఇంకా 3 లీటర్లు అనుకుంటున్నారు పోలే గారు ఆలగడ్డ నుంచి. అండ్ నెక్స్ట్ ఇంకా పుట్టపక్క నుంచి పుల్పాటి శ్రీనివాస్ గారు 38 డిగ్రీస్ అంటున్నారు. సో డిగ్రీస్ లో పంపించారు. అండ్ నరసింహారెడ్డి గారు మాధవరం నుంచి ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ చేశారు. అండ్ నెక్స్ట్ ఇంకా రవికుమార్ గారు 37 డిగ్రీస్ అంటున్నారు, కాదండి. అండ్ 1 లీటర్ అనుకుంటున్నారు ఆశ శ్రీనివాస్ బెంగళూరు నుంచి, ఆల్మోస్ట్ కరెక్ట్ ఆన్సర్ మీది. అండ్ అనంతపూర్ నుంచి అనురాధ గారు పంపించారు 10 లీటర్స్ అంటూ, సో కాదండి. అండ్ నెక్స్ట్ ఇంకా తులసీదాస్ గారు నవీపేట నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్.

అండ్ నెక్స్ట్ ఎవరు పంపించారు అంటే భాస్కర్ గారు పెడన్ నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్ ని. అండ్ నెక్స్ట్ ఇంకా బాలు గారు బుచ్చిరెడ్డిపాలెం నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. అండ్ శ్రీ విద్యా గారు పంపించారు అనంతపూర్ నుంచి కరెక్ట్ ఆన్సర్.

అండ్ నెక్స్ట్ ఇంకెవరు పంపించారు అంటే మెసేజ్, వేదాంతం జానకి గారు మచిలీపట్నం నుంచి పంపించారు. గోరువెచ్చటి నీటితో సమానం అంటున్నారు. అదే ఎంత లీటర్లు వెయిట్, ఇది కూడా పంపించాల్సింది. నెక్స్ట్ ఇంకా సాధారణ మానవ ఉష్ణోగ్రత 37 డిగ్రీల వద్ద అంటూ పంపించారు. బట్ 22 to 24 అంటున్నారు. ఇంత లీటర్ అంటే ఇంత క్వాంటిటీ అయితే కాదండి. హాయ్ అంటూ పంపించారు మహేష్ గారు. సో కాదండి ఆన్సర్ అది కాదు. అండ్ నెక్స్ట్ ఇంకా ఆలస్యంగా వచ్చాను తల్లి అంటున్నారు డాక్టర్ గారు రావడం వల్లట. శుభోదయం అంటూ తూర్పుగోదావరి జిల్లా నుంచి పెద్దాపురం నుంచి త్రిమూర్తులు గుప్త గారు పంపించారు. అండ్ గోరువెచ్చని వేడి నీటి ఉష్ణోగ్రత అంటున్నారు. సో ఇది కూడా కాదు. పంతాడు శ్రీనివాస్ గారు, గంగా భవాని గారు మోరిపల్ల నుంచి. అండ్ నెక్స్ట్ ఉమ్మడి నుంచి జైనుద్దీన్ గారు, స్నేహ భాను గారు పంపించారు. గోరువెచ్చటి నీరే అంటే చాలా మంది అది టెంపరేచర్ కింద పంపిస్తున్నారు. బట్ నేను అడిగింది లీటర్స్ లో, లీటర్స్ లో పంపించాలి. అండ్ రఘువీర్ సింగ్ సుగ్నా భాయ్ గారు 40 డిగ్రీస్ అంటున్నారు. సో అది కూడా కాదు. అండ్ ప్రశ్నలు అడిగే ప్రోగ్రామ్ లో రెండు ఉంటాయండి, మీరు గమనించండి సరిగ్గా. నెక్స్ట్ ఇంకా ఎవరు పంపించారు, కానూరు నుంచి కనకారావు గారు, పెడ నుంచి కరెక్ట్ ఆన్సర్ చేశారు. అండ్ కొలిపారు నుంచి మౌలాలి గారు పంపించారు, గుండె అనే పదం వచ్చేలా ప్లే చేశారు అంటున్నారు. ఎస్. అండ్ విజయలక్ష్మి గారు పెదకొండూరు నుంచి 50 to 60 లీటర్స్ కాదండి. అండ్ నెక్స్ట్ ఇంకా షో చాలా బాగుంది అంటున్నారు నరేష్ గారు, థ్యాంక్ యూ. అండ్ మధుసూదన్ రెడ్డి గారు పాపనేపల్లి నుంచి 1 లీటర్ అంటున్నారు, ఆల్మోస్ట్ కరెక్ట్ ఆన్సర్. అండ్ లత గారు ఉయ్యూరు నుంచి 2 లీటర్స్ అంటున్నారు, ఆల్మోస్ట్ కరెక్ట్ ఆన్సర్. అండ్ రవి గారు 1.5 అంటున్నారు, కరెక్ట్ ఆన్సర్. అండ్ తిరువూరు నుంచి రాజు గారు పంపించారు, కరెక్ట్ ఆన్సర్. టుడే సాంగ్స్ అన్ని గుండెలో గుండె గురించి. ఆనంద్పూర్ నుంచి సునంద గారు పంపించారు, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా రాజేశ్వరి గారు, రామ్ చరణ్ గారు అన్ని పాటలు గుండె మీద వచ్చాయి అంటున్నారు. ఎస్ అవునండి. అండ్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు, వినిపించే ప్రతి పాట గుండెతో మొదలవుతుంది అంటూ వినాయతుల గారు భవానీపేట నుంచి. ఎస్ థ్యాంక్ యూ. అండ్ నెక్స్ట్ ఇంకా అది విషయం, మరి ఇవి నాకు వచ్చిన ఆన్సర్స్ అయితే. మరింతకీ ఆన్సర్ ఏంటి అని అంటే మానవ శరీర ఉష్ణోగ్రత అంటే హ్యూమన్ బాడీ టెంపరేచర్ అనేది 1.5 లీటర్స్ ఆఫ్ హాట్ వాటర్ టెంపరేచర్ కి సమానంగా ఉంటుందన్నమాట. అంటే 1.5 లీటర్ల వేడి నీటి ఉష్ణోగ్రతతో సమానం. మరి ఇది హరివిలు ప్రోగ్రామ్ అయితే. సో మరి చక్కగా ఎంజాయ్ చేశారు కదా. నెక్స్ట్ మళ్ళీ మీ అందరినీ మళ్ళీ కలుస్తాను త్వరలోనే. ఈసారి మామూలుగా సందడి చేద్దాం మనందరం కలిసి. సో అంతవరకు వింటూ ఉండండి వివిధ భారతి FM 101.3. టాటా బై బై. నేను మీ చందన సైనింగ్ ఆఫ్.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలతో మురళీకృష్ణ. శ్రీకాకుళం జిల్లా అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయాన్ని స్వదేశీ దర్శన్ 2.0 పథకం కింద మంజూరైన 55.74 కోట్ల రూపాయలతో రానున్న 2 ఏళ్లలో సమగ్రంగా అభివృద్ది చేయనున్నట్టు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తెలిపారు. అరసవల్లి ఆలయాన్ని ఈరోజు దర్శించుకున్న కేంద్ర మంత్రి ప్రత్యేక పూజలు నిర్వహించారు. 2026 ఆసియా క్రీడల్లో మహిళల కాంపౌండ్ ఆర్చరీ టీం విభాగంలో స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుని గన్నవరం ఎయిర్పోర్టుకు చేరుకున్న వెన్నం జ్యోతి సూర్యాకకు క్రీడా సంఘాలు పలువురు అధికారులు ఘనస్వాగతం పలికారు. ఉద్యాన రంగం అభివృద్ది, రైతుల ఆదాయం పెంపే లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు చేపడుతోందని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. రాయలసీమలో ఉద్యాన రంగాన్ని మరింత అభివృద్ది చేసేందుకు గ్లోబల్ హార్టికల్చర్ హబ్ రైజింగ్ రాయలసీమ కార్యక్రమం కింద పెట్టుబడుల కోసం ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించిందని ఒక ప్రకటనలో తెలిపారు. ఉద్యాన పంటల సాగుతో రైతులు అధిక లాభాలు పొందవచ్చని కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ సహాయ మంత్రి రామ్నాథ్ ఠాకూర్ అన్నారు. శ్రీకాళహస్తి పర్యటనలో భాగంగా వేడం గ్రామంలో సాగు చేస్తున్న ఉద్యాన పంటలను కేంద్ర మంత్రి పరిశీలించారు. ఆర్థిక ఇబ్బందుల వల్ల పేదలు వైద్యానికి దూరం కాకూడదనే ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా ప్రభుత్వం అండగా నిలుస్తోందని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. నిడదవోలు పట్టణంలో నియోజకవర్గానికి చెందిన 205 మంది లబ్ధిదారులకు కోటి రూపాయలకు పైగా విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులు, ఎల్ఓసీ పత్రాలను మంత్రి స్వయంగా అందజేశారు. ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ అర్హత పరీక్షను ఏపీ స్పెషల్ టెట్ ఫర్ ఇన్ సర్వీస్ టీచర్స్ 2026 ఈ నెల 11 నుంచి రోజు 2 సెషన్లను నిర్వహిస్తామని పరీక్షల కన్వీనర్ ఎంవి కృష్ణారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. దరఖాస్తు చేసుకున్న ఉపాధ్యాయులు ఈ రోజు నుంచి csc.ap.gov.in వెబ్సైట్లోకి వెళ్లి హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవచ్చని సూచించారు. అనకాపల్లి జిల్లా యలమంచిలి మండలం పులపతి జంక్షన్ సమీపంలోని జాతీయ రహదారిపై ఈరోజు తెల్లవారుజామున సైకిల్పై వెళ్తున్న భార్యాభర్తలను గుర్తు తెలియని వాహనం ఢీకొన్న ప్రమాదంలో వారిద్దరూ అక్కడికక్కడే మరణించారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఈరోజు తెల్లవారుజాము నుంచి కురిసిన భారీ వర్షానికి పట్టణంలోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. ప్రధాన రహదారిపైకి వర్షపు నీరు చేరడంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వార్తల ముఖ్యాంశాలు తిరిగి 12 గంటలకు వింటారు.

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
0: 101.3.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్, కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
2: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ విద్యార్థి ఆకాశవాణి FM 101.3 సినిమా కబుర్లు.

వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి. 11:56 లో ఉంది వీబీ క్లాక్ అండ్ సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లోకి వచ్చేసాం. ఈ రోజు ఒక మంచి సినిమా గురించి మనం మాట్లాడుకుందాం. ఎండమూరి వీరేంద్రనాథ్ గారి స్టోరీ, కోదండరామిరెడ్డి గారి డైరెక్షన్, ఆ రోజుల్లో వరుసగా అంటే కంటిన్యూస్ గా సూపర్ హిట్ సినిమాలు చేస్తూ సుప్రీం హీరోగా వెలుగొందుతున్న మెగాస్టార్ చిరంజీవి గారు ఆ టైంలో చేసిన ఒక అందమైన సినిమా అనమాట. 1986 లో ఒక అద్భుతమైన సినిమాలో నటించారు. అండ్ ఈ సినిమాకి ఇళయరాజా అందించిన మ్యూజిక్ ఇప్పటికీ ఓ రేంజ్ లో మారుమ్రోగుతుందని చెప్పాలి. అండ్ హీరోయిన్ల విషయానికి వస్తే సుహాసిని రాధ, ఒక్క మాటలో చెప్పాలంటే అప్పట్లోనే అంటే 40 ఏళ్ల క్రితమే ఒక కేజీఎఫ్ తరహా బ్యాక్ డ్రాప్ తో అద్భుతంగా తెరకెక్కించినటువంటి సినిమా. సో గెస్ట్ చేస్తూ ఉండండి, ఏంటా సినిమా మాట్లాడుకుందాం ఆ సినిమా కబుర్లు. రైట్ నౌ మీకోసం ఖైదీ నంబర్ 150 చిత్రానికి హరిచరణ్, శ్రేయ ఘోషల్ పాడినటువంటి శ్రీమణి గీతం వస్తుంది డీఎస్పీ మ్యూజిక్ కంపోజిషన్ లో. ఎంజాయ్ లిస్నింగ్ వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి.

ఆర్తి ఎఫ్ఎం 101.3. చిరంజీవి గారు నటించినటువంటి సినిమా అని చెప్పాను కదా, ఆ సినిమాలో ఆయన పాత్రకు పేరే లేదు, కానీ ఆ సినిమా సంచలన విజయాన్ని సాధించింది. 40 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఈ సినిమాకి కేజీఎఫ్ సినిమాతో చాలా పోలికలున్నాయి. మరి ఈ సినిమాలో అన్నపూర్ణ గారు చిరంజీవి గారి తల్లి పాత్రలో యాక్ట్ చేశారు. ఈ సినిమాలో బోలెడన్ని విశేషాలున్నాయి తెలుసా? నవేడేస్ యాక్చువల్ గా మన ఈ మాఫియా గాని గ్యాంగ్స్టర్స్ ఇలాంటి సినిమాల్లో కేజీఎఫ్ గురించి ఎక్కువగా మాట్లాడుతుంటాం, కానీ అప్పట్లోనే కేజీఎఫ్ తరహా బ్యాక్ డ్రాప్ తో అద్భుతంగా తెరకెక్కిన చిత్రం రాక్షసుడు.

ఎస్, మరి ఈనాటి సినిమా కబుర్లో మనం రాక్షసుడు సినిమా గురించి మాట్లాడుకుంటున్నాం కదా, ఈ సినిమాని గనక ఇప్పుడున్నటువంటి ట్రెండ్తో కలిపి తీస్తే 100 కేజీఎఫ్లతో ఈక్వల్ అవుతుందని చెప్పడంలో ఎలాంటి సందేహమే లేదనమాట. సో కేజీఎఫ్లో కూడా మదర్ సెంటిమెంట్ ఎక్కువగా ఉంటుంది. అండ్ చిన్నతనంలోనే హీరో తన తల్లిని కోల్పోతాడు. చనిపోయే ముందు హీరోకి తల్లి చెప్తుందనమాట, నువ్వు చాలా గొప్పవాడివి కావాలి, బాగా డబ్బు సంపాదించాలి అని చెప్తుంది. మరి రాక్షసుడు సినిమాలో కూడా మదర్ సెంటిమెంట్ ఉంది. చిన్నతనంలో తల్లికి హీరో దూరం అవుతాడు. తన తల్లిని వెతకటమే అతని పని. తల్లి కూడా తన కొడుకు గొప్పవాడు కావాలని బలంగా కోరుకుంటుంది, దానికి తగ్గట్టుగా కష్టపడుతుంది కూడా. సో మరిన్ని విషయాలు మనం మాట్లాడుకుందాం. బిఫోర్ దట్ రాక్షసుడు చిత్రం నుంచి ఒక సూపర్ హిట్ సాంగ్ విందామా? ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, జానకి పాడినటువంటి వేటూరి సుందరరామూర్తి గీతం, ఇళయరాజా మ్యూజిక్ కంపోజిషన్ లో వింటూ స్టేడియం టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

0: ఆర్తి ఎఫ్ఎం 101.3.
1: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా?
2: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
3: అక్క, పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
1: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
2: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

అన్నాం కదా, సో 40 ఇయర్స్ అయింది, అంటే 40 వసంతాలు అయిందనమాట 2 అక్టోబర్కి ఈ సినిమా అయితే మాత్రం. సో ఆ బ్యూటిఫుల్ మూవీ గురించి మనం ఒకసారి గుర్తు చేసుకుంటున్నాం. ఒక తాగుబోతు చిన్నప్పుడే తన పిల్లాన్ని మాఫియాకి అమ్మేస్తాడు. మరి ఆ మాఫియా గ్యాంగ్ చిన్న పిల్లల్ని ఒక దీవిలో బానిసలుగా చేసుకుని డబ్బు సంపాదిస్తూ ఉంటుందన్నమాట. ఇక ఆ గ్యాంగ్ కి ఒక మెయిన్ కమాండర్ కూడా ఉంటాడు. అండ్ రావు గోపాలరావు గారు పెట్టే షరతు, ఆయన ఇచ్చేటువంటి ఆ షరతు ఒప్పుకొని ఒక ఒప్పందంతో హీరో తిరిగి మళ్లీ అదే మాఫియా గ్యాంగ్ లోకి వెళ్తాడనమాట. అంటే చిన్నప్పుడు తను అక్కడ లైఫ్ అంతా కూడా అక్కడే ఇదైపోతుంది తనకి బానిసగా. సో అక్కడ బానిసగా ఉన్నట్టు నటిస్తూ వాళ్ళందరినీ కూడా అంతం చేసి తిరిగి తన తల్లి జాడ తెలుసుకోవడం హీరో లక్ష్యం. మరి దాంతోపాటుగా అక్కడ ఉన్న బానిసలకు విముక్తి కలిగించడం కూడా. ఇలా ఇప్పుడు నేను ఈ స్టోరీ అంతా చెప్తుంటే ఎస్ ఇది ఎగ్జాక్ట్ గా కేజీఎఫ్ లా అనిపిస్తుంది కదా అనుకుంటున్నారు కదా. ఇలా కేజీఎఫ్ తో రాక్షసుడు సినిమాకి చాలా పోలికలు ఉన్నాయన్నమాట. సో తల్లి కోసం చిరంజీవి గారు పడే ఆరాటం, ఆ యాక్షన్ సీన్స్ లో ఆ సినిమాలో ఇవన్నీ కూడా హైలైట్ గా నిలుస్తాయన్నమాట. అండ్ నాగబాబు గారు కూడా ఈ మూవీలో ఒక ఇంపార్టెంట్ రోల్ లో కనిపిస్తారు. నాగబాబు నటుడిగా పరిచయమైనటువంటి ఫస్ట్ మూవీ కూడా ఇదే. సో మరిన్ని సినిమా కబుర్లు మనం మాట్లాడుకుందాం. బిఫోర్ దట్ ఇద్దరు మిత్రులు చిత్రానికి మనో చిత్ర పాడినటువంటి బ్యూటిఫుల్ ట్రాక్ వచ్చేస్తుంది మణిశర్మ మ్యూజిక్ కంపోజిషన్ లో. వింటూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి FM 101.3.

వండర్ఫుల్ సాంగ్ కదా, ఇంత బ్యూటిఫుల్ లిరిక్స్ ఉంటాయి అనమాట ఇందులో. సో సినిమా కూడా సూపర్బ్ గా ఉంటుంది. 11:26:55 లో ఉంది. వీబీ క్లాక్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వక్ మీ జ్యోతి అండ్ సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో ఉన్న ఒక మంచి సినిమా గురించి మనం మాట్లాడుకుంటున్నాం. సో చాలా మంది లిజనర్స్ అయితే కరెక్ట్ గా గెస్ట్ చేసేసారనమాట. గెస్ట్ చేసిన వాళ్ళందరికీ కూడా కంగ్రాచులేషన్స్. అండ్ 40 వసంతాలు అయింది ఈ సినిమాకి. అండ్ భారీ అంచనాలతోటి అంటే మంచి సక్సెస్ అయితే సాధించిందనమాట ఈ సినిమా. చాలా మంది లిజనర్స్ మనకి రైట్ ఆన్సర్స్ పంపించేశారు. అండ్ ఈ మెసేజెస్ అన్ని కూడా మనం చూద్దాం డెఫినెట్ గా సందర్శనలో నేను చూస్తాను అందరి మెసేజెస్ కూడా. అండ్ అలాగే అడవిలో బానిసల సామ్రాజ్యం ఉంటుంది ఈ సినిమాలో. అండ్ అలాగే స్ట్రాంగ్ మదర్ సెంటిమెంట్. అండ్ ఆ కోటను కూల్చడానికి హీరో ఒంటరిగా వెళ్లి అక్కడ విధ్వంసం సృష్టించడం అనమాట. ఇలాంటి అంశాలన్నీ కూడా నాకైతే మాత్రం కేజీఎఫ్ రాఖీబాయ్ ప్రయాణాన్ని గుర్తు చేస్తున్నాయి. సో ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఏంటంటే ఈ సినిమాలో చిరంజీవి గారికి అసలు పేరే ఉండదు, అంటే క్యారెక్టర్ పేరే ఉండదు అనమాట. అందరూ కూడా ఫ్రెండ్ అని, అతడు అని, ఇంకా పురుష అని పిలుస్తూ ఉంటారనమాట. సో రాజేంద్ర ప్రసాద్ గారేమో ఇన్స్పెక్టర్ విజయ్ గా, నాగబాబు ఆ సింహం, అండ్ సుమలత గారు వాణి క్యారెక్టర్ లో చూస్తాం. అండ్ అల్లు రామలింగయ్య గారు కన్నడ ప్రభాకర్ గారు, కన్నడ ప్రభాకర్ గారు యాజ్ వంక చక్ర రామూర్తి అనమాట. సో ఆ క్యారెక్టర్ పేరు. అండ్ జయమాల, వీళ్ళందరూ కూడా మంచి లీడ్ రోల్స్ పోషించారు. అండ్ హీరో విలన్ మధ్యన డైలాగ్స్ అయితే ఓ రేంజ్ లో ఉంటాయన్నమాట. అండ్ అక్కడ ఒక డైలాగ్ చెప్తారు విలన్ తోటి, అండ్ ఈ క్షణం నుంచి నీ దుర్మార్గులకు దుర్మార్గంగా, నీ దుర్మార్గాలకు దుర్మార్గంగా అడ్డుపడే దుర్మార్గాలు చేయడానికి నేను మంచి దుర్మార్గుడిగా నీ గడియారంలో నిద్రపోతా అంటారు. సో ఎంత అంటే ఆ దుర్మార్గం అనే వర్డ్ నే పక్క పక్కనే అన్నిసార్లు రకరకాలుగా పెట్టి డైలాగ్ సెంటెన్స్ ఉంటుంది, ఫార్మేషన్ సూపర్ అనమాట. సో అలా చెప్పి ఛాలెంజ్ చేస్తారు, ఇట్స్ మై ఛాలెంజ్ అని చెప్పని. సో వీళ్ళిద్దరి మధ్యన ఉండే ఫైట్ కానీ అంటే ఆ కాంపిటీషన్, లైక్ విలన్ కి హీరోకి మధ్యన ఉండే కాంపిటీషన్ కూడా ఆ రేంజ్ లోనే ఉంటుందన్నమాట. అండ్ మరీ ముఖ్యంగా రాధగారి క్యారెక్టర్ గురించి అయితే ఇంకా బాగా చెప్పుకోవాలి. సో చాలా ఇన్నోసెంట్ క్యారెక్టర్ ఉంటుంది ఇందులో. సో మాట్లాడుకుందాం ఇంకా బోల్డ్ అయిన విషయాలు. బిఫోర్ దట్ మరణ మృదంగం చిత్రం నుంచి ఒక సూపర్ హిట్ సాంగ్ నేను మీకోసం ప్లే చేస్తున్నాను. అండ్ ఎస్పీ బాలసుబ్రమణ్యం చిత్ర పాడినటువంటి వేటూరి సుందరరామూర్తి గీతం ఇది. వింటూ స్టేట్ యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మై జ్యోతి.

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: ఎస్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి అండ్ సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో ఉన్నాం. మరి 80s లో టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఒక తుఫాన్ స్టార్ట్ అయింది. ఆ తుఫాన్ పేరే చిరంజీవి. అప్పటికే సుప్రీం హీరోగా దూసుకెళ్తున్న చిరంజీవి గారిని ఎండమూరి వీరేంద్రనాథ్ రాక్షసుడు నవల ఆధారంగా తెరకెక్కిందనమాట ఈ సినిమా. ఈ సినిమా ఒక సరికొత్త చరిత్రను సృష్టించింది అని చెప్పొచ్చు. మరి సినిమా కథ ఒక రివెంజ్. చిన్నతనంలోనే తల్లికి దూరమైన కొడుకు రాక్షసుడుగా మారి సమాజంలో దుర్మార్గాన్ని ఎలా ఎదురించాడు అనేది కథాంశం. మరి ఈ సినిమాలో హీరోకి రెండు షేడ్స్ ఉంటాయి. ఒకటి తల్లి కోసం తప్పించే కొడుకు, రెండోది అన్యాయంపై విరుచుకుపడే పులి. ఒకవైపు గ్లామర్, మరొక వైపు ఎమోషన్స్. రెండు కూడా ఈక్వల్ గా బ్యాలెన్స్ అయ్యాయని చెప్పొచ్చు. మరి రాక్షసుడు సినిమా గురించి మాట్లాడుకుంటే మ్యూజిక్ మాస్ట్రో ఇళయరాజా గురించి ఖచ్చితంగా చెప్పుకోవాలి. సినిమాలోని పాటలు ఇప్పటికి కూడా ఎవర్ గ్రీన్ సాంగ్స్ అండి. అద్భుతమైన మెలడీ అందించారు. అండ్ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం జానకి పాడినటువంటి ఇంకొక పాట మనం విందాం రాక్షసుడు చిత్రం నుంచి. వింటూ స్టేడియం వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే. అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట, చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
1: కవుల కళ్ళ నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
0: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
1: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
1: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.35.

మరొక సూపర్ హిట్ సాంగ్ విన్నాం కదా, ఎస్పీ బాలసుబ్రమణ్యం ఎస్ జానకి ఆలపించిన వేటూరి సుందరరామూర్తి గీతం ఫ్రమ్ ద మూవీ రాక్షసుడు. అయితే రాధా చిరంజీవి ఈ రొమాంటిక్ సాంగ్స్ గానీ చిరంజీవి గారి గ్రేస్ అండ్ రాధ గారి స్టెప్స్ అప్పట్లో ఒక ఊపు ఊపేశాయని చెప్పాలి. అండ్ మన పేరెంట్ జనరేషన్ అడిగితే వాళ్ళ ఫేవరెట్ ప్లేలిస్ట్ లో ఖచ్చితంగా ఈ సాంగ్స్ అయితే ఉంటాయి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ విషయానికి వస్తే యాక్షన్ సీన్స్ లో ఇళయరాజా గారు ఇచ్చినటువంటి మ్యూజిక్ ఈ సినిమాను నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లిందని చెప్పొచ్చు. మరి ఈ సినిమాలో చిరంజీవి గారి డ్రెస్సింగ్ స్టైల్, బాడీ లాంగ్వేజ్ చాలా డిఫరెంట్ గా ఉంటాయి. అప్పట్లో యూత్ ఫిదా అయిపోయారనమాట. ఫైట్స్ కూడా ఓ రేంజ్ లో ఉంటాయి, ముఖ్యంగా క్లైమాక్స్ ఫైట్. ఆ రోజుల్లోనే స్టంట్స్ లో అంత రిస్క్ తీసుకోవడం ఒక చిరంజీవి గారికి సాధ్యమని చెప్పాలి. అందుకే కదా ఆయన మెగాస్టార్ అయ్యారు. 1986 అక్టోబర్ 2nd రిలీజ్ అయిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి కమర్షియల్ గా సూపర్ సక్సెస్ సాధించింది. రైట్ నౌ మీకోసం ఇంకొక సూపర్ హిట్ సాంగ్ నేను ప్లే చేస్తున్నాను ఫ్రమ్ ద మూవీ కొండవీటి దొంగ. ఎస్పీ బాలసుబ్రమణ్యం చిత్ర ఆలపించినటువంటి బ్యూటిఫుల్ సాంగ్ అనమాట. వేటూరి సుందరరామూర్తి గీతం వింటూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి FM 101.3 విత్ మీ జ్యోతి.

సో వండర్ఫుల్ సాంగ్స్ వింటూ ఎంజాయ్ చేస్తున్నారు ఓన్లీ ఆన్ వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి. అండ్ సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో ఉన్నాం, ఒక మంచి సినిమా గురించి మనం మాట్లాడుకుంటున్నాం. సో ఎప్పుడో 40 ఇయర్స్ బ్యాక్ అంటే 40 వసంతాలు అయిపోయింది ఈ సినిమా వచ్చి, అయినా కూడా ఇప్పుడు మనం ఈ మూవీని ఎందుకు గుర్తు చేసుకుంటున్నాం అంటే కరెక్ట్ గా ఈ టైంలో గనక అంటే ఈ జనరేషన్ లో ఇప్పుడు ఇప్పుడున్న ట్రెండ్ కి తగ్గట్టుగా ఈ సినిమా గనక రిలీజ్ అయి ఉంటే ఈక్వల్ టు 100 కేజీఎఫ్స్ అని చెప్పొచ్చు అనమాట. అంత బ్యూటిఫుల్ మూవీ. ఎండమూరి గారి నవలను సినిమాగా తెరకెక్కించడంలో యూనిట్ 100% సక్సెస్ అయిందని చెప్పొచ్చు. మరి ఈ సినిమాతో చిరంజీవి గారి స్టార్ స్టేటస్ అయితే అమాంతంగా పెరిగిపోయింది. ఆయన కెరీర్ లో రాక్షసుడు ఒక మైలురాయి. ఇప్పటికి కూడా ఈ సినిమా టీవీలో వస్తే ఆ రేటింగ్స్ ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఆ సినిమా ఇంపాక్ట్ ఏంటో. రాక్షసుడు ఒక సినిమా మాత్రమే కాదు, ఇది ఒక ఎమోషన్. మరి ఈ సినిమా గురించి ఇన్ని కబుర్లు చెప్పుకున్నాం, ఈ సినిమాలో మంచి పాట కూడా విన్నాము పాటలు. సో ఇంకొక పాట కోసం మీరు వెయిట్ చేస్తున్నారని నాకు తెలుసు. ఆ పాట అయితే మీకోసం వచ్చేస్తుంది. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానికి ఆలపించిన వేటూరి సుందరరామూర్తి గీతం, ఇళయరాజా మ్యూజిక్ కంపోజిషన్ లో రాక్షసుడు చిత్రం నుంచి వింటూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
2: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట,
1: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
2: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
0: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
2: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
1: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 పై.
3: రామ్, నాలో నీకు నచ్చిందేంటి?
4: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
3: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
4: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: అంతఃపురంలో అందాల చిలక,
2: యాక్షన్ క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలోడ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
2: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
2: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనక ముచ్చట్లు.
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ విద్యార్థి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలతో మురళీకృష్ణ. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్, బీజేపీ రాష్ట అధ్యకులు పీవీఎన్ మాధవ్ కడప జిల్లా పొద్దుటూరులో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా జల్జీవన్ మిషన్ అమరాజీవి జలధార కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. విజయవాడలో ఘనంగా నిర్వహించనున్న దసరా నవరాత్రి వేడుకలు విజయవాడ ఉత్సవ 2.0కు కేంద్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ను ఆహ్వానించారు. ఢిల్లీలో కేంద్ర మంత్రిని కలిసి రాష్ట ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్, పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్, హరీష్ బాలయోగి ఆహ్వానించారు. వైద్య ఆరోగ్య శాఖలో ఒప్పంద ఉద్యోగుల ఆందోళన నేపథ్యంలో రాష్టంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య సేవలకు ఎలాంటి అంతరాయం కలగకుండా అన్ని ముందస్తు చర్యలు తీసుకుంటున్నామని ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ కెవిన్ చక్రధర్బాబు తెలిపారు. బాపట్ల మున్సిపల్ పరిధిలోని అన్ని వార్డుల సమగ్ర అభివృద్దికి చర్యలు తీసుకుంటున్నట్టు బాపట్ల శాసనసభ్యులు వేగేసిన నరేంద్రవరమరాజు అన్నారు. సుమారు 10.20 కోట్ల రూపాయలతో 7, 8, 9 వార్డుల్లో నూతనంగా నిర్మించనున్న సీసీ రోడ్ల నిర్మాణ పనులకు ఈరోజు ఆయన భూమి పూజ చేశారు. అనంతపురం జిల్లాలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో వచ్చే ప్రతి అర్జీని సకాలంలో పరిష్కరించేలా చర్యలు తీసుకుంటున్నామని జిల్లా కలెక్టర్ వానంద్ తెలిపారు. అనంతపురం కలెక్టర్ కార్యాలయంలో ఈరోజు నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై శ్రీ కనకదుర్గమ్మ సన్నిధిలో దసరా శరన్నవరాత్రి మహోత్సవాల సందర్భంగా నిర్వహించే విశేష ప్రత్యక్ష పూజా సేవల టికెట్లను ఈరోజు సాయంత్రం విడుదల చేయనున్నట్టు ఆలయ చైర్మన్ బొర్రా రాధాకృష్ణ, కార్యనిర్వహణాధికారి వికే సీనానాయక్ తెలిపారు. నిర్ణీత సంఖ్యలో టికెట్లను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మనమిత్ర వాట్సప్ సేవ 9552300009 ద్వారా సాయంత్రం నుంచి అందుబాటులో ఉంచనున్నట్టు తెలిపారు. భారతీయ సాంస్కృతిక వైభవాన్ని సమగ్రతను చాటేందుకు కేంద్ర రాష్ట ప్రభుత్వాలు సంయుక్తంగా చేపట్టిన స్వాభిమాన్ యాత్రకు విజయవాడ నుంచి తొలి రైలు ఆదివారం బయలుదేరి వెళ్లింది. గుజరాత్లోని సోమనాథ్ దేవాలయ సందర్శన కోసం 1,060 మంది భక్తులతో ఈ ప్రత్యేక రైలును విజయవాడ రైల్వే స్టేషన్లో ప్రారంభించారు. ద్రోణి ప్రభావంతో రాష్టంలో రానున్న 3 రోజుల వరకు తేలికపాటి నుంచి 1 మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఉరుములు మెరుపులతో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలి వీచే అవకాశం ఉందని పేర్కొంది. వార్తల ముఖ్యాంశాలు తిరిగి 20 గంటలకు వింటారు.

12:40 లో ఉంది వీబీ క్లాక్. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి అండ్ మీకు తెలుసా ప్రోగ్రామ్ లోకి వచ్చేసాం. జీవితంలో సక్సెస్ సాధించాలి అంటే కొన్ని ఫార్ములాస్ ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. మరి విషయం ఏంటంటే కొన్నిసార్లు మనం ఎంత కష్టపడినా రిజల్ట్ వెంటనే కనిపించదు. కొన్ని రోజులు కొన్ని వారాలు ప్రయత్నించినా కూడా మార్పు కనిపించకపోతే ఐ వేస్టింగ్ మై ఎఫర్ట్స్, ప్రయత్నం వృధా అవుతుందా అనే డౌట్ స్టార్ట్ అవుతుంది. చివరికి వి ఫీల్ లైక్ గివింగ్ అప్ అనమాట. కానీ ఇక్కడ నిజం ఏంటంటే ప్రోగ్రెస్ కనిపించట్లేదు అంటే మన ప్రయత్నం ఫెయిల్ అయిందని కాదు. సమ్టైమ్స్ మనకి రిజల్ట్స్ వచ్చే లోపే మన ప్రయత్నాన్ని ఆపేస్తూ ఉంటాం. ఈ విషయాన్ని కొంచెం క్లియర్ గా తెలుసుకుందామా ఈనాటి మీకు తెలుసలో తెలుసుకుందాం. వింటూనే ఉండండి. రైట్ నౌ మీకోసం ఛాంపియన్ చిత్రం నుంచి రామ్ మిరియాలా పాడినటువంటి సూపర్ హిట్ సాంగ్ అయితే వచ్చేస్తుంది. ఈ పాట విన్న తర్వాత మరిన్ని విషయాలు మనం తెలుసుకుందాం. వింటూనే ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

భారతి ఎఫ్ఎం 101.3. స్టోరీ గురించి మనం మాట్లాడుకుంటున్నాం కదా. సో వర్షం అనేది వాతావరణం వల్ల వస్తుంది కానీ

కూడా డాన్స్ చేయొచ్చు అన్నాడు. దానికి శ్యామ్ నవ్వుతూ ఓకే చెప్పేశాడు. ఎందుకంటే ఇనీషియల్ గా చాలా ఉత్సాహంగా ఉంటాడు కదా అన్ని విషయాల్లో. సో నెక్స్ట్ డే శ్యాము పెద్ద అయినా అక్కడికి చేరుకున్నారు. మరి ఆకాశం అయితే నిర్మలంగా ఉంది, నేలంతా కూడా పూర్తిగా పొడిగా ఉంది, ఒక్క మేఘం కూడా కనిపించలేదు. నాట్ ఎ సింగిల్ క్లౌడ్ వాజ్ ఇన్ సైట్ అనమాట. సో పెద్ద అయిన నెమ్మదిగా డాన్స్ చేయడం స్టార్ట్ చేశాడు. శ్యామ్ కూడా ఏం చేశాడు, అతనితో పాటు కలిసి డాన్స్ చేశాడు. స్టార్టింగ్ లో అయితే మాత్రం మన శ్యామ్కి ఇంట్రెస్టింగ్ గానే అనిపించింది. ఒక గంట గడిచింది, 2 గంటలు గడిచాయి, ఆకాశంలో ఎలాంటి మార్పు లేదు సరికదా, ఎండ్ ఇంకా పెరిగిందనమాట. ఇక శ్యామ్ అలసిపోయాడు, అతని కాళ్ళు నొప్పులు స్టార్ట్ అయ్యాయి, డ్రెస్ అంతా కూడా చెమటతో తడిచిపోయింది. చివరికి ఏం చేశాడు, ఆగిపోయాడు. చూసావా, నేను చెప్పిందే నిజం, మనం ఇన్ని గంటల నుంచి డాన్స్ చేస్తున్నాం కానీ ఒక్క చుక్క వర్షం కూడా పడలేదు అన్నాడు. అప్పుడు ఆ పెద్ద ఆయన ప్రశాంతంగా నవ్వుతూ, నీకు చాలనిపించినంత వరకు చేశావు అన్నాడు. పెద్ద ఆయన మాత్రం ఆ తర్వాత రోజు కూడా అదే ప్లేస్ కి వచ్చి 2వ రోజు 3వ రోజు అలాగే చేస్తూనే ఉన్నాడనమాట. అండ్ 4th డే కూడా అదే పరిస్థితి. ఇక 5వ రోజు ఆకాశం నిర్మలంగానే ఉంది. అప్పుడు అడిగాడు శ్యామ్, నువ్వింకా చేస్తూనే ఉన్నావా డాన్స్ అని చెప్పని. పెద్ద ఆయన డాన్స్ చేస్తూ అన్నాడు, అలసిపోయినప్పుడు విశ్రాంతి తీసుకుంటూ, ఆకలిగా ఉన్నప్పుడు భోజనం చేస్తూ, మళ్లీ తర్వాతి రోజు వచ్చి డాన్స్ చేస్తూ ఉన్నా అని చెప్పాడు. ఇదే ఆయన రహస్యం. అతను ఫలితాన్ని బలవంతంగా తీసుకురావాలని ట్రై చేయట్లేదు, కానీ తన ప్రయత్నాన్ని మాత్రం అస్సలు ఆపట్లేదు. ఒకరోజు మధ్యాహ్నం గాలి ఒక్కసారిగా ఉన్నట్టుండి మారిపోయింది. చల్లటి గాలి వీచింది, నల్లటి మేఘాలు కమ్ముకున్నాయి, తర్వాత చినుకులు, వర్షం వేగం పెరిగింది. కొన్ని నిమిషాల్లోనే ఎండిపోయిన పొలాలు వర్షపు నీటితో తడిసిపోయాయి. మరి ఆ వర్షంలో కూడా ఆ పెద్ద ఆయన డాన్స్ చేస్తూనే ఉన్నాడు. శ్యామ్ అతని దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చి, ఇప్పుడు చెప్పు నీ రహస్యం ఏంటో అని అడిగాడు. సో పెద్ద ఆయన అన్నాడు, నాదే ఉంది, నువ్వు చెప్పు, నా దగ్గర ఎలాంటి రహస్యాలు లేవు అని. అప్పుడు ఆ పెద్ద ఆయన అంటాడు, నువ్వు డాన్స్ చేసినప్పుడల్లా కూడా, నేను డాన్స్ చేసినప్పుడల్లా కూడా చివరికి వర్షం అయితే రాలేదు, కానీ ఎప్పుడు కూడా ఎప్పుడైతే నేను డాన్స్ చేయడం స్టార్ట్ చేశానో నమ్మకంతో వర్షం వస్తుంది అనే ఆశతో చేస్తూ ఉన్నాను, అంటే వర్షం వచ్చే వరకు కూడా నా ప్రయత్నాన్ని నేను ఆపలేదు అని చెప్పాడనమాట. ఆయన చెప్పిన సమాధానం ఎలా ఉంది అంటే శ్యామ్కి, నిజమే కదా, అంటే అతని లైఫ్నే మార్చేసింది. నువ్వు వర్షం రావాలని డాన్స్ చేశావు, కానీ నేను మాత్రం వర్షం వచ్చే వరకు డాన్స్ చేస్తూనే ఉంటాను అని చెప్పాడు కదా పెద్ద ఆయన. సో ఆ మాటకు శ్యామ్ సైలెంట్గా ఉండిపోయాడనమాట. పెద్ద ఆయన మళ్లీ చెప్పాడు, నేను వర్షాన్ని నియంత్రించలేను, కానీ రేపు వచ్చి మళ్లీ డాన్స్ చేయడం అనేది మాత్రం నా చేతుల్లోనే ఉంది కదా. సో ఆ మాటలు అనేవి ఏంటంటే శ్యామ్ మనసులో బలంగా నాటుకున్నాయి. అతనికి తన లైఫ్లో తప్పు ఏంటి అనేది అర్థమైంది. తన లక్ష్యాలు అసాధ్యమైనవి కావడం వల్ల తను ఫెయిల్ అవ్వట్లేదు, రిజల్ట్ అనేది తనకు కావలసినంత స్పీడ్గా రావట్లేదని తను చాలా తొందరగా తీసుకునే హేస్టీ డెసిషన్ వల్ల తను లైఫ్లో ముందుకెళ్లలేకపోతున్నాడనమాట. అది ఇక్కడ సమస్య. మాట్లాడుకుందాం దీనికి సంబంధించి మరిన్ని విషయాలు. వింటూనే ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3. రైట్ నౌ మీకోసం కృష్ణార్జున యుద్ధం చిత్రానికి పుట్టపించిల్ దాస్ పాడినటువంటి బ్యూటిఫుల్ సాంగ్ వచ్చేస్తుంది. హిప్ హాప్ తమిజా మ్యూజిక్ కంపోజిషన్ లో వింటూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

0: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, ఓ కిలో శుద్ధమైన ఉప్పు. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
1: అట్టా చెప్పు మరి.
0: నిర్మా శుద్ధమైన ఉప్పు, అద్గతి సంగతి.
2: అలాగా ఏ చిన్న దొరగారు అయిందా షాపింగ్?
0: మమ్మీ నేను
2: నిర్మా శుద్ధమైన ఉప్పు. ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
3: నాలో నీకు నచ్చింది ఏంటి?
4: నువ్వు బాగా మాట్లాడుతావు సీత. నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
3: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చింది ఏంటి?
4: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.
5: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
6: ఈ మాత్రానికే బాధ ఎందుకు? ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
5: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
6: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
5: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా.
6: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

0: ఆరుద్రి ఎఫ్ఎం 101.3. నాలో నీకు నచ్చిందేంటి?
1: నువ్వు బాగా మాట్లాడుతావు సీత. నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

ఎస్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వర్క్ మీ జ్యోతి అండ్ స్టూడియోలో సమయం 12:30 నిమిషాలకు దగ్గరగా ఉంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు వింటారు. హైదరాబాద్ ఆకాశవాణి కేంద్రం నుండి రిలే.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది చిలుకూరి సతీష్ కుమార్. ముందుగా ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్విట్జర్లాండ్ అధ్యకుడు గై ఫార్మలిన్తో న్యూఢిల్లీలో ద్వైపాక్షిక చర్చలు జరుపుతున్నారు. భారత్ అమెరికా దేశాల మధ్య వాణిజ్య ఒప్పంద చర్చలు కొనసాగుతున్నాయని తుదిరూపం దాల్చలేదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. భారత్ కెనడా దేశాల మధ్య ప్రతిపాదిత ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం 5వ విడత చర్చలు ఈరోజు ఒటావాలో ప్రారంభమవుతాయి. ఉత్తరాఖండ్, తెలంగాణ, పశ్చిమ బెంగాల్, లక్షద్వీపుల్లో ఈరోజు ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్విట్జర్లాండ్ అధ్యకుడు గై ఫార్మలిన్తో న్యూఢిల్లీలో ద్వైపాక్షిక చర్చలు జరుపుతున్నారు. ఈ చర్చల సందర్భంగా వాణిజ్యం, పెట్టుబడులు, శాస్త్ర సాంకేతిక రంగాలు, ఆవిష్కరణలు, మొబిలిటీ, సంస్కృతి, ప్రజల మధ్య సంబంధాలు సహా పలు రంగాల్లో ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సహకార పురోగతిని నాయకులు సమీక్షించనున్నారు. అంతకుముందు స్విట్జర్లాండ్ అధ్యకుడు గై ఫార్మలిన్ 3 రోజుల భారత పర్యటన కోసం ఈ ఉదయం న్యూఢిల్లీకి చేరుకున్నారు. విమానాశ్రయంలో రోడ్డు, రవాణా, రహదారుల శాఖ సహాయ మంత్రి అజయ్ తమ్తా స్వాగతం పలికారు. ఆయనతో పాటు ఉన్నతస్థాయి ప్రతినిధి బృందంతో సీనియర్ అధికారులు, వ్యాపారవేత్తలు ఉన్నారు. ఇక రాష్టపతి భవన ప్రాంగణంలో స్విస్ అధ్యకుడికి రాష్టపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వాగతం పలికారు. త్రివిధ దళాల గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా గై ఫార్మలిన్ మాట్లాడుతూ భారత్ స్విట్జర్లాండ్ సంబంధాలు ప్రజాస్వామ్య విలువలు, పరస్పర నమ్మకంపై ఆధారపడి ఉన్నాయని తెలిపారు.
1: The visit is an excellent opportunity to emphasize the importance that both Switzerland and India attach to this relationship. The relationship between our two countries is built on shared democratic values as well as on trust and mutual respect. My visit is a stepping stone towards a further growth, deepening and strengthening of our close, broad and long-standing partnership.
0: ఈ సాయంత్రం రాష్టపతి ద్రౌపది ముర్మును గై ఫార్మలిన్ కలుస్తారు. విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ కూడా స్విస్ అధ్యకుడితో సమావేశమవుతారు. భారత్ అమెరికా దేశాల మధ్య వాణిజ్య ఒప్పంద చర్చలు ఇంకా కొనసాగుతున్నాయని, తుదిరూపం దాల్చలేదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన మునిచ్ లీడర్స్ మీటింగ్లో మంత్రి మాట్లాడుతూ ప్రస్తుతం ఇరు దేశాల మధ్య చర్చల ప్రక్రియ కీలక దశకు చేరుకుందని, ఈ ఒప్పందంపై ఎంతో కఠినంగా చర్చలు జరుగుతున్నాయని తెలిపారు. రెండు దేశాల మధ్య వాణిజ్య సమతుల్యత భారత్కెంతో అనుకూలంగా ఉందని సీతారామన్ పేర్కొన్నారు. దేశాల మధ్య ఉన్న వ్యత్యాసాలు, అసమానతలు స్పష్టం చేసేందుకు చర్చలు ఒక కీలక వేదిక ఉపయోగపడతాయని ఆర్థిక మంత్రి అభిప్రాయపడ్డారు.
2: It's been a hard and very rigorously negotiated agreement. The agreement's negotiations are still ongoing, although we'd like to believe that both the sides have reached a plateau beyond which giving or taking might be very, very difficult. But maybe if there are rooms to operate from, both sides would do it.
0: వికసిత్ భారత్ సాధనకు ప్రతి సంస్థ ఎదుగుదలకు తోడ్పడే ఆర్థిక వ్యవస్థ అవసరమని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. 2017లో వచ్చిన జీఎస్టీ దేశంలో ఏకీకృత పన్ను విధానం తెచ్చిందని పత్రికా వ్యాసంలో పేర్కొన్నారు. ఆగస్టు నాటికి జీఎస్టీ నమోదులు 15% పెరిగి 1.7 కోట్లకు చేరాయన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆలోచనలకు అనుగుణంగా పన్ను రేట్లు తగ్గించడం, చెల్లింపు ప్రక్రియ సులభతరం చేయడమే లక్ష్యంగా నెక్స్ట్ జెన్ జీఎస్టీని తెచ్చినట్టుగా మంత్రి చెప్పారు. త్వరలో తదుపరి దశ సంస్కరణలు జీఎస్టీ కౌన్సిల్ ముందుకు వస్తాయని, ఇవి ప్రజలకు, వ్యాపారులకు ఎంతో లబ్ది చేకూరుస్తాయని సీతారామన్ తెలిపారు. భారత్ భద్రతకు ముప్పు ఎదురైన సందర్భాల్లో రష్యా ఎల్లప్పుడూ అండగా నిలిచిందని విదేశాంగ మంత్రి జయశంకర్ తెలిపారు. న్యూఢిల్లీలో జరిగిన 62వ మ్యూనిచ్ సెక్యూరిటీ సదస్సులో మాట్లాడుతూ ప్రపంచంలో చాలా దేశాలు సైనిక పాలనకు మద్దతిస్తున్న సమయంలో రష్యాతో భారత సంబంధాలు బలంగా ఉన్నాయని పేర్కొన్నారు. ఇరు దేశాల మధ్య సంబంధాలు కేవలం రక్షణ రంగానికి పరిమితం కాకుండా ఆర్థిక భాగస్వామ్యంగా మారాయని తెలిపారు. సైనిక, అణు, అంతరిక్ష రంగాలతో పాటు వాణిజ్యం, పెట్టుబడులు గణనీయంగా పెరిగాయని చెప్పారు.
3: For us, Russia and Soviet Union before that was a country that stood by us in many ways when our security, when our territorial integrity was under threat. And at a time when much of the world preferred backing a military regime next to us, Russia was a country with which our relations were very good and it has, you know, we are obviously shaped in many ways by that legacy.
0: ఇదిలా ఉండగా రష్యా ఉక్రెయిన్ సంఘర్షణ దురదృష్టకరమని పేర్కొన్న జయశంకర్ ఈ సంక్షోభం తొందరగా ముగియాలని భారత్ కోరుకుంటున్నట్టుగా తెలిపారు. చర్చలు, దౌత్య మార్గాల ద్వారా సమస్యకు పరిష్కారం లభిస్తుందని భారత్ విశ్వసిస్తుందన్నారు. నౌకల రక్షణ శాంతి స్థాపనకు రష్యా ఉక్రెయిన్లతో భారత్ చర్చలు జరుపుతోందని వెల్లడించారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. రాణి దుర్గావతి జయంతి సందర్భంగా రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఘనంగా నివాళులర్పించారు. ప్రజల సంక్షేమం, అభివృద్దికి రాణి దుర్గావతి అత్యంత ప్రాధాన్యమిచ్చారని, సుపరిపాలన, దూరదృష్టికి ఆమె పాలన ప్రతీకను కొనియాడారు. రాణి దుర్గావతి చూపిన సాహసం, త్యాగం ఆదర్శాలు భావితరాలకు స్ఫూర్తినిస్తూనే ఉంటాయని రక్షణ మంత్రి తెలిపారు. ఈరోజు న్యూఢిల్లీలో 17వ పెన్షన్ అదాలత్కు సిబ్బంది ప్రజా ఫిర్యాదు

0: అధ్యక్షులు పెన్షన్ శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అధ్యక్షత వహిస్తారు. సీనియర్ పెన్షనర్లు కుటుంబ పెన్షన్లకు సంబంధించిన చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న 897 ఫిర్యాదులు పరిష్కారం కోసం స్వీకరిస్తారని మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ కార్యక్రమంలో భాగంగా ఈ ఏడాది మే 13 నిర్వహించిన 16వ పెన్షన్ అదాలత్ విజయగాథల కరపత్రాలు జితేంద్ర సింగ్ ఆవిష్కరిస్తారు. 2017 నుండి ఇప్పటివరకు నిర్వహించిన 16 విడతల పెన్షన్ అదాలత్తులతో మొత్తంగా 28797 ఫిర్యాదులకు గాను 20676 ఫిర్యాదులు పరిష్కరించినట్టుగా మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ అదాలత్ ద్వారా వృద్ధ పెన్షన్లకు సత్వర న్యాయం లభిస్తుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు. అస్సాంలో డిబ్రూగఢ్ నుంచి తొలి అంతర్జాతీయ కార్గో నౌకా ప్రయాణాన్ని కేంద్ర నౌకాశ్రయాలు షిప్పింగ్ శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్ ఈరోజు ప్రారంభిస్తారు. బోగబిల్ టెర్మినల్ వద్ద జరిగే కార్యక్రమంలో అస్సాం ముఖ్యమంత్రి హిమంత విశ్వశర్మ వర్చువల్ గా పాల్గొంటారు. ఈ నౌక అస్సాం పెట్రో కెమికల్స్ నుండి మిథనాలు తీసుకుని బంగ్లాదేశ్ లో ఢాకాలో పాంగావ్ పోర్టుకు బయలుదేరుతుంది. బ్రహ్మపుత్ర నదిపై ఉన్న జాతీయ జలమార్గం ఇండో బంగ్లాదేశ్ ప్రోటోకాల్ మార్గాన్ని దీనికి వినియోగిస్తున్నారు. స్వాతంత్ర్యం తర్వాత డిబ్రూగఢ్ నుంచి విదేశాలకు కార్గో వెళ్లటం ఇదే ప్రథమం. చరిత్రలో డిబ్రూగఢ్ కీలక నదీ ఓడరేవుగా ఉండేది. ఈ పునరుద్దరణతో ఈశాన్య ప్రాంతాల్లో అంతర్గత జలమార్గ రవాణా బలోపేతం కానుంది. భారత్ కెనడా దేశాల మధ్య ప్రతిపాదిత ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం 5వ విడత చర్చలు ఈరోజు ఒటావాలో ప్రారంభమవుతాయి. ఈ ఏడాది చివరి నాటికి ఈ వాణిజ్య ఒప్పందం పూర్తి చేయడమే లక్ష్యంగా ఇరు దేశాలు ముందుకెళ్తున్నాయి. 5 రోజుల పాటు సాగే ఈ చర్చలు ఈ నెల 9 వరకు కొనసాగుతాయి. ఈ ఏడాది మార్చిలో న్యూఢిల్లీలో జరిగిన సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కెనడా ప్రధాని మార్క్ కార్ని ఈ ఒప్పందం పూర్తి చేసేందుకు ఈ ఏడాది చివరి నాటికి గడువు నిర్దేశించుకున్నారు. అలాగే ఇంధన కీలక ఖనిజాల రంగాల్లో ద్వైపాక్షిక సహకారాన్ని మరింత బలోపేతం చేయాలని నిర్ణయించారు. ఈ సమగ్ర వాణిజ్య విధానం ద్వారా 2030 నాటికి ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 4.65 లక్షల కోట్లకు పెంచుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. 2024-25 సంవత్సరంలో భారత్ కెనడా ద్వైపాక్షిక వస్తువుల వాణిజ్యం 8.66 బిలియన్ అమెరికన్ డాలర్లకు నమోదు కాగా కెనడాకు భారత్ ఎగుమతులు 4.22 బిలియన్ డాలర్లకు చేరాయి. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లో లాల్ పరేడ్ మైదానంలో రేపు సీఎం యూత్ కాంక్లో 2026 నిర్వహిస్తుంది. ఉన్నత విద్యాశాఖ ఆధ్వర్యంలో ఈ సదస్సు జరుగుతోంది. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి డాక్టర్ మోహన్ యాదవ్ 20 వేలకు పైగా యువతతో ప్రత్యక్షంగా ముచ్చటిస్తారు. యువత ప్రతిభ, కొత్త ఆలోచనలు, నైపుణ్యాలు, ఉపాధి అవకాశాలు ప్రోత్సహించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యం. ఈ సదస్సులో 17 ప్రభుత్వ శాఖలు, వివిధ సంస్థలు పాల్గొంటున్నాయి. ఉపాధి, నైపుణ్యాభివృద్ది, స్వయం ఉపాధి, పారిశ్రామికవేత్తకు ఎదుగుదల, నూతన ఆవిష్కరణలు, పరిశోధనలకు సంబంధించిన పూర్తి సమాచారం యువతకు లభిస్తుందని తెలిపారు. కర్ణాటక, కేరళ, మహే, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల ప్రాంతాల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. రాగల 2 రోజుల్లో విదర్భ, మహారాష్ట, ఛత్తీస్గఢ్ నుంచి నైరుతి ఋతుపవనాలు నిష్క్రమించేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తరాఖండ్, తెలంగాణ, పశ్చిమ బెంగాల్, లక్షద్వీపుల్లో ఈరోజు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపురలో ఇలాంటి పరిస్థితులే ఉంటాయని అంచనా వేసింది. ఇదిలా ఉంటే రేపటి వరకు ఆంధ్రప్రదేశ్లో ఈదురుగాలు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. జపాన్ ఐచి నగోయాలో జరిగిన 2026 ఆసియా క్రీడల్లో భారత్ 21 స్వర్ణ, 27 రజత, 37 కాంస్యాలతో మొత్తం 85 పతకాలతో ముగించింది. పతక పట్టికలో భారత్ 4వ స్థానంలో నిలిచింది. పురుషుల, మహిళల క్రికెట్, కబడ్డీ, హాకీ విభాగాల్లో స్వర్ణ పతకాలు సాధించడం ఈ క్రీడల్లో భారత్ సాధించిన ప్రత్యేకత. అలాగే ఆర్చరీలో 9 పతకాలు, బాక్సింగ్లో 3 స్వర్ణాలతో సహా 6 పతకాలు, రెజ్లింగ్లో 6 పతకాలను భారత్ సాధించి అద్భుత ప్రదర్శన కనబరిచింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్విట్జర్లాండ్ అధ్యకుడు గై ఫర్మలిన్తో న్యూఢిల్లీలో ద్వైపాక్షిక చర్చలు జరుపుతున్నారు. భారత్, అమెరికా దేశాల మధ్య వాణిజ్య ఒప్పంద చర్చలు కొనసాగుతున్నాయని, తుదిరూపం దాల్చలేదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. భారత్, కెనడా దేశాల మధ్య ప్రతిపాదిత ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం 5వ విడత చర్చలు ఈరోజు ఒట్టవాలో ప్రారంభమవుతాయి. ఉత్తరాఖండ్, తెలంగాణ, పశ్చిమ బెంగాల్, లక్షద్వీపుల్లో ఈరోజు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది.
1: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

ఆనంద్ మూవీ నుంచి శ్రేయా ఘోషల్ పాడినటువంటి వేటూరి సుందరరామూర్తి గీతం విన్నారు. కేఎం రాధాకృష్ణన్ మ్యూజిక్ కంపోజిషన్ లో 12 hours 45 minutes 4 seconds లో ఉంది వీబీ క్లాక్. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి. అండ్ మీకు తెలుసా, ప్రోగ్రామ్ లో ఉన్నాం కదా, సో మరి మన స్టోరీ ఏం చెప్తుంది శ్యామ్ అండ్ పెద్ద ఆయన గురించి. సమ్ గోల్స్ టేక్ టైమ్. కొన్ని మార్పులు బయటికి కనిపించక ముందే మనలో జరుగుతూ ఉంటాయి. అయితే పట్టుదల ఉండాలి, లక్ష్యం ఇంకా విలువైనదై ఉండాలి, నేర్చుకోవాలి, విధానాన్ని మార్చుకోవాలి, అవసరమైన సర్దుబాట్లు కూడా చేసుకోవాలి, మళ్లీ ప్రయత్నించాలి అంతే. ఆ ఇన్సిడెంట్ తర్వాత నుంచి తన పని విధానాన్ని మార్చుకున్నాడు, తన తప్పుల నుంచి నేర్చుకున్నాడు, అవసరమైనప్పుడు కొత్త మార్గాన్ని ప్రయత్నించాడు, మోస్ట్ ఇంపార్టెంట్లీ తిరిగి రావడం అనేది నేర్చుకున్నాడు. ఈ కథ మనకి ఏం చెప్తుందంటే మన జీవితంలో కూడా ఇలాంటి సిచ్యుయేషన్స్ ఎన్నో వస్తూ ఉంటాయి. జాబ్ కోసం ట్రై చేస్తున్నప్పుడు, బిజినెస్ చేస్తున్నప్పుడు, ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నప్పుడు, కొత్త నైపుణ్యాలు నేర్చుకుంటున్నప్పుడు రిజల్ట్స్ వెంటనే కనిపించకపోవచ్చు. అలాంటి టైంలో ఇది వర్కౌట్ అవ్వదు అని నిర్ణయించుకోవడం చాలా ఈజీ. కానీ ఒకసారి ఆలోచించండి, మీరు ఫెయిల్ అయ్యారా లేక ఫలితం కనిపించే ముందే ఆగిపోతున్నారా అని. తెలుసుకుందాం మరిన్ని విషయాలు. బిఫోర్ దట్ ఇంకొక సూపర్ హిట్ సాంగ్ విందాం. చిత్ర గారు పాడినటువంటి బ్యూటిఫుల్ ట్రాక్ గీతాంజలి మూవీ నుంచి వేటూరి సుందరరామూర్తి గీతం. వింటూ స్టేడియం టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి.

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలుకొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధభారతి ఎఫ్ఎం
0: 101.3.
2: తెలుగు పాటంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
3: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే. అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట, చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
2: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
3: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
2: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
3: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
2: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
3: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 పై. సో చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ మనం తెలుసుకున్నాం కదా. స్లో ప్రోగ్రెస్ అనేది చాలా సార్లు నో ప్రోగ్రెస్ లాగా కనిపిస్తుంది. మీరు ప్రతిదీ కూడా నియంత్రించలేరు. యూ కాంట్ కంట్రోల్ ఎవ్రీథింగ్. రిజల్ట్ ఎప్పుడు వస్తుందో, పరిస్థితులు ఎప్పుడు మారతాయో, ఇతరులు ఎలా రియాక్ట్ అవుతారో, ఇవన్నీ కూడా మన చేతుల్లో ఉండకపోవచ్చు. కానీ ఒక్క విషయం మాత్రం మన చేతుల్లోనే ఉంటుంది, రేపు మళ్లీ ట్రై చేయడానికి తిరిగి వస్తామా లేదా అనేది. అందుకే ఇందాక మన పెద్ద ఆయన కూడా అదే మాట చెప్పారు కదా, ఏమని అంటే, నువ్వు వర్షం రావాలని డాన్స్ చేసావు కానీ నేను వర్షం వచ్చే వరకు డాన్స్ చేస్తూనే ఉన్నాను అని. అండ్ అలాగే రేపు మళ్లీ వచ్చి డాన్స్ చేయడం అనేది మాత్రం నా చేతుల్లోనే ఉంది అని. ఎగ్జాక్ట్లీ ఈ మాటలే శ్యామ్ లైఫ్ ని మార్చేశాయన్నమాట. అందుకే ముఖ్యమైన లక్ష్యాన్ని ఎంచుకోండి, విధానాన్ని మెరుగుపరచుకోండి. ఇఫ్ నెసరీ చేంజ్ ద పాత్. మార్గాన్ని మార్చుకోండి కానీ ఫలితం వెంటనే కనిపించట్లేదని, ఇప్పటిదాకా చేసిన విలువైన ప్రయత్నాన్ని మాత్రం వదిలేయకండి. ఇది ఈనాటి మీకు తెలుసా. రైట్ నో మీకోసం వర్షం చిత్రం నుంచి రకీ బాలం చిత్ర పాడినటువంటి సిరివెన్నెల సీతారామ శాస్త్రి గీతం వస్తుంది డిఎస్పీ మ్యూజిక్ లో. వింటూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి.

ఎన్నాళ్ళందాకుంటావే పైన చుట్టూ.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలతో మురళీకృష్ణ. రాష్టంలోని ప్రతి గ్రామీణ కుటుంబానికి సురక్షితమైన నాణ్యమైన తాగునీటిని ఇంటింటికి అందించాలనే లక్ష్యంతో చేపట్టిన జల్జీవన్ మిషన్ అమరజీవి జలధార కార్యక్రమాన్ని ప్రొద్దుటూరు నుంచి రాష్ట వ్యాప్తంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్, బీజేపీ రాష్ట అధ్యక్షులు పివిఎన్ మాధవ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా పొద్దుటూరులో పైలాన్ శిలాఫలకాలను ఆవిష్కరించారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు శాశ్వత న్యాయమూర్తులుగా ఐదుగురు ఈరోజు ప్రమాణ స్వీకారం చేశారు. జస్టిస్ కుంజ మహేశ్వరరావు, జస్టిస్ తోట చంద్ర ధనశేఖర్, జస్టిస్ చల్లా గుణరంజన్, జస్టిస్ అవధానం హరిహరనాథ శర్మ, డాక్టర్ జస్టిస్ ఎడవల్లి లక్ష్మణరావుతో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లీసాగిల్ ప్రమాణం చేయించారు. శ్రీకాకుళం జిల్లా అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయాన్ని స్వదేశీ దర్శన్

2.0 పథకం కింద 55.74 కోట్ల రానున్న రెండేళ్లలో సమగ్రంగా అభివృద్ది చేయనున్నట్టు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ రెడ్డి తెలిపారు. గృహ నిర్మాణ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామారెడ్డి సూచించారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకులకు చెందిన 21 మంది పేద మధ్యతరగతి కుటుంబాలకు ఇంటి నిర్మాణం కోసం రాష్ట కేంద్ర ప్రభుత్వం అందించే 250,000 రూపాయల రాయితీ మంజూరు పత్రాలను మంత్రి అందజేశారు. యువతకు నైపుణ్య శిక్షణతో పాటు ఉపాధి అంకుర సంస్థలు ఆవిష్కరణలకు ప్రోత్సాహం అందించేలా కాకినాడలో స్కిల్స్ స్టార్టప్స్ భారత్ హబ్ స్కిల్ సెంటర్ ఏర్పాటు కానుందని రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు తెలిపారు. కాకినాడ ప్రభుత్వ ఐటీఐ కళాశాల ప్రాంగణంలో 2 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించనున్న భారత్ హబ్ స్కిల్ సెంటర్కు జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్తో కలిసి ఆయన ఈరోజు శంకుస్థాపన చేశారు. భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఆర్బీఐ ద్రవ్య విధాన కమిటీ 3 రోజుల సమావేశం ఈరోజు నుంచి ప్రారంభమైంది. ఈ సమావేశంలో ద్రవ్య విధానంపై ఆర్బీఐ తాజా నిర్ణయం, భవిష్యత్ కార్యాచరణపై చర్చించనుందని అధికారులు తెలిపారు. ఇప్పటికే 125 బేసిస్ పాయింట్ల మేర రెపో రేటును తగ్గించిన ఆర్బీఐ వరుసగా 4 ద్రవ్యవిధాన సమావేశాల్లో రెపో రేటును 5.25% వద్ద కొనసాగించింది. మనకు అక్షర జ్ఞానం పంచే ఉపాధ్యాయుల సేవలను స్మరించుకునే ఉద్దేశంతో ఈరోజు ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవం నిర్వహిస్తున్నారు. 1966 అక్టోబర్ 5వ తేదీన మొదటి ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవం జరిగింది. ఆసియా క్రీడలు 2026లో భాగంగా మహిళల కాంపౌండ్ ఆర్చరీ టీం విభాగంలో స్వర్ణ పతకం సాధించిన ఆర్చరీ క్రీడాకారిణి జ్యోతి సురేఖకు గన్నవరం విమానాశ్రయంలో క్రీడా సంఘాల ప్రతినిధులు ఘన స్వాగతం పలికారు. వార్తల ముఖ్యాంశాలు తిరిగి 3 గంటలకు ప్రసారమవుతాయి.

0: 101.3. హాయ్ ఆద్య, ఎలా ఉన్నావు?
1: ఏదో బాగానే ఉన్నానులే.
0: ఏంటే వాయిస్ లో జోష్ లేదు, ఏమైంది?
1: ఏం లేదే, ఏదో కాస్త డిస్టర్బ్డ్ గా ఉన్నాను.
0: ఓహో, అయితే 1 గంట అవ్వాల్సిందే.
1: 1 గంటకి దీనికి సంబంధం ఏంటి?
0: ఓహో, సమయం లేదు మిత్రమా. ఆశకి అవకాశానికి, ఆశయానికి బాధ్యతలకి మధ్య సాగే మగువ జీవితం.
1: అమ్మో, ఏంటే ఈ పదజాలం?
0: ఇది నా క్రెడిట్ కార్డ్ బాస్. వివిధ భారతిలో ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంటకు వచ్చే మగువల మాయాజాలం.
1: అంటే ఈ ప్రోగ్రాం వింటే ఏ పరిస్థితినైనా ఎదుర్కొనే మానసిక ధైర్యం వస్తుందా?
0: ఆఫ్ కోర్స్.
2: మగువల కోసం మగువలు మెచ్చే ధీరా.
0: ఓన్లీ ఆన్ విజయవాడ వివిధ భారతి FM 101.3.

4 మినిట్స్ కి దగ్గరగా ఉంది వీవీ క్లాక్. సో మరి ధీరా ప్రోగ్రామ్ లోకి అయితే వచ్చేస్తాం కదా మనం. మహిళల కోసం వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ రోజు ధీరాలో కూడా రెడీగా ఉంది. సో మాట్లాడుకుందాం, ముందుగా ఒక బ్యూటిఫుల్ సాంగ్ తోటి ఈనాటి ధీరాలోకి ఎంటర్ అయిపోదాం. సో పెద్ద మూవీ నుంచి రక్షిత సురేష్ పాడినటువంటి సూపర్ హిట్ సాంగ్ వచ్చేస్తుంది ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ కంపోజిషన్ లో. వింటూ స్టేడియం టు వివిధ్ భారతి FM 101.3 విత్ మీ జ్యోతి.

పెద్ది మూవీ నుంచి ఒక సూపర్ హిట్ సాంగ్ విన్న తర్వాత 1 hour 7 minutes 53 seconds లో ఉంది వీబీ క్లాక్ అండ్ మనం ఉన్నాం ధీరాలో. సో మరి రోజు ఉదయాన్నే ఒక కప్పు కాఫీ గానీ లేదంటే ఒక కప్పు టీ గానీ కడుపులో పడకపోతే కొంతమంది మహిళలు ఇంటి పనులు స్టార్ట్ చేయలేరు. మార్నింగ్ ఈవినింగ్ మాత్రమే కాదండి, పని ఒత్తిడిగా ఉన్నా, నిద్రమత్తుగా అనిపించినా, అలసటగా ఉన్నప్పుడు కూడా తప్పనిసరిగా వాటిని ఒక సిప్ చేయాల్సిందే కొంతమంది అయితే, ఎందుకంటే వాటిలో ఉండే కెఫీన్ ఇన్స్టెంట్ రిలీఫ్ ఇస్తుంది. రోజంతా ఇలా వీటిని తీసుకోవడం వల్ల మరీ ముఖ్యంగా మహిళల్లో హార్మోన్స్ అలాగే రీప్రొడక్టివ్ సిస్టంపై ప్రభావం చూపిస్తుంది. మరి ఈ సమస్య నుంచి ఎలా బయటపడాలి తెలుసుకుందాం. వింటూనే ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వెబ్ మీ జ్యోతి. రైట్ నౌ మీకోసం ఎటో వెళ్లిపోయింది మనసు చిత్రానికి షాన్ రమ్య పాడినటువంటి అనంత శ్రీరామ్ గీతం వస్తుంది. ఇళయరాజా మ్యూజిక్ కంపోజిషన్ లో వింటూ స్టేట్ యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

లవ్లీ సాంగ్ విన్నాం కదా. 1 hour 14 minutes 57 seconds లో ఉంది వివి క్లాక్. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వర్క్ మీ జ్యోతి అండ్ ధీరా ప్రోగ్రామ్ లో ఉన్నాం. ఈ కెఫీన్ ఎక్కువ మోతాదులో తీసుకోవడం ద్వారా శరీరంపై చాలా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయని హెల్త్ ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. ఎస్పెషల్లీ మహిళల్లో నిద్రలేమి, గుండెదడ, కడుపు నొప్పి, ఇంకా మెన్స్ట్రల్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉందని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. ఇంకా ప్రెగ్నెన్సీ టైంలో మహిళలు 200 మిల్లీగ్రాముల కంటే ఎక్కువ కెఫీన్ తీసుకోవద్దని కూడా రికమెండ్ చేస్తున్నారు.

ఫర్టిలిటీ అండ్ ప్రెగ్నెన్సీ విషయానికి వస్తే మహిళల్లో హార్మోన్స్ అనేవి బ్యాలెన్స్డ్ గా ఉండాలి. కెఫీన్ డైరెక్ట్ గా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కి దారి తీయదు. కాఫీ టీ వల్ల డైరెక్ట్ గా ఈ సమస్య రాదు, కానీ ఇండైరెక్ట్ గా ఎఫెక్ట్ చూపిస్తుంది. ఈస్ట్రోజన్ ఫంక్షన్ కి ఆటంకం కలిగిస్తుంది. రోజులో ఎక్కువగా

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎం వినతి. ప్రజలకు సురక్షితమైన తాగునీటిని అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. శ్రీకాకుళం జిల్లా అరసవల్లి ఆలయాన్ని స్వదేశ్ దర్శన్ 2.0 పథకం కింద అభివృద్ది చేయనున్నట్లు కేంద్ర మంత్రి కె రామ్మోహన్ నాయుడు తెలిపారు. గృహ నిర్మాణ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని మంత్రి నిమ్మల రామానాయుడు సూచించారు. రాష్ట హైకోర్టు శాశ్వత న్యాయమూర్తిగా 5 జడ్జీలు ఈరోజు బాధ్యతలు స్వీకరించారు. వార్తల వివరాలు. ప్రజలకు సురక్షితమైన నాణ్యమైన తాగునీటిని అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. వైఎస్ఆర్ కడప జిల్లా ప్రొద్దుటూరులో జల్ జీవన్ మిషన్ అమరజీవి జలధార ప్రాజెక్టులను ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్తో కలిసి ముఖ్యమంత్రి ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్బంగా అమృత్ నగర్ కూడలిలో ఏర్పాటు చేసిన ప్రత్యేక పైలాన్ను ఇరువురు కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్బంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ కేంద్ర సహకారంతో రాష్ట పునర్ నిర్మాణానికి బలమైన పునాదులు వేస్తున్నామని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో డ్రైనేజీలు, వీధి దీపాలు, రహదారుల అనుసంధానం వంటి మౌలిక వసతుల అభివృద్ది

0: ప్రాధాన్యతనిస్తున్నామని తెలుపుతూ,
1: ఈరోజు ప్రొద్దుటూరు సభ గ్రామీణ అభివృద్ధికి పొద్దు పొడుపు అవుతుంది, ప్రజల తాగునీటి కష్టాలకు శాశ్వత పరిష్కారం చూపే కార్యక్రమానికి ఈరోజు ప్రొద్దుటూర్లు ప్రారంభించాం. 28 నెలలు పునర్నిర్మాణానికి బలమైన పునాదులేశాం. పేదవాడి సాధికారిత, వ్యక్తిగత ఆదాయం పెంపు, గ్రామాలు పట్టణాల అభివృద్ధి, నాణ్యమైన జీవితం అనే కార్యక్రమాలు చేపడుతున్నాం.
0: అంతకుముందు ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, రాష్టంలో తాగునీరు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే లక్ష్యంతో 30,156 కోట్ల రూపాయలతో ప్రణాళిక రూపొందించామని తెలిపారు. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 2 ఏళ్లలోనే 4,500 కోట్ల రూపాయల విలువైన తాగునీటి పనులను పూర్తి చేశామని పవన్ కళ్యాణ్ వెల్లడించారు. కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈ రోజు నుంచి 2 రోజులు విశాఖపట్నంలో పర్యటిస్తారు. ఇందులో భాగంగా విశాఖ నావల్ డాక్ యార్డ్లో L-14A జెట్టీలో ఈ సాయంత్రం జరిగే కార్యక్రమంలో కేంద్ర మంత్రి పాల్గొని నౌకాదళ సిబ్బందితో ముచ్చటించనున్నారు. అనంతరం అక్కడే నిర్వహించే బడాఖానాలో పాల్గొంటారు. రాత్రికి నావల్ బేస్లోని చోళా సూట్స్లో బస చేయనున్నారు. రేపు ఉదయం హిందుస్థాన్ షిప్ యార్డ్ను సందర్శించి Slip-A-4ను ప్రారంభిస్తారు. అలాగే FSS-4 నౌకకు కీల్ లేయింగ్ కార్యక్రమంలో పాల్గొనడంతో పాటు FSS-1 నౌకకు ప్రారంభోత్సవం చేస్తారు. అనంతరం ఒడిశాకు బయలుదేరి వెళ్లనున్నారు. శ్రీకాకుళం జిల్లా అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామివారి ఆలయాన్ని స్వదేశ్ దర్శన్ 2.0 పథకం కింద 55,74,00,000 రూపాయలతో రానున్న 2 ఏళ్లలో సమగ్రంగా అభివృద్ది చేయనున్నట్లు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు తెలిపారు. అరసవల్లి ఆలయాన్ని దర్శించుకున్న కేంద్ర మంత్రి ఈ రోజు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అధికారులతో సమీక్ష నిర్వహించి ఆలయ అభివృద్ది పనులు, భక్తులకు కల్పించాల్సిన మౌలిక వసతులపై చర్చించారు. అనంతరం రామ్మోహన్ నాయుడు పాత్రికేయులతో మాట్లాడుతూ,
2: స్వదేశ్ దర్శన్ 2.0 కింద 55,74,00,000 కేటాయించడం అనేది చాలా ఆనందమైనటువంటి విషయం. ఈ యొక్క ఆలయాన్ని సంపూర్ణంగా అభివృద్ధి చేయాలని ఒక పట్టుదలతో గత 2.5 సంవత్సరాలుగా చేస్తున్నటువంటి కృషికి ఇది ఒక పెద్ద మైలురాయిగా నేను భావిస్తున్నాను. సుమారు 2 సంవత్సరాల లోపే ఈ యొక్క ప్రాజెక్టును కూడా పూర్తి చేయాలన్న ఆలోచనతో మరి కార్యాచరణ కూడా రూపకల్పన చేస్తున్నాం.
0: గృహ నిర్మాణ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు సూచించారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లికి చెందిన 21 మంది పేద మధ్యతరగతి కుటుంబాల ఇంటి నిర్మాణాల కోసం రాష్ట కేంద్ర ప్రభుత్వాలు అందించే 2,50,000 రూపాయల రాయితీ మంజూరు పత్రాలను లబ్దిదారులకు మంత్రి అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, అర్హులైన పేద మధ్యతరగతి కుటుంబాలకు సొంతింటి కలను సాకారం చేసేందుకు అవసరమైన సహాయాన్ని అందిస్తున్నామని అన్నారు. ప్రజలకు సేవ చేయడం ద్వారా దేశానికి సేవ చేయాలనే సంకల్పంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజాసేవలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా ప్రాంతీయ వార్తా విభాగం ప్రజాసేవతో దేశ సేవ పేరుతో ప్రత్యేక కథనాలను అందిస్తోంది. ఇందులో భాగంగా భారత ఈశాన్య ప్రాంత అభివృద్ది గురించి ఈ రోజు తెలుసుకుందాం. దేశంలోని ఈశాన్య రాష్ట్రాల సమగ్ర అభివృద్దికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. మౌలిక సదుపాయాల కల్పన, ఉపాధి అవకాశాల పెంపు, శాంతి స్థాపన లక్ష్యంగా పలు కార్యక్రమాలను అమలు చేస్తోంది. పీఎం డివైన్ పథకం కింద 2022-23 నుంచి 2025-26 వరకు 6,600 కోట్ల రూపాయలు కేటాయించింది. భారత్ నెట్ ద్వారా ఈశాన్య రాష్ట్రాల్లోని 6,355 గ్రామాలకు ఇంటర్నెట్ సేవలు విస్తరించాయి. కేంద్ర ప్రభుత్వ చర్యలతో ఈశాన్య ప్రాంత స్థూల ఆర్థిక వ్యవస్థ 2014-15లో 3.32 లక్షల కోట్ల నుంచి 2024-25 నాటికి 10.21 లక్షల కోట్ల రూపాయలు పెరిగింది. ఈశాన్య ప్రాంత అభివృద్దిపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ సందర్భంగా మాట్లాడుతూ,
1: నార్త్ ఈస్ట్ కి సబ్సే బడీ పీడా హమేషా దూరీ కి రహీ, దూరీ దిలో కి, దూరీ స్థానో కి. దశకో తక్ యహాన్ కే లోగో కే మహసూస్ హోతా రహా కి దేశ్ కా వికాస్ కహీ ఔర్ హో రహా హై ఔర్ వే పీఛే ఛూట్ రహే హై. ఇస్కా అసర్ కేవల్ అర్థవ్యవస్థా పర్ నహీ పడా బల్కి భరోసే పర్ భీ పడా. ఇస్ భావనా కో బదల్నే కా కామ్ డబల్ ఇంజిన్ కి సర్కార్ నే నార్త్ ఈస్ట్ కే వికాస్ కో ప్రాథమికతా బనాయా.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.

0: రాష్ట హైకోర్టుకు 5 అదనపు న్యాయమూర్తులు శాశ్వత న్యాయమూర్తులుగా ఈరోజు బాధ్యతలు స్వీకరించారు. అమరావతిలోని హైకోర్టు సమావేశ మందిరంలో జరిగిన కార్యక్రమంలో జస్టిస్ కె మహేశ్వరరావు, జస్టిస్ టి చంద్ర ధనశేఖర్, జస్టిస్ సిహెచ్ గుణరంజన్, జస్టిస్ ఎ హరిహరనాథ శర్మ, జస్టిస్ వై లక్ష్మణరావులతో శాశ్వత న్యాయమూర్తులుగా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లీసా గిల్ ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ 5 న్యాయమూర్తుల నియామకానికి రాష్టపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలపడంతో కేంద్ర న్యాయశాఖ అధికారికంగా నోటిఫికేషన్లు జారీ చేయడంతో 5 శాశ్వత న్యాయమూర్తులు ప్రమాణ స్వీకారం చేశారు. ఆసియా క్రీడలు 2026లో భాగంగా మహిళల కాంపౌండ్ ఆర్చరీ టీం విభాగంలో చైనాపై విజయం సాధించి స్వర్ణ పతకం సాధించిన ఆర్చరీ క్రీడాకారిణి జ్యోతి సిరేఖకు గన్నవరం విమానాశ్రయంలో క్రీడా సంఘాల ప్రతినిధులు ఘనంగా స్వాగతం పలికారు. ఢిల్లీ నుంచి గన్నవరం చేరుకున్న జ్యోతి సిరేఖ పాత్రికేయులతో మాట్లాడుతూ ఆసియా క్రీడల్లో 4 స్వర్ణ పతకం సాధించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. రాబోయే 2028 లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్ లో పతకం సాధించడమే లక్ష్యమని జ్యోతి సురేఖ తెలియజేస్తూ,
1: ఇంతకు ముందు కంటే ఇప్పుడు పెరిగిందని చెప్పాలి. ఆర్చరీ యాజ్ ఎ స్పోర్ట్ కదా, లీగ్ వల్ల కూడా కొంచెం పాపులారిటీ అనేది కూడా రావడం జరిగిందని అనుకుంటున్నాను. ఇండియాకి ఒలింపిక్ కోటా కూడా వచ్చిందండి. ఏషియన్ గేమ్స్ లో ఇండియన్ టీమ్ గోల్డ్ మెడల్ సాధించడం వల్ల మిక్స్ టీమ్ ఎట్లా అయినా ఈసారి ఒలింపిక్ లో మెడల్ తీసుకోవాలి ఆర్చరీ నుంచి అని.
0: యువతకు నైపుణ్య శిక్షణతో పాటు ఉపాధి, అంకుర సంస్థలు ఆవిష్కరణలకు ప్రోత్సాహం అందించేలా కాకినాడలో స్కిల్స్ స్టార్టప్స్ భారత హబ్ స్కిల్ సెంటర్ ఏర్పాటు కానుందని రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు తెలిపారు. కాకినాడ ప్రభుత్వ ఐటీఐ కళాశాల ప్రాంగణంలో 2 విస్తీర్ణంలో నిర్మించనున్న భారత హబ్ స్కిల్ సెంటర్ కు జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీందర్ ప్రసాద్ తో కలిసి ఆయన ఈరోజు శంకుస్థాపన చేశారు. ఈ సందర్బంగా సతీష్ బాబు మాట్లాడుతూ తొలి దశలో రాజ్యసభ ఎంపీ ల్యాడ్స్ నిధులు 5,30,00,000 రూపాయలతో ఈ కేంద్రాన్ని అభివృద్ది చేయనున్నామని తెలిపారు. యువతకు అవసరమైన ఆధునిక నైపుణ్యాలతో శిక్షణ అందించడంతో పాటు వారి స్టార్టప్ ఆలోచనలకు అవసరమైన మార్గదర్శకత్వం, అవకాశాలను కల్పించేలా స్కిల్ సెంటర్ను అభివృద్ది చేయనున్నట్లు తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ప్రజలకు సురక్షితమైన తాగునీటిని అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. శ్రీకాకుళం జిల్లా అరసవల్లి ఆలయాన్ని స్వదేశ్ దర్శన్ 2.0 పథకం కింద అభివృద్ది చేయనున్నట్లు కేంద్ర మంత్రి కె రామ్మోహన్ నాయుడు తెలిపారు. గృహ నిర్మాణ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని మంత్రి నిమ్మల రామానాయుడు సూచించారు. రాష్ట హైకోర్టు శాశ్వత న్యాయమూర్తులుగా 5 జడ్జీలు ఈరోజు బాధ్యతలు స్వీకరించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.

0: ఎల్ఐసి వారి బీమా ప్లాటినం లిమిటెడ్ ప్రీమియం ఆప్షన్ తో 7, 10, 12, 15 ఇంకా 18 సంవత్సరాల పాటు ప్రీమియం చెల్లించే సదుపాయం. మీ భవిష్యత్తుకు తగిన ప్రతిఫలం అందిస్తూ బీమా రక్షణ గ్యారంటీడ్ అడిషన్ తో ఇంకా మరెన్నో ప్రయోజనాలు. ఎల్ఐసి బీమా ప్లాటినం తో ఎల్ఐసి ప్రతిక్షణం మీకు తోడుగా.
1: ఎస్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వర్క్ మీ జ్యోతి అండ్ ధీరాలో ఉన్నాం. మహిళలకు సంబంధించిన వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అయితే మనం మాట్లాడుకుంటున్నాం కదా. సో మరి మెన్స్ట్రుయేషన్ మీద కెఫీన్ ప్రభావాల గురించి క్లియర్ స్టడీస్ లేకపోయినా కొన్ని రీసెర్చ్లు మాత్రం కెఫీన్ ఎక్కువగా తీసుకుంటే మెన్స్ట్రువల్ సైకిల్ లెంగ్త్ లో చేంజెస్ కి దారితీస్తున్నాయి అని చెప్తున్నారు. అయితే కెఫీన్ ప్రభావం వల్లనే ప్రెగ్నెన్సీ ప్రాబ్లమ్స్ వస్తాయనుకోవద్దని కూడా ఎక్స్పర్ట్స్ చెప్తున్నారన్నమాట. అండ్ మీ మెన్స్ట్రుయేషన్ సైకిల్లో గనక సమస్యలు కనిపించినా, పీరియడ్స్ టైంలో ఎక్సెసివ్ పెయిన్ అనిపించినా, హెవీ ఫ్లో ఉన్నా, కన్సీవింగ్లో ఇబ్బందులు ఉన్నా కూడా దానికి కారణం కెఫీన్ అని అనుకోకుండా మెడికల్ టెస్ట్ల ద్వారా అసలైన కారణాన్ని తెలుసుకుని ట్రీట్మెంట్ తీసుకోవాలి. మరి ప్రెగ్నెన్సీ టైంలో చాక్లెట్స్, ఎనర్జీ డ్రింక్స్ ఇలాంటి వాటిని తీసుకోవడం కూడా తగ్గించాలని హెల్త్ ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. ఇంకా

తెలుసుకుందాం వరల్డ్ అన్ని విషయాలు. బిఫోర్ దట్ ఒక సూపర్ హిట్ సాంగ్ అయితే మీకోసం వచ్చేస్తుంది, నువ్వు నాకు నచ్చావు చిత్రానికి టిపు హరిణి పాడినటువంటి సిరివెన్నెల సీతారామ శాస్త్రి గీతం. వింటూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

23 సెకండ్స్ లో ఉంది. వీబీ గ్లోక్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి అండ్ ధీరా. ప్రోగ్రామ్ లో ఉన్నాం కదా, సో మహిళల కోసం వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అయితే మనం మాట్లాడుకుంటున్నాం. ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నివేదిక ప్రకారం ఒక హెల్దీ పర్సన్ రోజుకి 400 మిల్లీగ్రామ్స్ వరకు కూడా కెఫీన్ తీసుకోవచ్చు. దీనివల్ల పెద్దగా ఎలాంటి దుష్ప్రభావాలు ఉండవు. అయితే ఇక్కడ చిన్న మెలకుంది. ఈ 400 మిల్లీగ్రామ్స్ లిమిట్ అనేది కేవలం ఒక టీకి మాత్రమే కాదు, మీరు తీసుకునే కాఫీ, కూల్ డ్రింక్స్, ఎనర్జీ డ్రింక్స్ ఇలా కెఫీన్ ఉండే అన్ని పదార్థాలు కూడా ఈ లెక్కలోకి వస్తాయన్నమాట. అండ్ టీ, కాఫీలు డైజెషన్ అలాగే పొట్ట సమస్యలను మాత్రమే తీవ్రతరం చేస్తాయని ఎక్స్పర్ట్స్ అయితే చెప్తున్నారు. మరి వాటి వల్ల హార్మోన్ల సమస్యలు వచ్చే రిస్క్ లేదంటున్నారు. కానీ ఇందాక మనం మాట్లాడుకున్న సమస్యలు ఉన్నాయి చూశారు, ఇలాంటివి గనక కనిపిస్తే నెగ్లెక్ట్ చేయకుండా డాక్టర్ని కన్సల్ట్ చేయాలి. మరిన్ని విషయాలు మనం మాట్లాడుకుందాం. బిఫోర్ దట్ ఆల్ టైమ్ సూపర్ హిట్ సాంగ్ ఒకటి నేను ప్లే చేస్తాను. శ్రీరంగ నీతులు చిత్రం నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల ఆలపించిన ఆత్రేయ గీతం, చక్రవర్తి మ్యూజిక్ కంపోజిషన్ లో వింటూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వర్క్ మీ జ్యోతి అండ్ ధీరా ప్రోగ్రామ్ లో ఉన్నాం కదా. మరి గ్యాస్ ఎసిడిటీ సమస్యలు ఉన్న వాళ్ళకి ఈ టీ అనేది ఒక విలన్ లాంటిదని చెప్పొచ్చు. నేషనల్ హెల్త్ సర్వే చెబుతున్న దాని ప్రకారం కెఫీన్ ఎక్కువగా ఉండే పానీయాలు కడుపులో యాసిడ్ ప్రొడక్షన్ ని పెంచుతాయన్నమాట. దీనివల్ల ఛాతిలో మంట, అజీర్తి ఇలాంటి సమస్యలు ఇంకా ఎక్కువ తీవ్రమవుతూ ఉంటాయి. కాబట్టి మీకు గనక తరచుగా గ్యాస్ సమస్యలు వస్తూ ఉంటే టీ తాగడాన్ని వీలైనంత వరకు తగ్గించడం మంచిది. కొన్నిసార్లు అమృతమైన విషమే అన్నట్టు కెఫీన్ ఎక్కువైతే శరీరంలో డిస్కంఫర్ట్ అనేది స్టార్ట్ అవుతుంది. తరచుగా తలనొప్పి రావడం, ఆందోళన, చేతులు వణకడం అంటే షివరింగ్ అనమాట, కడుపులో ఇబ్బందిగా కూడా అనిపిస్తూ ఉంటుందని ఎఫ్డీఏ హెచ్చరిస్తుంది. ముఖ్యంగా రాత్రి పడుకోబోయే ముందు టీ తాగే అలవాటు ఉన్నవాళ్లు ఖచ్చితంగా జాగ్రత్త పడాలి. మనం తీసుకునే క్వాంటిటీని బట్టి ఈ సమస్యల తీవ్రత కూడా ఉంటుందన్నమాట. మరి మహిళలు విన్నారు కదా, జాగ్రత్త తీసుకోండి. ఇది ఈనాటి ధీరా రైట్ నౌ మీకోసం ఆఖరి పోరాటం చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడినటువంటి వేటూరి సుందరరామూర్తి గీతం వస్తుంది. ఇళయరాజా మ్యూజిక్ కంపోజిషన్ లో వింటూ స్టేట్ యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ
1: అంతఃపురంలో అందాల చిలక,
2: యాక్షన్ క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలోడ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
2: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవి.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
2: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు,
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ విద్యార్థి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

0: హాయ్ ఆద్య, ఎలా ఉన్నావు?
1: ఏదో బాగానే ఉన్నాన్లే.
0: ఏంటే వాయిస్ లో జోష్ లేదు, ఏమైంది?
1: ఏం లేదే, ఏదో కాస్త డిస్టర్బ్డ్ గా ఉన్నాను.
0: ఓహో, అయితే 1 గంట అవ్వాల్సిందే.
1: 1 గంటకి దీనికి సంబంధం ఏంటి?
0: ఓహో, సమయం లేదు మిత్రమా. ఆశకి అవకాశానికి, ఆశయానికి బాధ్యతలకి మధ్య సాగే మగువ జీవితం.
1: అమ్మో, ఏంటే ఈ పదజాలం?
0: ఇది నా క్రెడిట్ కార్డ్ బాస్. వివిధ భారతిలో ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంటకు వచ్చే మగువల మాయాజాలం.
1: అంటే ఈ ప్రోగ్రాం వింటే ఏ పరిస్థితినైనా ఎదుర్కొనే మానసిక ధైర్యం వస్తుందా?
0: ఆఫ్ కోర్స్.
2: మగువల కోసం మగువలు మెచ్చే ధీరా.
0: ఓన్లీ ఆన్ విజయవాడ వివిధ భారతి FM 101.3.

0: అమ్మాయి గారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు?
1: నేను వెళ్ళి సందడి సందడి వినాలి.
0: కాసేపు ఉండొచ్చు కదా?
1: ఆహా, కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిస్తారేటి?
0: నేను మీతో పాటు వివిధ భారతి వింటాను అమ్మాయి గారు.
1: ఆహా, వినడమేనా? సందడి సందడిలో ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
0: మీ తెలివి ముందు నాదేమో.

0: ఉందండి.
1: అబ్బో సర్లే, నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయిలే, వింటూ ఉండు.
2: సందడి సందడి ఓన్లీ ఆన్ వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

ఈ కొండవీడు వైభవాన్ని చూసి కన్ను కుట్టిన శత్రురాజు ధూమకేతు తన సైన్యంతో దండెత్తి వచ్చాడు. అప్పుడు మన రాజసింహుడు తెలివిగా ఈ సొరంగ మార్గం గుండా తన సేనలతో శత్రు సైన్యం మీదకి మెరుపుదాడి చేశాడు.

0: జగదేకవీరుడు అత్తిలోక సుందరి. ఈ చిత్రం నుంచి ఒక సూపర్ హిట్ సాంగ్ విన్నాం కదా, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు అద్భుతంగా పాడినటువంటి వేటూరి సుందరి రామూర్తి గీతం విన్న తర్వాత 2:37 లో ఉంది వి బి క్లాక్ అండ్ సందరే సందరి ప్రోగ్రామ్ లో ఉన్నాం. సో మరి మెసేజెస్ చూసేద్దాం, చాలానే వచ్చేసినాయి. ఎవరెవరు పంపించారు ఏంటి అనేది ఫస్ట్ మనకి మార్నింగ్ నుంచి కూడా మెసేజెస్ ఉన్నాయి కదా. హాయ్ హలో గుడ్ మార్నింగ్ అంటూ మెసేజ్ చేశారనమాట. అండ్ కనకారావు పడన నుండి మెసేజ్ చేశారు, మార్నింగ్ సినిమా కబుర్లో కరెక్ట్ గా గెస్ట్ చేశారనమాట రాక్షసుడు అని. అండ్ అలాగే నెక్స్ట్ 40 సంవత్సరాల క్రితం అక్టోబర్ 2 వచ్చిన సినిమా అంటూ మెసేజ్ చేశారు. అండ్ మీ పేరు నరసింహారెడ్డి మాధవరం నుండి. అలాగే అశోక్ గన్నవరం నుండి మెసేజ్ చేశారు. నెక్స్ట్ పెడన జోగానంద్రరావు కాలనీ అప్పలరాజు మెసేజ్ చేశారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ కొడుమూరు కొండపేట నుంచి మాచాని నాగరాజు భువనేశ్వరి. ఆ తర్వాత పసివాడి ప్రాణం కాదు కదా, అయ్యో బృందావన్ పద్మశ్రీ శ్యామ్ మెసేజ్ చేశారు. కామర్తి శంకర్ రాజోల్ నుండి హాయ్ అంటూ. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఆచార్య చిరంజీవి రామలింగ దమ్మయ్యగూడ నుండి మెసేజ్ చేశారు. అండ్ అలాగే మూసాపేట నుండి నరేష్ రోజా ఫ్యామిలీ మెంబర్స్. నెక్స్ట్ హాయ్ హలో గుడ్ ఆఫ్టర్నూన్ జోజీ అంటూ విజయలక్ష్మి పెదకొండూరు నుండి మెగా సాంగ్స్ తో కూడిన సరదా సందరి సందరికి స్వాగతం అంటూ థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ మాధవి ఆంజనేయులు భూదాన్ పోచంపల్లి నుండి మెసేజ్ చేశారు. శ్యామ్ కల్లూరు నుండి నమస్తే, మంచి మధ్యాహ్నం అంట, మంచి మధ్యాహ్నం మీకు కూడా. అండ్ నెక్స్ట్ సూపర్ సాంగ్స్ అంటూ గడ్డం అంకయ్య బండారుపల్లి నెల్లూరు నుండి, మండూరు లక్ష్మీదేవి వెంకటగిరి సాల్ కాలనీ నుండి, అలాగే శేష సాయి రోహన్ సాయి దర్శన్ నెల్లూరు నుండి. అండ్ మేడం వచ్చింది మా ఊరికి వాన వచ్చింది అంట, రైతులందరూ హ్యాపీ. అండ్ ఈరోజు మనం మీకు తెలిసేలా కూడా మంచి స్టోరీ చెప్పుకున్నాం కదా ఈ వర్షానికి సంబంధించి, అండ్ ఆ పెద్దాయనకు సంబంధించి, అండ్ శ్యామ్కి సంబంధించి అనమాట. సో రైతులందరూ హ్యాపీ, రైతుల తరపున ధన్యవాదాలు అంటూ రామళ్ళకోట నుండి దుబాయ్ భాష అబ్దుల్ మన్నాన్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ మెసేజ్ చేశారు. కమతం వెంకటలక్ష్మిరెడ్డి భీమునిపాడు నుండి. అండ్ అలాగే ఎఫ్ఎంఎస్ సర్దార్ అండ్ ఊట్కూరు నారాయణపేట జిల్లా నుండి డి అరుణ కూడా మెసేజ్ చేశారనమాట. సో మనం ఇంతకీ క్వశ్చన్ కోసం వెయిట్ చేస్తున్నారు కదా, ఇంతకి క్వశ్చన్ ఏంటి అంటే నాగార్జున రవితేజ టబు ఈ ముగ్గురు కలిసి యాక్ట్ చేసినటువంటి సినిమా, ఈ ముగ్గురు కనిపించినటువంటి సినిమా ఏంటి? నాగార్జున రవితేజ టబు కలిసి యాక్ట్ చేసిన సినిమా ఒకటి ఉంది, అండ్ ఆ సినిమా ఏంటో గెస్ చేయండి, పంపించేసేయండి ఆ పేరుని. ఓకేనా, గెస్ చేయండి రైట్ ఆన్సర్ని కరెక్ట్గా గెస్ట్ చేసి 8662488114 ఈ నెంబర్కి మెసేజ్ చేసేయండి. అండ్ ఇప్పుడైతే మీకోసం డిస్కో రాజ చిత్రం నుంచి ఎస్పీబీ గారు అద్భుతంగా పాడినటువంటి పాట వచ్చేస్తుంది, వింటూ స్టే ట్యూన్.
1: దిగిడి దిగిడి దీంతికి పప్ప, దీంతికి పప్ప, దిగిడి దిగిడి దీంతికి పప్ప.

అవర్స్ 46 మినిట్స్ 9 సెకండ్స్ లో ఉంది బేబీ క్లాక్. అయితే మనం సందడి సందడి ప్రోగ్రామ్ లో ఉన్నాం. మరి జో అడిగే సరదా సరదా ప్రశ్నలకి అంతే సరదాగా ఆన్సర్ చేయాలి అంటే 8662488144 ఈ నెంబర్ కి మీ పేరుని ఆన్సర్ ని పంపించేయమని చెప్పాను కదా. సో మెసేజెస్ అయితే వచ్చేసినాయి. ఫస్ట్ క్వశ్చన్ కి వై వెంకటరెడ్డి గారు లక్కవరం నుండి రైట్ ఆన్సర్ ని పంపించారు అండ్ అలాగే బాలు ఫ్రమ్ బూచీనా అంటే ఏంటది నాకు అర్థం కాలేదు అసలు. ఆన్సర్ బుచ్చిరెడ్డి పాలె మామీది ఓకే, బట్ కానీ ఆన్సర్ ఎక్కడుందండి? అందులో ఆన్సర్ లేదు. ఇంతకీ నేను అడిగిన ప్రశ్న ఇంకొకసారి రిపీట్ చేస్తాను. నాగార్జున, రవితేజ, టబు ఈ ముగ్గురు కలిసి నటించిన సినిమా, కనిపించినటువంటి సినిమా ఏది అని అడిగాను. శ్యామ్ కల్లూరు నుంచి రైట్ ఆన్సర్, ముసాపేట నుండి నరేష్ రోజా రైట్ ఆన్సర్, కొండారెడ్డి సిద్ధవటం మండలం కడప జిల్లా నుండి రైట్ ఆన్సర్ అండ్ కౌస్తుభా ఆత్మకూరు నంద్యాల డిస్టిక్ నుండి రైట్ ఆన్సర్, రాజోల్ నుండి జయన్న రైట్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్ విద్య గడిగే తిమ్మప్పన, ఓకే గడిగే తిమ్మప్ప మీరు మీ ఆన్సర్తో పాటు మీ పేరు పంపించండి, లేదంటే పైన ఆన్సర్లు కూడా చదవాల్సి వస్తుంది. సో అది మ్యాటర్. రాఘవేంద్ర కాలనీ

ఎమ్మిగనూర్ నుండి మెసేజ్ చేశారు. అండ్ ఇనమడుగు నుండి చేబ్రోలు రామకృష్ణయ్య, సుభాష్ని, శ్రీ విష్ణు, కైలాష్, మనోజ్, తనుజ్ రైట్ ఆన్సర్. అండ్ జాన్సన్ విజయవాడ నుండి రైట్ ఆన్సర్. భాస్కర్ పెడన్ నుండి రైట్ ఆన్సర్. మాధవి ఆంజనేయులు, భూదాన్ పోచంపల్లి నుండి రైట్ ఆన్సర్. వేదంతం జానకి శ్రీనివాసరావు, మచిలీపట్నం. జో గుడ్ ఆఫ్టర్నూన్ అండి, మీరు చెప్పిన మంచి విషయాలు మై ఫేవరెట్ చిరు సాంగ్స్ వింటూ సందేశందరికీ స్వాగతం పలుకుతూ మీరు అడిగిన మొదటి ప్రశ్నకు ఆన్సర్ అంటూ రైట్ ఆన్సర్ ని పంపించారు. అండ్ అలాగే కానూరు నుంచి తాతారావు గారు రైట్ ఆన్సర్. విజయలక్ష్మి పెదకొండూరు నుండి రైట్ ఆన్సర్. కొల్లిపర నుండి మావులాలి రైట్ ఆన్సర్. 1996 నాగార్జున టబ్బు అంటూ రైట్ ఆన్సర్ ని పంపించారు. పాలెంపోలియ ఆలగడ్డ నంద్యాల జిల్లా నుండి రైట్ ఆన్సర్. అనంతపురం నుండి అనురాధ రైట్ ఆన్సర్. అండ్ తులసి, మౌనిక, నందికొట్కూర్, జయంత్ వీళ్ళందరూ కూడా మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. అండ్ గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం నుండి మోరంపూడి తుమ్మకూరి సుబ్బారావు అండ్ రాజ్యలక్ష్మి రైట్ ఆన్సర్. ఎంఎస్ దుర్గారావు, ఎటో వెళ్లిపోయింది మనసు. ఓకే, సినిమా పేరు మీకు ఐడియా లేదు కానీ ఆ పాట గురించి చెప్తున్నారు. సూపర్. ఫణి సత్యశ్రీ తెనాల నుండి రైట్ ఆన్సర్. అండ్ శేష సాయి, రోహన్, సాయి దర్శన్ నెల్లూరు నుండి రైట్ ఆన్సర్. అండ్ మునిమ్మ పెద్దపరియ నుండి, అయ్యా జగదేక్ వీరుడు అతిలోకి సుందర్ ఎవరన్నా ఒక్కళ్ళన్నా ఉన్నారా ఇందులో చెప్పండి, చిరంజీవి గారు అండ్ శ్రీదేవి గారు వీళ్ళు ఉన్న సినిమా కదా, అలా ఎలా పంపించారు. ఓకే. అండ్ ఎఫ్ఎంఎస్ సర్థార్ మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. అండ్ కమ్మతం వెంకటలక్ష్మిరెడ్డి భీమునిపాడు నుండి రైట్ ఆన్సర్. వెంకి నల్గొండ జిల్లా చందంపేట మండలం నుండి దమ్మోజ్ వెంకటాచారి ఫ్యామిలీ మెంబర్స్ మెసేజ్ చేశారు, రాంగ్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఎరమిలి సీతమాలక్ష్మి అమలాపురం నుండి రైట్ ఆన్సర్. పుట్టపాక నుండి మిరియాల తిరుమలయ్య ఆండాళ్ళు రైట్ ఆన్సర్. కనకారావు పెడెన్ నుండి రైట్ ఆన్సర్. సింధు ఫ్రమ్ స్వీడన్ రైట్ ఆన్సర్. విజయ్ పరమేష్ గుంతకల్ నుండి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ అనంతపురం నుంచి నాగేంద్ర, రేణుకమ్మ రైట్ ఆన్సర్. అండ్ ఆచార్య చిరంజీవి రామలింగ దమాయిగూడ నుండి రైట్ ఆన్సర్. హలో మేడం అంటూ అనంతపూర్ నుంచి మెసేజ్ చేశారు శ్రీవిద్య, సునంద రైట్ ఆన్సర్. అండ్ విజయ, కైలాష్, సాయి, కృతిక మారుతినగర్ అనంతపురం నుండి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ దుబాయ్ బాషా రామల్లకోట నుండి అబ్దుల్ మున్నాన్, ముబీన్ బేగం ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా రైట్ ఆన్సర్ ని పంపించారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ నంద్యాల జిల్లా సుబ్బారెడ్డిపల్లి గ్రామం నుండి ప్రియా శ్రీనివాసరెడ్డి. అండ్ అలాగే నెక్స్ట్ మంగళగిరి నుండి దామర్ల చినిమస్తాన్రావు, దామర్ల పెదమస్తాన్రావు రైట్ ఆన్సర్. అండ్ నాగార్జున లక్ష్మి ఫ్రమ్ వడియంపేట అనంతపూర్ డిస్టిక్ నుండి రైట్ ఆన్సర్. గడ్డం అంకయ్య బండారుపల్లి నెల్లూరు డిస్టిక్ నుండి, కాదు కదా ఆవిడ మావిడే కాదు. అండ్ నెక్స్ట్ ఆశ శ్రీనివాస్ బెంగళూరు నుండి రైట్ ఆన్సర్. రాజోల్ నుండి బొరెల్లి సంధ్య రైట్ ఆన్సర్. అండ్ లతా ఫ్రమ్ వియ్యూరు రైట్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్ సులోచన కరీంనగర్, గద్వాల్ జిల్లా ఎర్రవల్లి మండలం నుండి కె బెద్దనరసింహ, పద్మాబాయ్, శ్రీవాణి, జగదీష్ వీళ్ళందరూ కూడా రైట్ ఆన్సర్. అండ్ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మొహమ్మద్ జైనుద్దీన్, స్నేహభాను జైనుద్దీన్, రాజశేఖర్ రెడ్డి ఆదోని మండలం నుండి రైట్ ఆన్సర్. అండ్ అనంతపురం జిల్లా నరసాపురం గ్రామం నుంచి నాగేష్, లావణ్య, లక్ష్మి, సుప్రియ, యశోద, హర్షవర్ధన్ వీళ్ళందరూ కూడా రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ మల్లికార్జున అభిరామ్ కేశవనగర్ ధర్మవరం నుండి రాంగ్ ఆన్సర్. గురుస్వామి నాయుడు ధనలక్ష్మి రొంపిచర్ల నుండి రాంగ్ ఆన్సర్. శాంతినగర్ నుండి ఓకే ఒకడు కూడా రాంగ్ ఆన్సర్. అండ్ మార్కాపురం శివాజీనగర్ నుండి టైలర్ మస్తాన్ వలీ ఫాతిమా రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ దంపూర్ బలరామ్ రెడ్డి, సుగుణమ్మ, సౌదామణి, వసుంధర ఎనమడుగు నుండి మెసేజ్ చేశారు. అండ్ మంగళగిరి యశోద రైట్ ఆన్సర్. వేటపాలెం రామానగర్ బొడ్డు బాలసుబ్రహ్మణ్యం పాట తర్వాత కూడా ప్రశ్న మీకు చెప్పాను, నేను మళ్ళీ రిపీట్ చేశానండి, మళ్ళీ మీరు అడుగుతున్నారు ప్రశ్న, సో సెకండ్ క్వశ్చన్కి రెడీగా ఉండండి. అండ్ అలాగే నెక్స్ట్ టీవీ సుబ్బారావు, శ్రీదేవి, కృష్ణా జిల్లా నుండి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ నాగర్ కర్నూలు డిస్టిక్ నుండి కొల్లాపూర్ మసూమ్ బాబా రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ రియా, అది నేను చెప్తాను వింటూ ఉండండి, మీకు తెలియదు అన్నారు కాబట్టి. అండ్ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మొహమ్మద్ జైనుద్దీన్, స్నేహభాను జైనుద్దీన్ రైట్ ఆన్సర్. అండ్ ఊట్కూరు నారాయణపేట నుండి అరుణ్ మోహన్జీ రైట్ ఆన్సర్. కర్నూలు జిల్లా గోనెగండ్ల గ్రామం నుండి లక్ష్మీదేవి రంగస్వామి శెట్టి రైట్ ఆన్సర్. అండ్ నల్గొండ జిల్లా చందంపేట నుండి దమ్మోజ్ వెంకటాచారి ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్. గుంటూరు నుండి ఉమామహేశ్వరరావు రైట్ ఆన్సర్. వనపర్తి జిల్లా ఆత్మకూరు మండలం నుండి గోవర్ధనరావు, ఇంద్రాబాయ్, భానుప్రకాష్ వీళ్ళందరూ కూడా రైట్ ఆన్సర్ ని పంపించారు. అంజన్ ఫ్రమ్ దేశిరెడ్డిపల్లి రైట్ ఆన్సర్. నెల్లూరు జిల్లా ఈనమడుగు నుండి శ్రీ చేబ్రోలు రామకృష్ణయ్య, సుభాష్ని ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా రైట్ ఆన్సర్. అండ్ మంగళగిరి నుండి జయలక్ష్మి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. సో ఇప్పటి వరకు ఉన్న మెసేజెస్ అయితే ఇవన్నమాట. నాగార్జున, రవితేజ, టబు ఈ ముగ్గురు కలిసి కనిపించినటువంటి సినిమా ఏంటి అని అడిగాను, నిన్నే పెళ్లాడతా ఇస్ ద రైట్ ఆన్సర్. సో చాలా మంది రైట్ ఆన్సర్స్ పంపించేశారు.

ఆన్సర్స్ పంపించారు వాళ్ళందరికి. కంగ్రాచులేషన్స్. అండ్ సెకండ్ క్వశ్చన్, పదిహేను వందల్లో నుంచి 500 తీసివేస్తే ఎంత అవుతుంది? ఇంకొకసారి రిపీట్ చేస్తాను, 1500లో నుంచి 500 తీసివేస్తే ఎంత? రైట్ ఆన్సర్ ని గెస్ చేయండి 8662488114 ఈ నంబర్ కి. ఆన్సర్ ని మీ పేరుని పంపించేసేయండి. రైట్ నౌ మీకోసం నిన్నే పెళ్లాడతా చిత్రం నుంచి ఒక సూపర్ హిట్ సాంగ్ ప్లే చేస్తున్నాను. రాజేష్ పాడినటువంటి సిరివెన్నెల సీతారామ శాస్త్రి గీతం, సందీప్ చౌత మ్యూజిక్ కంపోజిషన్ లో. వింటూ స్టేడియం టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
0: 101.3.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే. అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట, చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
1: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
0: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
1: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
1: మధుర స్వరాలు, ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.35.
2: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా? వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
3: అక్క పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
2: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
4: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

0: భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ చదువుతున్నది ఎం వినతి. ప్రజలకు సురక్షితమైన నాణ్యమైన తాగునీటిని అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. వైఎస్ఆర్ కడప జిల్లా ప్రొద్దుటూరులో జల్జీవన్ మిషన్, అమరజీవి జలధార ప్రాజెక్టులను ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్తో కలిసి ముఖ్యమంత్రి ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్బంగా అమృత్ నగర్ కూడెల్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక పైలాన్ను ఇరువురు కలిసి ఆవిష్కరించారు. కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈ రోజు నుంచి 2 రోజుల పాటు విశాఖలో పర్యటిస్తారు. ఇందులో భాగంగా విశాఖ నేవల్ డాక్ యార్డ్లో L-14A జెట్టీలో ఈ సాయంత్రం జరిగే కార్యక్రమంలో పాల్గొని నౌకాదళ సిబ్బందితో ముచ్చటించనున్నారు. అనంతరం అక్కడే నిర్వహించే బడాఖానాలో పాల్గొంటారు. రాత్రికి నేవల్ బేస్లోని చోళా సూట్స్లో బస చేయనున్నారు. ఎన్టీఆర్ జిల్లా ఇన్ఛార్జ్ రాష్ట ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్, ఎంపీ కేశినేని చిన్ని, ఎంపీ హరీష్ బాలయోగి ఈ రోజు కేంద్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ను కలిసి విజయవాడలో నిర్వహించనున్న దసరా నవరాత్రి వేడుకలు విజయవాడ ఉత్సవ్ 2.0కు ఆహ్వానించారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు శాశ్వత న్యాయమూర్తులుగా 5 ఈ రోజు ప్రమాణ స్వీకారం చేశారు. జస్టిస్ మహేశ్వరరావు, జస్టిస్ చంద్ర ధనశేఖర్, జస్టిస్ చల్ల గుణరంజన్, జస్టిస్ హరిహరనాథ శర్మ, జస్టిస్ లక్ష్మణ్ రావుతో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లీసా గిల్ ప్రమాణ స్వీకారం చేయించారు. భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఆర్బీఐ ద్రవ్య విధాన కమిటీ 3 రోజుల సమావేశం ఈ రోజు నుంచి ప్రారంభమైంది. ఈ సమావేశంలో ద్రవ్య విధానంపై ఆర్బీఐ తాజా నిర్ణయం, భవిష్యత్ కార్యాచరణపై చర్చించనుందని అధికారులు తెలిపారు. ఇప్పటికే 125 బేసిస్ పాయింట్ల మేర రెపో రేటును తగ్గించిన ఆర్బీఐ వరుసగా 4 ద్రవ్య విధాన సమావేశాల్లో రెపో రేటును 5.25% వద్ద కొనసాగించింది. విజయనగరం మండలం జొన్నవలస గ్రామంలో జల్జీవన్ మిషన్, అమరజీవి జలధార కార్యక్రమంలో భాగంగా చేపడుతున్న పనులకు శాసనసభ్యురాలు పూసపాటి అతిథి విజయలక్ష్మి, గజపతిరాజు ఈ రోజు శంకుస్థాపన చేశారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి ఇంటికి పైపుల ద్వారా సురక్షితమైన స్వచ్చమైన తాగునీటిని అందించాలనే లక్ష్యంతో 2019లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జల్జీవన్ మిషన్ను ప్రారంభించారని తెలిపారు.

బాపట్ల మున్సిపల్ పరిధిలో అన్ని వార్డుల సమగ్ర అభివృద్దికి పెద్దపీట వేస్తున్నట్లు జిల్లా ఎమ్మెల్యే నరేంద్ర వర్మరాజు అన్నారు. సుమారు 10.20 కోట్ల రూపాయలతో 7, 8, 9 వార్డులలో నూతనంగా నిర్మించనున్న సీసీ రోడ్ల నిర్మాణ పనులకు ఈరోజు ఎమ్మెల్యే భూమి పూజ చేశారు. వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 4 గంటలకు వింటారు.

0: రామ్, నాలో నీకు నచ్చిందేంటి?
1: నువ్వు బాగా మాట్లాడుతావు సీత. నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

నిన్ను కోరి చిత్రానికి కార్తీక్ చిన్మయి పాడినటువంటి బ్యూటిఫుల్ ట్రాక్ విన్నారు కదా. గోపీ సుందర్ మ్యూజిక్ కంపోజిషన్ లో 3 hours 8 minutes 15 seconds లో ఉంది వీబీ క్లాక్. సందరే సందరి ఈ ప్రోగ్రామ్ లో ఉన్నాం. మరి ప్రశ్న అయితే ఇచ్చేసాను కదా, 1500లో 500 తీసివేస్తే ఎంత అని అడిగాను. సో చూద్దాం ఎవరెవరు మెసేజెస్ పంపించారు అనేది. ఫస్ట్ రైట్ ఆన్సర్ మనకి శ్యామ్ కల్లూరు నుంచి పంపించారు, అండ్ అలాగే ముసపేట్ నుండి నరేష్ రాంగ్ ఆన్సర్, అంజన్ అండ్ ఫ్రమ్ దేశిరెడ్డిపల్లె రాంగ్ ఆన్సర్, అండ్ అలాగే గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం నుండి తుమకూరి సుబ్బారావు అండ్ రాజలక్ష్మి రైట్ ఆన్సర్, వేదంతం జానకి శ్రీనివాస్ ఫ్రమ్ మచిలీపట్నం రైట్ ఆన్సర్, మేడం మీరు అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ అంటూ కర్నూలు నుంచి నస్రీన్ అండ్ నజీర్ ఫ్యామిలీ రైట్ ఆన్సర్, మార్కాపురం శివాజీ నగర్ టైలర్ మస్తాన్ వల్లి ఫాతిమా రైట్ ఆన్సర్, రాజోల్ నుండి జయన్న రైట్ ఆన్సర్, అండ్ అలాగే నెక్స్ట్ టీవీ సుబ్బారావు శ్రీదేవి కృష్ణా జిల్లా నుండి కాజ రైట్ ఆన్సర్, అండ్ అలాగే నెక్స్ట్ మెసేజ్ మై నేమ్ ఈజ్ మసూమ్ బాబా అంటూ నాగర్ కర్నూలు డిస్టిక్ కొల్లాపూర్ నుండి రైట్ ఆన్సర్, సిఆర్ నగర్ నుండి రాజేశ్వరి రామ్చరణ్ రైట్ ఆన్సర్, కనకారావు పడెన్ నుండి రైట్ ఆన్సర్, కౌస్తుబా ఆత్మకూరు నంద్యాల డిస్టిక్ నుండి రైట్ ఆన్సర్, అండ్ మల్లికార్జున అభిరామ్ కేశవ నగర్ ధర్మవరం నుండి రైట్ ఆన్సర్, అండ్ నెక్స్ట్ మెసేజ్ వీరేష్ బాబు విజయలక్ష్మి రాజోలి మండలం నుండి రైట్ ఆన్సర్, అండ్ అలాగే నెక్స్ట్ అనంతపురం జిల్లా నర్సాపురం గ్రామం నుండి నాగేష్ లావణ్య లక్ష్మీ సుప్రియ యశోద హర్షవర్ధన్ రైట్ ఆన్సర్. ఎన్ని ఆన్సర్ పంపించారు మీరు? 3 పంపించారు. ఆ 3 ఏది కరెక్ట్ అది నేను తీసుకోవాలా? బట్ రైట్ ఆన్సర్ ఏంటనేది నేను చెప్తాను. అండ్ అలాగే నెక్స్ట్ మెసేజ్ 1 రూపాయి అంట ఎలా హౌ మాధవి ఆంజనేయులు భూదాన్ భోజంపల్లి నుండి ఫస్ట్ పంపించింది అయితే మాత్రం రైట్ ఆన్సరే. అండ్ నెక్స్ట్ భాస్కర్ పెడన్ నుండి రైట్ ఆన్సర్, ప్రసాద్ పాలకొల్లు నుండి రైట్ ఆన్సర్, శాంతినగర్ నుండి ఒకే ఒకడు రైట్ ఆన్సర్, శ్రీ విద్య అనంతపూర్ నుండి రాంగ్ ఆన్సర్, అండ్ అలాగే సాయికుమార్ గూడూరు నెల్లూరు డిస్టిక్ నుండి రైట్ ఆన్సర్, నల్గొండ చిత్రయాల గ్రామం నుండి దమ్మోజ్ వెంకటాచారి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ రైట్ ఆన్సర్, అండ్ అలాగే పాలెంబొలయ్య అలగడ్డ నంద్యాల జిల్లా నుండి రైట్ ఆన్సర్, అండ్ నెక్స్ట్ మెహబూబ్ కలీం ఆత్మకూర్ నుండి రైట్ ఆన్సర్, అండ్ నాగేంద్ర రేణుకమ్మ అనంతపురం నుండి రాంగ్ ఆన్సర్, అండ్ నెక్స్ట్ ఎఫ్ఎంఎస్ సర్దార్ రైట్ ఆన్సర్, కమతం వెంకటలక్ష్మిరెడ్డి భీమునిపాడు నుండి రైట్ ఆన్సర్, కానూరు నుంచి తాతారావు గారు రైట్ ఆన్సర్, అండ్ గురుస్వామి రొంపిచర్ల నుండి రైట్ ఆన్సర్, సింధు ఫ్రమ్ స్వీడన్ రాంగ్ ఆన్సర్, గుంటూరు నుండి ఉమామహేశ్వరరావు 1 అంట హౌ రాంగ్ ఆన్సర్, రామానగర్ నుండి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం రైట్ ఆన్సర్, మండూరు లక్ష్మీదేవి వెంకటగిరి సాలి కాలనీ నుండి రైట్ ఆన్సర్, అండ్ జ్యోతి గారికి చల్లని మధ్యాహ్నం అంట కర్నూతల సునీల్ లక్కిరెడ్డిపల్లి మండలం అన్నమయ్య జిల్లా రైట్ ఆన్సర్, అండ్ రాజశేఖర్ రెడ్డి ఆదోని మండలం నుండి రాంగ్ ఆన్సర్, అండ్ బాలు బుచ్చిరెడ్డిపాలెం నుండి రైట్ ఆన్సర్, అండ్ నెక్స్ట్ మెసేజ్ ఎర్రమిల్లి సీతా మహాలక్ష్మి అమలాపురం రైట్ ఆన్సర్, అండ్ నెక్స్ట్ మెసేజ్ విజయవాడ నుండి విజయలక్ష్మి రాంగ్ ఆన్సర్, గోర్లకాన్ దొడ్డి పాతింటి ఎల్లప్ప జయమ్మ రమేష్ బాబు కూడా రాంగ్ ఆన్సర్, అండ్ మంగళగిరి నుండి యశోద రాంగ్ ఆన్సర్, అండ్ 1 రూపాయి ఉంటుందంట ఎలా అండి? సులోచన కరీంనగర్ నుండి, విజయలక్ష్మి పెదకొండూరు నుండి. నిజాయితీగా ఆన్సర్ అయితే ఇంత, అలా కాకుండా ఇలా అయితే ఇంత, అది అలా కాక ఇలా అయితే మాత్రం ఒకటి అంటూ మీకు ఏది కావాలనుకుంటే అది తీసుకోండి అంటున్నారు. నేను చాలా సింపుల్గా అడిగాను, బట్ మీరు మాత్రం చాలా కాంప్లికేటెడ్గా ఆన్సర్ని ఇచ్చారు. సో ఏది కావాలంటే అది తీసుకోండి జోజి అంట సూపర్ అసలో. సో రైట్ ఆన్సర్ ఏంటనేది నేను చెప్తాను. జాన్సన్ విజయవాడ నుండి రాంగ్ ఆన్సర్, అండ్ ఆశ శ్రీనివాస్ బెంగళూరు నుండి రైట్ ఆన్సర్, అనంతపురం నుండి అనురాధ రైట్ ఆన్సర్, మధుప్రసాద్ ఫ్యామిలీ తలంపాడు గ్రామం దొరబారి సత్రం ఇక్కడ నుండి రాంగ్ ఆన్సర్, అండ్ విజయవాడ స్టేషన్ డైరెక్టర్ గారికి మన ఆధ్వర్యంలో అంటూ ఆన్సరా అదేంటండి? రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుండి బిజిలి వెంకటేష్ శ్యామ్లా రైట్ ఆన్సర్, లతా ఫ్రమ్ ఉయ్యూరు రాంగ్, అండ్ నెక్స్ట్

మంగళగిరి నుండి దామర్ల చినమస్తాన్ రావు, దామర్ల పెదమస్తాన్ రావు రైట్ ఆన్సర్. అండ్ జోగులాంబ గద్వాల జిల్లా నుండి రాంగ్ ఆన్సర్. అండ్ సూపర్ హిట్ సాంగ్స్ వేస్తున్నారు అంటూ రామల్లకోట నుండి దుబాయ్ భాష అబ్దుల్ మనాన్, ముని ముబీన్ బేగం ఫ్యామిలీ మెంబర్స్ అందరూ మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ వెంకటేష్ రాజోల్ నుండి రాంగ్ ఆన్సర్. అండ్ సుబ్బారెడ్డిపల్లి గ్రామం నుండి ప్రియా శ్రీనివాసరెడ్డి రాంగ్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ పెద్ద నరసింహ, పద్మాబాయి, శ్రీవాణి, జగదీష్, శివరాణి వీళ్ళందరూ మెసేజ్ చేశారు గద్వాల జిల్లా ఎర్రవల్లి మండలం నుండి రాంగ్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మీ పేరు ఎక్కడా లేదండి బట్ ఆన్సర్ మాత్రం పంపించారు. ఓకే రైట్ ఆన్సర్ ఎనీవే, ఇంతకీ మీ పేరు ఎక్కడా నో. అండ్ ఆచార్య చిరంజీవి రామలింగా దమ్మైగూడ నుండి రాంగ్ ఆన్సర్. అండ్ సానియా చిత్తూరు డిస్టిక్ నుండి హాయ్ అక్క అంటూ హాయ్ హాయ్ బట్ అది రాంగ్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ వెంకటగిరి ఎన్టీఆర్ కాలనీ కొమ్మల పవన్ కుమార్ లక్ష్మి రైట్ ఆన్సర్ని పంపించారు. అండ్ అలాగే నెక్స్ట్ మైదుకూరు జఫర్ హుస్సేన్ రైట్ ఆన్సర్. అండ్ గుడ్ ఈవినింగ్ అంటూ రైట్ ఆన్సర్ ఫ్రమ్ ఆత్మకూరు ఆదిశేష్. నాగార్జున లక్ష్మి ఫ్రమ్ వడియంపేట అనంతపూర్ డిస్టిక్ రైట్ ఆన్సర్. అండ్ నిజామాబాద్ ఉమ్మడి నుండి మొహమ్మద్ జైనుద్దీన్, స్నేహ భాను జైనుద్దీన్ రైట్ ఆన్సర్. జమలయ్య విహాన్ దొడదేవరపాడు నుండి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ తిరుపతి నుండి మురళి మట్టెద్దుల రాంగ్ ఆన్సర్. మంగళగిరి నుండి జయలక్ష్మి విమల రైట్ ఆన్సర్. గడ్డ మంకయ్య బండారుపల్లి నుండి రాంగ్ ఆన్సర్. అండ్ జాపా భూమేశ్వర్ భూలక్ష్మి వెల్లుల్లు నుండి రైట్ ఆన్సర్. ఎంఎస్ దుర్గారావు రైట్ ఆన్సర్. అండ్ రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి ప్రొద్దుటూరు నుండి కృష్ణ సంతోష రైట్ ఆన్సర్. ధర్మవరం బాలాజీనగర్ మేకల శివయ్య కాంతమ్మ షణ్ముఖ ఈశ్వర్ రాంగ్ ఆన్సర్. అండ్ కర్నూలు ముజఫర్నగర్ నుండి రామకార్తిక వెనలవల్లి రైట్ ఆన్సర్. మునెమ్మ పెద్దపరియా విలేజ్ నుండి రాంగ్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ రవీంద్రారెడ్డి సర్వేపల్లి నుండి రైట్ ఆన్సర్. కలమందలపాడు గ్రామం నుండి ఖాసీం ముతిజావలి రాంగ్ ఆన్సర్. ఇనమడుగు నుండి చేబ్రోలు రామకృష్ణ, సుభాషిణి, శ్రీ విష్ణు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా రాంగ్ ఆన్సర్. మూసాపేట నుండి నరేష్ రోజా రాంగ్ ఆన్సర్. రాజోల నుండి బోరెల్లి సంధ్య రైట్ ఆన్సర్. అండ్ వెంకటేష్ నందిపేట నుండి మీరు అడిగిన ప్రశ్న అంటే నేనే ప్రశ్న అడిగా మరి ఆన్సర్ ఏది మీరు అడిగిన ప్రశ్న అన్నారేంటో మరి. నెక్స్ట్ నారాయణపేట జిల్లా నుండి అరుణ్, మోహన్జీ, దివ్యాబాయి, అజయ్, శృతి వీళ్ళందరూ కూడా 600 అంటున్నారు బట్ రాంగ్ ఆన్సర్ అండి. ఇందుకే నేను చాలా సింపుల్గా అడిగాను, మీరే దాన్ని కాంప్లికేట్ చేసేసారు లిజినర్స్ అందరూ కలిసి. బట్ నేను అడిగింది ఏంటి 1500లో నుంచి 500 తీసివేస్తే ఎంత అన్నాను. అంటే 1500లో నుంచి 500 తీస్తే 1000 అవుతుంది, వేస్తే మళ్ళీ 1500 అలాగే ఉంటుంది యాజ్ ఇట్ ఈస్గా. అంత సింపుల్ ఆన్సర్ని మీరు 500 తీసేస్తే 1 అనుకోండి, లేదు 1500 నుంచి 500 చేస్తే 1000 అనుకోండి, ఇలా రకరకాల ఆన్సర్స్ పంపించారనమాట. సో అది మరి సెకండ్ క్వశ్చన్ అయితే మనం సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసేసుకున్నాం. అండ్ థర్డ్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. సో మరి సందర్శనలో థర్డ్ క్వశ్చన్ ఏంటంటే విదేశీ వస్తువులను బహిష్కరించడం భారతీయులలో స్వావలంబనను ప్రోత్సహించడమే లక్ష్యంగా పెట్టుకున్నటువంటి ఉద్యమం ఏది అని అడిగాను. ఓకేనా? సో మళ్ళీ నేను ఇంకొకసారి రిపీట్ చేస్తాను ఈ క్వశ్చన్ని. విదేశీ వస్తువులను బహిష్కరించడం భారతీయులలో స్వావలంబనను ప్రోత్సహించడమే లక్ష్యంగా పెట్టుకున్న ఉద్యమం ఏది? గెస్ చేయండి. 8662488114 ఈ నెంబర్కి మీ పేరుని ఆన్సర్ని పంపించేసేయండి. సో ఇంకొక రైట్ ఆన్సర్ కూడా ఉంది మనకి. వై వెంకటరెడ్డి గారు లక్కవరం నుండి పంపించారు. అండ్ ఇంకా ఇప్పుడు థర్డ్ క్వశ్చన్కి అయితే అలా అలా మెసేజెస్ వచ్చేస్తూనే ఉన్నాయి. బట్ ఆన్సర్స్ చూసే ముందు ఒక సూపర్ హిట్ సాంగ్ అయితే మీకోసం వచ్చేస్తుంది మిర్చి మూవీ నుంచి. అండ్ విజయ్ ప్రకాష్, అనితా పాండేటువంటి రామజోగయ్య శాస్త్రి గీతం వింటూ స్టే ట్యూన్ టు వివిధ భారతి FM 101.3 విత్ మీ జ్యోతి.

1.3. విదేశీ వస్తువులను బహిష్కరించడం భారతీయులలో స్వావలంబనను ప్రోత్సహించడమే లక్ష్యంగా పెట్టుకున్న ఉద్యమం ఏది అని అడిగాను. సో చూద్దాం ఎవరెవరు మెసేజెస్ పంపించారు అనేది. ఫస్ట్ శ్యామ్ కల్లూరు నుండి మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ కామర్తి శంకర్ రాజోల్ నుండి ఇందాకటి క్వశ్చన్ కి మెసేజ్ చేశారు. అండ్ అలాగే నెక్స్ట్ నా పేరు అన్నారు, మెసేజ్ లేదు. ఓకే, విజయవాడ నుండి విజయలక్ష్మి. ఓకే, కాదు కదా అది, క్విట్ ఇండియా కాదు. అండ్ నెక్స్ట్ మెసేజ్ మూసాపేట నుండి నరేష్, ఫ్యామిలీ మెంబర్స్ రాంగ్ ఆన్సర్ అది. అండ్ నెక్స్ట్ తిరుపతి నుండి మురళి మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. అండ్ శాంతినగర్ నుండి ఓకే ఒకడు కూడా రైట్ ఆన్సర్. అండ్ అలాగే సుమని పెడన నుండి మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. అండ్ ఆ తర్వాత సహాయ నిరాకరణ కాదు, రాంగ్ ఆన్సర్ అండి అది. అండ్ అలాగే నెక్స్ట్ మీరు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ అంటూ కర్నూలు నుంచి నస్రీన్ అండ్ నజీర్ ఫ్యామిలీ రైట్ ఆన్సర్ అని పంపించారు. అండ్ నమస్తే మేడం అంటూ క్విట్ ఇండియా కాదండి అది, పత్తికొండల రాజారావు రాంగ్ ఆన్సర్ అది. అండ్ కౌస్తుభా ఆత్మకూర్ నంద్యాల డిస్టిక్ నుండి మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. అండ్ సిహెచ్ వేణు జయంపు రైట్ ఆన్సర్. అండ్ మార్కాపురం శివాజీనగర్ నుండి టైలర్ మస్తాన్ వల్లీ ఫాతిమా రైట్ ఆన్సర్. మాధవి

ఆంజనేయులు భూదాన్ పోచంపల్లి నుండి రైట్ ఆన్సర్. ఇమ్మానేని వెంకటేశ్వరరావు ఆమోదగిరిపట్నం వేటపాలెం బాపట్ల నుండి రాంగ్ ఆన్సర్. అండ్ అనంతపురం నుండి అనురాధ రైట్ ఆన్సర్. అండ్ ఇనమడుగు నుండి చేబ్రోలు రామకృష్ణయ్య మెసేజ్ చేశారు, సుభాష్ని ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా రైట్ ఆన్సర్. అండ్ అలాగే నెక్స్ట్ వేదాంతం జానకి శ్రీనివాస్ ఫ్రమ్ మచిలీపట్నం రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఎర్రమిల్లి సీతమాలక్ష్మి అమలాపురం నుండి రైట్ ఆన్సర్. అండ్ కె రవీంద్రారెడ్డి సర్వేపల్లి నుండి మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. మధు ఫ్రమ్ కొవెలకుంట్ల రైట్ ఆన్సర్. అండ్ అనంతపురం నుంచి సునంద మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. బి మధుప్రసాద్ ఫ్యామిలీ తలంపాడు దొరవారి సత్రం మండలం తిరుపతి నుండి మెసేజ్ చేశారు. అండ్ గడ్డం అంకయ్య బండారుపల్లి నెల్లూరు డిస్టిక్ నుండి రైట్ ఆన్సర్. అండ్ శ్రీవిద్య అనంతపురం నుండి రైట్ ఆన్సర్. విజయలక్ష్మి పెదకొండూరు నుండి రైట్ ఆన్సర్. అండ్ నగర్ కర్నూలు కొల్లాపూర్ నుంచి మసుంబాబా రైట్ ఆన్సర్. భాస్కర్ పెడన్ నుండి రైట్ ఆన్సర్. కమతం వెంకటలక్ష్మిరెడ్డి భీమునిపాడ్ నుండి రైట్ ఆన్సర్. అండ్ వంశీ రాజోల్ నుండి మెసేజ్ చేశారు, ఫుడ్ ఐటమ్సా, దుస్తులు ఫుడ్ ఐటమ్స్ కాదండి, అది అది ఏ ఉద్యమం అని అడిగాను. ఓకేనా. అండ్ నెక్స్ట్ సుందరి ఫ్రమ్ పెనమలూరు రాంగ్ ఆన్సర్. రాజశేఖర్ రెడ్డి ఆదోని మండలం నుండి రాంగ్, యా రైట్ ఆన్సర్. దీన్ని ఇలా కూడా పిలుస్తారనమాట, వందే మాత్రం కరెక్టే. అండ్ నెక్స్ట్ ఎన్ వరప్రసాద్ గౌడ్ ఫ్యామిలీ ఎర్రగూడూరు నంద్యాల నుండి మెసేజ్ చేశారు, రాంగ్ ఆన్సర్. లతా ఫ్రమ్ ఉయ్యూరు రైట్ ఆన్సర్. గద్వాల్ జిల్లా ఎర్రవల్లి మండలం నుండి పెద్ద నరసింహ పద్మాబాయి, రాంగ్ ఆన్సర్. జాన్సన్ విజయవాడ నుండి రైట్ ఆన్సర్. అండ్ నందిపేట నుండి వెంకటేష్ ఫ్రోనా, రాంగ్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మంగళగిరి నుండి దామర్ల చినిమాస్థానరావు, దామర్ల పెదమస్థానరావు మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. ఎఫ్ఎంఎల్ సర్దార్ రైట్ ఆన్సర్. అండ్ అనంతపురం జిల్లా నరసాపురం గ్రామం నుండి నాగేష్ లావణ్య, లక్ష్మీ సుప్రియ, యశోద, హర్షవర్ధన్ రైట్ ఆన్సర్. కలమందులపాడు గ్రామం నుండి ఖాసిం ముతిజావల్లి కూడా రైట్ ఆన్సర్. అండ్ రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుండి బిజిలీ వెంకటేష్ శ్యామల రైట్ ఆన్సర్. ధర్మవరం బాలాజీ నగర్ మేకల శివయ్య, కాంతమ్మ, షణ్ముఖ, ఈశ్వర్ కూడా రైట్ ఆన్సర్ పంపించారు. కర్నూలు జిల్లా గోనెగండ్ల గ్రామం నుంచి లక్ష్మీదేవి, రంగస్వామి శెట్టి రైట్ ఆన్సర్. ఊట్కూరు నారాయణపేట జిల్లా నుండి అరుణ, మోహన్జీ వీళ్ళందరూ కూడా రాంగ్ ఆన్సర్. దంపూరు బలరామరెడ్డి, సుగుణమ్మ, సౌదామిని, వసుంధర ఎనమడుగు నుండి మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. అనంతపురం నుండి టైలర్ రమేష్, మెకానిక్ వెంకటాచలపతి, రైట్ ఆన్సర్. మధుసూదన్ రెడ్డి పాపినేయపాలెం నుండి రైట్ ఆన్సర్. వనపర్తి జిల్లా ఆత్మకూరు మండలం నుండి గోవర్ధన్ రావు, ఇంద్రబాయ్, భానుప్రకాష్, నవ్య, లక్కీ, మీరాబాయి వీళ్ళందరూ కూడా మెసేజ్ చేశారు, రాంగ్ ఆన్సర్. అండ్ శివప్రసాద్ ఫ్రమ్ విజయవాడ, మేక్ ఇన్ ఇండియా కాదండి, రాంగ్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి నుండి ప్రొద్దుటూరు కృష్ణ సంతోష కూడా మెసేజ్ చేశారు. ఎస్, ఇది స్వదేశీ ఉద్యమం అండి. యాక్చువల్గా వందే మాతరం అని కూడా అంటారు, వందే మాతర ఉద్యమం అని కూడా అంటారు అనమాట. విదేశీ వస్తువులను బహిష్కరించడంలో భారతీయులలో స్వావలంబన ప్రోత్సహించడమే లక్ష్యంగా పెట్టుకున్న ఉద్యమం ఏంటి అని అడిగాను కదా, స్వదేశీ ఉద్యమం. భారతీయులను దేశీయ ఉత్పత్తులను ఉపయోగించమని, విదేశీ వస్తువులను బహిష్కరించమని ప్రోత్సహించిందన్నమాట, అది మ్యాటర్. ఇంకా రెండు మెసేజెస్ ఉన్నాయి, మూడు, అవి కూడా చూద్దాం. నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మొహమ్మద్ జైనుద్దీన్, స్నేహాబాను జైనుద్దీన్ కూడా రైట్ ఆన్సర్ పంపించారు. కానూరు నుంచి తాతరావు మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. వందే మాతరం అంటూ నల్గొండ జిల్లా చిత్తూరాల గ్రామం నుండి దమ్మోజ్ వెంకటాచారి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా రైట్ ఆన్సర్ పంపించారు. సో మరి నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం.

లాస్ట్ వీక్ షోలో నేను అడిగాను కదా, మొన్న ఫ్రైడే సెకండ్ ఆర్తి అగర్వాల్ అండ్ అంటే ప్రభాస్ తో కలిసి యాక్ట్ చేసిన మూవీస్ గురించి ఒక రెండు అడిగాను. దీని కంటిన్యూషన్ నేను నెక్స్ట్ వీక్ లో అడుగుతాను, నెక్స్ట్ షోలో అని కూడా చెప్పాను. యాక్చువల్ గా సినిమాకి సంబంధించిన ప్రశ్నే. ఆర్తి అగర్వాల్ అండ్ శ్రియా శరణ్ వీళ్ళిద్దరూ కలిసి నటించినటువంటి సినిమాలు. సో మీకు సగం ఆన్సర్ అయితే వచ్చేసినట్టే, ఎందుకంటే లాస్ట్ షోలో అడిగాం కాబట్టి. ఆర్తి అగర్వాల్ అండ్ శ్రియా శరణ్ కలిసి నటించినటువంటి సినిమాలు ఎన్ని? సో గెస్ట్ చేయండి 8662488114 ఈ నంబర్కి. మీ ఆన్సర్ని, మీ పేరుని ఖచ్చితంగా పంపించండి, ఓకేనా? రైట్ నో మీకోసం అవును వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు చిత్రానికి. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కౌశల్య ఆలపించినటువంటి చంద్రబోస్ గీతం వస్తుంది చక్రి మ్యూజిక్ కంపోజిషన్ లో. వింటూ స్టేట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

0: 3:32:40 లో ఉంది. వీ క్లాక్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి అండ్ సంజయ్ సందడి. ప్రోగ్రామ్ లో ఉన్నాం కదా ఆర్తి అగర్వాల్, శ్రీయా శరణ్, వీళ్ళిద్దరూ కలిసి నటించినటువంటి సినిమాలు అని అడిగాను. సో అలా మెసేజెస్ వచ్చేస్తూ ఉన్నాయి, ఎవరెవరు పంపించారో చూద్దాం. ఫస్ట్ రైట్ ఆన్సర్ మనకి శ్యామ్ కల్లూరు నుండి మెసేజ్ చేశారు, ఒక మూవీ కరెక్టే ఇంకోటి కాదు కదా, అందులో అసలు ఎక్కడున్నారు వాళ్ళిద్దరు? ఓకే, శాంతినగర్ నుండి ఓకే, ఒకడు మీరు కూడా ఒకటే మూవీ కరెక్ట్. యాక్చువల్గా ఇవి రెండు మూవీస్లో ఒక మూవీ పంపించారనమాట. అండ్ ముసాపేట్ నుండి నరేష్, రాంగ్ ఆన్సర్. అండ్ ఛత్రపతి, ఓకే, మాధవి ఆంజనేయులు భూదాన్ భోజంపల్లి నుండి మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. ఫస్ట్ రైట్ ఆన్సర్ మనకి మాధవి ఆంజనేయుల దగ్గర నుంచి వచ్చిందనమాట. అండ్ అలాగే సంజన రాయ్పూర్ నుండి మెసేజ్ చేశారు, ఒకటి రైట్ ఆన్సర్. అండ్ ధర్మవరం బాలాజీ నగర్ మేకల శివయ్య కాంతమ్మ కూడా ఒకటే ఆన్సర్. అండ్ విజయవాడ నుండి విజయలక్ష్మి, వన్ ఆన్సర్. అండ్ మంగళగిరి నుండి జయలక్ష్మి, యా, రైట్ ఆన్సర్. సెకండ్ రైట్ ఆన్సర్ మనకి మంగళగిరి నుండి పంపించారనమాట యశోద. అండ్ రాజోల్ నుండి వంశీ మెసేజ్ చేశారు, ఒకటే మూవీ. అండ్ అలాగే దామోదర్ రెడ్డి, జయలక్ష్మి, బుక్కాపురం విలేజ్, ఓకే, వెరీ నైస్, ఒక మూవీయే రైట్ ఆన్సర్ అని పంపించారు. అండ్ అలాగే నెక్స్ట్ సుమని పెడన్ నుండి రైట్ ఆన్సర్, రెండు మూవీస్ కరెక్ట్గా పంపించారనమాట. అండ్ థర్డ్ రైట్ ఆన్సర్ మనకి సుమని నుంచి వచ్చింది. అలాగే మల్లికార్జున, అభిరామ్, కేశవనగర్, ధర్మవరం నుండి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ విజయలక్ష్మి పెదకొండూరు నుండి ఒకటే రైట్ ఆన్సర్. అండ్ ఇందిరా మూవీ అంటున్నారు జఫర్ హుసేన్, రాంగ్ ఆన్సర్ కదా అది. అండ్ కొల్లిపల్లి నుండి మౌలాలి మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. కలమందులపాడు గ్రామం నుండి ఖాసీ ముతిజావల్లి కూడా రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ కౌస్తుబా, ఆత్మకూరు, నంద్యాల డిస్టిక్ నుండి రైట్ ఆన్సర్, ఒకటి రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ ఇనమడుగు నుండి చేబ్రోల్ రామకృష్ణయ్య, సుభాష్ని ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఒక మూవీనే కరెక్ట్గా పంపించారు. అండ్ అనంతపురం నుండి మెకానిక్ వెంకట చలపతి, టైలర్ రమేష్ కూడా ఒక మూవీనే కరెక్ట్ చేశారు. అండ్ రవీంద్రారెడ్డి సర్వేపల్లి నుండి ఒక ఆన్సర్ కరెక్ట్. అండ్ భాస్కర్ పెడన్ నుండి మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. సూపర్, అసలు మీరు కరెక్ట్గా పంపించారు అనమాట. అండ్ అలాగే నెక్స్ట్ ఈ సొగ్గడు మూవీలో తనెక్కడుందండి, శ్రేయా లేదనుకుంటా కదా అందులో యాజ్ అ హీరోయిన్గా, బోత్ ఇద్దరు, ఓకే. అండ్ నెక్స్ట్ వేదాంతం, జానకి శ్రీనివాస్ ఫ్రమ్ మచిలీపట్నం, రైట్ ఆన్సర్. అండ్ కానూరు నుంచి తాతారావు గారు, ఒకటే రైట్ ఆన్సర్. కమతం వెంకటలక్ష్మిరెడ్డి భీమునిపాడు నుండి ఒకే మూవీ పంపించారు. అండ్ వెంకటేష్ నందిపేట్ నుండి మెసేజ్ చేశారు, రాంగ్ ఆన్సర్. అండ్ కర్నూలు జిల్లా గోనగండ్ల గ్రామం నుండి లక్ష్మీదేవి రంగస్వామి సిటీ, రైట్ ఆన్సర్. అండ్ అనంతపురం నుండి అనురాధ, రైట్ ఆన్సర్. అండ్ లతా ఫ్రమ్ ఉయ్యూరు, రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ లతా, ఓకే, ఆ తర్వాత మెసేజ్ అనంతపురం జిల్లా నరసాపురం గ్రామం నుండి నాగేష్, లావణ్య, లక్ష్మి, సుప్రియ, యశోద, హర్షవర్ధన్, రైట్ ఆన్సర్. అనంతపురం పెద్ద వాడుగూరు విలేజ్ అంట, ఇక్కడ నుండి పంపించారు కుమారి, లక్ష్మి, వెంకటేష్, శ్రీనివాసులు, చాలా పేర్లు ఉన్నాయి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా, రైట్ ఆన్సర్. అండ్ ఆత్మకూరు నుండి ఆదిశేషు, రైట్ ఆన్సర్. అండ్ మధుప్రసాద్ ఫ్యామిలీ తలంపాడు నుండి మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. అండ్ సిఆర్ నగర్ నుండి రాజేశ్వరి, రామచరణ్, రైట్ ఆన్సర్. అండ్ ఎరమిలి సీతామాలక్ష్మి అమలాపురం నుండి ఒకటే మూవీ అనుకుంటున్నా అంటున్నారు, కాదండి, మునెమ్మ పెద్దపరియా విలేజ్, రైట్ ఆన్సర్. అండ్ ఇంకా 20 మెసేజెస్ ఉన్నాయి, ఆన్సర్ అయితే నేను రివీల్ చేసేస్తాను, ఇంకా మిగతా వాళ్ళు పంపించుకోండి. యాక్చువల్గా నేనున్నాను, ఛత్రపతి అండ్ సొగ్గాడు రైట్ ఆన్సర్స్ అనమాట. అండ్ అలాగే నెక్స్ట్ సునంద అనంతపురం నుండి మెసేజ్ చేశారు, ఓకే. అండ్ నెక్స్ట్ ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుండి మెసేజ్ చేశారు. అండ్ ఎఫ్ఎంఎస్ సర్దార్, రైట్ ఆన్సర్. అలాగే నెక్స్ట్ కే నాగేంద్రరెడ్డి, రైట్ ఆన్సర్. అండ్ మసూమ్ బాబా నాగర్ కల్నూరు నుండి మెసేజ్ చేశారు. అండ్ అలాగే నెక్స్ట్ పాలెంపల్లి, ఆలగడ్డ, నంద్యాల జిల్లా నుండి మూడు సినిమాలు. అండ్ నరేష్ మూసాపేట్ నుండి ఒకటే మూవీ పంపించారు. అండ్ రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి, ప్రొద్దుటూరు, కృష్ణ, సంతోష కూడా సేమ్ ఆన్సర్. అండ్ బ్రహ్మయ్య కర్నూలు నుండి రాంగ్ ఆన్సర్. అండ్ మార్కాపురం శివాజీనగర్ నుండి టైలర్ మస్తాన్ వల్లి ఫాతిమా కూడా సేమ్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ శ్రీనివాస వర్మ బెంగళూరు నుండి మెసేజ్ చేశారు. అండ్ రాజోల్ నుండి జయన్న మెసేజ్ చేశారు, ఒకటే మూవీ. హాయ్, హలో, గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ గోపి గోదావరి, ఓకే, అది కాదండి, బీవీ సుబ్బారావు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ మార్కాపూర్ నుండి మెసేజ్ చేశారు. అండ్ అలాగే నెక్స్ట్ రంగారెడ్డి జిల్లా ఎక్లవ్య నగర్ నుండి రైట్ ఆన్సర్ పంపించారు బిజిలి వెంకటేష్, శ్యామల. మీరు మంచి మంచి పాటలు వినిపిస్తూ ఉన్నారు, చాలా సంతోషంగా ఉంది. అండ్ థ్యాంక్ యూ అంటూ మెసేజ్ చేశారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ నెక్స్ట్ రాజశేఖర్ రెడ్డి ఆదోని మండలం నుండి మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. అలాగే రాజోల్ నుండి బోరెల్లి సంధ్య, రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మొహమ్మద్ జైనుద్దీన్ స్నేహ భానుజైనుద్దీన్ రైట్ ఆన్సర్. కామర్తి శంకర్ రాజోల్ నుండి ఒక మూవీ పంపించారు. కనకారావు పెడన్ నుండి రైట్ ఆన్సర్. అండ్ గద్వాల్ జిల్లా ఎర్రమిల్లి మండలం ఎర్రవల్లి మండలం నుండి పెద్ద నరసింహ, పద్మాబాయి వీళ్ళందరూ కూడా రైట్ ఆన్సర్. జాప భూమేశ్వర్, భూలక్ష్మి వెల్లూరు నుండి రైట్ ఆన్సర్. జాన్సన్ విజయవాడ నుండి రైట్ ఆన్సర్. అండ్ భద్రాద్రి, కొత్తగూడెం, రాంపురం నుండి కట్ల సతీష్, సుమలత కూడా రైట్ ఆన్సర్. ఇనమడుగు నుండి చేబ్రోల్ రామకృష్ణయ్య, ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ డి అరుణ, మోహన్జీ, దివ్యాబాయి కూడా మెసేజ్ చేశారు ఊట్కూర్ జిల్లా నారాయణపేట నుండి. సో రైట్ ఆన్సర్ అనమాట. ఇందుకు రైట్ ఆన్సర్ ఏంటనేది నేను చెప్పేశాను కదా. మరి ఫైనల్ గా ఒక ప్రశ్న అయితే మీకోసం వెయిట్ చేస్తోంది ఈనాటి సందడే సందిలో. అది ఒక సినిమాకి సంబంధించిన ప్రశ్న, డైలాగ్ చెప్తాను. సో ఒక హీరో చెప్పారనమాట, ఓ రేంజ్ లో చెప్పారు. అండ్ నేను చెప్పే కంటే కూడా ఆ హీరో చెప్తేనే మీకు బాగుంటుంది కదా.
1: బేసిక్ గా మగాళ్ళందరూ పొయిట్రీలో పుట్టడం వల్ల మీరు సర్వే అవుతున్నారు తప్ప, నా స్త్రీ ఎక్స్ట్రా ఆర్డినరీ అంటే ఏ స్త్రీ ఎక్స్ట్రా ఆర్డినరీ కాదు, అందరూ సర్వమంగళ మేళమే. గంగారు, ఇందులో మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటేనండి, అబ్బాయిలకి ఆర్డినరీ అమ్మాయిలు నచ్చుతారండి.
0: సో మరి విన్నారు కదా, అమ్మాయిలందరూ ఆర్డినరీనే, నా స్త్రీ నా ఎక్స్ట్రాఆర్డినరీ. ఎవరు చెప్పారు, ఏ హీరో, ఏంటా సినిమా, గెస్ట్ చేయండి. 8662488114 ఈ నంబర్కి మీ ఆన్సర్ని, మీ పేరుని పంపించేస్తూ ఉండండి. రైట్ నౌ మీకోసం ఒక సూపర్ హిట్ సాంగ్ అయితే నేను ప్లే చేస్తాను. నేనున్నాను చిత్రానికి టిప్పు, చిత్ర పాడినటువంటి సిరివెన్నెల సీతారామ శాస్త్రి గీతం వింటూ స్టే ట్యూన్డ్ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి.
2: అరే.

వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

మిసాల పిల్ల నా మొహం మీద ఎన్నిసార్లు డోరు వెయ్యాలా, అల్లో బాగా చలిగా ఉంది.

మణిశంకర వరప్రసాద్ గారు చిత్రానికి ఉదిత్ నారాయణ్, శ్వేతమోహన్ పాడినటువంటి సూపర్ హిట్ సాంగ్ విన్న తర్వాత భీమ్స్ మ్యూజిక్ కంపోజిషన్ లో 3 hours 48 minutes 35 seconds లో ఉంది వి బి క్లాక్ అండ్ సందేశ్ సందడి ప్రోగ్రామ్ లో ఉన్నాం.

ఓ సినిమాకి సంబంధించిన ప్రశ్న ఒకటి అడిగాను, అండ్ ఎవరా హీరో, ఏంటా హీరోయిన్ అని, ఐ మీన్ సినిమా పేరేంటని. అమ్మాయిలందరూ ఆర్డినరీనే, నా స్త్రీ నా ఎక్స్ట్రాడినరీ అని చెప్పిన ఆ ఎక్స్ట్రాడినరీ హీరో ఎవరు అని అడిగాను కదా. సో చాలా మెసేజెస్ వచ్చినాయండి నాకైతే మాత్రం. సో 60+ ఉన్నాయి మెసేజెస్. సో వై వెంకటరెడ్డి గారు లక్కవరం నుండి మెసేజ్ చేశారు. యాక్చువల్గా థర్డ్ క్వశ్చన్కి, ఫోర్త్ క్వశ్చన్కి అండ్ ఫిఫ్త్ క్వశ్చన్కి కొంచెం లేట్గా వచ్చినాయి మెసేజెస్, బట్ రైట్ ఆన్సర్ అండి. అండ్ ఇప్పుడు అడిగిన ప్రశ్నకు కూడా రైట్ ఆన్సర్ని పంపించారు. అండ్ నెక్స్ట్ రైట్ ఆన్సర్ మనకి ఎక్కడి నుంచి వచ్చింది అంటే, శాంతినగర్ నుండి ఒకే ఒకడు మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్, అండ్ మంగళగిరి నుండి యశోద రైట్ ఆన్సర్, రాజోల్ నుండి జయన్న రైట్ ఆన్సర్, అండ్ బోరెల్లి సంధ్య ఫ్రమ్ రాజోలి రైట్ ఆన్సర్. సిఆర్ నగర్ రాజేశ్వరి రామ్ చరణ్ కూడా రైట్ ఆన్సర్ని పంపించారు. కనకారావు పెడన్ నుండి రైట్ ఆన్సర్. శ్యామ్ కల్లూరు నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. అండ్ అలాగే నెక్స్ట్ మెసేజ్ మనకి సునంద అనంతపురం నుండి రైట్ ఆన్సర్. అండ్ ఆత్మకూరు నుండి ఆదిశేష్ మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. అండ్ బాలు బుచ్చిరెడ్డిపాలెం నుండి, మిస్ అమ్మాన కాదు కదా, హీరో మాత్రం కరెక్ట్గా గెస్ చేశారు మీరు. మూసాపేట నుండి నరేష్ ఫ్యామిలీ మెంబర్స్ మెసేజ్ చేశారు. గబ్బర్ సింగ్ రాంగ్ ఆన్సర్. అండ్ మార్కాపురం శివాజీనగర్ నుండి టైలర్ మస్తాన్ వలీ ఫాతిమా రైట్ ఆన్సర్. అండ్ కౌస్తుబా 9th క్లాస్, ఓకే మా అమ్మ నేమ్ కూడా జ్యోతినే అండి అంటూ, ఓ వెరీ నైస్. ఆత్మకూరు నుండి నంద్యాల డిస్ట్రిక్ట్ రైట్ ఆన్సర్ని పంపించారు. అండ్ అలాగే నెక్స్ట్ రైట్ ఆన్సర్ మనకి శ్రీనివాస వర్మ బెంగళూరు నుండి, అండ్ అలాగే భాస్కర్ పెడన్ నుండి రైట్ ఆన్సర్. శ్రీవిద్య అనంతపురం నుండి రైట్ ఆన్సర్. ధర్మవరం బాలాజీ నగర్ మేకల శివయ్య కాంతమ్మ ఫ్యామిలీ మెంబర్స్ రాంగ్ ఆన్సర్. అండ్ కానూరు నుంచి తాతరావు గారు రైట్ ఆన్సర్. హంపాపురం నుండి చిరంజీవి వగ్గ శివయ్య ముంతపెద్దన్న వీళ్ళందరూ కూడా రైట్ ఆన్సర్ని పంపించారు. అండ్ ఇందాక థర్డ్ క్వశ్చన్ కూడా రైట్ ఆన్సర్ని పంపించారు. అండ్ అలాగే పాలెంపల్లి ఆలగడ్డ నంద్యాల జిల్లా నుండి రైట్ ఆన్సర్. మాధవి ఆంజనేయులు భూదాన్ పోచంపల్లి నుండి రైట్ ఆన్సర్. మేడం మీరు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ అంటూ కర్నూలు నుంచి నస్రీన్ అండ్ నజీర్ ఫ్యామిలీ రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ కేవి భూమిక ఫ్రమ్ మార్కాపూర్ అంట రైట్ ఆన్సర్. అండ్ యా పేరు లేకుండా నేను ఎక్కడ చదువుతానండి, మీ పేరే లేదు, నా పేరు అన్నారు ఆన్సర్ పంపించారు. ఓకే ఎనీవే రైట్ ఆన్సర్. అండ్ ఖుషి మూవీ కాదండి బట్ హీరో అయితే కరెక్ట్గానే పంపించారు. జఫర్ హుసేన్ మైదుకూరు వైఎస్ఆర్ కడప డిస్ట్రిక్ట్ నుండి. అండ్ కొలిపర్ నుండి మౌలాలి రైట్ ఆన్సర్. అండ్ మసూమ్ బాబా రైట్ ఆన్సర్. నాగర్కర్నూలు నుండి మెసేజ్ చేశారు. అండ్ అలాగే నెక్స్ట్ బ్రహ్మయ్య కర్నూలు నుండి రైట్ ఆన్సర్. మండూరు లక్ష్మీదేవి వెంకటగిరి సాలికవల్లి నుండి రైట్ ఆన్సర్. కలమందలపాడు గ్రామం ఖాసిం ముత్తిజావల్లి రైట్ ఆన్సర్. విజయవాడ నుండి విజయలక్ష్మి రైట్ ఆన్సర్. జాన్సన్ విజయవాడ నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. అనంతపురం నుండి అనురాధ రైట్ ఆన్సర్. విజయ్ పరమేష్ గుంతకల్ నుండి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ రైట్ ఆన్సర్ మనకి రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి ప్రొద్దుటూరు నుండి స్పందన టైలర్ కృష్ణ సంతోష. అండ్ అలాగే నెక్స్ట్ అనంతపురం జిల్లా నరసాపురం గ్రామం నుండి నాగేష్ లావణ్య లక్ష్మీ సుప్రియ యశోద హర్షవర్ధన్. మల్లికార్జున అభిరామ్ కేశవనగర్ ధర్మవరం నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ రైట్ ఆన్సర్ మనకి సాయి కుమార్ గూడూరు నెల్లూరు డిస్టిక్ నుండి. అండ్ మధుసూదన్ రెడ్డి పాపినేపాలెం నుండి. అత్తారింటికి దారిది కాదండి రాంగ్ ఆన్సర్. వేదాంతం జానకి శ్రీనివాస్ ఫ్రమ్ మచిలీపట్నం రైట్ ఆన్సర్. అండ్ అలాగే నెక్స్ట్ దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు కడప నుండి రైట్ ఆన్సర్ని పంపించారు. అండ్ అలాగే నెక్స్ట్ మెసేజ్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుండి కట్ల సతీష్ రాంగ్ ఆన్సర్. అండ్ అలాగే నెక్స్ట్ మెసేజ్ వెంకటగిరి ఎన్టీఆర్ కాలనీ కొమ్మల పవన్ కుమార్ లక్ష్మి, ఓకే రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ సైనికపురి హైదరాబాద్ కాలనీ నుండి పంపించారు ఎవరు, బృందావన్ పద్మశ్రీ శ్యామ్ రైట్.

Tanzur, and విజయ కైలాష్, షాయి కృతిక, మార్తి, మార్తినగర్ అనంతపురం నుండి మెసేజ్ చేశారు. రైట్ ఆన్సర్. కమతం వెంకటలక్ష్మిరెడ్డి, భీమునిపాడు నుండి. వకీల్ సాబ్ కాదు కదా, రాంగ్ ఆన్సర్. గడ్డం అంకయ్య, బండారుపల్లి నుండి మెసేజ్ చేశారు. హీరో కరెక్ట్ గానే పంపించారు, బట్ మూవీ రాంగ్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ రైట్ ఆన్సర్ మనకి భానుచందర్, అమలపాడు, శ్రీకాకుళం నుండి పంపించారు. ఓకే, మధుప్రసాద్ ఫ్యామిలీ, తలంపాడు, దొరవారి సత్రం నుండి, రాంగ్ ఆన్సర్. అండ్ హాయ్ హలో అంటూ రైట్ ఆన్సర్ ని వివి సుబ్బారావు, మై ఫ్యామిలీ మెంబర్స్ అంటూ మార్కాపురం నుండి పంపించారు. విజయలక్ష్మి, పెదకొండూరు నుండి, రైట్ ఆన్సర్. అండ్ కర్నూలు జిల్లా గోనెగండ్ల గ్రామం నుండి లక్ష్మీదేవి, రంగస్వామి శెట్టి, రాంగ్ ఆన్సర్. దమోజ్ వెంకటాచారి, ఫ్యామిలీ మెంబర్స్ పంపించారు. నల్గొండ జిల్లా చిత్రాల గ్రామం నుండి, రైట్ ఆన్సర్. అండ్ ప్రశాంత, ఓకే నేనున్నాను ఇందాక అనుకుంటా ఆన్సర్ అయితే. ఓకే, అండ్ నెక్స్ట్ మెసేజ్ రాంబ సుమని ఫ్రమ్ పెడన, రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మొహమ్మద్ జైనుద్దీన్, స్నేహభాను జైనుద్దీన్, రైట్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్ రంగారెడ్డి జిల్లా ఏకలవ్యనగర్ నుండి, బిజిలి వెంకటేష్, శ్యామల ఫ్యామిలీ మెంబర్స్ అనమాట, రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ కామర్తి శంకర్, రాజోల్ నుండి, రైట్ ఆన్సర్. రాజశేఖర్ రెడ్డి, వీరా రెడ్డి, ఆదోని మండలం నుండి, రైట్ ఆన్సర్. అండ్ మనోజ్, నెల్లూరు, వేదాయపాలెం నుండి, సరిపోదా శనివారం కాదు, రాంగ్ ఆన్సర్. నరేష్, రోజా, రైట్ ఆన్సర్ పంపించారు, మూసాపేట నుండి. అండ్ అలాగే నెక్స్ట్ కెమెరామెన్ యా రియాజ్, నెల్లూరు నుండి, రైట్ ఆన్సర్. అండ్ గౌస్ ఫ్రమ్ పామిడి, కే రవీంద్రారెడ్డి, సర్వేపాలెం నుండి. హీరో కరెక్ట్ గానే పంపించారు. అండ్ నెక్స్ట్ మునిమ్మ, పెద్దపరియ విలేజ్ నుండి, రైట్ ఆన్సర్. అండ్ ఎఫ్ఎంఎస్ సర్దార్, రైట్ ఆన్సర్. నెక్స్ట్ రైట్ ఆన్సర్ మనకి అనంతపురం మెకానిక్ వెంకటేశ్వరపతి, టైలర్ రమేష్ పంపించారు. అండ్ సులోచన, కరీంనగర్ నుండి, రైట్ ఆన్సర్. అండ్ నందిపేట్ నుండి వెంకటేష్, ఫ్రమ్ వెంకటేష్, ఫ్రమ్ వెంకటేష్ అంటున్నారు కానీ మీరు ఆన్సర్ అయితే పంపించడం లేదు. ఓకే, అండ్ నెక్స్ట్ మెసేజ్ గోనెగండ్ల మండలం నుండి, బోడా హరికృష్ణ, వసంతలక్ష్మి, హేమశ్రీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. అండ్ అలాగే నెక్స్ట్ చిలుక నారాయణ, అనసూయ, యమున, జాన్ కంపెనీ, నిజామాబాద్ నుండి, రైట్ ఆన్సర్. బ్రహ్మయ్య, కర్నూలు నుండి. థర్డ్ క్వశ్చన్ ఒకటి కూడా కరెక్ట్ కాదా? ఎందుకు కాదు, ఒకటైతే కరెక్టే, రెండోది కాదు కదా మరి, రెండోది కాదు, మూడోది కరెక్టే. అండ్ నెక్స్ట్ అరుణ, మోహన్జీ, దివ్యాబాయ్, అజయ్, శృతి, వీళ్ళందరూ కూడా మెసేజ్ చేశారు, ఊట్కోండి, రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ భద్రాద్రి, కొత్తగూడెం జిల్లా, రాంపురం నుండి, కట్ల, సతీష్, సుమలత ఫ్యామిలీ మెంబర్స్ అందరూ, రైట్ ఆన్సర్. అండ్ గద్వాల జిల్లా, ఎర్రవల్లి మండలం నుండి, పెద్ద నరసింహ, పద్మాబాయి, శ్రీవాణి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా, రైట్ ఆన్సర్. సో అదన్నమాట సంగతి. గోనెగండ్ల గ్రామం నుండి ఇందాక ఆల్రెడీ మనం మెసేజ్ చదివేశాం కదా, బోడా హరికృష్ణ, వసంతలక్ష్మి, వీళ్ళందరూ కూడా రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ మంచిర్యాల నుండి చంద్రమొగిలి, పద్మరాణి, అక్షర కృప కూడా, రైట్ ఆన్సర్. హంపాపురం గ్రామం, చిరంజీవి, నాగభూషణ, వగ్గ, శివయ్య, ముంతపెద్దన కూడా, రైట్ ఆన్సర్. అండ్ వనపర్తి జిల్లా, ఆత్మకూరు నుండి, గోవర్ధన్ రావు, ఇంద్రాబాయ్, భానుప్రకాష్, వీళ్ళందరూ కూడా రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ మను, నెల్లూరు నుండి పంపించారు, డీజే టిల్లుట, ఎక్కడట కాదు, అది రాంగ్ ఆన్సర్. హైదరాబాద్ బాచిపల్లి నుంచి రామారావు, లక్ష్మీ, చరితవ్య, రేవంత్ కూడా రైట్ ఆన్సర్ని పంపించారు. సో ఇప్పటి వరకు ఉన్న మెసేజెస్ అయితే ఇవి. సో మన టైం కూడా అయిపోయింది, బోలెడ్ అనే ఆన్సర్స్ కూడా వచ్చేసినాయి. ఇది సంగతి, ఇవాళ సందేశం అయితే ఇక్కడతో ఫుల్ స్టాప్ పెట్టేద్దాం. అండ్ కెమెరామెన్ గంగతో రామ్ బాబు, ఈ చిత్రం నుంచి కదా నేను చెప్పింది ఆ డైలాగ్ అయితే.

మరి ఇది ఈనాటి సందడి సందడి, హోప్ యూ ఎంజాయిడ్. కెమెరామెన్ గంగతూర్ రామ్ బాబు, చిత్రానికి నరేంద్ర, గీతమాధురి పాడినటువంటి భాస్కర్ భట్ల రవికుమార్ గీతం ఇప్పుడు మీకు.

వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ చదువుతున్నది ఎం వినతి. ఢిల్లీలో జరిగిన మ్యూనిచ్ లీడర్ సమావేశంలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రపంచ దేశాల మధ్య బహుపాక్షిక వాణిజ్య విధానాలు బలహీనపడ్డాయని, అదే సమయంలో ద్వైపాక్షిక విధానాలు బలపడుతున్నాయని తెలిపారు. ప్రస్తుత ప్రపంచ పరిస్థితిలో దేశాలు ద్వైపాక్షిక ఒప్పందాల వైపు మొగ్గు చూపుతున్నాయని పేర్కొన్నారు. చిత్తూరు జిల్లాలో ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అందిన వినతులపై కలెక్టర్ సుమిత్ కుమార్ స్పందించారు. సెప్టెంబర్ 28వ తేదీన కలెక్టరేట్లో నిర్వహించిన ఈ వేదికలో ప్రజలు వివిధ సమస్యలపై కలెక్టర్కు వినతి పత్రాన్ని సమర్పించారు. వాటిలో వైద్య సహాయం కోరిన 3 లబ్దిదారులకు కలెక్టరేట్ నిధుల నుంచి ఆర్థిక సహాయాన్ని ఈరోజు అందించారు. రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ నెల 9వ తేదీన ఒంగోలు జిల్లా కొండేపి నియోజకవర్గంలో పర్యటించనున్న నేపథ్యంలో పర్యాటక ఏర్పాట్లకును రాష్ట దేవాదాయ శాఖ మంత్రి ఇన్ఛార్జ్ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా బాల వీరాంజనేయ స్వామి కలెక్టర్ పి రాజాబాబుతో కలిసి ఈరోజు పరిశీలించారు. బాపట్ల జిల్లా చీరాల నియోజకవర్గంలో పూర్తిస్థాయిలో మౌలిక వసతుల కల్పనకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య అన్నారు. పల్లె పండుగ 3.0లో భాగంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ అజీవికా మిషన్ గ్రామీణ పథకం సహకారంతో ఈరోజు ఈపురుపాలెం గ్రామంలో 30 లక్షల రూపాయలతో నిర్మించనున్న సీసీ రోడ్లకు ఎమ్మెల్యే భూమి పూజ చేశారు. ఆసియా క్రీడలు 2026లో భాగంగా మహిళా కాంపౌండ్ ఆర్చరీ టీం విభాగంలో స్వర్ణ పతకం సాధించిన ఆర్చరీ క్రీడాకారిణి జ్యోతి సురేఖకు గన్నవరం విమానాశ్రయంలో క్రీడా సంఘాల ప్రతినిధులు ఈరోజు ఘనంగా స్వాగతం పలికారు. విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై శ్రీ కనకదుర్గమ్మ సన్నిధిలో దసరా శరన్నవరాత్రి మహోత్సవాల సందర్భంగా నిర్వహించే విశేష ప్రత్యక్ష పూజా సేవల టికెట్లను ఈ రోజు సాయంత్రం విడుదల చేయనున్నట్లు ఆలయ చైర్మన్ బొర్ర రాధాకృష్ణ, కార్యనిర్వహణాధికారి వికే సీనానాయక్ తెలిపారు. నిర్ణీత సంఖ్యలో టికెట్లను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మనమిత్ర వాట్సప్ సేవ ఫోన్ నంబర్ 9552300009 ద్వారా సాయంత్రం నుంచి అందుబాటులో ఉంచనున్నట్లు తెలిపారు. వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 5 గంటలకు వింటారు.

ఎస్ వివిధ స్పెషల్ లో ఈ రోజు మ్యూజిక్ డైరెక్టర్ స్పెషల్ గా మరి ఎస్ఏ రాజ్ కుమార్ స్వరపరిచిన బ్యూటిఫుల్ సాంగ్స్ మీకోసం వచ్చేస్తున్నాయి. ముందుగా సుజాత పాడినటువంటి భువన చంద్ర గీతం చెప్పవే చిరుగాలి ఈ చిత్రం నుంచి.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే. అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట, చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
1: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
0: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
1: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
1: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 పై.

0: నీకు నచ్చిందేంటి?
1: నువ్వు బా మాట్లాడుతో సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

వివిధ ప్రోగ్రామ్ లో ఉన్నాం. మరి నెక్స్ట్ వినబోతున్న పాట చెప్పే ముందు కొన్ని మెసేజెస్ ఉన్నాయి, అవి కూడా చూసేద్దాం మనం. ఇందకటి రైట్ ఆన్సర్ కెమెరామెన్ గంగతో రాంబాబు అంటూ సత్తుపల్లి నుంచి కృష్ణమూర్తి శకుంతల శివాన్వి కూడా మెసేజ్ చేశారు. అండ్ జాప భూలక్ష్మి జాప భువనేశ్వర్ వెల్లుల్ నుండి మెసేజ్ చేశారు. అండ్ అలాగే నెక్స్ట్ వాణి ఒరిస్సా నుండి మెసేజ్ చేశారు. అండ్ ఇంకొక మెసేజ్ మనకి వై వెంకటరెడ్డి గారు లక్కవరం నుండి మెసేజ్ చేశారు. ఈరోజు షో అమోఘంగా ఉంది, ధన్యవాదాలు అంటూ. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో అది మ్యాటర్. మరి వివిధాలో వినబోతున్న తర్వాతి పాట మా అన్నయ్య ఈ చిత్రం నుంచి. అండ్ ఉన్నికృష్ణన్ చిత్ర పాడినటువంటి వేటూరి సుందరరామూర్తి గీతం ఇది. ఎస్ఏ రాజ్కుమార్ మ్యూజిక్ కంపోజిషన్ లో. వింటూ స్టే ట్యూన్డ్ టు వివిధ్ భారతి FM 101.3.

నా మనసిస్తా రా చిత్రానికి రాజేష్, సునీత పాడినటువంటి ఈఎస్ మూర్తి గీతం విన్నారు. ఎస్ఏ రాజ్ కుమార్ మ్యూజిక్ కంపోజిషన్ లో 4 hours 29 minutes 58 seconds లో ఉంది. వీబీ క్లాక్, వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి. అండ్ వివిధ ప్రోగ్రామ్ లో ఉన్నాం. వివిధలో వినబోతున్న తర్వాతి పాట నువ్వు వస్తావని, ఈ చిత్రానికి రాజేష్, సుజాత పాడినటువంటి పాట. వింటూ స్టేడియం టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

వసంతం చిత్రానికి హరిహరన్ సుజాత పాడినటువంటి కులశేఖర్ గీతం విన్నారు. ఎస్ఏ రాజ్ కుమార్ మ్యూజిక్ కంపోజిషన్ లో 4 hours 39 minutes 46 seconds లో ఉంది. వీబీ క్లాక్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ వివిధ ప్రోగ్రాంలో ఉన్నాం. మ్యూజిక్ డైరెక్టర్ స్పెషల్ గా ఎస్ఏ రాజ్ కుమార్ స్వరపరిచిన బ్యూటిఫుల్ సాంగ్స్ వింటున్నారు.

0: కదా.
1: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
2: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
1: ఓ పాట కనులు తుడిస్తే
2: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
1: ఓ పాట మనసుకి హత్తుకుంటే
2: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
1: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
2: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
1: 101.3.

వివిధలో చివరిగా వినబోతున్న పాట సూర్యవంశం చిత్రానికి చిత్రగారు అద్భుతంగా పాడినటువంటి సామవేదం, షణ్ముఖ శర్మ గీతం అండ్ ఎస్ఏ రాజ్ కుమార్ మ్యూజిక్ కంపోజిషన్ లో ఈ పాటను వింటూ స్టేట్ యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి.

ఎస్, మీరు ఇంతవరకు వివిధ ప్రోగ్రామ్ లో ఎస్ఏ రాజ్ కుమార్ స్వరకల్పించినటువంటి సూపర్ హిట్ సాంగ్స్ అయితే విన్నాం. మరి స్టూడియోలో సమయం 4:50కి దగ్గరగా ఉంది. అండ్ విత్ దిస్ నోట్ యువర్ ఆర్జే జో సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే షో. ఎందుకంటే ఇప్పుడైతే స్పాన్సర్డ్ ప్రోగ్రామ్ ఉంటుంది, మళ్ళీ ఇంకొక షోలో తప్పకుండా కలుసుకుందాం. వింటూనే ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3. రైట్ నో మీకోసం స్పాన్సర్డ్ ప్రోగ్రామ్ వెన్నెలా.

హలో నమస్తే ఆదాబ్ మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెనలా ప్రోగ్రామ్ విత్ మీ యువర్ ఆర్జే చేతన్. తిండి తినడం అంటే బండికి పెట్రోల్ కొట్టించడం కాదు. ఆగమాగం కాకండి, మైండ్ ఫుల్ ఈటింగ్ గురించి మాట్లాడుతున్నాను. జాగరూకతో బుద్ధిపూర్వకంగా తినడం చాలా మేలు చేస్తుందని మానసిక వైద్య నిపుణులు చెప్తున్నారు. మైండ్ ఫుల్ ఈటింగ్ ఈజ్ అబౌట్ పేయింగ్ అటెన్షన్ టు యువర్ బాడీస్ హంగర్ క్యూస్ అండ్ స్టాప్ ఈటింగ్ వెన్ యూఆర్ ఫుల్. చాలు, కొంచెం కడుపు నిండిందంటే ఆపేసేయాలి. అంటే పొట్ట నిండా ఉక్కిరి బిక్కిరి అయ్యేదాకా తింటాము. స్పెషల్ గా పెళ్లిళ్ళలో ఫంక్షన్స్ లో వెళ్ళినప్పుడు మనం చూసే ప్రక్రియ ఇది. చూడడమే కాదు, మనం చేస్తాం కూడా. కొందరు ఆగమాగం తినేస్తారు. ఆకలి అయిందంటే చాలు, 5-6 నిమిషంలో తినడం పూర్తి చెయ్యాల్సిందే. శరీరం ఇక్కడే ఉంటుంది, ఎక్కడికి పోదండి. చూపు ఎక్కడో ఉంటుంది, ఫోన్లో ఉంటుంది, మనసు ఇంకో చోటు ఉంటుంది. వాహనానికి పెట్రోల్ కొట్టించేంతసేపు కూడా ఆగరు. ఇంత వేగంగా భోజనం పూర్తి చేశారా? కానీ భోజనం తినేటప్పుడు స్పృహ, జాగృకత చాలా అవసరం. మనం ఏం తింటున్నాం, ఎందుకు తింటున్నాం, ఎంత అవసరం అన్న విషయాలు పట్టింపు అవసరం. మనం తినే తిండి వల్ల ప్రభావం, అది ఎలాంటి రుచింది, మీకు ఎలా అనిపిస్తుంది, దాని టెక్స్చర్ ఏంటి వంటి విషయాలపై అవగాహన కలిగి ఉండడం బుద్ధిపూర్వకంగా తినడం సూచిస్తాయి. అవేర్నెస్ లేదా బుద్ధిపూర్వకంగా తినడం అంటే చూపు, వాసన, స్పర్శ, రుచి, శబ్దం అనే ఇంద్రియాల పరస్పర చర్య మిమ్మల్ని అంత ఫాస్ట్గా తినకుండా ఈ క్షణంలో జీవించేలా, మీ చర్యలపై దృష్టి పెట్టేలా చేస్తుంది. ఇలా అవేర్నెస్తో తినడం వల్ల మీ దైనందిన జీవితంలో ప్రశాంతతను తెస్తుంది, ఆనందాన్ని తెచ్చిపెడుతుంది. ఇందుకోసం కొత్తగా మీరు చేయాల్సిందేమీ లేదు. మీ పోషకాలతో కూడిన రుచికరమైన భోజనాన్ని బుద్ధిపూర్వకంగా అవేర్నెస్తో తినండి. మీరు క్రమంగా ఇలా అవేర్నెస్తో తినడం అలవాటు చేసుకోవడానికి వీలుగా కొన్ని టిప్స్ చెప్తాడు మీ చేతన్ ఇవాల్టి వెనల ప్రోగ్రామ్ లో. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్, మీ ఉద్దేశంపై అవగాహన, అవేర్నెస్ ఉండాలి. మీరెప్పుడైనా సరే ఎందుకు తినాలనుకుంటున్నారో గుర్తించండి, అంటే అందుకు గలే ఉద్దేశాన్ని గుర్తించండి. వాట్ ఈస్ ద మోటివ్ బిహైండ్ ఈటింగ్? టైం అయింది కదా అని తినాలా, ఆకలిస్తుందని తినాలా, ఏం పని లేదు ఓ పని అయిపోతుందని తినాలా, నిజంగా ఆకలిగా ఉందా, లేక ఉద్దీపన కోసం పుట్టిన కోరిక, లేక మీకోసం ఆ వంటకం చేసిన వ్యక్తిని గౌరవించడానిక? బుద్ధిపూర్వకంగా జాగృకతతో ఉండడం వల్ల మీరు ఎందుకు తినాలనుకుంటున్నారో గుర్తించండి. ఇది మీరు మీ ఫుడ్ ఎంపికని తెలివిగా చేసుకునేందుకు పనికొస్తుంది. జాగ్రత్తగా ఉండండి, మీరు ఏం తింటున్నారో గమనించండి, ఎంత తింటున్నారో గమనించండి, అది మీకు ఎలా అనిపిస్తుందో గమనించండి. మీరేం తింటున్నారో అవగాహన నుండి దానిని మెచ్చుకోవడం అనేది జాగృకతతో తినడం ముఖ్యం. మైండ్ఫుల్నెస్ టీచర్ దీనిపై మాట్లాడుతూ, మనం సహజంగా మన జీవితాలను ఆటో పైలట్ మోడ్లో ఉంచుతాం. ఎలాంటి గమనిక లేకుండానే అలవాట్లను డెవలప్ చేసుకుంటాం. గమనించండి, తెలియకపోతే ఆనందించడం మర్చిపోతాం. మెచ్చుకోవడం, ఆనందించడం లేక ఫుడ్ క్వాలిటీ కాకుండా క్వాంటిటీ గురించి ఆలోచిస్తాం. మీ కళ్ళతో చూస్తూ తినండి, చెవులతో వింటూ తినండి, అలాగే మీకు ముక్కుకి నోటికి పని చెప్పండి. మీరు తినబోయే ఆహారంపై ఇంద్రియాలన్నిటినీ నిమగ్నం చేయండి. మీ కంచంలోని రంగురంగుల ఆహారాన్ని మెచ్చుకోండి, ఆ సువాసనలను ఆస్వాదించండి, ప్రతి ముద్దను నమలడాన్ని ఆనందించండి. మీరు

తింటున్న ఆహారం ఎక్కడ్నుంచి మీ ప్లేట్లో వచ్చింది? ఆ ప్రయాణాన్ని మెచ్చుకోండి. ఓ క్షణం సమయాన్ని తీసుకుని అది ఎక్కడ్నుంచి వచ్చింది, ఆ రైతుల చరిత్ర ఏంటి, దాన్ని ఎవరు పండించారు, ఎంతమంది శ్రమిస్తే ఆ పంట మీ ప్లేట్లో చేరింది, వారి పట్ల కృతజ్ఞతగా ఉండండి. అన్యమనస్కంగా తినే ఆహారం ఒంటికి పట్టదని పూర్వీకులు చెప్పిన మాట అక్షర సత్యం. భోజనాన్ని ఒక పూజలా భావించి శ్రద్ధగా తినాలి. పళ్లెం మీద, అందులోని పదార్థాల మీద మనసు పెట్టాలి. ఏం తింటున్నాం, ఎంత తింటున్నామో ఎరుక ఉండాలి. దీన్నే ఆధునిక కాలంలో మైండ్ఫుల్ ఈటింగ్ అంటారు. అంటే ఆహారం మీద శ్రద్ధ పెట్టి తీరడం అన్నమాట. అలా కాకుండా టీవీ చూస్తూ తింటే తెర మీద కనిపించే దృశ్యాలకు సంబంధించిన భావోద్వేగాలను మనసు ఆకళింపు చేసుకుంటుంది. దానికి తగిన చర్యలే తాను జరుపుకుంటుంది. దీంతో ఆహార శోషణ, జీర్ణక్రియకు పంపాల్సిన సంకేతాల్లో అంతరాయాలు ఏర్పడతాయి. మనం ఎన్ని పోషకాలు తిన్నా కూడా వాటిలో కొన్నిటికి మాత్రమే శరీరం తీసుకోగలదు, మిగతాది వ్యర్థంగా మారి బయటికెళ్లిపోతుంది. అంతేకాదు జీవక్రియ కూడా మందగిస్తుంది, దాంతో ఆహారం సరిగ్గా జీర్ణం కాదు. దీనికి తోడు పరధ్యానంగా తినడం వల్ల ఎంత తింటున్నామో ధ్యాస ఉండదు, అవసరానికి మించి తినేస్తాం. అన్నం మీద ప్రేమతో తినలేదు కాబట్టి తినడం పూర్తయ్యాక కూడా మంచి భోజనం చేశామని సంతృప్తి ఉండదు. అలా లేకపోవడం వల్ల కాసేపటికే మళ్లీ ఆకలేస్తుంది, లేదంటే ఏదో ఒకటి తినాలని కోరిక కలుగుతుంది. సాధారణంగా టీవీ చూసేటప్పుడు ప్యాకేజ్ జంక్ ఫుడ్స్ లాంటివి అధికంగా తింటాం. దీంతో శరీరంలో కొవ్వు పేరుకుపోయి అధిక బరువుకు గురవుతాం. పిల్లల విషయం మరీ దారుణం. చాలా చిన్నప్పటి నుంచే రైమ్స్, కార్టూన్స్, మరేదైనా వీడియో ఉంటే కానీ వాళ్లు ముద్ద ముట్టడం లేదు. ఇంతకు ముందులా పరిసరాలు చూపిస్తూ బువ్వ తినిపించే పద్ధతి అమల్లో పోయింది. దీంతో ఫోన్ ముందేసి కూర్చోబెట్టి అన్నం కుక్కేస్తున్నారు కాబట్టి తినాలంటే ఏదో చూడాలి అన్నట్టు పిల్లల మెదడులో ప్రోగ్రామ్ అయిపోయింది. ఇది మొదటి దశ. ఇక రెండో దశలో టీవీ చూస్తున్నా, సినిమా చూస్తున్నా ఏదో ఒకటి తినాలన్న కోరిక కలగడం. దీంతో అనవసరంగా శరీరం లావెక్కిపోతుంది. ఊబకాయం, చెప్పలేనన్ని సమస్యలకు నిలయం. పాతకాలంలో పెద్దవాళ్లు పిల్లలు కలిసి ఒక్క దగ్గర కూర్చొని తింటే ఆహారం మీద మనసు కేంద్రీకృతం కావడమే కాదు, మానసిక సమస్యలు దరిచేరవు. మనం ఏం తింటున్నాం, ఏ పోషకాలు తీసుకుంటున్నాం లాంటి వివరాలు తెలుసుకుని తింటే మెదడు సరైన సంకేతాలు పంపి శరీరం పోషకాలను అధికంగా శోషించుకునేలా చేస్తుంది. కాబట్టి టీవీ చూస్తూ పరధ్యానం, అశ్రద్ధగా తినడం చాలా ప్రమాదకరం అనే విషయాన్ని గుర్తించాలి. కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదండి. ఇది వింటే మీకే అనిపిస్తుంది, ఏంటి ఇంత మారిపోయిందా కాలమని. జస్ట్ ఒక పదేళ్ల కింద చూడండి మన ఈటింగ్ హ్యాబిట్స్ ఎలా ఉండేవి, మనం ఏం తింటున్నాం, ఎక్కడ తింటున్నామో గుర్తుందా మీకు? ఇంట్లో 15 ఇయర్స్ బ్యాక్ వెళ్ళండి, 20 ఇయర్స్ బ్యాక్ వెళ్ళండి. ఇలా వెనక్కి వెళ్లే కొద్దీ ఫ్యామిలీ అందరూ కలిసి నవ్వుతూ మాట్లాడుతూ తినే టైం ఎంతకాలమైంది అలా కూర్చుంది. ఈ మధ్య ఫ్యామిలీ అంతా కూర్చున్నా గానీ ఒక్కొక్కరు ఒక సెల్ ఫోన్ పట్టుకుని కూర్చుంటున్నారు, పరధ్యానంలో ఉంటున్నారు. వింతేంటంటే నేను ఈ మధ్య రెస్టారెంట్స్, హోటల్స్ లో, 5-స్టార్ హోటల్స్ లో కూడా చూసిన చిన్న చిన్న ఎగ్జాంపుల్స్ ఏంటంటే ఫ్యామిలీ అంతా రెస్టారెంట్కి వస్తారు. రెస్టారెంట్కి వచ్చారంటేనే ఒక ఎక్స్పీరియన్స్ కోసం వస్తారు, ఫ్యామిలీ టైం కోసం వస్తారు. అక్కడ ఫాదర్ ఇమీడియట్ గా ఫోన్ ని తీసి ఆన్ చేసి దాంట్లో ఏదో ప్రోగ్రామ్ నడుస్తుంది, హీఈస్ బిజీ. మరి ట్రేడింగో, స్టాకింగో, లేదా టీమ్స్ బిల్డ్ చేసుకున్నారో అతనికే తెలుసు. మరి అంతలాగా ఉంటే ఇంక ఇంతెందుకండి? అంటే వై దిస్ డివైడెడ్ అటెన్షన్? నా ఫ్యామిలీ, నా భార్య, నా పిల్లలు అని తెలుసు, కానీ అటెన్షన్ మాత్రం ఇవ్వలేకపోతున్నాడు ఆయన పిల్లలకు. ఇట్స్ అ వెరీ సారీ స్టేట్ ఆఫ్ అఫైర్స్. పిల్లలు ఇమీడియట్ గా ఫోన్ తీసుకున్నారు, ఒకరు సోషల్ మీడియాలో, మరొకరు వీడియో గేమ్స్ లో ఉన్నారు. తల్లి ఏమీ చేయలేక అటు ఇటు చూస్తూ, చుట్టుపక్కల ఎవరున్నారో వాళ్ళని చూస్తూ కళ్ళు తేలేసింది. పాపం ఆమెకి తెలియలేదు ఏం చెయ్యాలో, ఎందుకు వచ్చామో, ఎందుకు తింటున్నాం, ఏం తింటున్నామని. ఆర్డర్ పెట్టుకున్నారు, తింటున్నారు, ముఖంలో ఒక్కరికి కళ, కాంతి, చిరునవ్వు ఏమీ లేకుండా పోయాయి. చూస్తే అసలు ఇది హోటల్లో, రెస్టారెంట్లో ఉండే సీన్ లాగా లేదు, ఏదో ఒక సాడ్ స్టోరీలో సీన్ లాగా ఉంది. అలాగని ఇంకో టేబుల్లో చూస్తే ఇంచుమించు అలాగే ఒక కపుల్ కూర్చొని ఉన్నారు. వారు మాట్లాడుతున్నారు, అమ్మాయి ఏదో నవ్వినట్టు యాక్టింగ్, కానీ చేతిలో ఫోన్లో టకటకటక మెసేజెస్ పెడుతుంది. ఇలా ప్రతి టేబుల్లో ఏదో ఒక స్టోరీ ఉంది. ఇది మనం వేరే వాళ్ల గురించి మాట్లాడుకోవడం కాదు, మన గురించి మనమే ఆలోచిస్తాం. తినేటప్పుడు ఎంత ఫోకస్డ్ గా తింటున్నాం? ఆర్ వి రియలీ ఫీలింగ్ ద ఫుడ్ ఆర్ నాట్? ఒకవేళ అలాంటివి ఏమన్నా అలవాట్లుంటే ఇమ్మీడియట్ గా ఈ రోజే వదిలేసుకుందాం. విత్ దిస్ వెరీ స్ట్రాంగ్ స్టేట్మెంట్ టుడే, విత్ దిస్ వెరీ ఎమోషనల్ స్టేట్మెంట్ టుడే, దిస్ ఇస్ చేతన్ ఇన్ మైండ్ఫుల్ ఈటింగ్, డెవలపింగ్ ఎ హెల్తీ రిలేషన్షిప్ విత్ ఫుడ్ ఇన్ ఆర్ వెన్నెలా ప్రోగ్రామ్. ఇలాంటి ఎన్నో యూస్ఫుల్ ప్రోగ్రామ్స్ తో మళ్లీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, నమస్తే. మీ సలహాలు, సూచనల కోసం

మీరు కాల్ లేదా మెసేజ్ చేయవలసిన నంబర్ 9515227039. ఐ రిపీట్, 9515227039. మా ఇమెయిల్ ఐడి feedbackamc1@gmail.com. ఐ రిపీట్ feedbackamc1@gmail.com. దిస్ ప్రోగ్రామ్ ఇస్ ప్రొడ్యూస్డ్ అండ్ స్పాన్సర్డ్ బై అడ్వెంటిస్ట్ మీడియా సెంటర్.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ చదువుతున్నది ఎం వినతి. అమరావతిలోని ఉండవల్లి నివాసంలో పాఠశాలలో మౌలిక సదుపాయాలు, స్కిల్ డెవలప్మెంట్ శాఖలపై మంత్రి లోకేష్ ఈరోజు సమీక్ష
1: నిర్వహించారు. 107.5 103.2 మెగాహెడ్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం మీరు వింటున్నారు. ఇప్పుడు మా స్టూడియో క్లాక్లు సమయం 5 గంటలు దాటి 15 సెకండ్లు. ఇప్పుడు విందాం

ఈనాటి వనితలోకం స్త్రీల కార్యక్రమంలో అనుబంధాలు శ్రీమతి కేవీఎన్ సంధ్యారాణి కథానిక, ఆ తర్వాత దార్శనిక భారత్ కార్యక్రమంలో భారతీయ న్యాయ సంహిత భారత న్యాయ వ్యవస్థకు కొత్త దశ అనే అంశం గురించి కొన్ని వివరాలు ఉంటాయి. ముందుగా ఒక వాణిజ్య ప్రకటన.

0: கபலா
1: சைபால்
0: நடுவுல தாமரா
1: சைபால்
0: புரத புள்ளா
1: சைபால்
2: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ ఓభిలాషి సైబాల్.
3: కథానిక అనుబంధాలు. రండి రండి సార్, లోపలికి రండి. బాగున్నారా? చాలా రోజుల తర్వాత మిమ్మల్ని ఇలా కలుసుకోవడం, మా ఆహ్వానాన్ని మన్నించి నూతన గృహప్రవేశానికి మీరు రావడం చాలా ఆనందంగా ఉంది సార్ అంటూ తమతో పాటు గుమ్మంలో నుండి లోపలికి తీసుకువచ్చారు రామ్మోహన్ దంపతులు, తనకు సీనియర్ ఆఫీసర్గా పనిచేసే రిటైర్డ్ అయిన వెంకటరమణ గారిని. తన దగ్గర 10 ఏళ్ల క్రితం జూనియర్ అసిస్టెంట్గా పనిచేసిన రామ్మోహన్ గృహప్రవేశానికి తప్పకుండా రావాలని పదే పదే చెప్పడంతో రాక తప్పలేదు తనకు. తనను ఓ పక్కన కుర్చీలో కూర్చోపెట్టి మరెవరో వస్తుండటంతో వారిని పలకరించడానికి అటుగా వెళ్లారు ఇద్దరు. వెళుతూ తన కొడుకును పరిచయం చేస్తూ కోడలికి చెప్పి సార్కు టిఫిన్ ఏర్పాట్లు చేయండి అంటూ వారిద్దరినీ పురమాయించి వెళ్లాడు. వీరిద్దరూ ఇల్లంతా చూపిస్తూ భోజనం ఏర్పాటు చేసిన హాల్లో సపరేట్గా కుర్చీ వేసి ముందు టేబుల్పై హరటి ఆకులో స్వీటు, ఇడ్లీ, వడ, పొంగలి, దోశ, మలై కోఫ్తా, హల్వా అంటూ అన్నీ అడిగడిగి వడ్డించి తినిపించారు ఎంతో అభిమానంతో. అప్పటికే పూజ పూర్తయింది కాబట్టి వచ్చిన వారంతా ఇల్లు చూసి టిఫిన్ చేసి తాంబూలం తీసుకుని వెళుతున్నారు. ఓ గంట తర్వాత నా దగ్గరకు వచ్చిన రామ్మోహన్, మన్నించాలి సార్, మిమ్మల్ని ఒకరిని వదిలిపెట్టి వెళ్లాను అన్నాడు మొహమాటంగా. పర్వాలేదు రాము, వచ్చిన వారందరినీ పలకరించాలి కదా అన్నాను నవ్వుతూ. అవును సార్, మనం చేసే ఫంక్షన్ ఎలా జరిగినా మనం పిలిచినందుకు వచ్చిన మన వారినందరినీ రిసీవ్ చేసుకుని మాట్లాడితే ఆ ఆనందమే వేరు సార్.

అన్నాడు స్వతహాగా మాటకారైన రామ్మోహన్. తనతో మాట్లాడుతుండగానే తన బంధువులంతా చుట్టూ చేరి కోలాహలంగా పాటలు పాడుతూ డాన్సులు చేస్తుండడం చూపిస్తూ తన తోడబుట్టిన అక్కలు, చెల్లెళ్ళు, తమ్ముళ్ళు, మేనళ్ళుళ్ళు, మేనకోడళ్ళు అంటూ పేరు పేరున ప్రతి ఒక్కరిని చూపిస్తూ చెబుతున్నాడు. వారు మధ్య మధ్యలో మా దగ్గరకు వచ్చి, "మామయ్య, అదెక్కడుంది, ఇదెక్కడ పెట్టారు, వారు వచ్చారు, వీరికేమివ్వాలి" అంటూ సలహాలు తీసుకుంటూ ఉన్నారు. తను విసుక్కోకుండా ఓపికగా అన్నింటికీ సమాధానాలు చెబుతున్నాడు. ఆ చెప్పడంలో కూడా ఏదో సంతోషం, తన వారంతా తన మాటపై ఉన్నారని, కాదనరనే భావన కనబడుతుంది తన కళ్ళలో. "కాసేపు మాట్లాడి నేను బయలుదేరుతుంటే మీరు రావడం మాకెంతో సంతోషంగా ఉంది సార్" అంటూ తన కూతురు, కొడుకు, మనవలను ఆశీస్సులు తీసుకోండి అంటూ దగ్గరకు పిలిచి పాద నమస్కారం చేయించాడు. చీరా రవిక, పంచాదోవతులు, తాంబూలం పెట్టి చేతికందించాడు. ఇవన్నీ ఎందుకని మొహమాటంగా అంటుంటే, "సార్, మీ దగ్గరే ఉద్యోగరీత్యా ఎన్నో మెళుకులు నేర్చుకున్నది. మీరు నాకు గురువులాంటివారు" అంటూ మరో మాటకు తావివ్వకుండా దంపతులిద్దరూ కూడా వయసులో పెద్దైన నాకు వంగి నమస్కారం చేశారు. గేటు వరకు వచ్చిన రామ్మోహన్ దంపతులకు కారులో కూర్చుని నవ్వుతూ నమస్కారం చేసి ఇక వస్తానని బయలుదేరాను. కారు స్టార్ట్ చేస్తూ, "సార్, రామ్మోహన్ సార్ గారిల్లు చాలా బాగుంది కదండి సార్" అన్నాడు డ్రైవర్ రఘు ఎంతో ఉత్సాహంగా మాట కలుపుతూ. "హా" అన్నాను ముక్తసరిగా. వెనక్కి తిరిగి వారింటినే మరొక్కసారి చూస్తూ, "సార్కు బంధువులు ఎక్కువనుకుంటా సార్. వచ్చిన వాళ్లు వచ్చినట్లే, పోయిన వాళ్లు పోయినట్లే. నేనక్కడ ఉండగానే దాదాపు 100 మంది పైనే టిఫన్ ఆకులు లేస్తున్నాయి సార్ గంటలో" అన్నాడు ఆశ్చర్యంగా. ఆ మాట నిజమే అనిపించింది. ఏదో ఉత్సవంలా ఉంది వారింటి గృహప్రవేశం. గృహప్రవేశానికి ఇంతమందిని పిలవాలా అనుకున్నాను నేను కూడా. అదే మాట అన్నా డ్రైవర్తో, "సార్, వాళ్లంతా రాము సార్కు అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ముల పిల్లలు, వారి వియ్యంకులు, దాయాదులే అంట. బయట వారిని ఎవరిని పిలవలేదంట. రాము సార్ కొడుకు చెప్పాడు సార్" అన్నాడు. "అవునా, తనకు బంధువర్గం ఎక్కువే మరి." "అవును సార్, ఇంతమందిని కలుపుకోవడం కూడా అందరికీ సాధ్యం కాదు సార్. కానీ రాము సార్ గారింట్లో వాళ్ళింట్లో వాళ్ళని చూస్తే మాత్రం మన వాళ్ళున్న చోటే కదా మనం సంతోషంగా ఉండేదనిపించింది సార్." డ్రైవర్ తన కోసమే అన్నాడా ఆ మాట అనిపించింది మనసుకు. "మన ఇంటి గృహప్రవేశానికి కూడా మీరు అందరినీ పిలుచుంటే బాగుండేది సార్. కలకలగా ఉండేది ఇల్లంతా" అంటూ స్పీడ్ బ్రేకర్ రావడంతో క్షణంలో కారు కాస్త ఎత్తి కుదేసింది. "రఘు, ముందు చూసి పోనివ్వు కారు" అన్నాడు కాస్త సీరియస్గా. "ఆ సార్" అంటూ మరో మాట మాట్లాడకుండా రోడ్ చూస్తూ స్టీరింగ్పై దృష్టి పెట్టాడు రఘు. రఘు మాటలు, రామ్మోహన్ బంధువులతో కలకల్లాడుతున్న ఆ కోలాహలం అంతా కళ్ల ముందు కదిలింది. ఏదో ఆందోళన, అసంతృప్తి, తను కోల్పోయిన సంతోషం అక్కడ కనపడేసరికి ఒకంత ఈర్ష కూడా నిలవనియ్యలేదు మనసును. గతాన్ని తిరగేస్తూ మనసు పాతికేళ్లు వెనక్కి వెళ్లిపోయింది. ఆరుగురు అక్కా చెల్లెళ్లకు ఒక్కగానొక్కడు, ముగ్గురికి తమ్ముడిగా, మరో ముగ్గురికి అన్నగా, కాలు కింద పెట్టనీయకుండా పెంచిన చేతులు మరెన్నో. తండ్రి పెంపకంలో విద్యాబుద్ధులు స్వతహాగా అప్పినా తనకు 18 వయసప్పుడే తండ్రి దూరమైతే అప్పటి నుండి కుటుంబ భారం పెద్దక్క, మేనమామల అండలో బాగానే ఉన్నా తను ఉద్యోగం చూసుకోవాలని ఉద్యోగ వేటలో తలమునకలవుతుంటే డిగ్రీ చదువును మధ్యలో ఆపేస్తే పెద్దక్క భర్త మేనమామ సుబ్రహ్మణ్యం తన చదువుకు ఆటంకం కలగకూడదని "నేను మీ అక్క చూసుకుంటాం, నువ్వు ముందు డిగ్రీ పూర్తి చేయమని" చదివించాడు. రెండో అక్క కూడా తనతో పాటు బీకాం చేస్తుంటే ఇద్దరూ కాలేజీకి కలిసి వెళ్లి వచ్చేవారు. అమ్మకు 7 అన్నదమ్ములు. అమ్మకు ఏ అవసరం వచ్చినా అండగా ఉండటంతో వాళ్ల కుటుంబాలను కూడా బాగానే చూసుకునేది అమ్మ తనకు వచ్చే నాన్న పెన్షన్ డబ్బులతో. కాలమాన పరిస్థితులు ఎప్పుడూ ఒకేలా ఉండవని అక్కల పెళ్లిళ్ళప్పుడే తెలిసిపోయింది. ఆర్థికంగా వెనుకబడిన సంబంధాలనే తెచ్చి మంచివారని అక్కలకు ఇచ్చి పెళ్లిళ్ళు చేసి చేతులు దులుపుకున్నారు దగ్గరవారు. ఈలోపు పెద్దక్క భర్త హఠాత్తుగా హార్ట్అటాక్తో చనిపోవడం వారి కుటుంబ పోషణ భారం మొత్తంగా సముద్రాన్ని ఈదినంత పనయ్యేది ఏ రోజు కారోజు. "నా ఉద్యోగ వేటలో ప్రభుత్వ గ్రూప్ పరీక్షలు వ్రాసి క్లర్క్ స్థాయి నుండి ఉన్నత ఆఫీసర్ హోదా వరకు ఎదిగే క్రమంలో
ప్రభుత్వ ఉద్యోగమే చేస్తున్న అమ్మాయిని పెళ్లి చేసుకుని ఇద్దరు పిల్లలతో నా కుటుంబాన్ని ఓ ఉన్నతమైన స్థితిలోకి తీసుకువచ్చాను. ఈ క్రమంలో అక్కా చెల్లెళ్ల పిల్లలెవ్వరినీ దగ్గరకు తీయలేదు సరికదా. వారింటి ఏ కార్యక్రమాలకు వెళ్ళింది లేదు. 25 ఏళ్ల క్రితం అనుకోకుండా అన్న ఒక్క మాటతో పెద్దక్కతో ఇప్పటి వరకు మాటలేవు. రెండో అక్క భర్త మంచి ఉద్యోగంలో ఉన్న జూదరి అని స్నేహితుల ద్వారా తెలిసి తనను ఇంటికి వస్తే సహించేది లేదన్నాను. దాంతో తను రావడం మానేసింది. మూడో అక్క పల్లెటూళ్ళలో ఉంటుంది. తనెప్పుడు వచ్చి వెళుతుందో ఎప్పుడూ చూడలేదు, పలకరించిందీ లేదు. చెల్లెళ్ళు అంతే. చివరి చెల్లెలు వేరే కులం వాడని చెప్పకుండా పెళ్లి చేసుకుని వెళ్లిపోయిందని, తనెప్పుడైనా మాట్లాడాలని ఆఫీసుకు వచ్చినా లేదని చెప్పి పంపేసేవాణ్ణి. అక్కపిల్లలెవరైనా ఇంటికి వచ్చినా ఏదో కానివారిలా ముందు వసారాలోనే కూర్చోపెట్టి మాట్లాడి పెద్దక్క ఇంటికి పంపించేసేది అమ్మ. నాకు భయపడి రక్తం పంచుకు పుట్టిన అక్క చెల్లెళ్లను తన ఉద్యోగంలో స్థిరపడిన తర్వాత ఎప్పుడూ వారిని ఇంటికి పిలిచి చిటికెడు పసుపు కుంకుమైనా ఇచ్చింది లేదు. దీనికంతటికీ కారణం తనేనని తెలుసు. తన భార్య దగ్గర ఆడపడుచులను, వారి పిల్లలను, కుటుంబ పరిస్థితులను తక్కువ చేసి మాట్లాడటంతో తను కూడా దూరంగానే ఉంచింది. మొదట్లో ఆదుకున్న మేనమామ పిల్లలు ఎదుటపడినా కూడా పన్నెత్తైనా పలకరించిందీ లేదు. భార్య తరపు బంధువర్గంలో ఏదైనా ఫంక్షన్లకు వెళ్లి రావడం తప్పితే నా రక్త సంబంధీకులని పిలిచినా వెళ్లడానికి ఏదో కారణం చెప్పేవారం ఇద్దరము. నా పిల్లలకు మేనత్తల ఇళ్ళు ఎలా ఉంటాయో కూడా తెలియకుండా రాకపోకల్లేని విధంగా పెంచాను. వారే ఎప్పుడైనా బయటకు కనిపించినప్పుడు కుశల ప్రశ్నలు అడిగేవారని చెప్పుకుపోతుంటారు. ఇప్పటి ఈ పరిస్థితికి కారణం ఒకప్పటి ఉమ్మడి కుటుంబంలోని బాధ్యతలో ఆర్థిక స్థితిగతులో తెలియదు కాని, ఇప్పుడు ఎవరికీ ఏమీ కాని ఓ తమ్ముడిని, ఓ అన్నను అని మాత్రం అక్షరాలా నిజం చేసుకున్నాను. అందరూ ఉండి ఏకాకిగా ఉన్నా అంటూ నిట్టూరుస్తుండగా కార్ సడన్ బ్రేక్ వేయడంతో ఆలోచనలోంచి బయటికి వచ్చాను. సార్, ఇల్లు వచ్చేసింది సార్ అన్న డ్రైవర్ మాటకు ఉలిక్కిపడి చుట్టూ చూస్తూ కారు దిగి సరాసరి లోపలికి నడిచాను. ఎదురుగా భార్య జయ ఏవండి ఏవండి అని పిలుస్తున్నా విని వినపడినట్లే గదిలోకెళ్ళిపోయాను. ఏసీ గదిలో ఒళ్ళు చల్లబడిన మనసు మాత్రం నిర్జీవమైన మెదడును స్థిరంగా ఉంచనివ్వడం లేదు. 6 నెలల క్రితం తనెంతో అపురూపంగా కోట్లు ఖర్చుపెట్టి కట్టించుకున్న ఇంటి గృహప్రవేశం కళ్లముందు కదలాడింది. తను, తన భార్య, కూతురు, అల్లుడు, కొడుకు, భార్య తమ్ముడి కుటుంబం తప్ప ఇంకెవ్వరూ లేరు. ఏదో తంతు అయిందనిపించాను. కూతురు కొడుకులతో సంతోషంగానే ఉన్నా కదా అనిపిస్తుంది ఎప్పుడు. కాని ఏరా అంటూ ఆత్మీయంగా పిలిపించుకునే పిలుపు విని చాలా కాలమైంది. రామ్మోహన్ ఇంట్లో తనకంటే పెద్దయిన అక్కలు బాబాయిలు రే రాము అంటూ పిలుస్తూ సొంతంగా పొదువుకుని మాట్లాడడం చూశాక తననెవరైనా రే రమణ అని పిలిచిన వారెవరైనా ఉన్నారా అని ఆలోచించా. ఆ క్షణం సహోద్యోగులతో మాటలు చాలా తక్కువ, చుట్టుపక్కల వారి పరిచయమే లేదు. పుట్టి పెరిగిన ఊళ్ళోనే ఉద్యోగమైనా చదువుకున్న స్నేహితులు ఎవరూ సన్నిహితంగా మెలిగిందీ లేదు. నాకేం తక్కువ అని డాబు దర్పాన్ని చూపించుకోవడానికే ఒక్కోసారి కొన్ని ఫంక్షన్లకు హాజరయ్యేవాడిని, కాని సొంత మనిషిలా మసులుకునేవాడిని కాను. నన్ను నాకు నేనే దూరం చేసుకున్నానేమో. ఈ దూరం ఇలాగే కొనసాగకూడదనిపించింది. నలుగురిలో ఒక్కడిగా మెలగాలనిపించి నాకేం తక్కువో తెలిసింది తెలుసుకున్నా. పక్కనే ఉన్న ఫోన్ తీసుకుని పెద్దక్క కొడుకు తేజ్ నెంబర్ కోసం వెతికాను. కాంటాక్ట్స్లో లేదు. తనెప్పుడు కలెక్టరేట్లో పీవోగా పనిచేస్తున్నాడని, ఈ మధ్య తన సహోద్యోగి వాకింగ్లో కలిసినప్పుడు మీ మేనల్లుడికి ఇక్కడికే పీవోగా పోస్టింగ్ వచ్చిందంటి అంటూ తను కూడా మీలాగే చాలా స్ట్రిక్ట్ అంటూ చెప్పుకుపోతున్నాడు. మనసులో ఓ మూల సంతోషమేసినా కానీ నాకెందుకన్నట్లు మాట దాటేశాను. తననే అడిగితే నెంబర్ చెప్తాడనుకుని ఫోన్ చేసి నెంబర్ తీసుకున్నా. 2 నిమిషం ఆలోచించకుండా ఫోన్ చేసి తేజు అన్నా. అవతల నుండి ఎవరు అనే మాట మధ్యలోనే ఆపేసి మామయ్యా అన్నాడు. చిన్నప్పుడు తేజు అని పిలిచేది మామయ్య ఒక్కడే, మిగతా అందరూ విజయ్ అనే పిలుస్తారు. అందుకే వెంటనే గుర్తుపట్టాడు తన పిలుపును. హా మామయ్య, నేనే తేజు, బావున్నావా? హా మామయ్య మీరు అంటూ కుశల ప్రశ్నలు అడిగాక అక్కతో మాట్లాడాలి అన్నా కాస్త లోగొంతుకతో. ఇదిగోండి మామయ్య, పక్కనే ఉంది అంటూ ఫోన్ తనకిచ్చాడు తేజ్. అక్క, గొంతు మార్దవంగా ఉంది.
రే రమణ, తమ్ముడు ఎలా ఉన్నావురా? ఇదే కదవు తను కోరుకుంది అన్నట్లుగా, బాగానే ఉన్నా అక్క, నీ ఆరోగ్యం బాగుంది కదూ? నా ఆరోగ్యానికేం, బానే ఉన్నా. జయ ఎలా ఉంది? మేమంతా బానే ఉన్నామక్క. ఈ ఆదివారం మీరంతా మా ఇంటికి రావాలి అక్క, పిల్లలతో సహా. రెండో అక్క భావ అందరినీ పిలుస్తా, తప్పకుండా రావాలి, సరేనా? అన్నాడు మాట తీసుకుంటున్నట్లుగా. తన మాటకు కాస్త ఆలోచిస్తుంటే, అక్క నేనేం కోల్పోయానో తెలుసుకున్నా, ప్లీజ్ కాదనకు, నువ్వు పెంచిన తమ్ముడిగా అడుగుతున్నా అన్నాడు ఆర్ధతగా. అలాగే వస్తాంలేరా అన్నది తమ్ముడి మాటకు కరిగిపోయి. కూతురు అమెరికాలో చదువుకుని అక్కడే ఓ అబ్బాయిని చూసి పెళ్లి చేసుకుంటానంటే, తన మాట కాదనలేక అమెరికా వెళ్లి తనే దగ్గరుండి పెళ్లి జరిపించి వచ్చాడు. కొడుకు నీరజ్ విషయం కూడా ఇలాగే జరగాల్సి ఉంది. తను ప్రేమించిన అమ్మాయినే వివాహం చేసుకుంటానని భీష్మించుకు కూర్చున్నాడు. అక్కకు చేసి తనకెందుకు కాదంటారని, అందుకే తన ఇష్టప్రకారమే పెళ్లి చేసుకోవడానికి అంగీకరించి నిశ్చితార్థం తన ఇంట్లో తన బంధువుల సమక్షంలో జరిపించాలని, అంతకుముందు తన చెల్లెలు చేసింది తప్పని శిక్షగా ఇప్పటి వరకు తనను కలిసింది లేదు, అందుకే ముందుగా తన చెల్లెలకి క్షమాపణ చెప్పాలనుకున్నాడు అందరి ముందు. తను కలలుకని కట్టించుకున్న సౌధంలో ఇప్పుడు అక్క భావలు వారి పిల్లలతో, మనవలు మనవరాళ్లతో, భార్య జయ అన్న తమ్ముళ్ళు పిల్లలతో కళకళలాడుతూ ఉంది. మామయ్య మామయ్య అంటూ తన చుట్టూ చేరి కబుర్లు చెప్పుతున్న చెల్లెలి పిల్లలను దగ్గరకు తీసుకుని వారి చదువు సంధ్యల గురించి ఆరా తీస్తూ, ఎవరెవరు ఏ కోర్సులు చదివి ఉద్యోగాల్లో ఉన్నారో ప్రతి ఒక్కరూ వారి సంతోషాన్ని పంచుకుంటూ సరదాగా మాట్లాడుతుంటే తనకు ఇప్పుడు మనసు తృప్తిగా ఉంది. ఇప్పుడు తన కళ్ళు కొంత పశ్చాత్తాపంతోనూ మరెంతో ఆనందంతోనూ వెలిగిపోతుంది. ఆ వెలుగును పెద్దక్క కొడుకైన తేజ్ను కనుదాటిపోలేదు. తన ప్రక్కనే కూర్చుంటూ తేజ్, మామయ్య మీరు చిన్నప్పటి మమ్మల్ని దూరం చేసుకున్నారని మీరేం బాధపడకండి, మిమ్మల్ని మేమంతా ఓ రోల్ మోడల్గా తీసుకుని మా మేనమామ ఎంతో కష్టపడి ఈ స్థాయికి వచ్చాడు, మేమెందుకు కాకూడదని భావించేవారమని చెప్పడంతో తేజ్ను గుండెలకు హత్తుకుంటూ కళ్ళలో ఊబికి వచ్చే కన్నీటిని తుడుచుకుంటూ, మనిషికి మనిషి తోడుగా నిలబడినప్పుడే కదా మానవత్వం విలువ తెలిసేది, ఇన్నాళ్ళు నేను ఓ యంత్రంలానే ఉన్నా, బంధాల విలువ తెలుసుకోలేకపోయా, ఇప్పుడు తెలుసుకుంటున్నా, అరమరికలు లేని అనుబంధాలను పంచడానికి అన్నాడు రమణ. మనసు ఎరిగిన రెండో అక్క వాణి దగ్గరగా వస్తూ, రే రమణ, ఇప్పుడేమైపోయిందిరా, ఇంతలా బాధపడిపోతున్నావు? అప్పటి మన ఇంటి ఆర్థిక పరిస్థితులు అలా ఉండేవి కాబట్టి అందరితో విసిగిపోయి అలా ఒక్కడివే ఒంటరిగా ఉండేలా చేసుకున్నావు. నీ ఆనందానికి మేమెవరమూ అడ్డు రాకూడదని, వచ్చి ఇబ్బంది పెట్టకూడదని అమ్మ దూరమైన తర్వాత వచ్చి మేం కలవలేదు. ఎవరి సంసారాలతో వాళ్ళు బాగానే ఉన్నాం, నువ్వు దేనికి దిగులు పడక్కర్లేదు అంటూ భుజంపై చెయ్యేసి తనకు ధైర్యం చెబుతోంది. అయితే మీకెవ్వరికీ నాపై కోపం లేదా అన్నాడు ఆశ్చర్యంగా. మా అన్నయ్య పైన మాకెందుకు కోపం ఉంటుందంటూ ముగ్గురు చెల్లెళ్ళు మరోపక్క వచ్చి భుజం పట్టుకున్నారు. రే రమణ, చూడరా వీడు, మా డాడీలానే మీరు కూడా ముక్కు పైకి లాక్కుంటున్నారెందుకని ఎగతాళి చేస్తున్నాడంటూ నీరజ్ని చూపిస్తూ పడుతూ లేస్తూ అడుగులో అడుగేస్తూ వస్తుంది రమణ దగ్గరికి. తన వెనకే నీరజ్ కూడా మేనత్త చీర పట్టుకుని ఊపుతూ వస్తున్నాడు. ఆ దృశ్యం చూసి అందరూ పగలబడి నవ్వుతుంటే, హమ్మయ్యా, మీ తమ్ముడి ముఖంలో ఇలాంటి నవ్వు చూసి ఎన్నాళ్లైందో వదినా అంటూ రమణ పెద్దక్క జానకి చేయి పట్టుకుంది జయకళ్లలో నీళ్లు వత్తుకుంటూ. చూడమ్మా జయ, ఎవరికి వాళ్లు యమునా తీరే అన్న చందంలో ఉన్నాం మనమంతా. ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాల్లోంచి వచ్చిన వారే మనమంతా. అలాంటి ఉమ్మడి కుటుంబాలను ఆశించకపోయినా ఉన్న ఒకరిద్దరు అన్నా తమ్ముళ్ళు, అన్నా చెల్లెళ్ళు, అక్కా చెల్లెళ్ళు ఏదో అనవసర మాటా మాటకు విడిపోకుండా ఒక తల్లి బిడ్డలమని తెలుసుకుని మానసిక వికలత్వం లేకుండా ఒకరికొకరై కష్టంలోనూ సుఖంలోనూ పాలు పంచుకోగలిగితే అంతకు మించి ఆనందమేముంటుందిరా అంటూ అందరినీ ఒకేసారి చూసి చెప్పింది. మీరు చెప్పింది నూటికి నూరు పాళ్ళు కలెక్టేనమ్మా. సార్, ఇప్పుడు చూడండి ఇల్లు ఎంత కలకల్లాడుతూ ఉందో అంటూ ఇల్లంతా ఓసారి కలయజూశాడు డ్రైవర్ రఘు, అందరికీ పాయసం కప్పులు అందిస్తూ. తనన్నది నిజమే. కారులో ఆ రోజు మన మంచి చెడు పంచుకునే మనవాళ్లు, మన రక్త సంబంధీకులు మన పక్కన లేకపోతే
మనం ఎంత సంపాదించినా వృధానే సార్ అన్నాడు. ఆ మాట అనకపోయింటే ఈరోజు తన వారి మధ్య ఇంత సంతోషంగా ఉండేవాడు కాదేమో. రఘు కళ్లల్లోకి కృతజ్ఞతగా చూశాడు. రమణ ఈరోజు తన వాళ్లతో తన సంతోషంగా ఉన్నానని రుజువు చేసుకుంటూ సమాప్తం.

0: ఉండగా ఒకవేళ టీసీ టికెట్ చూపించమంటే చూపించండి, కానీ ఎవరైనా ఓటీపీ పిన్ లేదా పాస్వర్డ్ అడిగినట్లయితే వారిని వెంటనే తరిమి కొట్టండి.
1: ఆర్బీఐ అంటోంది, ఓటీపీ లేదా పిన్ కోసం కాల్ లేదా మెసేజ్ వస్తే కాస్త జాగ్రత్త.
2: కార్యక్రమంలో ఇప్పుడు మనం వినబోతున్నాం దార్శనిక భారత్ కార్యక్రమం. భారతీయ న్యాయ సంహిత, భారత న్యాయ వ్యవస్థకు కొత్త దశ అనే అంశం గురించిన విశేషాలు. దార్శనిక భారత్ కార్యక్రమంలో ఈరోజు భారతీయ న్యాయ సంహిత, న్యాయ వ్యవస్థ కోసం కొత్త దశ ఈ అంశం గురించి కొన్ని విశేషాలు తెలుసుకుందాం. దేశంలో నేర న్యాయ వ్యవస్థ అనేది కేవలం నేరస్తులకు శిక్ష విధించే వ్యవస్థ మాత్రమే కాదు, బాధితుడికి సకాలంలో న్యాయం అందించడం, దర్యాప్తును మరింత శాస్త్రీయంగా మార్చడం, న్యాయ ప్రక్రియను వేగవంతం చేయడం, పౌరుల హక్కులను కాపాడడం కూడా దాని ముఖ్యమైన లక్ష్యాలు. ఈ దశలో భారతదేశం తన క్రిమినల్ న్యాయ వ్యవస్థలో ఒక ప్రధాన మార్పును తీసుకొచ్చింది. భారతీయ న్యాయ సంహిత 2023 బిఎన్ఎస్ భారతీయ శిక్షా స్మృతి 1860 స్థానాన్ని భర్తీ చేసింది. బిఎన్ఎస్తో పాటు భారతీయ నాగరిక సురక్షిత సురక్షా సంహిత 2023 మరియు భారతీయ సాక్ష్య అధినియమం 2023 కలిపి కొత్త న్యాయ వ్యవస్థకు రూపకల్పన చేశారు. ఈ మూడు చట్టాలు 2024 జూలై 1 నుంచి దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చాయి. బిఎన్ఎస్లో 358 సెక్షన్లు 20 ఉన్నాయి. పాత ఐపీసీలో 511 సెకండ్లు 23 ఉండేవి. బిఎన్ఎస్లో కొత్త నేరాలను చేర్చి 19 పాత నిబంధనలను తొలగించారు. కాలంతో పాటు నేరాల స్వభావం కూడా మారిపోయింది. వ్యవస్థీకృత నేరాలు, ఉగ్రవాద చర్యలు, స్నాచింగ్, చిన్న స్థాయి వ్యవస్థీకృత నేరాలు, గుంపుగా హత్య చేయడం ఇలాంటి అంశాలకు కొత్త చట్టంలో ప్రత్యేక నిబంధనలున్నాయి. మాబ్ లించింగ్, దీన్ని బిఎన్ఎస్ సెక్షన్ 103(2) కింద ప్రత్యేకంగా శిక్షార్థమైన శిక్షార్హమైనటువంటి నేరంగా గుర్తించారు. ఇది భవిష్యత్తులో మారుతున్న నేర పద్ధతులకు అనుగుణంగా న్యాయ వ్యవస్థను రూపొందించేందుకు ఒక ముఖ్యమైన అడుగు అని చెప్పచ్చు. బిఎన్ఎస్లో మహిళలు, పిల్లలపై నేరాలకు ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చి వాటిని ఒకే అధ్యాయంలో ముందుగా ఉంచడం ఒక ముఖ్యమైన మార్పు. మహిళలపై నేరాలకు కఠినమైన శిక్షా నిబంధనలు ఉన్నాయి. 18 మహిళలపై సామూహిక అత్యాచారానికి జీవితాంతం జైలు శిక్ష లేదా మరణశిక్ష వరకు అవకాశం ఉంది. అదేవిధంగా అత్యాచార బాధితురాలి వాంగ్మూలాన్ని సాధ్యమైనంత వరకు మహిళా మెజిస్ట్రేట్ నమోదు చేయడం, అత్యాచారానికి సంబంధించిన వైద్య నివేదికను 7 దర్యాప్తు అధికారికి పంపడం, అలాగే మహిళలు 15 లేదా 60 పైబడిన పురుషులు, దివ్యాంగులు, తీవ్రమైన అనారోగ్యంతో ఉన్న వ్యక్తులను వారి నివాసం తప్ప మరెక్కడికి హాజరు కావాల్సిన పరిస్థితి లేకుండా చూడటం వంటి నిబంధనలు కూడా తీసుకొచ్చారు. కొత్త న్యాయ వ్యవస్థలో మరో ముఖ్యమైన మార్పు సాంకేతికత, అలాగే డిజిటల్ సాక్ష్యాలు, ఫోరెన్సిక్ విధానాలకు ప్రాధాన్యత ఇవ్వడం, ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ ద్వారా ఫిర్యాదు చేయటం, ఏ పోలీస్ స్టేషన్లోనైనా 0 నమోదు చేయటం వంటి

సదుపాయాలు కల్పించారు. తీవ్రమైన నేరాల్లో ఫోరెన్సిక్ నిపుణులు నేర స్థలానికి వెళ్లి ఆధారాలను సేకరించటం, వీడియో రికార్డింగ్ చేయడం వంటి విధానాలకు ప్రాధాన్యత ఇచ్చారు. అదేవిధంగా ఈ సమన్స్ అలాగే ఈ సాక్ష్య అలాగే న్యాయ శృతి ఇట్లాంటి డిజిటల్ సాధనాలు న్యాయ ప్రక్రియలోకి వచ్చేసాయి. ఈ సాక్ష్య ద్వారా డిజిటల్ ఆధారాలను శాస్త్రీయంగా సేకరించి భద్రపరిచి కోర్టులో సమర్పించడానికి వీలు కలుగుతుంది. న్యాయశ్రుతి ద్వారా వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా నిందితులు అలాగే సాక్షులు, పోలీస్ అధికారులు, న్యాయవాదులు, శాస్త్రీయ నిపుణులు వీరంతా కూడా హాజరు కావచ్చు. క్రొత్త క్రిమినల్ చట్టాలు న్యాయ ప్రక్రియలో వివిధ దశలకు కాలపరిమితులను నిర్దేశించాయి. ఉదాహరణకు చెప్పాలంటే ప్రాథమిక విచారణ, ఆ తర్వాత దర్యాప్తు, పత్రాల అందజేత, ఛార్జీల రూపకల్పన, తీర్పు, ఇలాంటి దశలను నిర్దిష్ట వ్యవధిలో పూర్తి చేసే విధానాలను ప్రభుత్వం వివరించింది. మహిళలు, పిల్లలపై నేరాల దర్యాప్తును కూడా వేగంగా పూర్తి చేయడంపై ప్రత్యేక దృష్టి పెట్టారు. అనవసర వాయిదాలను తగ్గించేందుకు కొన్ని సందర్భాల్లో గరిష్టంగా 2 వాయిదాలకు పరిమితం చేసే నిబంధనలను కూడా పొందుపరిచారు. ఇంకా చెప్పాలి అంటే బిఎన్ఎస్లో కమ్యూనిటీ సర్వీసులను శిక్షగా ప్రవేశపెట్టడం కూడా ఒక కొత్త అంశం అయిపోయింది. అందుకను చిన్న నేరాల్లో ముఖ్యంగా మొదటిసారి తప్పు చేసిన వ్యక్తుల విషయంలో ప్రతి సందర్భంలో జైలు శిక్షకే పరిమితం కాకుండా సమాజానికి ఉపయోగపడే విధంగా శిక్షను అమలు చేసే అవకాశం కూడా కల్పించారు. కొత్త చట్టం ఎంత విస్తృత స్థాయిలో అమల్లోకి వచ్చిందో అధికారిక గణాంకాలు తెలియజేస్తున్నాయి. 2024 జూలై 1 నుంచి 2025 నవంబర్ 30 వరకు దేశవ్యాప్తంగా బిఎన్ఎస్ కింద 51,32,017 కేసులు నమోదయ్యాయి. ఇంకా మనం చూసుకున్నామంటే బిఎన్ఎస్ ప్రాధాన్యత కేవలం పాత చట్టం స్థానంలో కొత్త చట్టాన్ని తీసుకురావడంలో లేదు, కానీ నేర న్యాయ వ్యవస్థను మారుతున్నటువంటి భారతదేశ అవసరాలకు అనుగుణంగా మార్చే ప్రయత్నంలో ఉంది అని చెప్పచ్చు. భవిష్యత్తులో దీని ప్రభావం ముఖ్యంగా 4 రంగాల్లో కనిపించే అవకాశం ఉంది. మొదటిది బాధితుడి కేంద్రంగా న్యాయం. ఫిర్యాదు నుంచి దర్యాప్తు, వైద్య సహాయం, సాక్ష్యం, విచారణ వరకు బాధితుడే అవసరాలకు ఎక్కువగా ప్రాధాన్యత. ఆ తర్వాత 2వది ఏంటంటే సాంకేతిక న్యాయ వ్యవస్థ. ఇందులో డిజిటల్ సాక్ష్యాలు, వీడియో రికార్డింగ్, ఎలక్ట్రానిక్ సమన్లు, వీడియో కాన్ఫరెన్సింగ్ వంటి విధానాలు న్యాయ ప్రక్రియను మరింత ఆధునికంగా మార్చేశాయి. మూడో చెప్పచ్చు శాస్త్రీయ దర్యాప్తు. ఫోరెన్సిక్ ఆధారాల వినియోగం పెరగడం వల్ల దర్యాప్తు నాణ్యతను మెరుగుపరిచింది. చివరిగా 4వది వేగవంతమైన న్యాయం. కాలపరిమితులు, ప్రక్రియల సరళీకరణ, సారాంశ విచారణ, పరిధి విస్తరణ వంటి చర్యలు కేసుల పరిష్కారాన్ని వేగవంతం చేయడానికి ఉద్దేశించబడ్డాయి. అందువల్ల భారతీయ న్యాయ సంహితను కేవలం ఐపీసీ స్థానంలో వచ్చిన కొత్త చట్టంగా కాకుండా భారతదేశ క్రిమినల్ న్యాయ వ్యవస్థను పౌర కేంద్రితంగా సాంకేతికత ఆధారంగా శాస్త్రీయ దర్యాప్తుకు అనుకూలంగా మారుతున్న నేర స్వభావాలకు అనుగుణంగా తీర్చిదిద్దే ప్రయత్నంగా చూడవచ్చు. ఇంతవరకు మనం దార్శనిక భారత్లో భారత న్యాయ వ్యవస్థకు కొత్త దశ ఈ అంశం గురించి కొన్ని విశేషాలు విన్నారు.

ఈనాటి వనితా లోకం స్త్రీల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి తిరుపతి కేంద్రం 107.5 103.2 MHz పై ఈనాటి ఆకాశవాణి తిరుపతి FM కార్యక్రమాలకి స్వాగతం. ఇప్పుడు విందాం

ఈనాటి యువవాణి యువజనుల కార్యక్రమంలో ఉద్యోగ సమాచారం. ఆ తర్వాత ప్రపంచ నివాస దినోత్సవం, వరల్డ్ హ్యాబిటెట్ డే, వరల్డ్ హ్యాబిటెట్ డే గురించి కొన్ని వివరాలు. ఆ తర్వాత సినీ ధమాకా సినిమా పాటల కార్యక్రమాన్ని విందాం. ముందుగా ఉద్యోగ సమాచారాన్ని విందామా?

0: శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి తిరుపతి కేంద్రం ప్రతిరోజు సాయంత్రం 5:30 యువవాణి యువజనుల కార్యక్రమంలో ఉద్యోగ సమాచారాన్ని అందిస్తుంది. ఉద్యోగ సమాచారంలో ప్రభుత్వ రంగ ఉద్యోగాలు, అలాగే ప్రభుత్వ రంగ సంస్థల గురించిన ఉద్యోగాల విషయాలు కూడా మీకు తెలియజేయబడతాయి. వీటిని జాగ్రత్తగా నోట్ చేసుకుని ఆయా కంపెనీలు గాని ఆయా గవర్నమెంట్ విభాగాలను గాని సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకుని దానికి తగ్గట్టుగా మీరు ప్రిపేర్ అవుతారని భావిస్తూ ఈరోజు వివరాలు తెలుసుకుందాం.
1: ఉద్యోగ సమాచారం. డిఆర్టీఓ, డిఐఫిఆర్, డిఐఎఫ్ఆర్ ఢిల్లీలో 24 అప్రెంటిస్లు. ఉద్యోగ సమాచారంలోకి వెళ్ళిపోదాం. డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్, డిఆర్డిఓ, దీనికి చెందినటువంటి డిఫెన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైకలాజికల్ రీసెర్చ్ డిఐపిఆర్ వివిధ ట్రేడుల్లో ఐటీఐ అప్రెంటిస్ల ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. మొత్తం ఖాళీల సంఖ్య 24. ట్రేడుల వారీగా ఖాళీలు స్టీవార్డ్ 1, డెస్క్టాప్ పబ్లిషింగ్ ఆపరేటర్ 2 ఉన్నాయి. సెక్రటేరియట్ అసిస్టెంట్ ఇంగ్లీష్లో హిందీలో కలిపి 2 ఖాళీలున్నాయి. అలాగే ఫోటోగ్రాఫర్కి 1 ఖాళీ ఉంది. సిఓపిఏ 14 ఉన్నాయి. అలాగే ఐటీ ఈఎస్ఎం అంటే ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ సిస్టమ్ మెయింటెనెన్స్, ఇందులో 2 ఖాళీలు ఉన్నాయి. మల్టీమీడియా అండ్ వెబ్ పీజీ డిజైనర్కి 2 ఖాళీలు ఉన్నాయి. ఈ వీటికి అర్హత సంబంధించిన ట్రేడుల్లో గుర్తింపు పొందిన బోర్డు నుంచి ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి. ఎంపిక విధానం, ఐటీఐలో సాధించిన మార్కులు, ఆ తర్వాత ఇంటర్వ్యూ, మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. దరఖాస్తు విధానం, ఈమెయిల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. మరి ఈమెయిల్ అడ్రస్ కావాలి కదా, చెప్పేస్తాను. ADMINDIPR admindipr.com

డిఐపిఆర్ అట్ ద రేట్ ఆఫ్ జీఓవి డాట్ ఐఎన్. మళ్ళీ చెప్తాను ఈమెయిల్ అడ్రస్ అడ్మిన్ డిపిఆర్, దీని స్పెల్లింగ్స్ చెప్తున్నాను, ADMIN డిఐపిఆర్ స్మాల్ లెటర్స్ డాట్ డిఐపిఆర్ ఎట్ ద రేట్ ఆఫ్ జీఓవి డాట్ ఐఎన్, ఇది ఈమెయిల్ అడ్రస్. దరఖాస్తులకు చివరి తారీఖు ఈ నెల అంటే అక్టోబర్ నెల 14వ తారీఖు చివరి తారీఖు. మరిన్ని వివరాలకు మీరు సంప్రదించాలనుకుంటే కనుక వెబ్సైట్ అడ్రస్ చెప్పేస్తాను, https://www.drdo.gov.in www.drdo.gov.in ఈ వెబ్సైట్ని సంప్రదించండి. ఉద్యోగ సమాచారం విన్నారు.

యువవాణి కార్యక్రమంలో ఇప్పుడు మనం వినబోతున్నాం ప్రపంచ నివాస్ దినోత్సవం వరల్డ్ హెబిటెట్ డే గురించిన కొన్ని వివరాలు. వరల్డ్ హెబిటెట్ డేనే మనం ప్రపంచ ఆవాస దినోత్సవం అంటారు. ప్రపంచ ఆవాస దినోత్సవం యొక్క చరిత్ర వెళ్ళిపోతే గనక మొట్టమొదట 1986లో ఆశ్రయం నా హక్కు అనే ఇతివృత్తంతో ఈ దినాన్ని జరుపుకున్నారు. ఇది ఈ కార్యక్రమం నైరోబియా ఆతిథ్య నగరంగా నిలిచిందన్నమాట. దీనికి ముందు ఉన్న ఇతివృత్తంలో ఏంటంటే నిరాశ్రయులకు ఆశ్రయం, ఆ తర్వాత ఆశ్రయం పట్టణీకరణ, ఇవన్నీ వస్తాయి. అయితే ఐక్యరాజ్య సమితి యుఎన్ఓ ప్రతి సంవత్సరం అక్టోబర్లో ప్రపంచ ఆవాస దినోత్సవాన్ని జరుపుకోవడానికి ఏర్పాటు చేసింది. అధికారిక సమాచారం ప్రకారం ఈ ప్రత్యేక దినం మన ఆవాసాల స్థితిపై, ప్రతి వ్యక్తికి తగిన ఆశ్రయం పొందే ప్రాథమిక హక్కుపై ప్రపంచవ్యాప్తంగా సమీక్షించుకోవడానికి ఒక సమయంగా ఉపయోగపడుతుంది. మన గ్రామీణ ఇంకా పట్టణ ప్రాంతాల భవిష్యత్తును నియంత్రించే సామర్థ్యం ఇంకా బాధ్యత మనకందరికీ ఉందని ప్రపంచ ఆవాస దినోత్సవం మనకు తెలియజేస్తుంది. మన పట్టణాలు నగరాల స్థితిగతులపైన, తగిన గృహవసతి పొందే సార్వత్రిక హక్కుపైన ఆలోచనలను రేకెత్తించడానికి 1985 ఈ స్ఫూర్తిదాయకమైన సంప్రదాయం స్థాపించబడిందని తెలుసుకున్నప్పుడు చాలామందికి ఆ విషయం సంతోషం అనిపిస్తుంది. ఆవాస దినోత్సవం 2026 గురించి, దాని చరిత్ర గురించి మనం తెలుసుకోవాలి. ప్రతి సంవత్సరం అక్టోబర్ నెల సోమవారం రోజు జరుపుకునే ఈ ప్రపంచ ఆవాస దినోత్సవం 2025 అక్టోబర్ 5 మనం జరుపుకుంటున్నాం. ఈ సంవత్సరం అందరికీ తగిన గృహవసతి ఉండాలి అన్నది దీని థీమ్ అన్నమాట. ఈ వార్షిక ప్రపంచవ్యాప్త కార్యక్రమం అన్నమాట. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలందరికీ సురక్షితమైన, సరసమైన, సమ్మిళిత గృహవసతి ఒక ప్రాథమిక మానవ హక్కుగా ఉండాలి అన్న అవసరాన్ని, అలాగే సుస్థిర పట్టణాభివృద్ధికి అమలు చేయడంలో ఒక భాగంగా దీనిని నొక్కి చెప్పారు. ప్రభుత్వాలు, సమాజాలు, సంస్థలు కలిసికట్టుగా పనిచేసి సమర్థవంతమైన విధానాలను అభివృద్ధి చేయాలి, కొత్త సహకారాలను సృష్టించాలి. భూగోళం అంతటా కూడా మానవ నివాసాలలో సమాన ఆశ్రయాన్ని కల్పించి జీవన నాణ్యతను మెరుగుపరిచే వినూత్న పద్ధతులను అన్వేషించాలి. ఇక ఈ అన్హాబిటెట్ నేపథ్యం గురించి పోతే గనక దాని లక్ష్యం ఏంటంటే, తమ వెబ్సైట్లో ఇలా మనం చూడొచ్చు, 2000

1950 నాటికి ప్రపంచ జనాభాలో సుమారు 70% నగరాలు ఆక్రమించనున్నాయి అని అంచనా వేయబడిందన్నమాట. ఇది సమ్మిళిత పట్టణ ప్రణాళిక సుస్థిర అభివృద్ధి యొక్క ఆవశ్యకతను నొక్కి చెప్తుంది. దీన్ని మనం చూస్తే ప్రస్తుతం గ్లోబల్ సౌత్లోని యువత నగరాల్లో 70% లేదా అంతకంటే ఎక్కువ మంది ఉన్నారు. ప్రపంచవ్యాప్త ప్రయత్నాలు జరుగుతున్నప్పటికీ సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను ముందుకు తీసుకెళ్లటంలో ముఖ్యంగా అసమానత, పేదరికం, వాతావరణ మార్పుల వల్ల పొంచి ఉన్నటువంటి ముప్పు వంటి రంగాల్లో నిరంతరం సవాళ్లు ఉన్నాయని ఐక్యరాజ్య సమితి యుఎన్ఓ అంగీకరిస్తోంది. సమ్మిళిత స్థితిస్థాపక నగరాల అభివృద్ధికి యువతకు సాధికారత కల్పించాలి. పట్టణ నిర్ణయ ప్రక్రియలో వీరిని భాగస్వాములు చేయటం అత్యంత అవసరము అని చెప్తున్నాం. యువత యొక్క శక్తి, సృజనాత్మకత, దృక్పథాలను సద్వినియోగం చేసుకోవడం, దీని ద్వారా నగరాలు మరింత సుస్థిరమవుతాయి. సమానమైన అభివృద్ధి దిశగా కృషి చేసి అందరికీ ఉజ్వల భవిష్యత్తును అందివ్వగలరని మనము ఆశిద్దాం. ఈ రోజున అదే అందరి కోరిక కూడా. ఇంతవరకు ప్రపంచ నివాస దినోత్సవం, వరల్డ్ హ్యాబిటెట్ డే గురించిన కొన్ని వివరాలు విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు మనం కొన్ని సినీ డమాకా కొత్త సినిమా పాటలు విందామా?

0: ఏంది మామా, నీ ఊపుకి ఊరే ఊగిపోద్ది. పద ఒక పట్టు పట్టేద్దాం.
1: అట్టగంటావా?

0: విన్న పాట
1: వారసుడు సినిమా కోసం. అనురాగ్ కులకర్ణి, ఎంఎం మానసి వీరిద్దరు కలిసి పాడిన పాట అది. ఈ పాటకు రామజోగయ్య శాస్త్రి గీతం, సంగీతం ఎస్ఎస్ తమన్.
2: జీవితం ఒక ప్రయాణం అంటారు, మరి మీ జీవితం మరింత ఉత్సాహంగా ఆనందంగా మారాలి అంటే నిరంతరం ప్రయాణం చేస్తూ ఉండాలి.
3: ఒకవేళ మీకు ఆ ప్రయాణం చేయడానికి వీలు కాకపోతే మన ఆకాశవాణి ప్రతి మంగళవారం ఉదయం ప్రసారం చేస్తున్న ఓబాటసారి కార్యక్రమాన్ని తప్పక వినండి.
2: పచ్చని కొండల పలుకులు, ఆహ్లాదకర జలపాతాల జలజలలు, సాగర తీరపు సరిగమలు, ప్రకృతి సోయగాల పరిమళములు,
3: ఇవే కాకుండా చారిత్రక కట్టడాలు, భవిష్యత్ అద్భుతాలు, ఇలా ప్రపంచం నలుమూలనున్న పర్యాటక ప్రదేశాలను మీకు పరిచయం చేస్తూ ఉంటాం. ఆ దృశ్యాలు కనిపించేలా మా మాటలు మీకు వినిపిస్తూ ఉంటాం.
2: వినండి ప్రతి మంగళవారం ఉదయం 7:20 మీ అభిమాన ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం పై ఓ పాటసారి ప్రపంచ పర్యాటక ప్రదేశాల గురించిన కార్యక్రమం.

చివరిగా మీరు వింటున్న ఆ పాట జాబిలమ్మ నీకు అంత కోపం ఆ సినిమా కోసం. శుభలక్షణి అలాగే అశ్విని, సత్య, సుధీష్ కలిసి పడిన రాంబాబు గోశాల గీత రచన, జీవి ప్రకాష్ కుమార్ సంగీతం.

ఈనాటి యువవాణి యువజనుల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి తిరుపతి కేంద్రం. ఇప్పుడు ప్రసార విశేషాలు. ఈ పూట రేపు ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎంలో ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలేంటో తెలుసుకుందాం. ఈ సాయంత్రం 6:05 ఆంగ్లంలో వార్తలు, ఢిల్లీ నుంచి రిలే. 6:10 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి. 6:20 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ నుంచి ప్రసారం. ఇక 6:30 కేర్ ఆఫ్ ఆకాశవాణి. ఆకాశవాణి కార్యక్రమాలపై శ్రోతల అభిప్రాయాలకు సమాధానాలిచ్చే కార్యక్రమం. సమాధానాలిచ్చేవారు శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్. 7:05 తెలుగులో జాతీయ వార్తలుంటాయి. హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే. వ్యవసాయ పాఠశాల ఈ సాయంత్రం 7:15 ఇందులో ఎల్నినో పరిస్థితుల్లో మెట్ట పంటల సాగులో మెళకువల గురించి డాక్టర్ సి రాధాకుమారి, ప్రిన్సిపల్ శాస్త్రవేత్త, అగ్రానమీ, ఏఆర్ఎస్, అనంతపురం, వీరి ప్రసంగాన్ని వినవచ్చు. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి రిలే. 7:45 వికసిత భారతం కేంద్ర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల గురించిన ఈ కార్యక్రమంలో సమర్పణ ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే. 8:00 దార్శనిక భారత్ ఆకాశవాణి అనంతపురం కేంద్ర సమర్పణ విజయవాడ కేంద్రం నుంచి. 8:15 చిత్రకుస్మాలు సినిమా పాటలుంటాయి. 8:30 తెలుగులో వార్తలు విజయవాడ కేంద్రం నుంచి. ఆ తర్వాత 8:40 చిత్రకుస్మాలు. 9:00 ఆంగ్లంలో వార్తలు. 9:15 స్పాట్లైట్. ఈ రెండు కార్యక్రమాలు ఆకాశవాణి ఢిల్లీ నుంచి రిలే చేయబడతాయి. 9:30 చిత్రలేఖ, శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరే సినిమా పాటలు. 10:00 శాస్త్రీయ సంగీత కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి రిలే. ఇక రేపటి ప్రసారాలు తెలుసుకుందాం. రేపు ఉదయం 5:53 మా ప్రభాత ప్రసారం ప్రారంభం. 6:00 ప్రబోధగీతం. 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ నుంచి. 6:10 భక్తిరంజని భక్తి గీతాలు. 6:30 సూక్తి ముక్తావళి వ్యాఖ్యానం శ్రీ పి విజయ్ కుమార్. 6:35 పొలం కబుర్లు. 6:45 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి. 6:55 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ నుంచి ప్రసారం. ఇక 7:05 తెలుగులో జాతీయ వార్తలుంటాయి హైదరాబాద్ కేంద్రం నుంచి. ప్రభాత రేఖల కార్యక్రమం రేపు ఉదయం 7:15. ఇందులో చరిత్రలో ఈరోజు, ఆ తర్వాత ఓ బాటసారి ప్రపంచ పర్యాటక ప్రదేశాలను గురించిన కార్యక్రమం. ఇందులో మహారాష్ట్రలోని మాల్వన్ ఆ ప్రాంతం గురించిన విశేషాలు తెలుసుకుంటాం. సమర్పణ శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్. 7:45 ఉదయరాగం సినిమా పాటలు. 8:15 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ నుండి. 8:30 కాకినాడ జిల్లా సమాచార లేఖ విజయవాడ కేంద్రం నుంచి రిలే. 8:35 చరిత్రలో మొదటిసారి జోనస్ గుటెన్బర్గ్ గారి ఆవిష్కరణల గురించిన ప్రత్యేక కార్యక్రమం. ప్రింటింగ్ ప్రెస్ గురించి కొన్ని విశేషాలతో పాటు దేశభక్తి గీతాలు కూడా ప్రసారమవుతాయి. 9:00 చిత్రలేఖ, శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరే సినిమా పాటలు. 10:00 ప్రజాసేవతో దేశసేవలో. ఇందులో భాగంగా జాతీయ విద్యా విధానం గురించిపై ప్రత్యేక ముఖాముఖి కార్యక్రమం ఉంటుంది విజయవాడ కేంద్రం నుంచి. 10:25 వివిధ భారతి కార్యక్రమాలు. ఇక 10:11 నుంచి 11:13 వరకు ప్రజాసేవతో దేశసేవలు. ఇందులో భాగంగా సమగ్ర ఒక ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది. ఆ తర్వాత వివిధ భారతి కార్యక్రమాలు ప్రసారమవుతాయి. 12:00 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ నుండి. అనంతరం వివిధ భారతి కార్యక్రమాలు వినవచ్చు. 5:00 వనితాలోకం కార్యక్రమంలో పసందైన వంటకాలు.

0: Minister of State for Chemicals and Fertilizers, Anupriya Patel, today said the government is prioritizing the chemicals and petrochemical sector to fulfill the larger national goal of becoming the third largest economy in the world. The minister said this while launching the 14th edition of the India Chem with the theme Advantage Bharat, an emerging global chemicals hub in New Delhi. And benchmark domestic equity indices rose around 0.6% today, snapping a four-day losing streak. The Sensex gained 473 points to close at 72,382, while Nifty settled at 22,556. And that is the end of this news bulletin.
1: పిగు గారు 100 గ్రాములు లడ్డు ఇవ్వండి.
2: 1/2 కిలో కంటే తక్కువ రాదు.
1: అవునా? ఎందుకు?
2: మినిమం అయితే తీసుకోవాల్సిందే కదా.
1: అరే బాబు, ఈ రోజుల్లో అయితే బ్యాంక్ అకౌంట్ కూడా మినిమం బ్యాలెన్స్ అడగట్లేదు కదా.
3: బ్యాంక్ అకౌంట్ మినిమం బ్యాలెన్స్ లేకుండా?
1: అవును, బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ అకౌంట్ అంటే BSBD అకౌంట్. ఇందులో మినిమం బ్యాలెన్స్ అవసరం లేదు, కానీ లాభాలు చాలా ఉన్నాయి. ATM, ఇంకా డెబిట్ కార్డ్, మొబైల్ మరియు ఇంటర్నెట్ బ్యాంకింగ్, పాస్బుక్, చెక్ బుక్ అన్ని లభిస్తాయి. అది కూడా ఎలాంటి చార్జెస్ లేకుండా.
4: RBI అంటుంది BSBD అకౌంట్ మినిమం బ్యాలెన్స్ అవసరం లేదు, గరిష్ట ప్రయోజనాలు పొందండి.
5: Less premium, more bonus, most suitable for your loved ones. RPLI, nothing better than this.
6: Give your family a secure life with Rural Post Life Insurance. RPLI Life Insurance Policies. Contact your nearest post office today or log on to indiapost.gov.in.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్యాంశాలు. సురక్షితమైన తాగునీటిని అందించడం ద్వారా ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు అధిక ప్రాధాన్యతనిస్తున్నామని మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. రైతు సంక్షేమం, వ్యవసాయ అనుబంధ రంగాల అభివృద్ధే ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని మంత్రి కె అచ్చెన్నాయుడు తెలిపారు. నాటక రంగానికి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు అనేక చర్యలు చేపడుతున్నామని మంత్రి కందులు దుర్గేష్ వెల్లడించారు. రాష్ట్రంలోని గ్రామీణ కుటుంబానికి సురక్షితమైన తాగునీటిని అందించడం ద్వారా ప్రతి ఒక్కరి ఆరోగ్యాన్ని కాపాడేలా చర్యలు చేపడుతున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. వైఎస్ఆర్ కడప జిల్లా ప్రొద్దుటూరులో ఈరోజు జల్ జీవన్ మిషన్ 2.0 అమర్జీవీ జలధార పథకాన్ని ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్, భారతీయ జనతా పార్టీ రాష్ట అధ్యక్షులు పివిఎన్ మాధవులతో కలిసి ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా పైలాన్ శిలాఫలకాలను ఆవిష్కరించారు. అనంతరం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, జల్ జీవన్ మిషన్ అమర్జీవి జలధార ద్వారా 90 లక్షల ఇళ్లు, 48,000 గ్రామీణ ప్రాంతాలకు 3,30,00,000 మందికి తాగునీరు అందించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. అదేవిధంగా గోదావరి పుష్కరాల కంటే ముందే పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా జాతికి అంకితం చేస్తామని తెలిపారు. గోదావరి కృష్ణా నదులను అనుసంధానం చేసి జలహారతిచ్చే బాధ్యత తమ ప్రభుత్వానిదేనని ముఖ్యమంత్రి వివరిస్తూ,
1: 90 లక్షల ఇళ్లు, 48,000 గ్రామాలు, 3,30,000 మందికి నీళ్లందించే కార్యక్రమం, ప్రతి ఇంటికి నీళ్లు ఇవ్వాలని ఒక పవిత్రమైన లక్ష్యంతో దీన్ని ప్రారంభించారు. 40% కేంద్రం ఇస్తుంది, 60% మనం పెట్టుకోవాలి. ఈరోజు ఈ స్కీమ్ యొక్క లక్ష్యం మీరు ఒకసారి చూస్తే శాశ్వత నీటి వనరులు.
0: ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, ప్రతి ఇంటికి సురక్షిత తాగునీరు, ప్రతి గ్రామానికి నీటి భద్రతే అమర్జీవి జలధార లక్ష్యమన్నారు. 30,136 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో అమర్జీవి జలధారకు శ్రీకారం చుట్టామని చెప్పారు. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని ఐటీ విద్యాశాఖల మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. ఉండవల్లి నివాసంలో పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు, స్కిల్ డెవలప్మెంట్ శాఖలపై మంత్రి ఈరోజు అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఈ విద్యా సంవత్సరంలో 0-స్టార్ రేటింగ్ పాఠశాలలన్నింటినీ 1-స్టార్కు చేర్చేలా అభివృద్ధి చేయాలన్నారు. 2029 నాటికి రాష్ట్రంలోని అన్ని పాఠశాలలను 4-స్టార్ రేటింగ్కు చేర్చే విధంగా ప్రణాళికలు రూపొందించాలని, కనీసం 1000 పాఠశాలలను 5-స్టార్కు చేర్చాలన్నారు. అలాగే కేంద్ర ప్రభుత్వ స్కిల్ డెవలప్మెంట్ విభాగం ఆధ్వర్యంలోని ప్రధానమంత్రి కౌశల వికాస్ యోజన పథకం ద్వారా విద్యార్థులకు నైపుణ్య శిక్షణ ఇచ్చేందుకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. రైతు సంక్షేమం, వ్యవసాయ అనుబంధ రంగాల అభివృద్ధికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తోందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి

0: కింజరపు అచ్చెన్నాయుడు అన్నారు. బాపట్లలోని ఆచార్య ఎన్జీ రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటైన సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్ పోస్ట్ హార్వెస్ట్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ భవనాన్ని మంత్రి ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వ్యవసాయ ఇంజనీరింగ్, ఉత్పత్తి, ప్రాసెసింగ్, విలువ జోడింపు విభాగాలను ఒకే ప్రాంగణంలో సమన్వయం చేస్తున్నామన్నారు. 7 కోట్ల రూపాయలతో వ్యవసాయ మౌలిక వసతులు, వర్క్ షెడ్లను ప్రారంభించామన్నారు. రబీ విత్తనాల కొనుగోలు, పంపిణీకి 100 కోట్ల రూపాయలు విడుదల చేశామని చెప్పారు. డ్రోన్లు, వ్యవసాయ పరికరాల రాయితీ పంపిణీలో పారదర్శకత కోసం ప్రత్యేక ఆన్లైన్ యాప్ తెచ్చామని, 2029 నాటికి రాష్ట్రంలో ప్రతి ఎకరానికి సాగునీరు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. నాటక రంగానికి పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్ర సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. మహాకవి గురజాడ అప్పారావు 164వ జయంతిని పురస్కరించుకుని ఆయన పేరిట శిక్షణా కార్యక్రమాలకు శ్రీకారం చుడుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని తెలిపారు. దీనిలో భాగంగా గురజాడ నాటక శిక్షణకు 20 లక్షల రూపాయలు మంజూరు చేసిందని వెల్లడించారు. తద్వారా నాటక శిబిరాలు ఏర్పాటు చేయనున్నామని మంత్రి ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. రాష్ట్రంలో నాటక రంగాన్ని మరింత బలోపేతం చేయడం, నైపుణ్యాలను అభివృద్ది చేయడం, నాటక కార్యకలాపాలలో యువత భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడమే ధ్యేయంగా గురజాడ నాటక శిక్షణ కార్యక్రమాలను చేపడుతున్నామని చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 25 ఏళ్ల ప్రజాసేవా ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రాంతీయ వార్తా విభాగం జన్ సేవా సే దేశ్ సేవా పేరిట ప్రత్యేక కథనాలను అందిస్తోంది. అందులో భాగంగా న్యూ నార్మల్ అగేన్స్ట్ టెర్రర్, ఉగ్రవాదంపై రాజీ లేని కొత్త రక్షణ సిద్ధాంతం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. న్యూ నార్మల్ అగేన్స్ట్ టెర్రర్ అనేది ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్ అవలంబిస్తున్న సరికొత్త భద్రతా సిద్ధాంతం. 2025 మేలో పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాద స్థావరాలపై భారత్ జరిపిన ఆపరేషన్ సింధూర్ విజయవంతమైన తరువాత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశాన్నుద్దేశించి ప్రసంగిస్తూ ఈ పదాన్ని అధికారికంగా ప్రకటించారు. ఈ సరికొత్త భద్రతా సిద్ధాంతం భారత్పై ఎలాంటి ఉగ్రదాడి జరిగినా క్షమించేది లేదని, శత్రువుకు అత్యంత కఠినమైన సమాధానమిస్తుందని స్పష్టం చేస్తుంది. ఉగ్రవాద మూలాలు ఎక్కడున్నా సరే వెతికి మరీ అంతం చేయడం దీని ముఖ్య ఉద్దేశం. అలాగే ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్ అనుసరిస్తున్న వ్యూహాత్మక విధానంలో న్యూ నార్మల్ అగేన్స్ట్ టెర్రర్ ఒక నిర్ణయాత్మక మార్పును సూచిస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒక సందర్భంలో పేర్కొంటూ,
1: अब हमने एक न्यू नॉर्मल प्रस्थापित किया. आतंक को और आतंकी को पालने पोसने वालों को, आतंकियों को ताकत देने वालों को अलग अलग नहीं माने. वो मानवता के समान दुश्मन है. उनके बीच कोई फर्क नहीं. अब भारत ने तय कर लिया है कि न्यूक्लियर की धमकियों को अब हम सहने वाले नहीं है.
0: పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా విద్యుత్ మౌలిక వసతుల అభివృద్దికి కృషి చేస్తున్నామని రాష్ట విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రావుకుమార్ తెలిపారు. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురంలో 77 కోట్ల 29 లక్షల రూపాయల వ్యయంతో ఏపీ ట్రాన్స్కో నిర్మించిన 220 కిలోవాట్స్ గ్యాస్ ఇన్సులేటెడ్ సబ్స్టేషన్ను మంత్రి ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అచ్యుతాపురం ప్రాంతంలో పెరుగుతున్న గృహ వాణిజ్య పారిశ్రామిక విద్యుత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ సబ్స్టేషన్ను నిర్మించినట్లు తెలిపారు. దీని ద్వారా వినియోగదారులకు మరింత నాణ్యమైన, నమ్మకమైన విద్యుత్ సరఫరా అందుబాటులోకి వస్తుందని చెప్పారు. పరిశ్రమలు రాష్ట్రానికి తరలి రావాలంటే పటిష్టమైన విద్యుత్ వ్యవస్థ కీలకమని, మెరుగైన విద్యుత్ మౌలిక సదుపాయాలు ఉన్న ప్రాంతాల్లోనే పారిశ్రామిక పెట్టుబడులకు మరింత అనుకూల వాతావరణం ఏర్పడుతుందన్నారు. పారిశ్రామిక అవసరాల కోసం విద్యుత్ శాఖ సుమారు 1816 కోట్ల రూపాయల మేర ఖర్చు చేస్తోందని మంత్రి వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట ప్రభుత్వ ఉద్యోగుల జనరల్ ప్రావిడెంట్ ఫండ్ జీపీఎఫ్ వార్షిక ఖాతా వివరాలు 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి అందుబాటులోకి వచ్చాయి. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. ప్రతి సంవత్సరం జీపీఎఫ్ చందాదారుల సౌకర్యార్థం వార్షిక ఖాతా వివరాలను కార్యాలయ అధికారిక వెబ్సైట్లో జూలైలో అప్లోడ్ చేస్తారు. ఇందులో భాగంగానే 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన జీపీఎఫ్ వార్షిక ఖాతా వివరాలను ప్రస్తుతం అధికారిక వెబ్సైట్లో అప్లోడ్ చేసినట్లు కార్యాలయం వెల్లడించింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సురక్షితమైన తాగునీటిని అందించడం ద్వారా ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు అధిక ప్రాధాన్యతనిస్తున్నామని మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. రైతు సంక్షేమం, వ్యవసాయ అనుబంధ రంగాల అభివృద్దే ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని మంత్రి కె అచ్చెన్నాయుడు తెలిపారు. నాటక రంగానికి పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు అనేక చర్యలు చేపడుతున్నారు.

0: ఆకాశవాణి సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచికా నిధిః ఝాః. ఆదౌ ముఖ్యాః వార్తాః. నవదెహల్యాం భారత్ స్విట్జర్లాండ్ శిఖర వార్తా సంపన్నా. వ్యాపార సంబంధాన్ సంప్రవర్ధయితుం వైశ్వికీం సంభరణ శృంఖలాం దృఢయితుం చ ఉభౌ దేశౌ ప్రతిబద్ధౌ ఇతి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. భారత యూరోపియ సంఘ వ్యాపార సంధిః భారతస్య ఉత్కృష్ట వార్తా కౌశలస్య పరిచాయికా ఇతి విత్తమంత్రి నిర్మలా సీతారామన్. పంజాబ ముఖ్యమంత్రి కార్యాలయస్య భ్రష్టాచార ప్రకరణే ఉచ్చ న్యాయాలయస్య కఠోరః సమాదేశః. ప్రవర్తన నిదేశాలయస్య అభియోగాన్ ఆధృత్య సిబిఐ అన్వేషణస్య అపి సమాదేశః. అపి చ కర్ణాటక కేరళ తమిళనాడు ప్రభృతి దక్షిణ ప్రదేశేషు శ్వః పర్యంతం అతివృష్టిః సంభావ్యతే ఇతి ఋతు విజ్ఞాన విభాగః. అథ వార్తాః విశదీకృత్య. సైన్య ప్రశిక్షణే రక్షా ఉద్యోగేషు చ మైత్రీ సంబంధాన్ దృఢయితుం అద్య భారతేన స్విట్జర్లాండ్ దేశేన సహ నవదెహల్యాం అభూతపూర్వః విచార వినిమయః సమాచరితః. విదేశ మంత్రాలయస్య సచివేన సిబి జార్జ్ ఇత్యనేన సహర్షం విజ్ఞాపితం యత్ స్విస్ సంస్థాః మేక్ ఇన్ ఇండియా ఇతి రాష్ట్రీయ సంకల్పస్య ఛాయాయాం ఆత్మనిర్భర రక్షా ఉత్పాదనే సహభాగిత్వం విధాతుం అర్హంతి. ప్రధానమంత్రిణః నరేంద్రమోదినః భావపూర్ణ ఆమంత్రణేన భారతధరాం సంప్రాప్తః స్విస్ రాష్ట్రపతిః గాయ్ పార్మెలీన్ అద్య మంత్రిమండలస్తరీయ వార్తాసు సహభాగీ భూత్వా పంచ మహత్వపూర్ణాని సహమతి పత్రాణి హస్తాక్షరితవాన్. అసౌ టిఈపిఎ వ్యాపార సంధేః ప్రథమ వార్షికోత్సవ వేళాయాం సమృద్ధి శిఖర సమ్మేళనే అపి రాష్ట్రస్య ప్రతినిధిత్వం విధాస్యతి. ఏతదతిరిచ్య సప్తవింశత్యుత్తర ద్విసహస్రతమ వర్షస్య జూన్ మాసె జెనెవా నగరె సమాయోజ్యమాని ఏఐ శిఖర సమ్మేళనే ఉభావపి దేశౌ మానవ కళ్యాణాయ దృఢ సంకల్పబద్ధౌ వర్తేతె. భారతస్య రాజకీయ యాత్రాయాం ఆగతేన స్విస్ సంఘస్య రాష్ట్రపతిన గాయ్ పార్మెలీన్ ఇత్యనేన సహ కేంద్రీయ విదేశ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకరః అద్య నవదెహల్యాం ఔపచారిక సమ్మేళనం అకరోత్. ఏకస్మిన్ సామాజికాంతర్జాలీయ పటలే స్వీయ హృదయోద్గారం ప్రకాశయన్ విదేశ మంత్రిణా భారత యూరోపీయ ముక్త వ్యాపార సంఘ సంధి సంజాత ప్రతిశ్రుతిం అవసృత్య ద్వైపక్షీయ సహయోగ విస్తరణాయ రాష్ట్రపతేః పార్మెలీన్ ఇత్యస్య సహృదయతా భూరిశః అభినందితా. ఏతదతిరిచ్య అసౌ సవిశ్వాసం ప్రోక్తవాన్ యత్ ప్రధానమంత్రిణా నరేంద్రమోదినా సహ రాష్ట్రపతేః ఆసన్నః విచార వినిమయః ఉభయోః దేశయోః బహువిధ సంబంధం జగతి సుదూరం ప్రసారయిష్యతి. నవదెహల్యాం మ్యూనిక్ నేత్రీ సమ్మేళనె కేంద్రీయ విత్తమంత్రీ నిర్మలా సీతారామన్ అవోచత్ యత్ భారత అమెరికా దేశయోః మధ్యే వ్యాపార సంధేః సంభాషణ ప్రక్రియా అధునాపి ప్రవర్తతే పూర్ణతాం చ నాధిగతా. మంత్రేణ స్పష్టీకృతం యత్ ఏషా వార్తా అత్యంతం గభీరా సూక్ష్మ విచారైః యుక్తా చ అస్తి. సా న్యగాదీత్ యత్ వ్యాపార సంతులనం భారతస్య పక్షే అనుకూలమస్తి ద్వైపక్షీయ వార్తా చ మతాంతర నిరసనాయ సర్వోత్తమం సాధనమస్తి. పంజాబ హర్యాణా ఉచ్చ న్యాయాలయః ముఖ్యమంత్రి కార్యాలయస్య విశేషాధికారిణముద్దిశ్య ప్రవృత్తస్య స్థానాంతరణాయ భ్రష్టాచార ప్రకరణస్య అన్వేషణాయ సిబిఐ సంస్థాం ఆదిశత్. ప్రవర్తన నిదేశాలయస్య అభియోగాన్ వీక్ష్య ఉచ్చ న్యాయాలయః ఇతం నిర్ణయం కృతవాన్. న్యాయాలయేన స్పష్టీకృతం యత్ ఉచ్చ పదస్థానాం భ్రష్టాచార ప్రకరణానాం నిష్పక్ష సత్యతా ప్రకటనాయ సిబిఐ అన్వేషణం అత్యావశ్యకమస్తి. ప్రియాః శ్రోతారః సంస్కృత వార్తాయాః సంస్కరణమిదం ఇదానీం ఆకాశవాణీతః ప్రసార్యతే.
1: అనుక్షణం అద్యతన సూచనాభిః పరిపూర్ణాః తిష్ఠంతు. ఎక్స్ అథ పబ్లిక్ పటలయో.

0: @AIRNewsAlerts ఇత్యనుగచ్చంతు.
1: ప్రాజెక్ట్ చీతా ఇత్యుపక్రమే అద్య కూనో రాష్ట్రీయ ఉద్యానే భారతే జాతాయాః KJP 21 చిత్రక్యాః గర్భాత్ పంచ స్వస్థ శావకాః అజనిషత. అనేన సహ భారతే చిత్రకాణాం ఆహత్య సంఖ్యా షష్టిః యావత్ సంవృత్తా. కేంద్రీయ పర్యావరణ మంత్రి భూపేంద్ర యాదవః ప్రోక్తవాన్ యత్ ఏతేషాం పితుః బోత్స్వానా దేశీయత్వాత్ భారతే ప్రథమతయా బోత్స్వానా వంశానుక్రమణస్య ఆరంభః భవతి. యః వర్ధమాన చిత్రక ప్రజాతయే నూతనం ఆనువంశిక సామర్థ్యం విధాస్యతి. విద్యాలయేషు బాలకానాం ఆత్మిక వికాసాయ మనఃశాంతయే సంపూర్ణాభ్యుదయాయ చ రాష్ట్రీయ మానసిక స్వాస్థ్య నీత్యాః ప్రారూపం వికాసయితుం అద్య కేంద్రీయ శిక్షామంత్రీ ప్రహ్లాద్ జోషీ మంత్రాలయస్య ఉచ్చ పదస్థైః అధికారిభిః సహ గభీరం విచార మంథనం విహితవాన్. కేంద్రీయ సంచార మంత్రాలయేన అద్య విజ్ఞాపితం యత్ తస్య సంచార సాథీ ఇది నామధేయం జాలపుటం 23-2000 మై మాసే స్వప్రవర్తనాదారభ్య సాంప్రతం యావత్ 30 కోటిః అభ్యాగమనాని వ్యతీతవత్. మంత్రాలయస్య దూరసంచార విభాగేన నిర్మితం ఇదం సుగమ అంతరపృష్ఠ సంపన్నం జాలపుటం ఉపభోక్తృభ్యః సందిగ్ధ దూరభాష ఆహ్వానానాం సందేశానాం చ శీఘ్ర ప్రతివేదన సువిధాం విదధాతి. ఏతత్ జాలపుటం అనధికృత చల దూరభాష సంబంధాన్ జ్ఞాపయతి, నష్ట ముషిత యంత్రాణి రోధయతి, తేషాం ప్రామాణికతాం చ పరీక్షతే. అనేన మంచేన సాంప్రతం 14 లక్షాధికాని నష్ట యంత్రాణి పునర్లబ్ధాని, 4 కోట్యధికానాం నాగరిక నివేదానాం చ నిష్ఠాపూర్వకం సమాధానాని చ విహితాని. నవదెహల్యాం సమాయోజితే విశ్వ వాసభూమి దివస సమారోహే కేంద్రీయ ఆవాస నగర కార్య రాజ్య మంత్రి తోఖన్ సాహు అవోచత్ యత్ పర్యావరణ సంరక్షణం ఆధునిక వికాసశ్చ న ద్వౌ పృథక్ మార్గౌ ప్రత్యుత ఏకస్యైవ ప్రగతిరథస్య ద్వే చక్రే స్తః. మంత్రి ప్రవరేణ సహర్షం నిగదితం యత్ 47-2000 వర్షాభ్యంతరే వికసిత భారతస్య స్వప్నం రాష్ట్రస్య ముఖ్యం లక్ష్యం అస్మాకం నగరాణి గ్రామాంచ హరిత స్వచ్ఛ సుందర జీవనానుకూలాన్ విధాతుమస్తి. మంత్రిణా సవిశేషం నిగదితం యత్ సాంప్రతికేషు వర్షేషు భారతేన స్వనీతీనాం కేంద్రేన్ మానవ గరిమ్నా సహ పర్యావరణ సంతులనం పరమ ప్రాధాన్యేన సమాద్రితం. మతదాత్రీ సూచీనాం విశేష గహన పునరీక్షణ వేళాయాం ఏకపక్షీయ నిర్ణయ గ్రహణస్య అభియోగేన ముఖ్య నిర్వాచనాయుక్తస్య జ్ఞానేశ కుమారస్య సద్యః పదచ్యుతిం ప్రార్థయంతీం యాచికామద్య ఉచ్చతమ న్యాయాలయః అంతరిమ ఆదేశ ప్రదానేన అస్వీకృతవాన్. సర్వోచ్చపీఠేన సహర్షం స్పష్టీకృతం యత్ ప్రథమం తావత్ ప్రత్యుత్తరదాతృభ్యః ఉత్తరం ప్రాప్య వైధానిక నియమానాం లంఘనం జాతం న వా ఇతి పరీక్షిష్యతే. న్యాయాలయేన ఏతదపి సమాలోచితం యత్ కేవలం వృత్తపత్రవార్తాః సమాశ్రిత్య ఏకపక్షీయ ఆదేశః పారితః భవితుం నార్హతి. పీఠేనాంకితం యత్ యది సాక్ష్యైః ఏతత్ సిద్ధం భవేత్ యత్ నిర్ణయాః ఆవశ్యక బహుమతేన న గృహీతాః తర్హి తేషాం సర్వథా పునర్విచారః సంభవేత్. ఎల్ నీనో ప్రభావజన్య అల్పవృష్ట్యా జలాశయ సంచయేషు న్యూనతాం సమీక్ష్య మహారాష్ట్రస్య జల సంసాధన మంత్రీ గిరీష మహాజనః 16 దినాంకాత్ సర్వేషు నగరేషు న్యూనతమం 10% జలమితవ్యయం సమాదిశత్. భారతీయ ఋతు విజ్ఞాన విభాగేన కర్ణాటక కేరళ తమిళనాడు పుదుచ్చేరి ప్రదేశేషు శ్వః యావత్ అతివృష్టిపరా సూచనా ప్రకటితా. విభాగేన ఉక్తం యత్ ఆగామి దినద్వయే మరాఠవాడే విదర్భ క్షేత్రేషు చ వాతావరణం అనుకూలం భవిష్యతి ఇతి వార్తాః.
2: ఆకాశవాణి తిరుపతి.

0: ఆకాశవాణి తిరుపతి కార్యక్రమాలను అమితంగా ఆదరిస్తున్న అభిమాన శ్రోతలకు మా కార్యక్రమాలపై మీ అభిప్రాయాలను వ్యక్తపరచడానికి సరియైన వేదిక మా కేర్ ఆఫ్ ఆకాశవాణి.
1: మీ సలహాలు సూచనలతో కార్యక్రమాలను మరింత వినూత్నంగా అందించే ప్రయత్నం చేస్తుంది మీ ఆకాశవాణి.
0: ఆసక్తి గల శ్రోతలందరూ ప్రతి సోమవారం సాయంత్రం 6:30 ప్రసారమయ్యే కేర్ ఆఫ్ ఆకాశవాణి కార్యక్రమంలో తమ అమూల్యమైన అభిప్రాయాలను ఉత్తరాల ద్వారా అందించేందుకు సంప్రదించవలసిన మా చిరునామా
1: కేర్ ఆఫ్ ఆకాశవాణి, కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి, అన్నమయ్య సర్కిల్, తిరుపతి 517501.
0: మా చిరునామా మరొకసారి, కేర్ ఆఫ్ ఆకాశవాణి, కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి, అన్నమయ్య సర్కిల్, తిరుపతి 517501.
1: లేదా మా ఇమెయిల్ ఐడి aartptyletters@gmail.com.
0: ఇంకా మా వాట్సాప్ నంబర్ 8772466 05. ఈ నంబర్ మీద కూడా మీ విలువైన సలహాలు సూచనలు అందించవచ్చు.
1: గుర్తుంచుకోండి, ఇకపై ప్రతి సోమవారం సాయంత్రం 6:30 శ్రోతల అభిప్రాయ మాలిక కేర్ ఆఫ్ ఆకాశవాణి.
2: ఎల్ఐసి వారి బీమా ప్లాటినం లిమిటెడ్ ప్రీమియం ఆప్షన్ తో 7, 10, 12, 15 ఇంకా 18 సంవత్సరాల పాటు ప్రీమియం చెల్లించే సదుపాయం, మీ భవిష్యత్తుకు తగిన ప్రతిఫలం అందిస్తూ బీమా రక్షణ గ్యారంటీడ్ ఎడిషన్ తో ఇంకా మరెన్నో ప్రయోజనాలు ఎల్ఐసి బీమా ప్లాటినం తో. ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.
0: కార్యక్రమంలో ఇప్పుడు మనం వినబోతున్నాం కేర్ ఆఫ్ ఆకాశవాణి. ఆకాశవాణి కార్యక్రమాలపై శ్రోతల అభిప్రాయాలకు సమాధానాలిచ్చే కార్యక్రమం. సమాధానాలు ఇస్తున్నవారు శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్.
3: శ్రోతలకు నమస్కారం. కేర్ ఆఫ్ ఆకాశవాణి కార్యక్రమానికి స్వాగతం. ముందుగా మన ఆకాశవాణి కార్యక్రమాలపై మీరు చూపుతున్న అపారమైన ప్రేమ, ఆదరణ, అలాగే మీ స్పందనలకు హృదయపూర్వక ధన్యవాదాలు. మీరు పంపే ప్రతి అభిప్రాయం, సూచన, ప్రశంస ఇవన్నీ మా బృందానికి ప్రేరణగా నిలుస్తాయి. మరి రాజేష్
4: సార్,
3: ప్రభుత్వం ఈ కరోనా మహమ్మారి గురించి ఎటువంటి చర్యలు తీసుకోవాలనేటి అడ్వైజరీ కూడా రిలీజ్ చేసింది కదా?
4: అవును సార్.
3: మరి ఆ సూచనలు మన శ్రోతలకు తెలియజేశాక కార్యక్రమం ప్రారంభిద్దాం.
4: అలాగే సార్. మనము జనం మధ్యలో ఉన్నప్పుడు మాస్క్ ధరించడం ఎంతో మంచిది, అలాగే మనిషికి మనిషికి కొద్ది దూరం పాటించడం చాలా మంచిది. తర్వాత మనం ఇంటికి వెళ్ళిన వెంటనే శానిటైజర్తో చేతులు శుభ్రం చేసుకోవడం లేదా హ్యాండ్ వాష్తో చేతులు శుభ్రం చేసుకోవడం చాలా మంచిది.
3: మరి ఉత్తరాలు చదువుతారా?
5: ఈ ఉత్తరం కృష్ణా జిల్లా కంకిపాడు మండలం ఉప్పలూరు గ్రామం నుండి గణపవరపు మల్లేశ్వరరావు, శాంభవి, జగదీశ్వర్, తమన్ వీరు రాస్తున్నారండి. 11వ తేదీ ఉదయం 6:30 సూక్తి ముక్తావరిలో డాక్టర్ శ్రీ పి రామేశ్వర శర్మ గారు నమ్మకం అనే అంశంపై అందించిన సూక్తి ప్రవచనాలు. శాంతికి మూలం నమ్మకం, నమ్మితే సొమ్ము, నమ్మకపోతే దుమ్ము, భగవంతునిపై విశ్వాసం, మానవ మనుగడకు ముఖ్యమైనది నమ్మకం అని చాలా బాగా వివరించారు. చక్కని సూక్తులు అందించిన వారికి మా హృదయపూర్వక నమస్సులు అందజేయగలరు అంటున్నారు. తదనంతరం పొలం కబురిలో జీవన ఎరువుల వాడకం, నేటి కాలంలో ప్రాధాన్యత, కంది పంట సాగు, వివిధ దశలు, ఆశించే తెగుళ్లు, సమగ్ర నివారణ యాజమాన్య పద్ధతుల వివరణ చాలా బాగుందని వీరు ఉత్తరం ద్వారా తెలియజేశారు. అలాగే మరో ఉత్తరంలో 19వ తేదీన మంగళవారం ఉదయం 7:15 ప్రభాత రేఖలు కార్యక్రమంలో చరిత్రలో ఈరోజు ప్రపంచ మానవతా దినోత్సవం, ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం గురించి చెప్పిన సంగతులు విజ్ఞానాన్ని అందించాయి. తదనంతరం ఓ పాటసారి శీర్షికన ప్రపంచ ప్రాంతీయ పర్యాటక ప్రదేశాలలో కైలాస కోన, జలపాతం, దాని ప్రాముఖ్యత, స్థల పురాణం గురించిన సంగతులు, అక్కడికి ఎలా చేరుకోవాలి అనే సంగతులు చక్కగా అందించారు. తిరుమలలో చక్రతీర్థం దగ్గర గల శిలాతోరణం, నేషన్ జియో హెరిటేజ్ స్మారక చిహ్నం గురించి మాకు తెలియని విషయాలు బాగా చెప్పారు వ్యాఖ్యాతం మేడం గారు, వారికి మా ధన్యవాదాలు అంటున్నారు. గతవారం తలకోన అడవి, కళ్యాణి డ్యాం, సువర్ణముఖి నది గురించి చెప్పిన పర్యాటక ప్రదేశ వివరాలు మాకు చాలా బాగా నచ్చాయని తెలియజేస్తున్నారు వీరు.

0: కృష్ణా జిల్లా కంకిపాడు మండలం ఉప్పలూరు గ్రామం నుండి గణపవరపు మల్లేశ్వరరావు, శాంభవి, జగదీశ్వర్, తమన్.
1: చాలా చాలా సంతోషంగా ఉందండి. కృష్ణా జిల్లా కంకిపాడు మండలం ఉప్పలూరు గ్రామం నుండి గణపవరపు మల్లేశ్వరరావు, శాంభవి, జగదీశ్వర్, తమన్ గారు మీరు మా సూక్తి ముక్తావళిలో డాక్టర్ పి రామేశ్వర శర్మ గారు, డాక్టర్ ఎస్ దక్షిణామూర్తి గారు అందించిన సూక్తులు, అలాగే మా పొలం కబుర్లు కార్యక్రమం, మేం ప్రసారం చేసిన ఆంజనేయ భక్తి గీతాలు, ప్రపంచ మానవతా దినోత్సవం, ఇంకా ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా మేము అందించిన వివరాలు, వాటితో పాటు మా ఓబాటసారి కార్యక్రమంలో వివిధ పర్యాటక ప్రదేశాల విశేషాలు విని మీరు ఎంతో ఆనందించారని అర్థమవుతుంది. మరి మీకు ఇలాగే చక్కని కార్యక్రమాలు అందించేందుకు మేం నిరంతరం మా ప్రయత్నం కొనసాగిస్తూ ఉంటాం. మీరు కూడా మీ స్పందనలు ఇలా తెలుపుతూ ఉండండి. ధన్యవాదాలు.
0: ఈ ఉత్తరం ఏలూరు జిల్లా నుండి ఆర్ రఘువీర్ సింగ్, ఆర్ సుగుణాబాయ్, రాధా, మున్నా వీరందరూ రాస్తున్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్ర సంచాలకులకు, సిబ్బందికి మా నమస్తే అంటూ ప్రారంభించారు. ప్రతిరోజు మీ కేంద్రం నుండి చక్కటి విజ్ఞానదాయకమైన విలువైన కార్యక్రమాల రూపకల్పన చేసి అందిస్తున్న ఆయా కార్యక్రమ నిర్వాహకులకు మా ధన్యవాదాలు అందజేసుకుంటూ, మాకు ముఖ్యంగా తిరుమలకొండపై ఇటీవల జరిగిన సాలకట్ల బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని స్వామివారిని వివిధ వాహనాలపై పలు అవతారాలలో మాడవీధులలో భక్తులకు దర్శనమిస్తున్న సన్నివేశాలను పలువురి వ్యాఖ్యాతల ద్వారా వ్యాఖ్యానాన్ని అందించిన ఆకాశవాణి తిరుపతి కేంద్రం వారికి, వ్యాఖ్యాతలకు నిర్వహించిన శ్రీ ఎన్ సుధాకర్ మోహన్ గారికి, శ్రీ శ్రీనివాస్ గారికి, సాంకేతిక సిబ్బందికి మా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే సాయంత్రం ప్రసారమైన భక్తి సంగీతం కార్యక్రమంలో వినిపించిన భక్తి గీతాలు విని భక్తి పారవశ్యం చెందాం. కార్యక్రమంలో కలగంటిని అనే గీతంతో పాటు పలు గీతాలు మాకు నచ్చాయి. గానం చేసిన కళాకారులకు మా కళాభినందనాలు అందజేసుకుంటున్నాం అని రాస్తున్నారు. అలాగే సాయంత్రం 5 గంటలకు వనితాలోకం కార్యక్రమంలో ఆచార్య శ్రీ చెల్లా రాధాకృష్ణ శర్మ గారి రచనా వ్యాసంగం గురించి, సాహిత్య సేవ, వారి జీవిత విశేషాలను శైలమ్మ గారు ఎంతో వివరంగా తెలియజేశారు. వారికి మా ధన్యవాదాలు అంటూ తెలియజేస్తున్నారు. వారి మరో ఉత్తరంలో, గత మంగళవారం 15వ తేదీన సాయంత్రం ప్రసారమైన వనితాలోకంలో పసందైన వంటకాల వివరాలు తెలపడం మరిచామంటున్నారు. కార్యక్రమంలో బాదుషా చేసే విధానం మాకు నచ్చింది. కావలసిన పదార్థాలు వివరాలు అందించిన శ్రీమతి జె నిర్మలా మేడం గారికి, ఆకాశవాణికి ధన్యవాదాలు అంటున్నారు. ఇక మంగళవారం 22వ తేదీ సాయంత్రం ప్రసారమైన వనితాలోకంలో పసందైన వంటకాలు శీర్షికన మిల్క్ మేకర్ బ్రెడ్లో చేసే స్నాక్స్, పొట్టుపప్పుతో చేసే లడ్డూ వివరాలను ఎంతో వివరంగా 1కి 2 సార్లు తెలియజేసిన జె నిర్మలా మేడం గారికి మా ధన్యవాదాలు అంటున్నారు. సెప్టెంబర్ 21, 22 సాయంత్రం ప్రసారమైన కేర్ ఆఫ్ ఆకాశవాణిలో శ్రోతలు పంపిన అభిప్రాయాలను ఎంతో అర్థవంతంగా చదివి వినిపించిన గాయత్రి మేడం గారికి, ట్రాఫిక్ రూల్స్ అందించిన శ్రీ రాజేష్ గారికి, మా అభిప్రాయాలకు ప్రేమతో జవాబులు అందించిన శ్రీ ఎన్ సుధాకర్ మోహన్ గారికి మా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, యాప్ క్వాలిటీ ఈ మధ్యనే బాగానే వచ్చింది, సాంకేతిక సిబ్బందికి మా ధన్యవాదాలు తెలియజేయగలరు. అలాగే వీరు ఒక సందేహాన్ని తెలియజేస్తున్నారు సార్. ఉరుములు మెరుపులు వస్తున్నప్పుడు సెల్ఫోన్లో కార్యక్రమాలు వింటే పర్వాలేదా, సెల్ఫోన్కు ప్రమాదమా తెలుపగలరు అంటూ ఏలూరు నుండి ఆర్ రఘువీర్ సింగ్, ఆర్ సుగుణాభాయ్, రాధా, మున్నా ఉత్తరం రాశారండి.
1: చాలా చాలా బాగుందండి. ఏలూరు నుండి ఆర్ రఘువీర్ సింగ్, ఆర్ సుగుణాభాయ్, రాధా, మున్నా గారు ప్రతి వారంలాగే మీరు మా పసందైన వంటకాలు కార్యక్రమం ఎంతో బాగుందని తెలియజేశారు. అలాగే మీ ఉత్తరాలకు మా సమాధానాల కార్యక్రమం కేర్ ఆఫ్ ఆకాశవాణి ఎంతో అర్థవంతంగా ఉందని తెలియజేశారు. వీటితో పాటు తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలపై మేము ప్రసారం చేసిన ప్రత్యక్ష వ్యాఖ్యానం అందించిన మా ఆకాశవాణి కార్యక్రమ నిర్వహణ సిబ్బందికి, అలాగే సాంకేతిక సిబ్బందికి మీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేశారు. మీకు కూడా ధన్యవాదాలండి. మా కార్యక్రమాలన్నీ ఇంత శ్రద్ధగా వింటూ వాటిపై మీ అభిప్రాయాలను ఇంత ఓపికగా రాసి పంపుతున్నందుకు, అలాగే మీరు మా భక్తి గీతాల కార్యక్రమం, ఇంకా వరదగుడి కార్యక్రమంలో పూరి జగన్నాథ్ గారి జీవిత విశేషాలతో పాటు మేము ప్రసారం చేసిన కార్యక్రమం, ఆల్బంలో దీపా గారి గురించిన జీవిత విశేషాలతో పాటు మేము ప్రసారం చేసిన కార్యక్రమం, వీటితో పాటు వనితాలోకంలో మేము ప్రసారం చేసిన మరో కార్యక్రమం గురించి కూడా మీరు ప్రస్తావించారు. మరి మీరు ఒక ప్రశ్న కూడా వేశారు, సెల్ఫ్

0: ఫోన్ని ఇలా పిడుగులు పడే సమయంలో, ఇలా వాతావరణం బాగాలేని సమయంలో యాప్పై మన కార్యక్రమాలు ఆ సమయంలో వినవచ్చా అని అడిగారు. నిరంతరాయంగా మన ప్రసారాలు వినొచ్చు, దానివల్ల ఎటువంటి సమస్య ఉండదు. చాలా ఆనందంగా ఉందండి. ఇలాగే మమ్మల్ని ఆదరిస్తూ ఉండండి, మీ అభిమానాన్ని మాపై చూపిస్తూ ఉండండి. మీకు మరోసారి ధన్యవాదాలు.
1: ఈ ఉత్తరం అన్నమయ్య జిల్లా రైల్వే కోడూర్ మహాత్మాగాంధీ రోడ్డు నుంచి అరటపాముల సిద్దయ్య ఆచార్య గారు రాస్తున్నారు. వరదగుడి కార్యక్రమంలో ప్రముఖ సినిమా హీరో కమల్హాసన్ గారి జీవిత విశేషాలను, వారి నటన గురించి, ఆయనకు వచ్చిన అవార్డుల గురించి వివరిస్తూ వారు నటించిన చిత్రాల నుండి చక్కని పాటలను వినిపించారు. ధన్యవాదములు. చిత్రలేఖలో ఆకాశవాణి అభిమాన శ్రోతలు, మా మిత్రులు చక్కని పాటలను కోరి వినిపించిన శ్రోతలందరికీ ధన్యవాదాలు. పసందైన వంటకాల గురించి చక్కగా వివరించిన నిర్మలమ్మ గారికి ధన్యవాదాలు అంటున్నారు. అన్నమయ్య జిల్లా రైల్వే కోడూర్ మహాత్మాగాంధీ రోడ్డు నుండి అరటపాముల సిద్దయ్య ఆచార్య గారు.
0: బాగుందండి. అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు మహాత్మాగాంధీ రోడ్ నుండి అరటపాముల సిద్దయ్య ఆచారి గారు, మీరు మా వరదగుడి కార్యక్రమంలో కమల్ హాసన్ గారి జీవిత విశేషాలతో పాటు మేము ప్రసారం చేసిన చిత్రగీతాలు, అలాగే మా పసందైన వంటకాలు కార్యక్రమం బాగుందని తెలియజేశారు. సంతోషమండి. మీరు ఇలాగే ప్రతి వారం మీ అభిమానాన్ని, మీ అభిప్రాయాల్ని తెలియచేస్తూ ఉండండి. మీకు ధన్యవాదాలు.
2: ఈ ఉత్తరం హైదరాబాద్ వనస్థలిపురం నుండి దోర్నాల బాలరాజు, రేణుకా బాలాజీ రాస్తున్నారు. కేర్ ఆఫ్ ఆకాశవాణి గారికి నమస్కారం. ముందుగా స్టేషన్ డైరెక్టర్ సుధాకర్ మోహన్ గారికి నా ప్రణామాలు. 29వ తారీఖు మంగళవారం రోజు సూక్తి ముక్తావళి విన్నాను. శ్రీ నీలంరాజు లక్ష్మీప్రసాద్ గారి వ్యాఖ్యానంలో అద్భుతమైన సూక్తులు అందించారు. చాలా ఉపయోగకరంగా ఉన్నాయి. వినిపించిన తిరుపతి ఆకాశవాణి కేంద్రం వారికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే 7:15 చరిత్రలో ఈరోజు మాకు తెలియని ఎన్నో విషయాలు చరిత్రలో సంబంధించినవి నిర్మలా మేడం గారు అందించారు. వారికి ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే అనంతరం ఓ బాటసారి కార్యక్రమంలో మహారాష్ట్రలోని పూణే దగ్గరలో ఉన్న లోనావాలా పర్యాటక కేంద్రం, అక్కడి విశేషాలు చాలా అద్భుతంగా మా కళ్లకు కట్టినట్లుగా వివరించారు శ్రీ సాయి రఘునాథ్ చరణ్ గారు. అద్భుతమైన వ్యాఖ్యానంలో మాకు చాలా బాగా అందించారు. ఈ కార్యక్రమం ప్రతివారం వింటుంటాం, చాలా బాగుంది. అక్కడి విషయాలను సేకరించి మాకు పొందుపరిచి అందించారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అదే రోజు ఉదయం 8:35 వరదగుడి సినిమా డైరెక్టర్, నిర్మాత అయినటువంటి పూరి జగన్నాథ్ గారి సినిమా, అలాగే జీవిత విశేషాలు శ్రీమతి జె నిర్మలా మేడం గారు మధురమైన కంఠంతో అందించిన విశేషాలు మేము ఆస్వాదించాం. వారి జీవితం, చదువు, అలాగే సినిమా రంగం ఎలా ప్రవేశించారో, వారు తీసిన చిత్రాలు, ఇంకా వారి బాల్యం, ఇవన్నీ విషయాలు మాకు అన్ని నచ్చాయి. ఎంతో చక్కగా పొందుపరిచి మధ్య మధ్యలో పాటలు వేస్తూ కార్యక్రమాన్ని చక్కగా రక్తి కట్టించారు. వినిపించిన వ్యాఖ్యాత నిర్మలా మేడం గారికి, అలాగే ప్రసారం చేసిన ఆకాశవాణి తిరుపతి కేంద్రం వారికి మా ప్రత్యేక అభినందన మందార చందనమాలలు తెలియజేస్తున్నాం. 30వ తేదీ ఉదయం 6:10 భక్తిరంజని కార్యక్రమంలో వినాయక భక్తి గీతాలు, రావయ్యా నా స్వామి, మరొక పాట మూషిక వాహన మునిజన నాయక నీ పదములే శరణం, సాటి అమృతమైన భక్తి గీతాలు చాలా బాగున్నాయి. వినిపించిన అభిమాన తిరుపతి కేంద్రం వారికి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అనంతరం డాక్టర్ పి శ్రీరాములు గారి వ్యాఖ్యానంలో సూక్తి ముక్తావళి విన్నాను. భగవంతునిపై భక్తి ఎలా ఉండాలి, ఉదాహరణకు వివిధ భక్తుల వారు చేసిన భక్తి పూజలు, అందులో ప్రహ్లాదుడు, భక్త అంబరీషుడు, భక్త రామదాసు, ఎందరో మహాభక్తుల గురించి ప్రస్తావన మాకు ఎంతో అద్భుతంగా భగవంతునిపై ప్రేమ ఉండాలని వ్యాఖ్యానించారు. అద్భుతంగా ఉంది. ధన్యవాదాలు తెలియజేయగలరు. అలాగే ప్రసారం చేసిన తిరుపతి కేంద్రం వారికి నా ప్రత్యేక అభినందనలు. అనంతరం 8:35 ఆల్బం ప్రత్యేక చిత్రసీమ కార్యక్రమంలో అలనాటి నటి దీపిక చిత్రరంగ విశేషాలు బహుపసందుగా వివరించారు నిర్మలా మేడం గారు. వారు తీసిన చిత్రాలు, అందులో పొందుపరిచిన పాటలు ఎక్సలెంట్. ముఖ్యంగా సిపాయి ఓ సిపాయి, అలాగే మానసవీణ మధురగీతం, ఈరోజు మంచిరోజు తదితర పాటలన్నీ

హైలైట్. దీపిక కేరళ రాష్ట్రం వాసులని, వివిధ భాషల్లో 200కు పైగా సినిమాలు తీసి మంచి పాత్రలు పోషించారని మంచి సమాచారాన్ని అందించారు. ఈ కార్యక్రమం ద్వారా మొత్తానికి వీణులు విందు చేసిన అనౌన్సర్ నిర్మల మేడం గారికి, అలాగే ఆకాశవాణి తిరుపతి కేంద్రం వారికి ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటున్నాం. 1వ తేదీ గురువారం 6 గంటలకు చక్కటి ప్రబోధ గీతం ప్రసారం చేశారు, చాలా బాగుంది. అనంతరం 6:10కు భక్తిరంజని కార్యక్రమంలో మేలుకో సాయి మేలుకోవయ్యా, బృందావనం సుందర సాయి అంటూ సాగే భక్తిగీతాలు చాలా బాగున్నాయి, నాకు శ్రవణానందం కలిగించాయి. ఈ భక్తి పాటలు ప్రసారం చేసిన ఆకాశవాణి తిరుపతి కేంద్రం వారికి భక్తితో కుసుమాంజలి సమర్పిస్తున్నాం. 6:30కు సూక్తి ముక్తావళి కార్యక్రమంలో కెకే రంగనాథాచారి గారి వ్యాఖ్యానంలో సుఖశాంతుల గురించి వివరించారు, పర్లేదు బాగుంది. 2వ తేదీ శుక్రవారం ఉదయం 6:10కు భక్తిరంజనిలో అమ్మవారి భక్తిగీతాలు, అవినిని పాలించే ఆదిలక్ష్మి, ఇలా భక్తిగీతాలను విన్నాం, చాలా బాగున్నాయి. అనంతరం 6:30కు సూక్తి ముక్తావళిలో వ్యాఖ్యాత మొహమ్మద్ అక్బర్ బాషా గారు వ్యాఖ్యానంలో జామా మసీద్ గురించి అద్భుతంగా వివరించారు, వారికి ధన్యవాదాలు. ప్రభాతరేఖలు కార్యక్రమంలో శ్రీ సాయి రఘునాథ్ చరణ్ గారి వ్యాఖ్యానంలో మహాత్మాగాంధీ హితోక్తులు వారు చెప్పిన విశేషాలు చాలా ప్రశంసనీయం. చివర్లో వినిపించిన అంజలి కుసుమ పాట చాలా బాగుంది. ఇంత మంచి కార్యక్రమం 2 అక్టోబర్న ప్రసారం చేసినందుకు మా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అనంతరం మైత్రేయ గారి స్వీయ కవితలు, వారు చదివిన తీరు చాలా బాగుంది, వారికి మా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అనంతరం అంతర్జాతీయ అహింసా దినోత్సవం సందర్భంగా మేడం గారు కొన్ని మంచి మాటలు చెప్పారు, బాగున్నాయి. 8:35కు వరదగుడి కార్యక్రమంలో సక్సెస్ఫుల్ డైరెక్టర్ స్వర్గీయ కోడి రామకృష్ణ గారి చిత్రగీత కదంబం ఎక్సలెంట్, చాలా బాగా వివరించారు. వారి గురించి, వారు సినీరంగ ప్రవేశం, దాసరి నారాయణరావు గారి దగ్గర శిష్యరికం పొంది ఒడిదుడుకులు నేర్చుకుని మొదటి చిత్రం ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య చిత్రం ఘన విజయం సాధించిన తర్వాత తిరుగులేకుండా ఎన్నో మంచి చిత్రాలు మనకందించిన కోడి రామకృష్ణ గారి విశేషాలు మాకెంతగానో మనసుకు హత్తుకున్నాయి. వారి చిత్రకదంబంలో వినిపించిన పాటలు మువ్వ గోపాలుడు, పెళ్లి పందిరి, ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య, అరుంధతి చిత్రాల నుండి వేసిన పాటలు హైలైట్. మేడం గారి పేరు తెలిపితే బాగుండేది, మేడం గారికి మా ప్రత్యేక ధన్యవాదాలు. 4వ తేదీ ప్రభాత ప్రసారంలో ఉదయం మంగళవాద్యం అనంతరం వినిపించిన మంచి దేశభక్తి గీతం, స్వతంత్ర భారత పౌరుడా, స్వాతంత్రము నీ సొమ్మేరా అంటూ సాగే ఈ దేశభక్తి గీతం మరింత ఉత్తేజాన్ని, దేశభక్తిని పెంచేలా చక్కగా ఉంది, విని నేను ఆస్వాదించాను. అనంతరం 6:10కు భక్తిరంజని కార్యక్రమంలో శ్రీ సూర్యనారాయణ భక్తిగీతాలు ఆలకించాము. ఇందులోని ప్రతి ఒక్క భక్తిగీతం మాకు శ్రవణానందం కలిగించింది. అలాగే అనంతరం క్రైస్తవ భక్తిగీతాలు చాలా బాగున్నాయి, ఇవి కూడా విని ఆనందించాం. 6:30కు సూక్తి ముక్తావళి శీర్షికలో శ్రీమతి పి హిల్డా గారి వ్యాఖ్యానంలో ప్రార్థనా బైబిల్ సూక్తులు చాలా అద్భుతంగా వివరించారు, మంచి సూక్తులు వినసొంపుగా ఉన్నాయి. ప్రార్థన ఎన్ని రకాలు, ఎలా వేడుకోవాలి, అంతా బాగున్నాయి. ప్రసారం చేసిన తిరుపతి ఆకాశవాణి కేంద్రానికి మంచి కార్యక్రమాలు అందిస్తున్నారు, స్టేషన్ డైరెక్టర్కి మా ప్రత్యేక అభినందన వందన చందనాలు తెలియజేస్తున్నాము. 6వ తేదీ సోమవారం రానే వచ్చేసింది, ఆకాశవాణి ఉదయం ప్రసారం ప్రారంభమైంది. మంగళవాద్యంతో మంచి ప్రబోధ గీతం, వింత వింత రూపులతో ఎంత మారిపోయిందో మన దేశం, భారతదేశం అంటూ సాగే ఈ ప్రబోధ దేశభక్తి గీతం మమ్మల్ని ఉత్తేజపరిచింది, అందుకు నమస్సులతో ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. తదుపరి 6:10కు భక్తిరంజనిలో శివభక్తి గీతాలు, ఎస్పి బాలుగారి గలంలో చంద్రశేఖర చంద్రశేఖర, మంచి అద్భుతమైన భక్తి గీతం. మరిన్ని భక్తిగీతాలు మాకు శ్రవణానందాన్ని కలిగించాయి. అనంతరం సూక్తి ముక్తావళి కార్యక్రమంలో శ్రీమతి జి రాజేశ్వరి వ్యాఖ్యానంలో ధర్మం గురించి వినిపించిన సూక్తులు అద్భుతంగా ఉన్నాయి. చిన్న ఉదాహరణ, రైలు పట్టాలు సమాంతరంగా ఉంటేనే మన గమ్యానికి చేరుకుంటుంది, పట్టాలు తప్పితే ప్రాణాలు కోల్పోతాం,

0: ధర్మం కూడా అంతే అని అద్భుతంగా వివరించారు. వారికి ప్రత్యేక అభినందన మందారమాలలు అందచేయగలరు మా తరపున. అనంతరం 7:15 1000 పడగలు ధారావాహిక నాటిక 18వ భాగం విన్నాను. నవలామూలం శ్రీ విశ్వనాథ సత్యనారాయణ. రేడియో నాటకీకరణ దిట్టకూరి శ్యామలాదేవి. నిర్వహణ ఎల్లంరాజు సరోజ నిర్మల గారు. ఈ సమర్పణలో ఇన్ని రోజులు ఎందుకు మిస్ అయ్యామనే అనిపిస్తుంది. మంచి నాటిక ప్రసారం చేస్తున్న ఆకాశవాణి తిరుపతి కేంద్రానికి ఎన్ని ఇచ్చినా రుణం తీర్చుకోలేం. నా ప్రత్యేక అభినందనలు అందుకోగలరు. అనంతరం ఉదయరాగం చిత్రగీతాల కార్యక్రమంలో మంచి సినిమా పాటలు విన్నాము, ఆనందించాము. ధన్యవాదాలండి అంటూ రాస్తున్నారు సార్ హైదరాబాద్ వనస్థలీపురం నుండి దోర్నాల బాలరాజు రేణుకా బాలాజీ.
1: చాలా చాలా బాగుందండి. హైదరాబాద్ వనస్థలీపురం నుండి దోర్నాల బాలరాజు, దోర్నాల రేణుక గారు ఎంతో సవివరంగా మా కార్యక్రమాలపై మీ అభిప్రాయాన్ని తెలియజేశారు. మరి మా సూక్తి ముక్తావళి కార్యక్రమం, ఓ బాటసారి, భక్తిరంజని ఆల్బం, ప్రత్యేక చిత్రసీమ, ప్రబోధ గీతం, గాంధీ జయంతి సందర్భంగా మేం ప్రసారం చేసిన కార్యక్రమం, మైత్రేయ గారి స్వీయ కవితలు, వరదగుడిలో దర్శకులు కోడి రామకృష్ణ గారి గురించి మేం ప్రసారం చేసిన కార్యక్రమం, 1000 పడగలు ధారావాహిక 18వ భాగం, అలాగే క్రైస్తవ భక్తి గీతాలు, బైబుల్ సూక్తులు, ఇలా దాదాపు గతవారం మేం ప్రసారం చేసిన కార్యక్రమాలన్నీ ఎంతో శ్రద్ధగా విని ఆనందించారని అర్థమవుతుంది. మీ ఆనందాన్ని ఈ లేఖలో మీ అభిప్రాయాల రూపంలో మాతో పంచుకున్నందుకు చాలా సంతోషమండి. మీకు ధన్యవాదాలు. మరోసారి మా విన్నపం ఏంటంటే, మీ ప్రేమాభిమానాలను ఆకాశవాణి సర్వదా స్వాగతిస్తుంది, కానీ మీ లేఖలు కాస్త క్లుప్తంగా రాస్తే అందరు శ్రోతలు వారి మనసులో ఉన్న మాటలు మనతో పంచుకునే అవకాశం కల్పించిన వాళ్ళమవుతాం. మీరంతా తప్పకుండా సహకరిస్తారని కోరుకుంటున్నాం.
0: సార్, ఈ ఉత్తరం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుండి కట్లా సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని, కట్లా రాజేశం, సరోజిని, మాయా మరియు వారి కుటుంబ సభ్యులు రాస్తున్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం డైరెక్టర్ గారికి, సిబ్బందికి, వ్యాఖ్యాతలకు, శ్రోతలందరికీ శుభ సాయంత్రం. కేర్ ఆఫ్ ఆకాశవాణి కార్యక్రమ నిర్వాహకులకు మా నమస్కారాలు. గతవారం కేర్ ఆఫ్ ఆకాశవాణి కార్యక్రమం చాలా బాగుంది, కానీ మా ఉత్తరం చదవలేదు, చాలా బాధగా ఉంది. మంగళవారం ఉదయం ఓ బాటసారి కార్యక్రమం విన్నాను. సాయంత్రం 5 గంటలకు వనితాలోకం స్త్రీల కార్యక్రమంలో పసందైన వంటకాలు శ్రీమతి జె నిర్మలా మేడం గారి గలంలో చాలా బాగుంది. కొన్ని వంటకాలు చేసుకుని తింటున్నాము. ఇదివరకు వంటల పుస్తకాలు, సినిమా పుస్తకాలు కొనుక్కునేవాళ్లం. ఇప్పుడు రూపాయి ఖర్చు లేకుండా రేడియోలో నిర్మలా మేడం గారు చాలా చక్కగా వివరిస్తూ నోరూరించే విధంగా చెప్తున్నారు. వారికి ధన్యవాదాలు. సాయంత్రం 5:30 క్రీడా ప్రపంచంలో వారంలో జరిగిన క్రీడల గురించి చాలా చక్కగా వివరించారు, చాలా బాగుంది. గురువారం సాయంత్రం 5:00 వనితాలోకం స్త్రీల కార్యక్రమంలో కాఫీ దినోత్సవం సందర్భంగా అంశంతో కూడిన పాటలు వినిపించారు నిర్మలా మేడం గారు. కాఫీ వల్ల కలిగే ఉపయోగాల గురించి చాలా చక్కగా వివరించారు. మేడం గారికి ధన్యవాదాలు. 10 అక్టోబర్ శనివారం ఉదయం మంగళ వాయిద్యం అనంతరం ప్రబోధ గీతం 6:00 హరికల్పిత చందనం అంటూ మంచి దేశభక్తి గీతాన్ని వినిపించారు. అనంతరం 6:10 భక్తిరంజని కార్యక్రమంలో ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి మృదుమధురమైన గానంలో శ్రీ వెంకటేశ్వర సుప్రభాతం విని శ్రవణానందం పొందాము. ఈ కార్యక్రమం సమర్పికులకు ఆకాశవాణి తిరుపతి కేంద్రం వారికి మా ప్రత్యేక హృదయపూర్వక వందనాలు అంటూ రాస్తున్నారు సార్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుండి కట్లా సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని, కట్లా రాజేశం, సరోజిని, మాయా మరియు వారి కుటుంబ సభ్యులు.
1: సంతోషం అండి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుండి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని, కట్ల రాజేశం, సరోజిని, మాయాగారులు, అలాగే కట్ల వారి కుటుంబ సభ్యులు, మీరు మన ఓ బాటసారి, పసందైన వంటకాలు, ప్రబోధ గీతం, శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సుప్రభాతం విని తరించారని రాశారు. మీరు ఎంతో ప్రేమాభిమానాలతో ఈ లేఖను రాశారు. వీరు మన కేర్ ఆఫ్ ఆకాశవాణిలో గతవారం వీరి లేఖ చదవనందుకు బాధగా ఉందని రాశారు. అయితే సాధారణంగా

0: అందరి లేఖలు మేము చదివే ప్రయత్నం చేస్తాం. ఇందాక మేము చెప్పినట్టు శ్రోతలు ఎంతో కూలంకుషంగా మన కార్యక్రమాల వివరాలతో పాటు రాయడం వల్ల ఇతర శ్రోతలకు అవకాశం రాకుండా పోయే సమస్య ఏర్పడుతుంది. కానీ ప్రయత్నపూర్వకంగా మేము ఉత్తరం చదవకపోవడం అనేది జరగదండి. క్రమం తప్పకుండా ప్రతి వారం మీ అభిప్రాయాలను తెలియచేస్తూ ఉండండి. మీ లేఖలను మేము చదివి తప్పకుండా మీ అభిప్రాయాలకు మా సమాధానాలు అందిస్తూ ఉంటాం. ధన్యవాదాలు.
1: ఇంతవరకు కేరాఫ్ ఆకాశవాణి ఆకాశవాణి కార్యక్రమాలపై శ్రోతల అభిప్రాయాలకు సమాధానాలిచ్చే కార్యక్రమం మొదటి భాగం విన్నారు. తరువాతి భాగం రేపు ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎంలో 107.5 103.2 మెగాహెడ్స్పై ప్రసారమవుతుంది. శ్రోతలు ఈ మార్పును గమనించగలరు. జీవితం ఒక ప్రయాణం అంటారు. మరి మీ జీవితం మరింత ఉత్సాహంగా ఆనందంగా మారాలి అంటే నిరంతరం ప్రయాణం చేస్తూ ఉండాలి.
0: ఒకవేళ మీకు ఆ ప్రయాణం చేయడానికి వీలు కాకపోతే మన ఆకాశవాణి ప్రతి మంగళవారం ఉదయం ప్రసారం చేస్తున్న ఓబాటసారి కార్యక్రమాన్ని తప్పక వినండి.
1: పచ్చని కొండల పలుకులు, ఆహ్లాదకర జలపాతాల జలజలలు, సాగర తీరపు సరిగమలు, ప్రకృతి సోయగాల పరిమళములు,
0: ఇవే కాకుండా చారిత్రక కట్టడాలు, భవిష్యత్ అద్భుతాలు, ఇలా ప్రపంచం నలుమూలనున్న పర్యాటక ప్రదేశాలను మీకు పరిచయం చేస్తూ ఉంటాం. ఆ దృశ్యాలు కనిపించేలా మా మాటలు మీకు వినిపిస్తూ ఉంటాం.
1: వినండి ప్రతి మంగళవారం ఉదయం 7:20 మీ అభిమాన ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం పై ఓ పాటసారి ప్రపంచ పర్యాటక ప్రదేశాల గురించిన కార్యక్రమం. ఆల్బమ్ ప్రత్యేక చిత్రసీమ ప్రతి బుధవారం ఉదయం 8:30. సినీ రంగంలో తెలుగు సాహితీ సరస్వతిని కథాసుమాలతో అలంకరించి పాటల పూలతో అభిషేకించేవారు రచయితలు. పాటకు పల్లవి ప్రాణమైతే తెలుగు పాటకు శ్వాస ఊపిరి సింగర్
2: ప్రియ సఖియా.
1: ఒక సినిమాకి కెప్టెన్ ఆఫ్ ద షిప్ డైరెక్టర్. కుటుంబానికి తండ్రి ఎలాగో సినిమాకి ఏ టు జెడ్ నిర్మాతే. సినీ సన్నివేశాలకు ప్రాణం పోసేవారు, పాటలకు జీవం కలిగించేవారు మ్యూజిక్ డైరెక్టర్. సినిమాలో అప్పుడప్పుడు మనకు కాస్త రిలీఫ్ హాస్యం, హాస్యాన్ని పండించేవాడే కమెడియన్. దర్శకుడి ఊహల్లో మెదిలే నాయకుడే సినిమా హీరో. ఒక సినిమాకి అందం, ఆకర్షణ, అభినయంతో మెప్పించే హీరోయిన్లు. ఇలా సినీ రంగంలో ప్రముఖ వ్యక్తుల గురించి తెలిపే కార్యక్రమం ఆల్బమ్ ప్రత్యేక చిత్రసీమ మీ అభిమాన ఛానల్ ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం లో ప్రతి బుధవారం ఉదయం 8:30. ఇప్పుడు మనం భక్తిగీతం విందాం.

భక్తిగీతం విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం, సమయం 7:05 అవుతోంది. కొంచెంసేపట్లో తెలుగులో జాతీయ వార్తలు, ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. దేశంలో అమలవుతున్న నెక్స్ట్ జెన్ జీఎస్టీ ఆర్థిక కార్యకలాపాలను విస్తరించడానికి తోడ్పడుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. కేంద్ర ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ సస్పెన్షన్ పిటిషన్పై మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. విశాఖపట్నంలోని హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్ లో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ రేపు ఫ్లీట్ సపోర్ట్ షిప్ 1 నౌకను ప్రారంభిస్తారు. కర్ణాటక, కేరళ, మాహే, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకాల్ ప్రాంతాల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. దేశంలో అమలవుతున్న నెక్స్ట్ జెన్ జీఎస్టీ ఆర్థిక కార్యకలాపాలను విస్తరించడానికి తోడ్పడుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఇది ప్రభుత్వ ఆదాయాన్ని బలోపేతం చేస్తుందని, వ్యాపారాలకు సరికొత్త అవకాశాలు సృష్టిస్తుందని తెలిపారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రాసిన ఒక ప్రత్యేక వ్యాసాన్ని సోషల్ మీడియాలో పంచుకుంటూ ప్రధానమంత్రి, ఈ నూతన తరం జీఎస్టీ పన్ను విధానాన్ని మరింత సరళంగా, స్పష్టంగా మార్చారని, ఇది వ్యాపార సంస్థలకు, సామాన్య కుటుంబాలకు ఎంతో అండగా నిలుస్తోందని అన్నారు. నెక్స్ట్ జెన్ జీఎస్టీ అనేది పన్ను చెల్లింపుదారులకు ఉపశమనం కలిగించడం, దేశ ఆర్థిక వ్యవస్థకు మరింత వేగాన్ని అందించడం అనే రెండు ముఖ్యమైన లక్ష్యాలను విజయవంతంగా నెరవేరుస్తోందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తమ వ్యాసంలో పేర్కొన్నారు. ఈ సులభమైన, పారదర్శకమైన పన్ను చెల్లింపుదారుల స్నేహపూర్వక విధానం వల్ల దేశంలోని అన్ని ప్రాంతాలకు చెందిన చిన్న పెద్ద వ్యాపారాలు వేగంగా వృద్ది చెందుతాయని ఆమె స్పష్టం చేశారు. అంతిమంగా ప్రతి ఒక్కరూ ఈ సంస్కరణల ద్వారా లబ్ది పొందుతారు. ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ జాబితా నిర్వహణలో ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకున్నారనే ఆరోపణలపై ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ ను సస్పెండ్ చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్పై మధ్యంతర ఉత్తర్వులిచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వం, ఎన్నికల కమిషన్, ఇతర ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. ఇతర ఎన్నికల కమిషనర్ల ఆమోదం లేకుండానే ప్రధాన ఎన్నికల కమిషనర్ ఎస్ఐఆర్ కు సంబంధించి పలు నిర్ణయాలు తీసుకున్నారని పిటిషనర్లు ఆరోపించారు. దీనిపై ప్రతివాదుల స్పందనను మొదట కోరుతామని, చట్టబద్దమైన నిబంధనలేమైనా ఉల్లంఘించబడ్డాయా లేదా అనే అంశాన్ని పరిశీలిస్తామని ధర్మాసనం తెలిపింది. కేవలం పత్రికా కథనాల ఆధారంగా ఏకపక్షంగా ఎటువంటి ఉత్తర్వులు జారీ చేయలేమని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. నిర్ణయాలు ఐక్యత లేదా మెజారిటీ లేకుండా తీసుకున్నారని రికార్డులు నిరూపిస్తే ఆ నిర్ణయాలను పునఃపరిశీలించే అవకాశం ఉందని కోర్టు పేర్కొంది. కేంద్ర సమాచార మంత్రిత్వ శాఖ అభివృద్ది చేసిన సంచార్ సాథి పోర్టల్ 2023 మేలో ప్రారంభమైన నాటి నుండి ఇప్పటి వరకు 30 కోట్లకు పైగా సందర్శనలను నమోదు చేసుకున్నట్టు ప్రభుత్వం తెలిపింది. టెలికమ్యూనికేషన్స్ శాఖ రూపొందించిన ఈ పోర్టల్ ద్వారా పౌరులు తమ పేరు మీద ఎన్ని మొబైల్ కనెక్షన్లున్నాయో తెలుసుకోవచ్చు. అలాగే పోగొట్టుకున్న లేదా దొంగిలించబడిన మొబైల్ ఫోన్లను బ్లాక్ చేయడం, మొబైల్ హ్యాండ్సెట్ అసలైందో కాదో తనిఖీ చేయడం, అనుమానాస్పద కాల్స్ లేదా మెసేజీలపై సులభంగా ఫిర్యాదు చేసే సదుపాయం ఇందులో ఉంది. ఇప్పటివరకు ఈ పోర్టల్ ద్వారా 14 లక్షలకు పైగా పోగొట్టుకున్న లేదా దొంగిలించబడిన ఫోన్లను స్వాధీనం చేసుకున్నామని, తమ పేరిట ఉన్న మొబైల్ కనెక్షన్ల సమాచారం కోసం పౌరుల నుండి వచ్చిన 4 కోట్లకు పైగా అభ్యర్థనలు పరిష్కరించామని మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అలాగే ఫైనాన్షియల్ ఫ్రాడ్ రిస్క్ ఇండికేటర్ ద్వారా సుమారు 5,000 కోట్ల రూపాయలకు పైగా విలువైన సైబర్ మోసాల నష్టాన్ని నివారించగలిగామని సమాచార మంత్రిత్వ శాఖ తెలియజేసింది. విశాఖపట్నంలోని హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్ లో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ రేపు ఫ్లీట్ సపోర్ట్ షిప్ 1 నౌకను ప్రారంభిస్తారు. అలాగే ఎఫ్ఎస్ఎస్ 5 నౌకా నిర్మాణ పనులకు శంకుస్థాపన చేస్తారు. దీంతోపాటు

షిప్ యార్డ్ లో ఆధునీకరించిన స్లీప్ వే 4 4,300 టన్నుల సామర్థ్యం కలిగిన గొలియత్ క్రేన్ ను రక్షణ మంత్రి ప్రారంభిస్తారు. భారత నౌకాదళం కోసం నిర్మిస్తున్న 5 ఫ్లీట్ సపోర్ట్ షిప్లలో మొదటిదైన ఎఫ్ఎస్ఎస్ 1 స్టీల్ కటింగ్ ప్రారంభించిన కేవలం 18 నెలల్లోనే బంగాళాఖాతంలోకి ప్రవేశిస్తోంది. 43,500 టన్ను బరువులు కలిగిన ఈ నౌకలు సముద్రంలో ఉండే యుద్ద నౌకలకు అవసరమైన సరుకులు, ఇంధనం సమకూర్చడం ద్వారా భారత సముద్ర సరిహద్దు పరిధిలో నౌకాదళ సామర్థ్యాన్ని మరింత పెంచుతాయి. ప్రపంచంలో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించాలనే భారత లక్ష్య సాధనకు రసాయనాలు, పెట్రోకెమికల్స్ రంగానికి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ సహాయ మంత్రి అనుప్రియా పటేల్ తెలిపారు. న్యూఢిల్లీలో ఇండియా కెమ్ 14వ ఎడిషన్ను ప్రారంభించిన సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, అంతర్జాతీయ వాణిజ్య వ్యవహారాల్లో అంతరాయాలు ఏర్పడుతున్న తరుణంలో ఈ రంగంలో స్వయం సమృద్ది సాధించవలసిన అవసరాన్ని ఆమె గుర్తు చేశారు. దేశీయ సామర్థ్యాలను పెంపొందించుకుంటూ ప్రపంచానికి విశ్వసనీయ భాగస్వామిగా నిలిచే శక్తి భారత్కు ఉందన్నారు. రసాయన పరిశ్రమల ఆవిష్కరణలు, పెట్టుబడులు, విస్తరణకు అనుకూలమైన వాతావరణాన్ని కల్పించాలని మంత్రి పిలుపునిచ్చారు. పాఠశాల విద్యార్థుల కోసం ఉద్దేశించిన జాతీయ మానసిక ఆరోగ్య సంక్షేమ విధానం ముసాయిదాపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ఈరోజు విద్యాశాఖ ఉన్నతాధికారులతో సమీక్షించారు. పిల్లల సమగ్ర వికాసంలో మానసిక ఆరోగ్యం, క్షేమానికి ప్రాధాన్యతనిస్తూ పాఠశాలల్లో సమగ్ర వాతావరణాన్ని పటిష్టం చేయడంపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించారు. ప్రతి విద్యార్థి సురక్షితంగా సాధికారతతో విద్యను అభ్యసించేలా చేయడమే లక్ష్యంగా ఈ సమావేశం జరిగినట్టు మంత్రి సామాజిక మాధ్యమం ద్వారా తెలిపారు. భారతదేశ విద్యా వ్యవస్థలో మానసిక ఆరోగ్యం, సంక్షేమాన్ని అంతర్భాగం చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రహ్లాద్ జోషి పేర్కొన్నారు. కర్ణాటక, కేరళ, మాహే, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్ ప్రాంతాల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. రాగల 2 రోజుల్లో విదర్భ, మహారాష్ట, ఛత్తీస్గఢ్ నుండి నైరుతి రుతుపవనాలు నిష్క్రమించడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని ఆ శాఖ తెలిపింది. ఉత్తరాఖండ్, తెలంగాణ, పశ్చిమ బెంగాల్, లక్షద్వీప్లలో ఈరోజు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా పేర్కొంది. నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపురల్లో కూడా ఇటువంటి పరిస్థితులే ఉంటాయని అంచనా వేసింది. చండీగఢ్లో శనివారం నాడు జరిగిన చివరి వన్డే మ్యాచ్లో స్లో ఓవర్ రేట్ నమోదైనందుకు భారత్, వెస్టిండీస్ జట్లకు ఐసీసీ జరిమానా విధించింది. నిర్ణీత సమయానికి భారత్ 4 ఓవర్లు, వెస్టిండీస్ 2 ఓవర్లు వెనుకబడ్డంతో మ్యాచ్ ఫీజులో భారత్కు 20%, వెస్టిండీస్కు 10% చొప్పున జరిమానా విధించారు. ఇదిలా ఉండగా ఇరు జట్ల మధ్య 5 మ్యాచ్ల టీ20 సిరీస్ రేపటి నుంచి ప్రారంభమవుతుంది. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లోని లాల్ పరేడ్ మైదానంలో రేపు సీఎం యూత్ కాంక్లేవ్ 2026 నిర్వహిస్తుంది. ఉన్నత విద్యాశాఖ ఆధ్వర్యంలో ఈ సదస్సు జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి డాక్టర్ మోహన్ యాదవ్ 20,000 మందికి పైగా యువతతో ప్రత్యక్షంగా ముచ్చటిస్తారు. యువత ప్రతిభ, కొత్త ఆలోచనలు, నైపుణ్యాలు, ఉపాధి అవకాశాలను ప్రోత్సహించడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం. ఈ సదస్సులో 17 ప్రభుత్వ శాఖలు, వివిధ సంస్థలు పాల్గొంటున్నాయి. ఉపాధి, నైపుణ్యాభివృద్ది, స్వయం ఉపాధి, పారిశ్రామికవేత్తగా ఎదుగుదల, నూతన ఆవిష్కరణలు, పరిశోధనలకు సంబంధించిన పూర్తి సమాచారం యువతకు లభిస్తుందని అన్నారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. దేశంలో అమలవుతున్న నెక్స్ట్ జెన్ జీఎస్టీ ఆర్థిక కార్యకలాపాలను విస్తరించడానికి తోడ్పడుతోందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. కేంద్ర ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ సస్పెన్షన్ పిటిషన్పై మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. విశాఖపట్నంలోని హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్లో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ రేపు ఫ్లీట్ సపోర్ట్ షిప్ 1 నౌకను ప్రారంభిస్తారు. కర్ణాటక, కేరళ, మాహే, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్ ప్రాంతాల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.

0: వెంటనే వింటారు ఆకాశవాణి వ్యవసాయ పాఠశాల.
1: ఈనాటి కార్యక్రమంలో వ్యవసాయ ఆధారిత చిన్న తరహా పరిశ్రమల అభివృద్ధికి సూచనలు. వ్యవసాయ పాఠశాల వింటారు. నిర్వహణ డాక్టర్ హెచ్ శ్రీనివాసరావు గారు.
2: ఈరోజు ఈ వ్యవసాయ పాఠశాల కార్యక్రమంలో వ్యవసాయం ఆధారిత చిన్న తరహా పరిశ్రమల అభివృద్ధికి సూచనల గురించి తెలుసుకుందాం. అన్ని దేశాల ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయం పాత్ర చాలా ముఖ్యమైనది. ఇది మొత్తం జనాభా యొక్క ఆహారం మరియు పోషకాహార అవసరాలను తీరుస్తుంది. వ్యవసాయ రంగం సుస్థిరంగా ఉన్నప్పుడే దేశం రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా స్థిరంగా ఉంటుంది. వ్యవసాయ రంగంలో జరిగే ఏవైనా మార్పులు దేశ ఆర్థిక వ్యవస్థపై పెద్ద ప్రభావాన్ని చూపిస్తాయి. వ్యవసాయం భారతదేశం వంటి అభివృద్ధి చెందుతున్న దేశాల ఆర్థిక వ్యవస్థలకు వెన్నెముగ్గా నిలుస్తుంది. భారత ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయం ప్రధాన రంగం అని కూడా చెప్పుకోవచ్చును. మన దేశంలో ప్రతి సంవత్సరం సుమారుగా 162 మిలియన్ హెక్టార్లలో వ్యవసాయం చేస్తూ 368 మిలియన్ టన్నుల ఆహార ధాన్యాన్ని పండిస్తున్నారు. జాతీయ స్థూల ఉత్పత్తిలో వ్యవసాయ రంగం 17% వాటా కలిగి ఉంది. అదే మన రాష్ట్రంలో 3.62 మిలియన్ హెక్టార్ల వ్యవసాయం చేస్తూ 16.9 మిలియన్ టన్నుల ఆహార ధాన్యాన్ని ఉత్పత్తి చేస్తున్నారు. నేటికి మన దేశంలో మొత్తం శ్రామిక శక్తిలో 50% పైగా వ్యవసాయ రంగం నుంచి ఉపాధి పొందుతున్నారు. గ్రామీణ ప్రాంతంలో ఇది ప్రధాన జీవనాధారం. గత కొన్ని దశాబ్దాలుగా వ్యవసాయమే ప్రధాన వృత్తిగా మరియు ఆదాయ వనరుగా వివిధ పంటలను సాగు చేస్తున్నారు మన దేశ రైతులు. వ్యవసాయాన్ని జీవనాధారంగా చేసుకున్న అత్యధిక మంది రైతులలో వచ్చిన ఆదాయం కేవలం కుటుంబ పోషణకు సరిపోతే చాలు అనే ధోరణి ఉండేది. కానీ పెరుగుతున్న ఖర్చుల స్థాయిలో వ్యవసాయం నుండి వచ్చే ఆదాయం పెరగకపోవడం వలన చాలామంది జీవనోపాధి కొరకు పట్టణాలకు వలసపోవడం మనం గమనిస్తూనే ఉన్నాం. దీనికి ముఖ్య కారణం భారతదేశ రైతులలో ఎక్కువ సంఖ్యలో చిన్న మరియు సన్నకారు రైతులు ఉండడం. మరియు భారతదేశంలో చిన్న మరియు సన్నకారు రైతులు సుమారుగా 86% ఉన్నారు. అలాగే భారతదేశ రైతుల సగటు వ్యవసాయ భూమి 1.1 హెక్టార్ కన్నా తక్కువ అని కూడా గణాంకాలు చెబుతున్నాయి. అదే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూసుకున్నట్లయితే చిన్న మరియు సన్నకారు రైతుల శాతం 88% నమోదైంది. ఇది దేశ సగటు కన్నా ఎక్కువ. పట్టణీకరణ వల్ల కూడా క్రమంగా వ్యవసాయం చేస్తున్న వారి సంఖ్య తగ్గుతూ వస్తుంది. మన దేశంలో ఉన్న అత్యధిక శాతం సన్న మరియు చిన్నకారు రైతులు తమ వద్ద ఉన్న పరిమిత వనరులతో మన దేశ వ్యవసాయ ఉత్పత్తిలో ప్రముఖ పాత్ర పోషిస్తున్నారు. అయినప్పటికీ వారి ప్రస్తుత క్షేత్రస్థాయి ఉత్పాదకత మరియు పూర్తి క్షేత్రస్థాయి ఉత్పాదకతల మధ్య వ్యత్యాసం గమనిస్తూనే ఉన్నాం. ఇటువంటి పరిస్థితుల్లో అధిక దిగుబడి రకాలు మరియు ఆధునిక వ్యవసాయ పరికరాలతో సాగు చేయడం వలన ఈ వ్యత్యాసాన్ని గణనీయంగా తగ్గించి ఉత్పత్తి స్థాయిని పెంచుకోవచ్చును. ప్రపంచంలో భారతదేశం గోధుమ, వరి, పత్తి, చెరుకు, పాలు, పళ్ళు, కూరగాయలు, కాఫీ, టీ వంటి పంటలలో ప్రధాన ఉత్పత్తిదారుగా ఉంది. వ్యవసాయం అనగా కేవలం పంటల పెంపకం మాత్రమే కాదు. వ్యవసాయం మరియు దాని అనుబంధ రంగాలు అయిన ఉద్యాన పంటలు, పశుపోషణ, కోళ్ల పెంపకం మరియు మత్స్య సంపద మొదలైనవి కూడా వ్యవసాయ రంగంగానే చెప్పుకుంటాం. వ్యవసాయ రంగంలో ఉపాధి అవకాశాలు అపారంగా ఉంటాయి. ఈ అవకాశాలను అందిపుచ్చుకుంటే వ్యవసాయ రంగం కూడా మంచి ఆదాయాలను ఇస్తుంది. మునుపటిలా సాంప్రదాయ పద్ధతుల్లో వ్యవసాయం చేయడం ద్వారా అధిక దిగుబడులు మన రైతులు సాధించలేకపోతున్నారు. పెరుగుతున్న జనాభా, మారుతున్న వారి ఆహారపు అలవాట్ల దృష్ట్యా వ్యవసాయ రంగాన్ని లాభసాటిగా మార్చే దిశగా ప్రయత్నం చేయాల్సిన సమయం ఆసన్నమైనది. కాలక్రమేణా వ్యవసాయం కూడా వ్యాపారాత్మక ధోరణిలో సాగు చేస్తున్న పరిస్థితులు మనం చూస్తూనే ఉన్నాం. ప్రస్తుత తరుణంలో వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చుకునేందుకు ఎన్నో రకాల అవకాశాలు రైతుల ముందు ఉన్నాయి. దీనిలో ముఖ్యమైనది వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు. వ్యవసాయ ఆధారిత చిన్న తరహా పరిశ్రమల ప్రాముఖ్యత. భారతదేశం గ్రామీణ ఆధారిత ఆర్థిక వ్యవస్థ కలిగి జనాభాలో గణనీయమైన భాగం అక్కడే నివసిస్తున్న వాస్తవం మనకు నిత్యం ప్రతిబింబిస్తుంది. వ్యవసాయ ఉపరంగం మరియు వ్యవసాయేతర ఉపరంగం భారతదేశ గ్రామీణ ఆర్థిక వ్యవస్థను తయారు చేస్తాయి. అందువల్ల భారతదేశంలో వ్యవసాయ ఆధారిత పరిశ్రమకు వ్యవసాయ అభివృద్ధి మరియు వ్యవసాయ ఉత్పత్తిని మరింత లాభదాయకంగా మార్చగల పరిశ్రమలు రెండూ అవసరం. తద్వారా గ్రామీణ రైతులలో పేదరికాన్ని తగ్గించవచ్చు. వ్యవసాయ ఆధారిత పరిశ్రమలంటే ప్రధానంగా మొక్కలు మరియు జంతువుల నుండి ఉత్పత్తి అయిన వ్యవసాయ ఇన్పుట్లను వినియోగించి ప్రాసెస్ చేసి వాటిని నేరుగా విక్రయించదగిన వస్తువులుగా మార్చేవి. అందువలన వ్యవసాయ ఆధారిత పరిశ్రమలకు అవసరమైన ముడిసరుకు సరఫరా చేసే ప్రధాన వనరు వ్యవసాయం మాత్రమే. వ్యవసాయ ఉత్పత్తిలో ఈ చిన్న తరహా పరిశ్రమల ప్రాధాన్యత చాలా ఎక్కువ ఉంది. పెరుగుతున్న జనాభాకు సరిపడే ఆహార ఉత్పత్తిలో చిన్న తరహా పరిశ్రమలు స్థిరమైన వృద్ధిని

ముఖ్యమైనవి. వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు సాంప్రదాయ ఉత్పత్తిని మరియు పంపిణీ పద్ధతులపై ప్రభావం చూపిస్తున్నాయి. వ్యవసాయ వ్యాపార సంస్థలు, రైతులు, చిల్లర వ్యాపారులు మరియు సరఫరా గొలుసులో ఇతర పార్టీలు మరింత జాగ్రత్తగా, ప్రణాళికాబద్ధంగా, మరింత సమన్వయంతో అనుసంధానం చేయడం వలన ఈ సాంప్రదాయ పద్ధతులను క్రమక్రమంగా కనుమరుగు చేయవచ్చును. వ్యాపారులు మరియు మధ్యవర్తులు ద్వారా దోపిడీకి గురవుతున్న రైతుల సమస్యను తగ్గించి కంపెనీతో నేరుగా సంప్రదించే అవకాశాలను వారికి కల్పించడంలో ఈ చిన్న తరహా పరిశ్రమలు సహాయపడతాయి. భారతీయుల ఆహారపు అలవాట్లలో మార్పులు, అభివృద్ధి చెందుతున్న మధ్యతరగతి జీవన విధానం, ప్యాక్ చేసిన మరియు తినడానికి సిద్ధంగా ఉన్న ఆహారాలకు డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు అభివృద్ధిని సాధిస్తున్నవి. గ్రామీణ ప్రజలకు ఉపాధి అవకాశాలు కల్పించడం ద్వారా ఆదాయాన్ని సంపాదించడంలో ఇవి సహాయపడుతున్నాయి. ఇది వారి ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుస్తూ మరియు డిమాండ్ ఆధారిత పరిశ్రమలకు తలుపులు తెరుస్తున్నాయి. వ్యవసాయ ఆధారిత పరిశ్రమల అభివృద్ధి గ్రామీణ ప్రాంతాలలో రవాణా సౌకర్యం పెంచి మౌలిక సదుపాయాలు కల్పించడానికి సహాయపడుతున్నాయి. వ్యవసాయ ఉత్పత్తి సమయంలోనే వ్యవసాయ ఉత్పత్తులను ప్రాసెస్ చేయడం ద్వారా రవాణా మరియు పూర్తయిన వస్తువుల ఖర్చులను తగ్గించడంలో సహాయపడుతున్నాయి. వ్యవసాయ ఆధార చిన్న తరహా పరిశ్రమల అవసరం. సాధారణంగా వ్యవసాయ ఆధారిత పరిశ్రమలంటే వ్యవసాయంతో ప్రత్యక్షంగానో లేదా పరోక్షంగానో సంబంధాలు కలిగి ఉన్న పరిశ్రమలు. ఇవి వ్యవసాయ ముడి పదార్థాలపైన ఆధారపడిన వివిధ పారిశ్రామిక, తయారీ మరియు ప్రాసెసింగ్ కార్యకలాపాలను చేస్తూ, అలాగే వ్యవసాయానికి తిరిగి అవసరమగు ముడి సరుకు చేసే కార్యకలాపాలను మరియు సేవలను కూడా చేస్తుంది. చిన్న తరహా పరిశ్రమల వలన చాలా లాభాలున్నాయి. అవేంటంటే, గ్రామీణ ఆర్థిక వ్యవస్థను అభివృద్ధి చెందిస్తున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో పుష్కలంగా అందుబాటులో ఉన్న ముడి పదార్థాలను సరైన రీతిలో వినియోగం చేస్తూ వాటి యొక్క సామర్థ్యాన్ని పెంచుతున్నాయి. తద్వారా ముడి పదార్థాల అనవసర వినియోగాన్ని తగ్గిస్తున్నాయి. గ్రామీణ ప్రజలకు ఉపాధి అవకాశాలను కల్పిస్తున్నాయి. ఆదాయాన్ని సృష్టించడం, తద్వారా ప్రజల ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడం జరుగుతుంది. ఇది డిమాండ్ ఆధారిత పరిశ్రమలను సృష్టించడంలో ఉపయోగపడుతుంది. నిర్దిష్ట ప్రదేశంలో పరిశ్రమలు కేంద్రీకరించే బదులు పరిశ్రమల విస్తరణకు అవకాశం కల్పించబడేలా చేస్తుంది. వ్యాపారులు, దళారుల ద్వారా దోపిడీకి గురవుతున్న రైతాంగం యొక్క సమస్యను పరిష్కరించబడేలా చేస్తుంది. రైతులు పండించిన పంటలకు మంచి ధర లభిస్తుందని భరోసా కలిగిస్తుంది. వివిధ పంటల కింద మరింత ఎక్కువ ప్రాంతాలను తీసుకురావడాన్ని ప్రోత్సహిస్తుంది. వ్యవసాయ ఉత్పత్తిని పెంచుకుని తద్వారా దేశ ఆర్థిక వ్యవస్థను మెరుగుపరుచుకునేలా చేస్తుంది. వ్యవసాయ ఉత్పత్తుల రవాణా ఖర్చులను తగ్గించి తద్వారా పూర్తయిన వస్తువుల ధరను తగ్గించడంలో సహాయపడుతుంది. సాధారణంగా వ్యవసాయ ఉత్పత్తులు త్వరగా పాడైపోయే గుణాన్ని కలిగి ఉంటాయి. పాడైపోయే వ్యవసాయ ఉత్పత్తుల వృధాను నివారిస్తుంది. వ్యవసాయ పరిశ్రమల స్థాపనకు అనుకూలత ఆధారంగా వెనుకబడిన ప్రాంతాలను అభివృద్ధి చేయడంలో సహాయపడుతుంది. గ్రామీణ ప్రాంతాల నుండి పట్టణ ప్రాంతాలకు వలస వెళ్లే ప్రజలను తగ్గిస్తుంది. వ్యవసాయం మరియు పరిశ్రమల మధ్య సమతుల్య వృద్ధిని ప్రోత్సహిస్తుంది. చిన్న తరహా పరిశ్రమల స్థాపనకు గల అవకాశాలు. వ్యవసాయం మీద అధికంగా ఆధారపడడం వలన భారతదేశంలో వ్యవసాయ ఆధారిత చిన్న తరహా పరిశ్రమల స్థాయి చాలా ఎక్కువగా ఉంది. గత దశాబ్ద కాలంలో వ్యవసాయం మీద ఆధారపడే వారి సంఖ్య తగ్గుతూ వస్తున్న మాట వాస్తవమే. అయినప్పటికీ ఉపాధి కల్పనలో వ్యవసాయ రంగం ఇప్పటికీ ముందర ఉంది. ఆర్థిక మాంద్యంలో కూడా ఉపాధి కల్పనలో మరియు ఆదాయ వనరుగా పుష్కలమైన అవకాశం ఉన్న వ్యవసాయ ఆధార చిన్న తరహా పరిశ్రమలు భవిష్యత్తులో భారత ఆర్థిక వ్యవస్థలో కీలక స్థానంలో ఉంటాయి అనడంలో ఎటువంటి సందేహం లేదు. అందుచేత వ్యవసాయ ఆధారిత చిన్న తరహా పరిశ్రమల అభివృద్ధి చేయడంలో ప్రభుత్వాలు చిత్తశుద్ధితో వ్యవహరించి కీలకమైన నిర్ణయాలు తీసుకుని రైతాంగంలో ప్రధానంగా ఉన్న చిన్న మరియు సన్నకారు రైతుల్ని ఆ దిశగా ప్రోత్సహించేలా చూడాలి. పలు కారణాల వలన మన దేశంలో పంట కోత అనంతర యాజమాన్యంలో రైతులు వెనుకబడుతున్నారు. కనుక కోత జరిగిన వెంటనే అమ్మడం అనాదిగా జరుగుతుంది. ఈ క్రమంలో వ్యవసాయ ఆధార చిన్న తరహా పరిశ్రమలను ప్రోత్సహించి రైతుల యొక్క ఉత్పత్తులను నేరుగా కొనే విధంగా చేయడం ద్వారా రైతులకు గిట్టుబాటు ధరతో పాటు వ్యవసాయ ఉత్పత్తులకు విలువను జత చేయొచ్చు. ఈ విలువ జోడింపు కారణంగా అధిక ధర పొందే అవకాశం ఉంది. వివిధ రకాల వ్యవసాయ ఆధార చిన్న తరహా పరిశ్రమలు. వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు వ్యవసాయం మరియు పరిశ్రమల కలయిక. వ్యవసాయం మరియు పరిశ్రమలు సాధారణంగా వాటి స్వభావము మరియు ఆర్థిక వృద్ధికి సహకారం పరంగా రెండు విభిన్న రంగాలుగా పరిగణించబడుతున్నప్పటికీ వ్యవసాయ ఆధారిత పరిశ్రమలకు వ్యవసాయ అభివృద్ధి మరియు లాభదాయకతను పెంచే పరిశ్రమలు అవసరం. భారతదేశం

దేశంలో నాలుగు రకాల వ్యవసాయ ఆధారిత పరిశ్రమలున్నాయి. అవి వ్యవసాయ ఉత్పత్తుల ప్రాసెసింగ్ యూనిట్లు, వ్యవసాయ ముడి సరుకు తయారీ యూనిట్లు, వ్యవసాయ ఉత్పత్తుల తయారీ యూనిట్లు, వ్యవసాయ సేవా కేంద్రాలు. ముందుగా వ్యవసాయ ప్రాసెసింగ్ యూనిట్లు. ఈ యూనిట్లు ఉత్పత్తిని తయారు చేయవు. ఇది కేవలం వ్యవసాయ ఉత్పత్తులను ప్రాసెస్ చేయడం ద్వారా వాటి యొక్క నిల్వ శక్తిని పెంచి తరువాతి కాలంలో వాటి వినియోగం కోసం నిల్వ చేయబడతాయి. ఈ క్రమంలో వృధాగా పోతున్న వ్యవసాయ ఉప ఉత్పత్తుల వినియోగం కూడా పెరుగుతుంది. వీటికి ఉదాహరణ రైస్ మిల్లులు. వ్యవసాయ ముడి సరుకు తయారీ యూనిట్లు. వ్యవసాయ ఇన్పుట్ తయారీ యూనిట్లు వ్యవసాయ ఉత్పాదకత పెంచే వనరులు లేదా యాంత్రీకరణకు సహాయపడే వస్తువులను తయారు చేస్తాయి. ఉదాహరణకు జీవ రసాయన ఎరువుల తయారీ యూనిట్లు. వ్యవసాయ ఉత్పత్తుల తయారీ యూనిట్లు. వ్యవసాయ ఉత్పత్తుల తయారీ యూనిట్లు వ్యవసాయ ఉత్పత్తులను వాటి ప్రాథమిక స్థితిలో ముడి పదార్థాలుగా ఉపయోగించి పూర్తిగా కొత్త ఉత్పత్తులను తయారు చేస్తాయి. తుది ఉత్పత్తి అసలు ప్రాథమిక ముడి పదార్థం నుండి పూర్తిగా భిన్నంగా ఉంటుంది. ఉదాహరణకు చక్కెర కర్మాగారాలు. వ్యవసాయ సేవా కేంద్రాలు. ఈ వ్యవసాయ సేవా కేంద్రాలు అన్ని రకాల వ్యవసాయ సంబంధిత పరికరాల మరమ్మతులు మరియు నిర్వహణ చూసుకుంటాయి. ఈ పరిశ్రమ వ్యవసాయ ఆధారిత పరిశ్రమలలో ఒక భాగం. ఎందుకంటే ఇవి ప్రత్యేకంగా పంపు సెట్లు, డీజిల్ ఇంజిన్లు, ట్రాక్టర్లు మొదలైన వ్యవసాయ పరికరాలతో ముడిపడి ఉంటాయి. భారతీయ వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు అనేక ముఖ్యమైన సవాళ్లను లేదా సమస్యలను ఎదుర్కొంటున్నాయి. వాటిలో ముఖ్యమైనవి పరిమిత వనరులు. ప్రధానంగా వ్యవసాయ వనరులైన భూమి, నీరు, పెట్టుబడి అనేవి సకాలంలో పొందడానికి వీలు లేకపోవడం. తద్వారా నూతన పద్ధతులు, ఆధునిక సాంకేతికతలను అవలంబించి ఉత్పత్తి సామర్థ్యాలను పెంచుకునే వెసులుబాటుని మన రైతులు కోల్పోతున్నారు. వీటికి తోడుగా చిన్న కమతాలు. భూమిని చిన్న చిన్న కమతాలుగా విడగొట్టడం ద్వారా వ్యవసాయ యాంత్రీకరణ చేపట్టడం కూడా సవాలుగా మారుతుంది. కమతాలుగా విడగొట్టడం ద్వారా ఉత్పాదకత మరియు ఉత్పత్తి గణనీయంగా తగ్గిపోతూ వస్తుంది. ఖర్చులు కూడా పెరుగుతూ ఉన్నాయి. ఉత్పత్తులను నిల్వ చేయడంలో శాస్త్రీయ పద్ధతులను అవలంబించకపోవడం వలన కోత అనంతర నష్టాలను చవిచూడాల్సి వస్తుంది. సరైన మౌలిక సదుపాయాలు లేని గిడ్డంగుల్లో నిల్వ చేయడం వలన ఉత్పత్తులు చెడిపోవడం, వాటి జీవనకాలం తగ్గిపోవడం మరియు మార్కెట్ విలువ తగ్గిపోవడం వంటి సమస్యలు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా ఈ చిన్న మరియు సన్నకారు రైతుల వద్ద ఉన్న ఉత్పత్తి తక్కువగా ఉండడం వలన నేరుగా కొనుగోలుదారు వద్దకు చేరుకోవడం సవాల్గా పరిగణిస్తున్నారు. అంతేకాక డిమాండ్ సప్లై మధ్య ఉన్న అంతరాల వలన ధరలలో అస్థిరత ఏర్పడి వారి యొక్క లాభాల మీద తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. భారతదేశంలో వ్యవసాయం ఒక ప్రధాన ఆర్థిక కార్యకలాపం. అలాగే అనేక వ్యవసాయ ఉత్పత్తులు ప్రధాన ఉత్పత్తిదారు. అయితే ఉత్పత్తి పరిణామం మరియు నాణ్యత సమస్య. ఉత్పాదకత స్థాయిలు తక్కువగా ఉన్నాయి మరియు ఉత్పత్తి నాణ్యత కూడా ప్రామాణికంగా లేదు. అత్యధిక పండ్లు మరియు కూరగాయల ఉత్పత్తిని కలిగిన దేశాలలో ఒకటిగా ఉన్న భారతదేశం ఆహార ప్రాసెసింగ్ రేటులో మాత్రం తక్కువగా ఉంది. భారతదేశంలోని ప్రాసెసింగ్ పరిశ్రమలలో ఎక్కువ భాగం ఎగుమతి ఆధారమైనవి. దీంతో స్థానిక మార్కెట్లో వారి మార్కెట్ వ్యాప్తి అంతంత మాత్రంగానే ఉంది. దేశీయ ఆహార ప్రాసెసింగ్ మార్కెట్ను బలోపేతం చేయడానికి భారతదేశంలో అభివృద్ధి చేయబడిన ఆహార ఉత్పత్తుల మార్కెటింగ్ మరియు ప్రచారాన్ని చురుగ్గా చేయాలి. ఆహార ప్రాసెసింగ్ యొక్క వివిధ దశలలో వివిధ రకాల సాంకేతికతలు అవసరం. ఇక్కడ శీతలీకరణ, నిల్వ, ప్రాసెసింగ్ మొదలైనవి కీలకం. భారతీయ ఆహార పరిశ్రమలో పనిలో ఎక్కువ భాగం మాన్యువల్గా ఉంది. ఇది పరిశ్రమ యొక్క పెద్ద ఎత్తున వృద్ధికి ప్రధాన అడ్డంకి. అవసరమైన మార్గదర్శకత్వం మరియు సమాచారం లేకపోవడం వలన వ్యవసాయ ఆధారిత పరిశ్రమలో పెట్టుబడి పెట్టాలనుకునే పారిశ్రామికవేత్తలు ముందుకు రావడం లేదు. సాంకేతిక అభివృద్ధి వలన పంటలలో మార్పులు జరిగి ముడి సరుకు లభ్యత కష్టమవుతుంది. ఋతుపవనాల వైఫల్యం కూడా ముడి సరుకు లభ్యత మీద తీవ్ర ప్రభావం చూపిస్తుంది. వ్యవసాయ ఉత్పత్తులు కాలానుగుణంగా సరఫరా చేయడం వలన యూనిట్లు ఏడాది పొడవునా పనిచేయని కారణంగా యూనిట్ల యొక్క సామర్థ్యం తక్కువగా ఉపయోగించబడుతుంది. పండ్లు మరియు కూరగాయలు పై ఆధారపడిన పరిశ్రమలో ఏడాది పొడవునా ఒకే రకమైన వెరైటీని పొందలేకపోవచ్చు. కానీ అవి మరికొన్ని రకాలు పొందడం వలన వాటి యొక్క మార్కెట్ ధర తగ్గిపోతుంది. ఈ సవాల్ని ఎలా అధిగమించాలి? ఆధునిక పనిముట్లు, యంత్రాల ద్వారా వ్యవసాయ యాంత్రీకరణ చేయడం వలన ఉత్పాదకత మరియు సమర్థత గణనీయంగా పెంచుకోవచ్చును. యాంత్రీకరణ వలన పనిచేసే కాలము మరియు కష్టము రెండూ తగ్గి ఎక్కువ ప్రదేశంలో
తక్కువ సమయంలో

సాగు చేసే అవకాశం కలుగుతుంది. ఆధునిక వ్యవసాయ పనిముట్లు నూతన సాంకేతికత కలిగి వనరుల వినియోగంలో సమర్థత పెంచి వనరుల వాడకంలో వృధా తగ్గించి తద్వారా ఖర్చులు తగ్గించి నాణ్యమైన పంటను సాగు చేయడం ద్వారా లాభదాయకమైన మార్కెట్ ధరను కూడా పొందడానికి సహాయం చేస్తున్నాయి. కోత అనంతర యాజమాన్య పద్ధతులను అవలంబించడం వలన వృధా తగ్గించి పంట నాణ్యతను స్థిరంగా ఉంచి ఉత్తమమైన ధర పొందవచ్చును. మార్కెట్ సమాచారం తెలియడం, నిపుణుల సలహాలు పాటించడం వలన తమ ఉత్పత్తులను మంచి ధర వచ్చే సమయంలో అమ్మడం వలన కూడా రైతులు లాభం పొందవచ్చును. ప్రస్తుత భారత వ్యవసాయ రంగంలో చిన్న తరహా పరిశ్రమల ప్రాముఖ్యత చాలా ఉంది. పలు సవాళ్లను ఎదుర్కొంటున్నప్పటికీ ఆధునిక పద్ధతులు సాంకేతికతను జతపరచడం వలన సాధికారత సాధించే అవకాశం మెండుగా ఉంది. ఆధునిక పద్ధతుల వలన వనరుల కొరతను అధిగమించి ఉత్పాదకత పెంచుకొని ఉత్పత్తి నిల్వ కాలాన్ని మరియు నాణ్యతను కూడా పెంచి సకాలంలో అమ్మడం ద్వారా మంచి లాభాలను రైతులు పొందవచ్చు. ప్రభుత్వం, వ్యవసాయ సంస్థలు, సంస్కరణ రూపకర్తలు ఈ చిన్న తరహా పరిశ్రమలకు ఆధునిక పద్ధతులను సమకూర్చడం ద్వారా కూడా ఆదుకోవచ్చును. తక్కువ పెట్టుబడితో అధిక లాభం ఆర్జించే కొన్ని వ్యవసాయ ఆధారిత చిన్న పరిశ్రమలు. ముందుగా ఆర్గానిక్ బెల్లం. ప్రస్తుత కాలంలో ప్రజలు ఆరోగ్యంతో పాటు పోషకాలు లభ్యమయ్యే వ్యవసాయ ఉత్పత్తుల మీద శ్రద్ధ పెరగడం వలన ఈ ఆర్గానిక్ బెల్లం మరియు దాని ఉప ఉత్పత్తులు పరిశ్రమలు లాభదాయకంగా ఉన్నాయి. వీటిపై పెట్టుబడి పెట్టడం వలన అధిక లాభాలు పొందే అవకాశం ఉంది. ఈ ఆర్గానిక్ ఉత్పత్తులు మార్కెట్లో లభ్యమయ్యే సహజ ఉత్పత్తి కంటే ఎక్కువ ధరకు అమ్ముడవుతున్నాయి. డైరీ ఫార్మింగ్. గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువ మంది రైతులు పంటలతో పాటు పశువులను కూడా పెంచుతుంటారు. వీటి ద్వారా వచ్చే పాలను తాము అవసరానికి సరిపడ వినియోగించుకుని మిగిలింది స్థానిక పాల కేంద్రాల్లో లేదా పక్కవారికి అమ్ముకుంటారు. అదే కొద్ది సంఖ్యలో పశువులను కొని వాటికి కావలసిన పశుగ్రాసం పెంచి సరిగా యాజమాన్యం చేసుకున్నట్లయితే రైతుకు ఏడాది పొడవునా ఆదాయం వచ్చే అవకాశం ఉంటుంది ఈ డైరీ ఫార్మింగ్ వలన. పౌల్ట్రీ ఫార్మింగ్. కోళ్ల మాంసానికి, గుడ్లకు ఏడాది పొడవునా డిమాండ్ ఉన్న నేపథ్యంలో కోళ్ల పెంపకం కూడా లాభదాయకమైన చిన్న తరహా పరిశ్రమ. దీనికి అవసరమయ్యే పెట్టుబడి కూడా తక్కువగా ఉంటుంది. నూనె తీయడం. వినియోగదారులు నేరుగా నూనె గింజల నుండి తీసిన నూనె వాడకంలో మొగ్గు చూపిస్తున్నారు. వీటి కోసం వివిధ రకాలైన ఆయిల్ ఎక్స్ట్రాక్షన్ యంత్రాలను కొని నూనె తీసి అమ్మవచ్చు. ఈ నూనె ధర మార్కెట్లో లభ్యమవుతున్న నూనె ధర కన్నా అధికంగా ఉంటుంది, కనుక లాభాలు కూడా అధికంగానే ఉంటాయి. రైస్ మిల్స్. సాధారణంగా మన దేశంలో, ప్రత్యేకంగా మన రాష్ట్రంలో వరి ప్రధాన పంట. రైస్ మిల్స్ స్థాపించడం వలన ధాన్యాన్ని బియ్యంగా మార్చి బియ్యాన్ని పిండి చేసి అమ్మవచ్చును. సరైన నాణ్యతా ప్రమాణాలు పాటించిన వల్ల అంతర్రాష్ట్ర ఎగుమతులు కూడా చేయవచ్చును. దీని ద్వారా విదేశీ మార్గం కూడా లభ్యమవుతుంది. కోల్డ్ స్టోరేజెస్. పంట సప్లై తక్కువ ఉన్న సమయాన డిమాండ్ ఎక్కువ ఉంటుంది. ఆ సమయాన ధర కూడా మంచిగా ఉంటుంది. శీతల గుడ్డంగులు ఏర్పాటు చేసి రైతులు తమ ఉత్పత్తులను నిల్వ చేసుకునే అవకాశం కల్పించి మంచి ధర వచ్చే సమయంలో అమ్మడం వలన లాభాలు పొందవచ్చు. దీని ద్వారా ముడి సరుకు ఏడాది పొడవులో లభ్యమయ్యేలా చూడవచ్చును. తేనెటీగల పెంపకం. స్వచ్ఛమైన తేనెకి మార్కెట్లో అమితమైన డిమాండ్ ఉన్న నేపథ్యంలో తేనెటీగల పెంపకం ద్వారా కూడా రైతులు మంచి లాభాన్ని ఆర్జించవచ్చును. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుత కాలంలో వ్యవసాయ ఆధారిత చిన్న తరహా పరిశ్రమలు మరియు వాటి అభివృద్ధి అనేది చాలా ఆవశ్యకత కలిగినదిగా ఉంది. ఎందుకంటే ఇవి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను, గ్రామీణ అభివృద్ధిని మరియు ఉపాధి అవకాశాలను మెరుగుపడడానికి చాలా దోహదం చేస్తాయి. మన రాష్ట్రంలో చిన్న తరహా పరిశ్రమలు స్థాపించటకు, అభివృద్ధికి వివిధ వ్యవసాయ ఉత్పత్తులు, వ్యవసాయేతర ఉత్పత్తులు చాలానే ఉన్నాయి. వాటిని సరియగు రీతిలో ఉపయోగించుకున్నట్లయితే తగిన లాభాలను, ఆర్థిక వృద్ధిని పొందవచ్చును. మన రాష్ట్రంలో ఉత్తర కోస్తా నుండి దక్షిణ కోస్తా వరకు అధికంగా పండించేది వరి పంట. దీనిని ఉపయోగించి బియ్యము లేదా ఇతర ఉత్పత్తులు అయినటువంటి నూకా, పిండి వంటివి తయారు చేసి రాష్ట్రం లేదా అంతర్రాష్ట్ర వినియోగాలకు విక్రయించి అదనంగా లాభాలను పొందవచ్చును. ఆంధ్రప్రదేశ్ పాలు మరియు పాలు ఆధారిత ఉత్పత్తులలో మన దేశంలోనే ముందుంది. పాలు మరియు పాల ఉత్పత్తులు అనేవి మన ఇళ్లలో, ఊళ్ళలో, పంట పొలాల్లో పశువులను పెంచుతున్న వాళ్ళ నుండి కొద్ది కొద్దిగా తమ అవసరానికి ఉపయోగించడం, కాస్త ఎక్కువగా ఉంటే తోటి వాళ్ళకి విక్రయించడం లేదా పాల కేంద్రాల్లో విక్రయించడం చూస్తూ ఉంటాం. అలా కాకుండా పశువులను పెంచి వాటికి కావలసిన పశుగ్రాసాలను కూడా పెంచి సరిగా మేనేజ్ చేసుకున్నట్లయితే అధిక లాభాలను పొందవచ్చును. స్పైసెస్ ప్రాసెసింగ్. మిరప నుండి మిరప పొడి, పసుపు కొమ్ము నుండి పసుపు తీయడం ద్వారా అధిక లాభాలను పొందవచ్చును. పండ్ల ఉత్పత్తులు. మన రాష్ట్రంలో పండ్లు మరియు కూరగాయల ఉత్పత్తులు తగిన స్థాయిలో ఉన్నాయి. పండ్ల రసాలను, పండ్ల ఉత్పత్తులను జామ్ లేదా జెల్లీగా మార్చడం వలన
అధిక లాభాలను పొందవచ్చును. డ్రోన్ వినియోగం. ప్రస్తుత యాంత్రీకరణ యుగంలో మొక్కల సంరక్షణలో వాడే రసాయనాలను డ్రోన్ను ఉపయోగించి చల్లడం ద్వారా చాలా సమయాన్ని ఆదా చేయవచ్చు. ఒకేసారి ఎక్కువ ప్రాంతంలో తక్కువ సమయంలో చల్లవచ్చును. ఈ డ్రోన్ వినియోగం మీద ఆచార్య నాగార్జున ఎన్జీ రంగ యూనివర్సిటీలో శిక్షణ కూడా ఇస్తున్నారు. పుట్టగొడుగుల పెంపకం. పుట్టగొడుగులకు ఏడాది పొడవునా డిమాండ్ ఉంటుంది, కనుక వీటి పెంపకం కూడా లాభదాయకంగా ఉంటుంది. ప్రతి కృషి విజ్ఞాన కేంద్రంలో పుట్టగొడుగుల పెంపకంపై ఏడాది పొడవునా శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. జీడిపిక్కల ప్రాసెసింగ్. అంతర్జాతీయ మార్కెట్లో జీడిపప్పుకు ఉన్న డిమాండ్ చాలా ఎక్కువ. జీడిపిక్కల పరిశ్రమలు స్థాపించి ప్రాసెస్ చేసి గ్రేడింగ్ చేసి ప్యాక్ చేసి అమ్మడం వలన మంచి లాభాలు ఆర్జించవచ్చును. వ్యవసాయ ఆధారిత పరిశ్రమలను ప్రోత్సహించడానికి వివిధ ప్రభుత్వ శాఖలు మరియు ఏజెన్సీలు చేస్తున్న ప్రయత్నాలు చూద్దాం. ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల మంత్రిత్వ శాఖ. ఈ శాఖ ప్రాసెసింగ్ చేసే పరిశ్రమల స్థాపన రూపకల్పన అమలుకు బాధ్యత వహిస్తుంది. ఈ శాఖ ద్వారా ఎవరైనా ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలు స్థాపించాలనుకుంటే అందుకు సరిపడే ఆర్థిక సహాయం అందించడానికి ముందుకు వస్తుంది. ఇప్పుడు వ్యవసాయ మరియు ప్రాసెస్డ్ ఫుడ్ ప్రొడక్ట్స్ ఎక్స్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ. ఇది వాణిజ్యం మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ కింద వస్తుంది. సర్వేలు నిర్వహించి ఎగుమతి ఆధారిత పరిశ్రమల అభివృద్ధిపై దృష్టి పెడుతుంది. అలాంటి పరిశ్రమలకు ఆర్థిక సహాయం అందించడంలో ముందుంటుంది. పశు సంవర్ధక మరియు పాడి పరిశ్రమ శాఖ. పాడి పరిశ్రమ అభివృద్ధి, స్టాక్ మెరుగుదల మరియు పశువుల వ్యాధి నివారణకు సంబంధించిన సమస్యలకు ఈ శాఖ బాధ్యత వహిస్తుంది. నేషనల్ హార్టికల్చరల్ బోర్డు. దేశవ్యాప్తంగా గుర్తించబడిన బెల్ట్లో హైటెక్ కమర్షియల్ హార్టికల్చర్ను అభివృద్ధి చేసి ప్రోత్సహించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ విధంగా వ్యవసాయ ఆధారిత చిన్న తరహా పరిశ్రమలకు గవర్నమెంట్లో వివిధ శాఖలు ఆర్థికంగా సహాయం చేయబడుతున్నాయి. వ్యవసాయ మంత్రిత్వ శాఖ. రైస్ మిల్లు, ఆయిల్ మిల్లు, చక్కెర మిల్లులు, కోల్డ్ స్టోరేజీలు అభివృద్ధిలో పాలు పంచుకుంటుంది. వాటికి అవసరమైన ఆర్థిక సహాయం అందిస్తుంది. ఖాదీ మరి విలేజ్ ఇండస్ట్రీస్ బోర్డు. హస్తకళలు, కాన్సారి వంటి సాంప్రదాయ వ్యవసాయ ఆధారిత పరిశ్రమలను ఈ ఖాదీ మరియు విలేజ్ ఇండస్ట్రీస్ బోర్డు కవర్ చేస్తుంది. వారికి అవసరమైన విధి విధానాలను, ఆర్థిక సహాయాన్ని ఈ ఖాదీ మరియు విలేజ్ ఇండస్ట్రీస్ బోర్డు అందిస్తుంది. ఆగ్రో ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్. ప్రతి రాష్ట్రంలో ప్రధానంగా వ్యవసాయ యంత్రాలు, ఇన్పుట్లు మరియు వ్యవసాయ సలహా సేవలను రైతులకు సరఫరా చేస్తుంది. కొన్ని సంస్థలు వ్యవసాయ పరిశ్రమల రంగంలో కొన్ని తయారీ కార్యకలాపాలను కూడా చేపడతాయి. చిన్న పరిశ్రమల అభివృద్ధి సంస్థ, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బోర్డు. అల్లిన వస్తువులు, ఆహార ఉత్పత్తుల ప్రాసెసింగ్, పానీయాలు, ఆహారము మరియు పండ్ల సంరక్షణ, వ్యవసాయ పనిముట్లు వంటి చిన్న వ్యవసాయ పరిశ్రమల స్థాపనలో ఇది సహాయపడుతుంది. వారికి కావలసిన ఆర్థిక సహాయాన్ని అందిస్తుంది. విస్తృతంగా చిన్న పరిశ్రమల స్థాపనకు తీసుకోవాల్సిన చర్యలు. సులభతరమైన రుణ సదుపాయం. తక్కువ వడ్డీకి రుణాలు దొరకడం వలన చిన్న పరిశ్రమల స్థాపనకు ఎక్కువ మంది ముందడుగు వేసే అవకాశం ఉంది. ఈ రుణాలు అన్ని రకాల కోఆపరేటివ్ బ్యాంక్స్ ద్వారా లేదా నాబార్డ్ ద్వారా పొందవచ్చును. మౌలిక సదుపాయాలు అయిన శీతల గిడ్డంగులు, గొడవలను అభివృద్ధి చేయడం వలన కోత అనంతర నష్టాలు తగ్గించి సరైన సమయంలో అమ్మడం వలన లాభాలు పొందవచ్చును. ఇలా నిల్వ చేయడం వలన ఏడాది పొడవున ముడి సరుకును చిన్న తరహా పరిశ్రమలకు అందించవచ్చును. ఇలా అందించడం వలన రైతుల యొక్క బార్గెనింగ్ కెపాసిటీ పెరుగుతుంది. దీని ద్వారా అధిక ధరను డిమాండ్ చేయవచ్చును. డిజిటల్ మార్కెటింగ్ వ్యవస్థ వాడకం వలన నేరుగా కొనుగోలుదారులతోనే సంప్రదింపులు జరిపి ముడి సరుకును పొందవచ్చును. మధ్యలో ఉన్న ఈ దళారీ వ్యవస్థను కొంతవరకు తగ్గించవచ్చును. అధునాతకత సాంకేతికత సమకూర్చుటకు తక్కువ వడ్డీలకి రుణాలు ఇవ్వడం ద్వారా చిన్న తరహా పరిశ్రమలను ప్రోత్సహించవచ్చును. ముఖ్యంగా గ్రామీణ యువతకు నైపుణ్య శిక్షణ ఇవ్వడం ద్వారా యంత్రాలు మరియు సాంకేతికత వాడకంపై నియంత్రణ పెంచవచ్చును. సింగిల్ విండో వ్యవస్థ ద్వారా దరఖాస్తులు స్వీకరించి అక్కడే అనుమతులు ఇచ్చేలా చూడవచ్చును. అనుమతుల కోసం వెచ్చించే సమయాన్ని గణనీయంగా తగ్గించవచ్చును. సోలార్ శక్తి వినియోగించి యంత్రాల వాడకంపై అవగాహన కల్పించడం, తద్వారా పర్యావరణ సమతుల్యాన్ని పాటించవచ్చును. ప్రభుత్వ మరియు ప్రైవేటు సంస్థలను అనుసంధానం చేయడం వలన ఈ తరహా పరిశ్రమలకు ఊతం ఇవ్వవచ్చును. అభివృద్ధిని సాధించటకు చేపట్టిన ఏ సంస్కరణలైనా అవి చివరగా క్షేత్రస్థాయిని చేరినప్పుడే ఆశించిన ఫలితం ఆవిష్కృతం అవుతుంది. దేశ ప్రగతికి వెన్నుముకగా నిలిచే వ్యవసాయ మరియు అనుబంధ రంగాలలో ప్రాథమిక హక్కుదారుడైన రైతుకి సంస్కరణ ఫలాలు అందినప్పుడే ఆయా రంగాలలో అభివృద్ధి సాధించబడుతుంది. గడిచిన 7 దశకాల కాలంలో

0: పారిశ్రామిక సాంకేతిక రంగాలు శీఘ్రగతిన వృద్ధిని సాధిస్తున్నప్పటికీ నేటికీ వ్యవసాయ రంగం పైన అధికంగా ఆధారపడుతున్నాం. అంతటి ప్రాధాన్యత కలిగిన ఈ రంగంలో పరిశ్రమల స్థాపనకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. పుష్కలమైన నీటి వనరులు, సారవంతమైన నేలలు, నైపుణ్యం కలిగిన మానవ వనరులు వలన వ్యవసాయ మరియు అనుబంధ రంగాలు ఆశించిన దానికంటే అధికంగా ఉత్పత్తి ఉత్పాదకత సాధిస్తున్నవి. ఈ మిగులు ఉత్పత్తి ఉత్పాదకతలను పారిశ్రామికీకరణకి అనుసంధానించితే మరింత వినియోగంలోకి తీసుకురాగలిగి మరిన్ని మంచి ఫలితాలు రాబట్టవచ్చు. ఈ దిశగా అవసరమైన చర్యలు చేపట్టడం ద్వారా వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు మున్ముందు గణనీయమైన ప్రగతిని సాధిస్తాయి.
1: వ్యవసాయ ఆధారిత చిన్న తరహా పరిశ్రమల అభివృద్ధికి సూచనలు. వ్యవసాయ పాఠశాల మీరింతవరకు విన్నారు. నిర్వహణ డాక్టర్ హెచ్ శ్రీనివాసరావు గారు.
2: కార్యక్రమంలో ఇప్పుడు జానపద గీతం వింటారు.

మీరింతవరకు జానపద గీతం విన్నారు. ఈనాటి వ్యవసాయ పాఠశాల కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి వెలువడింది.

0: విశాఖపట్నం కేంద్రం వికసిత్ భారత్ వింటారు.
1: ఆకాశవాణి స్వచ్ఛ భారత విజయ కేతనం పరిచయాలతో కూర్చిన ప్రత్యేక కార్యక్రమం. అతిథులు విజయనగరం జిల్లా మెప్మా ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీ జీవి చిట్టిరాజు గారు, విశాఖపట్నం తోటగరువు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల స్కూల్ అసిస్టెంట్ శ్రీమతి ఎం అనురాధ గారు, కార్యక్రమ నిర్వహణ శ్రీమతి బిఎన్ పద్మిని.
2: మానవ నాగరికతకు సంపూర్ణ ఆరోగ్యానికి అత్యంత ప్రాథమికమైనది పారిశుద్ధ్యం. పరిశుభ్రత పాటించడం అంటే భగవంతుని ఆరాధన.

0: సాధనతో సమానమని పెద్దలు చెప్తారు. ఆరోగ్యం పరమం భాగ్యం, స్వచ్ఛత తస్య మూలకం అనే సూక్తి ప్రకారం అన్నింటికన్నా గొప్పదైన ఆరోగ్య భాగ్యానికి మూలాధారం పరిశుభ్రతే. మహాత్మా గాంధీగారు కన్న స్వచ్ఛభారత్ కలని సాకారం చేస్తూ 2014 అక్టోబర్ 2న ప్రారంభమైన స్వచ్ఛభారత్ అభియాన్ అనతి కాలంలోనే దేశవ్యాప్త ప్రజా ఉద్యమంగా అవతరించింది. మొదటి దశలో దేశాన్ని బహిరంగ మల విసర్జన రహిత దిశగా నడిపిన ఈ పథకం ప్రస్తుతం స్వచ్ఛభారత్ మిషన్ 2.0 రూపంలో 2027 వరకు విస్తరించబడింది. కేంద్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాలు రెడ్యూస్ రీయూస్ రీసైకిల్ అనే 3R సూత్రాన్ని క్షేత్రస్థాయిలో అమలు చేయడానికి చట్టపరమైన నిబంధనలు, అత్యాధునిక మౌలిక సదుపాయాలతో వివిధ కార్యక్రమాలను ప్రవేశపెట్టాయి. పౌరులు తమ ఇళ్లలో వాడని పాత బట్టలు, పుస్తకాలు, పాదరక్షలు, ఎలక్ట్రానిక్ వస్తువులు, బొమ్మలు వంటి వాటిని 3R కేంద్రాల్లో అందజేస్తే మున్సిపల్ సిబ్బంది వాటిని శుభ్రం చేసి బాగుచేసి అవసరమున్న పేద కుటుంబాలకు లేదా స్వచ్ఛంద సంస్థలకు ఉచితంగా అందిస్తున్నారు. రీసైకిల్ చేయలేని ప్లాస్టిక్ పొడి వ్యర్థాలను కరిగించి విద్యుత్గా మార్చడానికి గుంటూరు, విశాఖపట్నం వంటి నగరాలలో మెగా ప్లాంట్లను ప్రభుత్వం నడుపుతోంది. అంతేకాదు, ఆంధ్రప్రదేశ్లోని కొన్ని స్థానిక సంస్థలు వినూత్నమైన బార్టర్ విధానాన్ని ప్రవేశపెట్టాయి. ప్రజలు సేకరించిన ప్లాస్టిక్ వ్యర్థాలను మున్సిపల్ కార్యాలయాలకు ఇస్తే దానికి బదులుగా ప్రభుత్వం వారికి బియ్యం, కందిపప్పు లేదా కూరగాయలను అందిస్తుంది. పాఠశాలల్లో, బహిరంగ ప్రదేశాల్లో పాత స్క్రాప్, ఇనుప గ్రిల్స్, ప్లాస్టిక్ బాటిళ్లతో అందమైన బెంచులు, కళాకృతుల్ని తయారు చేసేలా ఉపాధ్యాయులను, కళాకారులను ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. ప్రభుత్వం తీసుకుంటున్న ఈ చర్యల వల్ల డంపింగ్ యార్డులపై భారం తగ్గడమే కాకుండా వ్యర్థాల ఆధారిత సరికొత్త ఆర్థిక వ్యవస్థ ఊపందుకుంటోంది. ఇలా వినూత్న రీతిలో 3R సూత్రాన్ని పాటించడం వలన ముంబైలో జరిగిన ఐఫ్యాట్ ఇండియా 2026 అంతర్జాతీయ వాణిజ్య ప్రదర్శనలో ఆంధ్రప్రదేశ్ వ్యర్థాల రీసైక్లింగ్, స్థిరమైన పారిశుద్ధ్య నమూనాలు అంతర్జాతీయ పర్యావరణ నిపుణుల ప్రశంసలు అందుకున్నాయి. కార్యక్రమంలో ఇప్పుడు విజయనగరం జిల్లాలో మెప్మా ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న స్వచ్ఛభారత్ కార్యక్రమం గురించి విజయనగరం జిల్లా మెప్మా ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీ జీవి చిట్టిరాజు గారు తెలియజేసే వివరాలు విందాం.
1: అందరికీ నమస్కారం. మా జిల్లాలో 4 ELBలు ఉన్నాయి. ELB మీన్స్ అర్బన్ లోకల్ బాడీస్. విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్, బొబ్బిలి మున్సిపాలిటీ, రాజా మున్సిపాలిటీ అండ్ నెల్లిమర్ల నగర పంచాయతీ. ఈ 4 ELBల్లోనూ 7,958 గ్రూపులు ఉన్నాయి. సభ్యులు 79,800 మంది సభ్యులు ఉన్నారు. సో వీళ్ళందరికీ కూడా స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా స్వచ్ఛాంధ్ర యాక్టివిటీస్ గురించి ఎప్పటికప్పుడు మేము చెప్పడం జరుగుతుంది. ప్రతి నెల 3వ శనివారం జరిగే స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తున్నారు. ముఖ్యంగా ఏ ఏరియాలో వెళ్ళి ఏమేమి కార్యక్రమాలు చేపట్టాలన్నది మన కమిషనర్స్ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ ప్రకారం వాళ్ళు పాల్గొనడం జరుగుతుంది. అలాగే సాసాలో ప్రధాన యాక్టివిటీ అయినటువంటి టెర్రస్ గార్డెనింగ్, ఈ టెర్రస్ గార్డెనింగ్లో మన విజయనగరం జిల్లాలో ఇంచుమించుగా 5,565 మంది సభ్యులు టెర్రస్ గార్డెనింగ్ చేస్తున్నారంటే, ముఖ్యంగా ఈ మొక్కలు అన్నది ఆకుకూరలు, టమాటా, పచ్చిమిర్చి, ఇంకా హైబ్రిడ్ వెరైటీకి వస్తే బెండకాయలు, వంకాయలు, ఇలాంటివన్నీ కూడా వీళ్ళు చేయటం వల్ల లాభం ఏంటంటే వాళ్ళకి ఆర్థికంగా కొంత వెసులుబాటు కలగటం, ప్లస్ స్వచ్ఛమైన గాలి, పర్యావరణ సమతుల్యత ఏర్పడటానికి మనకి ఈ టెర్రస్ గార్డెనింగ్ ద్వారా బాగా ఉపయోగం జరుగుతుంది. అందుకని ఈ టెర్రస్ గార్డెనింగ్ బాగా ప్రోత్సహిస్తున్నాం. ప్రస్తుతానికి మాకు 5,568 మంది సభ్యులు చేస్తున్నారు. మా టార్గెట్ 8,050. వచ్చే 2027 మార్చ్ 31 కల్లా టార్గెట్ అచీవ్మెంట్ అవటం జరుగుతుంది. అలాగే ఇంట్లో వ్యర్థాల నుంచి మనకు ఉపయోగపడే ఎరువును తయారు చేసి ఆ ఎరువుని ఈ టెర్రస్ గార్డెన్ మొక్కలకి ఉపయోగించడం వల్ల ఈ టెర్రస్ గార్డెన్లో పెంచే ఆకుకూరలు కానీ, పచ్చిమిర్చి కానీ, లేదా టమాటాలు కానీ, లేదా కాయగూరలకు సంబంధించి ఎరువులు కూడా మనం అంతటా మనం ఇంట్లోనే తయారు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఉదాహరణకి మిగిలిపోయిన అన్నం, కూరలు కానీ, టీ చేసుకున్న తర్వాత మిగిలిపోయిన టీ పొడి కానీ, అలాగే కాయగూరలు తరిగిన తర్వాత వేస్ట్ అయినగా వచ్చిన అవన్నిటిని కూడా ఒక కంపోస్ట్ కింద తయారు చేయడం జరుగుతుంది. ఎలా అంటే ఒక మంచి తొట్టులు తీసుకుని అందులో కొంచెం మట్టి వేసి ఆ పైన వేస్ట్ పదార్థాలన్నీ వేసి ఆ పైన మళ్ళీ మట్టి కింద వేసి లైట్గా పసుపు నీళ్ళు కొంచెం చల్లుతారు. దీనివల్ల ఖచ్చితంగా మనకి నెల రోజుల తర్వాత 45 రోజుల్లో మనకి

0: ఎరువుకి ఎంత తయారవుతుంది, ఏదైతే ఈ కుండీల్లో మొక్కలు పెంచడం చేస్తున్నారో ఈవెన్ ఒక్కొక్కసారి పూల మొక్కలను కూడా పెంచుకుంటున్నారు చాలామంది ఇంట్రెస్ట్గా. సో వాటిలో ఎరువు కింద ఉపయోగించడం వల్ల మొక్కలు బాగా పెరుగుతాయి, ప్లస్ మనకి వాటి దిగుబడి కూడా ఎక్కువ వస్తుంది. సో ఇవన్నీ కూడా మన ఎస్హెచ్జి మెంబర్స్ చాలా ఆసక్తిగా చేస్తున్నారు. మేము ఎప్పటికప్పుడు వాళ్ళకి మోటివేట్ చేసి ఎడ్యుకేట్ చేసి వీటి వల్ల వచ్చే లాభాల గురించి చెప్పడం వల్ల వాళ్ళందరూ కూడా చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నారు. కొంతమందికి ఈ బాల్కనీ సదుపాయం లేకపోవడం వల్ల, టెర్రస్ గార్డెన్ చేయకపోవడం లేకపోతే, వాళ్ళ ఇంటి పక్కన ఉన్న స్థలాల్లో కూడా ఇవే కార్యక్రమాలు కూడా కొంతమంది చేస్తున్నారు. ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఆర్థికంగా వాళ్ళు కొంత వెసులుబాటు కల్పించడం, ముఖ్యంగా పర్యావరణంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా సమతుల్యం సాధించడం, అలాగే ఎండ తీవ్రతను తగ్గించడానికి ప్రతి చోట కూడా అలాగా చేసే కార్యక్రమాలు అయితే చేపడుతున్నాం. ముఖ్యంగా కేవలం మన ఎస్హెచ్జి మెంబర్సే కాకుండా, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మెంబర్సే కాకుండా, చాలా చోట్ల అపార్ట్మెంట్లో చాలా మంది కూడా వాళ్ళంతట వాళ్ళు ఓన్గా ఎస్హెచ్జి మెంబర్స్ కాని వారు కూడా చేస్తున్నారు. వాళ్ళకు కూడా మేము వెళ్ళి ఎక్కడైతే అపార్ట్మెంట్లో ఉన్న ఉద్యోగస్తులు లేకపోతే ఇంకా బాగా సంపన్నులు వాళ్ళ కుటుంబాలకు కూడా మా సభ్యులు వెళ్ళి ఇలా చేసుకుంటే బాగుంటుందని చెప్తే చాలా మంది చాలా పాజిటివ్గా రెస్పాండ్ అవుతున్నారు. ఆల్రెడీ మేము చెప్పకుండా చాలా మంది చేసుకుంటారు. మేము చెప్పిన తర్వాత కూడా ఇది మంచి కార్యక్రమం, మేము కూడా చేస్తామని కూడా చెప్పడం జరుగుతుంది. సో ముఖ్యంగా మనకి స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్రలో మా మహిళలు పాల్గొనడమే కాకుండా పరిసర ప్రాంతాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని, ఇల్లు శుభ్రంగా ఉంచుకోవాలని, తాగే నీరు పరిశుభ్రంగా ఉండాలని, తీసుకునే ఆహారం పరిశుభ్రంగా ఉండాలని చెప్పి సభ్యులందరికీ చెప్పడం జరుగుతుంది. వాళ్ళ మంత్లీ మీటింగ్స్లో కూడా ఇది ఒక పారిశుద్ధ్యం, శానిటేషన్ దాని మీద ఒక టాపిక్ కింద పెట్టుకుని దాని గురించి సభ్యులందరూ మాట్లాడుకోవటం, ఆ సభ్యులు అందరూ కుటుంబ సభ్యులతో మాట్లాడుకోవటం, ఇవన్నీ కూడా మేము చేస్తున్నాము. ఇంకా దీన్ని ఉధృతి చేసి ఇంకా దీన్ని బాగా ఎక్కువ చేయాలనే ఉద్దేశంతో మేము పనిచేస్తున్నాం. దీనికి అందరూ కూడా సహకరిస్తున్నారు. మీకు అందరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.
1: పసి వయసులోనే పిల్లల మనసుల్లో నాటిన మంచి అలవాట్లు, ఆదర్శాలు సమాజాన్ని మార్చే శక్తివంతమైన ఆయుధాలుగా మారతాయి. భారతదేశాన్ని సంపూర్ణ ఆరోగ్యవంతమైన పారిశుద్ధ్య దేశంగా మార్చాలనే సంకల్పంతో ప్రారంభమైన స్వచ్ఛ భారత్ అభియాన్ కేవలం ఒక ప్రభుత్వ కార్యక్రమం కాదు, అదొక నిరంతర విద్యా యజ్ఞంగానూ పేరుగాంచింది. ఈ యజ్ఞంలో విద్యార్థులను అగ్రగాములుగా నిలిపి వారిలో పరిసరాల పరిశుభ్రత పట్ల బాధ్యతను పెంచడంలో పాఠశాలలు, గురువులు అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తున్నారు. సంస్కృతంలో ఒక గొప్ప సూక్తి ఉంది, విద్యా దదాతి వినయం, వినయాద్యాతి పాత్రతాం, పాత్రత్వా ధనమాప్నోతి, స్వచ్ఛత తస్య భూషణం. విద్య వినయాన్ని ఇస్తుంది, వినయం వల్ల అర్హత లభిస్తుంది. అయితే జ్ఞానాన్ని పొందిన మనిషికి సంస్కారంతో కూడిన పరిశుభ్రత పరమభూషణంగా నిలుస్తుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర ఆశయాలకు అనుగుణంగా ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలల్ని స్వచ్ఛతకు అద్దం పట్టేలా తీర్చిదిద్దుతోంది. ఉపాధ్యాయుడు బడిలో వెలిగించిన స్వచ్ఛత దీపం విద్యార్థుల ద్వారా ప్రతి ఇంటికి విస్తరించి సమాజంలో పెద్ద మార్పుకి కారణమవుతోంది. ఆంధ్రప్రదేశ్ గ్రామీణ ప్రాంతాలు ODF ప్లస్ సాధించడంలో ఈ బాలల సైన్యం చేసిన ప్రచారం ఎంతో దోహదపడింది. విశాఖపట్నం తోటగరువులోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న శ్రీమతి ఎం అనురాధ గారు తమ పాఠశాలలో పాటిస్తున్న స్వచ్ఛ భారత్ అభియాన్ గురించి తెలియజేస్తున్న వివరాలు ఇప్పుడు విందాం.
2: నమస్తే అండి. మా పాఠశాలలో స్వచ్ఛ భారత్ కార్యక్రమం గురించి మాట్లాడాలంటే నాకు ముందుగా గుర్తుకొచ్చేది మా పిల్లల్లో వచ్చిన మార్పు. మంచి అలవాటు ఒక్క రోజులో రాదు, ప్రతిరోజు గుర్తు చేస్తూ మనమే ఆచరింప చేస్తేనే అది మనలో భాగం అవుతుంది. మా స్కూల్లో సుమారు 1400 స్టూడెంట్స్ ఉన్నారు. మాకు చాలా విశాలమైన గ్రౌండ్ ఉంది. ఈ పాఠశాల పరిశుభ్రత కోసం 8 మంది సిబ్బంది పనిచేస్తూ ఉంటారు. ఇంత పెద్ద ప్రాంగణాన్ని ప్రతిరోజు శుభ్రంగా ఉంచడం అంటే చిన్న విషయం కాదు. ఒకప్పుడు సిబ్బంది శుభ్రం చేసిన వెంటనే పిల్లలు మళ్ళీ కాగితాలు, ఇతర వ్యర్థాలు అక్కడక్కడ వేసేవాళ్ళు. అందుకే మేము గ్రీన్ డస్ట్బిన్స్ ఏర్పాటు చేసి వాటిలోనే వేస్ట్ అంతా వేయాలి అని పిల్లలకు అలవాటు చేయడం ప్రారంభించాం. మొదట్లో చెప్పిన మళ్ళీ కింద వేసేవారు, కానీ మేము వదిలిపెట్టలేదు. దాదాపు ప్రతి ఇంటర్వెల్ లో కూడా మీ చుట్టూ ఒకసారి చూడండి, ఏదైనా ఒక కాగితం కనిపించిన డస్ట్బిన్ లో వేయండి అని గుర్తు చేస్తూనే ఉన్నాం. ఈ మార్పు రావడానికి మాకు దాదాపు 4 సంవత్సరాలు పట్టింది. ఈ రోజు మా పాఠశాల క్లీన్ అండ్ గ్రీన్ స్కూల్ కి ఒక మంచి ఉదాహరణగా కనిపించడం మాకు ఎంతో ఆనందంగా ఉంటుంది. అలాగే మధ్యాహ్న భోజనం కూడా మొదట్లో మాకు పెద్ద సవాలే. తినే ఆహారం కంటే కింద పడేసే ఆహారం ఎక్కువగా ఉండేది. దాంతో మేము అక్కడ కూడా డస్ట్బిన్స్ ఏర్పాటు చేసి ప్రతి టీచర్ ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళందరూ ఎంత కావాలో అంతే ఆహారం తీసుకోండి, కావాలంటే మళ్ళీ తీసుకోవచ్చు అని చెప్పడం ప్రారంభించాం. దాంతో ఆహారం వృధా చాలా వరకు తగ్గింది. తిన్న తర్వాత మిగిలిపోయిన ఆహారం లేదా కింద పడ్డ ఆహారం ఎక్కడ పడితే అక్కడ వేయకుండా ప్రజెంట్ డస్ట్బిన్స్ లోనే వేస్తున్నారు. ప్రార్థనా కార్యక్రమంలో వారానికి ఒకసారి స్వచ్ఛ భారత్ ప్రతిజ్ఞ చేయిస్తున్నాం. ప్రతి శనివారం నో బ్యాగ్ డే సందర్భంగా స్వచ్ఛ భారత్ మీద చిన్న చిన్న పాటలు, స్కిట్స్, స్లోగన్స్, కవితలు, కథల పోటీలు, డ్రాయింగ్ కాంపిటీషన్స్, ఎలక్యూషన్ ఇవన్నీ నిర్వహించి వాటిలో బెస్ట్ పర్ఫార్మెన్స్ ఏవైతే చేస్తారో వాళ్ళకి ప్రైజెస్ ఇస్తాము. 2047 వికసిత్ భారత్ లక్ష్యాన్ని దృష్టిలో పెట్టుకుని పిల్లల్లో బాధ్యత భావాన్ని పెంచుతున్నాం. అలాగే బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మి వేయకూడదనే అలవాటు కూడా పిల్లల్లో పెంచుతున్నాం. మన పరిసరాలను మనమే కలుషితం చేయకూడదనే ఆలోచన ప్రతి ఒక్కరిలో రావాలి. ఎందుకంటే నేటి పిల్లలే రేపటి పౌరులు. ఈ రోజు వాళ్ళు నేర్చుకున్న చిన్న మంచి అలవాట్లే రేపు వారి జీవితంలో భాగమవుతుంది. మన దేశం 2047 నాటికి వికసిత్ భారత్ గా ఎదగాలంటే ఈ మార్పు మన పాఠశాల నుంచే మొదలవ్వాలి. స్వచ్ఛ భారత్ మన బాధ్యత, స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ మన లక్ష్యం, 2047 వికసిత్ భారత్ మన స్వప్నం. ఈ స్వప్నంలో మా 1400 మంది పిల్లలు చిన్న చిన్న అడుగులు కూడా ఒక భాగమే. ధన్యవాదాలు.
1: ఊరుని చూసి దేశాన్ని చూడమనే విధంగా స్వచ్ఛ భారత్ అభియాన్ దేశంలోని ప్రతి గ్రామాన్ని, నగరాన్ని పరిశుభ్రతతో మెరిసేలా చేసి మన పర్యాటక రంగానికి ఊతమిస్తోంది. ఐక్యరాజ్య సమితి నిర్దేశించిన సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అయిన అందరికీ స్వచ్ఛమైన నీరు, పారిశుద్ధ్యం సాధనలో భారత్ వేగమైన పురోగతిని సాధించి ఐక్యరాజ్య సమితి ప్రశంసలు అందుకుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదికల ప్రకారం స్వచ్ఛ భారత్ వల్ల భారతదేశంలో లక్షలాది మంది పిల్లల మరణాలు, డయేరియా వంటి అంటువ్యాధులు గణనీయంగా తగ్గాయి. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో అతి తక్కువ కాలంలో ప్రజల ప్రవర్తనలో మార్పు తెచ్చిన అతి పెద్ద సామాజిక ఉద్యమంగా ప్రపంచ బ్యాంక్ స్వచ్ఛ భారత్ను ప్రశంసించింది. ప్రభుత్వ సంకల్పానికి ప్రజల భాగస్వామ్యం తోడైనప్పుడు ఇలా అద్భుతమైన విజయాలు సాధించవచ్చని ఈ ప్రత్యక్ష ఉదాహరణలు రుజువు చేస్తున్నాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర సంకల్పంతో పారిశుద్ధ్య రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చి 19 రకాల సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువుల తయారీ, విక్రయం, వాడకాన్ని పూర్తిగా నిషేధించడంతో పాటు వ్యర్థాలతో పేరుకుపోయిన కొండల్ని కరిగించి హరిత వనాలుగా మార్చడం విశేషం. ఇంటింటి వ్యర్థాల సేకరణ, ప్రజా భాగస్వామ్యం ద్వారా గ్రామీణ పారిశుద్ధ్య విభాగంలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే ప్రథమ స్థానాన్ని కైవసం చేసుకుంది. రాష్ట్ర సచివాలయాన్ని సింగిల్ యూజ్ ప్లాస్టిక్ రహిత జోన్ గా మార్చినందుకు స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ స్కాచ్ గోల్డ్ అవార్డును సొంతం చేసుకుంది. స్వచ్ఛ భారత్ పక్షోత్సవాల్లో భాగంగా నిర్వహించబడుతున్న స్వచ్ఛతా హీ సేవ, ఏక్ పేడ్ మాకే నామ్ కార్యక్రమాలను కోట్లాది మంది భారతీయులు తమ సొంత బాధ్యతగా భావించి ముందుకు నడిపిస్తున్న తీరు అనన్య సామాన్యం. స్వచ్ఛ భారత్ విజయం కేవలం భారతదేశానికే పరిమితం కాలేదు. ఆఫ్రికా, ఆసియాలోని పారిశుద్ధ్య లోపాలతో బాధపడుతున్న అనేక అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఇదొక దిక్సూచిగా మారింది. ప్రపంచ వేదికపై స్వచ్ఛ భారత్ సాధించిన ఈ విజయం ప్రతి భారతీయుడు గర్వించదగ్గ ఒక సరికొత్త చరిత్ర. ఇలా ఒక్కొక్కరుగా మొదలైన ఈ పారిశుద్ధ్య ప్రయాణం కోట్లాదిగా మారి నేడు స్వచ్ఛ భారత విజయ కేతనాన్ని ఎగురువేస్తోంది. ఇది ఈనాటి వికసిత్ భారత్.
3: స్వచ్ఛ భారత విజయ కేతనం పరిచయాలతో కూర్చిన ప్రత్యేక కార్యక్రమం విన్నారు. అతిథులు విజయనగరం జిల్లా మెప్మా ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీ జీవి చిట్టిరాజు గారు, విశాఖపట్నం తోటగరువు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల స్కూల్ అసిస్టెంట్ శ్రీమతి ఎం అనురాధ గారు, కార్యక్రమ నిర్వహణ శ్రీమతి బిఎన్ పద్మిని. ఈ కార్యక్రమం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సమర్పణ.

0: ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు. ఆకాశవాణి దార్శనిక భారత్. ఈనాటి దార్శనిక భారత్ కార్యక్రమంలో నీమ్ కోటెడ్ యూరియా ప్రాముఖ్యత, ఉపయోగాలు ఈ అంశం గురించి రేకులకుంట వ్యవసాయ పరిశోధనా స్థానం సాయిల్ సైన్స్ సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ కెసి నటరాజ్ గారితో పరిచయం వింటారు.
1: అందరికీ నమస్కారం. చాలామంది రైతు సోదరులు వ్యవసాయంలో అత్యధికంగా ఉపయోగించే ఎరువులలో యూరియా మొదటి స్థానంలో ఉంటుంది. ప్రతి పంట సీజన్లో రైతులు లక్షల టన్నుల యూరియాను ఉపయోగిస్తున్నారు. అయితే దాదాపుగా 5 నుంచి 6 సంవత్సరాల నుంచి యూరియా అనేది వేపపూత పూసిన యూరియా రూపంలోనే దొరుకుతుంది. దీన్నే నీమ్ కోటెడ్ యూరియా అని కూడా అంటారు. దీన్నే వేపపూత పూసిన యూరియా అని కూడా తెలుగులో అంటారు. మరి ఈ వేపపూత పూసిన యూరియా ఎలా తయారవుతుంది, దానివల్ల ప్రయోజనాలు ఏంటి, దాని లక్షణాలు ఏంటి, దాన్ని వాడడం వల్ల వ్యవసాయంలో రైతులకు ఏ విధంగా ఉపయోగకరంగా ఉంటుందన్న విషయాలు ఈరోజు మనకు తెలియజేయడానికి మన ఆకాశవాణి స్టూడియోలో ఉన్నారు బుక్కరాయ సముద్ర మండలం రేకులకుంట వ్యవసాయ పరిశోధన స్థానంలో సాయిల్ సైన్స్ సీనియర్ సైంటిస్ట్గా పనిచేస్తున్న డాక్టర్ కెసి నటరాజ్ గారు. సార్ నమస్కారం. సార్
2: నమస్కారం. సార్
1: సార్ నటరాజ్ గారు, నీమ్ కోటెడ్ యూరియా అంటే ఏమిటి, అది ఎలా తయారవుతుంది, దాని యొక్క ప్రయోజనాలు ఏమంటారు?
2: నీమ్ కోటెడ్ యూరియాను తెలుగులో వేపపూత పూసిన యూరియా అని పిలుస్తారు. అంటే సాధారణ యూరియా గుళికలకు వేప నూనె లేదా వేప గింజల పొడిని పైపూతగా పూయడం ద్వారా తయారు చేసిన యూరియాని వేపపూత పూసిన యూరియా అంటారు. నీమ్ కోటెడ్ యూరియాని ఇంగ్లీష్లో పిలుస్తారని చెప్పాను. అయితే ఇది మన భారతదేశ వ్యవసాయ రంగంలో వినియోగం అవుతున్న నత్రజని ఎరువులలో దాదాపుగా 80 నుంచి 90% యూరియానే వాడకంలో ఉంది. ఇతర దేశాల్లో అమ్మోనియా ద్రావకం, అమ్మోనియా సల్ఫేట్, అమ్మోనియం నైట్రేట్ మొదలైనవి వాడకం వల్ల కాస్త యూరియా వాడకం తక్కువ అని చెప్పాలి. అయితే యూరియా అనేది నత్రజని అందించే ఎరువుల్లో ప్రాథమిక నత్రజనిగా, నైట్రస్ ఆక్సైడ్గా మారి వాయు కాలుష్యానికి దారితీస్తుంది. దీనివల్ల ఎంతో విలువైన ఎరువులు వృధా కావడమే గాక భూసారం క్రమంగా తగ్గిపోయి జలం, వాయు కాలుష్యాలకు దారితీస్తుంది.
1: సార్ నటరాజ్ గారు, ఈ వేప నూనె యొక్క ప్రత్యేకత ఏమంటారు?
2: వేప నూనె యొక్క ప్రత్యేకత ఏమిటంటే ఇందులో గల అజాదిరక్తం పదార్థం దాదాపు 600 రకాల చీడలను నిరోధించే శక్తి కలిగి ఉంది. అలాగే పంటలకు ఏదో విధంగా ఉపయుక్తం అయిన పనులు చేసే పశుపక్షాదులు, చేపలు, తేనెటీగలు, గద్దలు వంటి వాటికి ఎలాంటి హానికారి కాదు. మానవాళికి కూడా ఇది క్షేమకరమే.
1: ఇది ఎలాంటి హాని చేయదంటారు?
2: ఖచ్చితంగా చేయదు. అది ఎప్పుడైనా మానవాళికి ఉపయోగకరమే వేప అనేది. అటువంటి ఈ అజాదిరక్టిన్ పదార్థం నత్రజని వేగంగా నైట్రిఫికేషన్ అయ్యే చర్యను మందగించేలా చేస్తుంది. యూరియా గుళికలపై దీన్ని పూతగా చేయడం ద్వారా యూరియా తద్వారా నత్రజని వినియోగాన్ని నియంత్రించి దాన్ని ఆదా చేయవచ్చు అనే అంశంపై ప్రయోగాలకు దారితీసింది. తద్వారా ICAR భారత వ్యవసాయ పరిశోధన మండలి ICARలో వివిధ వ్యవసాయ విశ్వవిద్యాలయాల్లో దాదాపుగా 30 నుంచి 35 సంవత్సరాలు సుదీర్ఘంగా పరిశోధనల తర్వాత వేప పూత పూసిన యూరియాను రైతులకు అందుబాటులోకి తీసుకురావడం జరిగినది.
1: చాలా ప్రయోగాలు చేసిన తర్వాతనే బయటకు వచ్చింది అంటారు?
2: అవునండి. రైతులకు ప్రతి ఒక్క టెక్నాలజీ కానీ ఎరువును కానీ అందించకముందు మన పరిశోధనా స్థానాల్లో సుదీర్ఘ పరిశోధనలు చేసిన తర్వాతనే రైతులకు అందుబాటులోకి భారత ప్రభుత్వం తీసుకొస్తుంది.
1: సరే నటరాజ్ గారు, ఇప్పుడు వేప పూత పూసిన యూరియా గురించి మనం మాట్లాడుకుంటున్నాం కదా, ఈ వేప పూత పూసిన యూరియా వాడటం వల్ల ప్రయోజనాలు ఏమంటారు?
2: ఈ వేప పూత పూసిన యూరియా వాడకం వల్ల ప్రయోజనాలు ఏంటంటే చాలానే ప్రయోజనాలు ఉన్నాయి. దాంట్లో ముఖ్యంగా యూరియాలోని నత్రజని మొక్కలకు క్రమంగా నిదానంగా అందుతుంది. అంటే పంట కీలక దశలో మొక్కకు కావలసినంత నత్రజని అందుబాటులోకి వస్తుంది.
1: సరే సార్ నటరాజ్ గారు, ఈ తెగుళ్ళు తర్వాత చాలా వస్తూ ఉంటాయి పంటలకు సంబంధించి. ఏదైతే మనం నీమ్ కోటెడ్ యూరియా అంటున్నామో, వేప పూత పూసిన యూరియా, ఇది తెగుళ్ల నివారణకు ఏ విధంగా దోహదపడుతుంది, అలాగే పర్యావరణ పరిరక్షణకు ఏ విధంగా ఉపయోగపడుతుందంటారు?
2: నీమ్ కోటెడ్ యూరియా తెగుళ్ల నివారణకు కూడా చాలా బాగా దోహదపడుతుంది. ఎలాగంటే వేపలో సహజ సిద్ధమైన కీటక నివారణ గుణాలు ఉండటం వల్ల ఇది పంటకు కొంతవరకు తెగుళ్ళు మరియు పురుగుల నుండి రక్షణ ఇస్తుంది. అదేవిధంగా పర్యావరణ రక్షణకు, ముఖ్యంగా యూరియా వృధా కాకుండా భూగర్భ జలాలు మరియు పర్యావరణ కలుషితం కాకుండా కాపాడుతుంది. అదేవిధంగా రైతులు దాదాపుగా యూరియాను సిఫారసు చేసిన మొత్తాదు కంటే ఎక్కువగా ఉపయోగిస్తారు. అంటే ఉదాహరణకు ఇక 45 కేజీల ఒక బస్తా యూరియా ఒక ఎకరాకి సిఫారసు ఉంటే రైతులు 1.5 బస్తా కంటే ఎక్కువగా

0: ఉపయోగిస్తారు. ఒక బస్తా సిఫార్సు ఉంటే వాళ్ళు 1.5 బస్తా వాడతారు.
1: ఎందుకంటే తొందరగా పంటలు వస్తాయని.
0: అవును, యూరియా వేసిన వెంటనే పంట పచ్చగా మారుతుంది,
1: మారుతుంది,
0: కళకళలాడుతుంది, బాగుంటుంది కదా అని ఆ ఉద్దేశంతో ఎక్కువగా వాడతారు. దీనివల్ల ఏమవుతుందంటే మొత్తంలో దేశం మొత్తంలో యూరియా 2 నుండి 2.5 లక్షల మెట్రిక్ టన్ అవసరం అవుతుంది ప్రతి సంవత్సరం భారతదేశంలో వ్యవసాయానికి. అయితే ఈ ఎక్కువ మోతాదులో వాడటం వల్ల ప్రతి సంవత్సరం 3.5 లక్షల మెట్రిక్ టన్ వరకు ఉపయోగిస్తున్నారు. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం వ్యవసాయ రంగంలో యూరియా వాడకాన్ని మరింత సమర్థవంతంగా మార్చడానికి దేశవ్యాప్తంగా నీమ్ కోటెడ్ యూరియా తప్పనిసరి చేసింది. సాధారణ యూరియాతో పోలిస్తే వేప పూత పూసిన యూరియా మొక్కలకు నెమ్మదిగా సమర్థవంతంగా అందుతుంది. అందువల్ల సాధారణ యూరియా కంటే 5 నుంచి 10% వరకు తక్కువగా వాడినా సరిపోతుంది.
1: సాధారణం కంటే తక్కువ వాడితే కూడా ఉపయోగపడుతుంది,
0: ఒక 5% నుంచి 10%. ఎందుకంటే అది క్రమంగా నిదానంగా నత్రజని విడుదలవుతుంది, మొక్కకి అందుబాటులో ఉంటుంది, వేస్టేజ్ ఉండదు. అందువలన 5% 10% తక్కువ వాడినా కూడా సరిపోతుంది. అదేవిధంగా వేప పూత పూసిన యూరియాను నేల స్వభావం, వివిధ రకాల పంటలు, పంట రకాన్ని బట్టి సరైన పద్ధతిలో వాడినట్లయితే నత్రజని మొక్కకు అందడం మరింత మెరుగుపడుతుంది. ఉదాహరణకు వరిలో 1 ఎకరాకు 80 నుంచి 100 కేజీలు సిఫారసు అయితే నీమ్ కోటెడ్ యూరియాను పంట కాలంలో దుక్కిలో లేదా నాటిన 1 వారంలో ఒక్కసారి, పిలుకలు తొడిగే దశలో అంటే 25 నుంచి 30 రోజుల మధ్యలో ఒక్కసారి, చిరుపొట్ట దశలో అంటే 50 నుంచి 60 రోజుల మధ్యలో ఒకసారి, ఈ విధంలో 3 విడతలుగా వేసుకుంటే నత్రజని అందటం చాలా మెరుగుపడుతుంది. అదేవిధంగా మొక్కజొన్నలో అయితే 2 నుంచి 3 విడతలుగా విత్తే సమయంలో, మోకాల లోతు దశలో మరియు పూత పూసే దశకు ముందు వేసుకోవాలి. ఈ విధంగా వేప పూత పూసిన యూరియాను వాడినప్పుడు వివిధ పంటల దిగుబడిలో దాదాపు 30 నుంచి 40% వరకు దిగుబడి పెరిగినట్లు మనకు పరిశోధనలో తేలింది. ఈ విధంగా వరిలో అయితే దాదాపుగా 6% దిగుబడి పెరుగుతుంది, మొక్కజొన్నలో 7.1%, అదేవిధంగా కందిలో 16.8% దిగుబడి పెరిగింది, మరియు చెరుకులో అయితే అత్యధికంగా 17.5% దిగుబడి పెరిగినట్లు వివిధ పరిశోధనల్లో మనకు తేలింది. ఈ విధంగా వేప పూత పూసిన యూరియా వినియోగించడం ద్వారా మొత్తానికి 30 నుంచి 40% వరకు అధిక దిగుబడిని రైతులు సాధించవచ్చు. దాంతో పాటు దాదాపు 50% నత్రజని వృధాగా పోవడం తగ్గించుకోవచ్చు. అది చాలా ఇంపార్టెంట్ రైతులకు.
1: దిగుబడితో పాటు వృధాను కూడా తగ్గించుకోవచ్చు,
0: వృధాను 50% వరకు తగ్గించవచ్చు. అదేవిధంగా ఈ విధానాన్ని భారత ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చి మరియు శాస్త్రీయ దృక్పథాన్ని అందించడం వల్ల నత్రజని ఎరువుల కొరతను అరికట్టడం జరిగింది. అదేవిధంగా దిగుమతి చేసుకోవడం వల్ల ఖర్చు అవుతున్న విదేశీ మారక ద్రవ్యాన్ని కూడా పొదుపు చేయడం జరిగింది. ఇవన్నీ నీమ్ కోటెడ్ యూరియా ద్వారా రైతులకు అందిన ప్రయోజనాలుగా గమనించవచ్చు.
1: సరే నటరాజ్ గారు, నీమ్ కోటెడ్ యూరియా అంటే వేప పూత పూసిన యూరియాను ఏ విధంగా తయారు చేసుకోవచ్చు అంటారు?
0: ఇది ఇండస్ట్రీ స్థాయిలో అంటే ఫ్యాక్టరీ స్థాయిలో భారత ప్రభుత్వం యొక్క ఆధ్వర్యంలో తయారు చేయబడుతుంది. అది ఎలాగంటే బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ నిబంధనలకు అనుగుణంగా ఉత్తమ నాణ్యతను కలిగి ఉన్న వేప నూనెలో యూరియా గుళికల మీద ఒక పొరంలా పూతను పూసి నీమ్ కోటెడ్ యూరియాను తయారు చేస్తారు. ఈ విధానంపై దాదాపుగా 30 నుంచి 35 సంవత్సరాల పరిశోధనలో ICR అంటే భారత వ్యవసాయ పరిశోధన మండలి మరియు వివిధ వ్యవసాయ యూనివర్సిటీల సిఫారసు మేరకు భారత ప్రభుత్వం ఆధ్వర్యంలో ఇండస్ట్రీ స్థాయిలో అంటే ఫ్యాక్టరీ స్థాయిలో తయారు చేస్తారు. దీంట్లో రైతుల పాత్ర అంతగా ఉండదు. ఒకసారి తయారైన తర్వాత వివిధ ప్రయోగశాలల్లో తరచూ పరీక్షించి నీమ్ కోటెడ్ గుళికల్లో గల నీమ్ ఆయిల్ శాతం కనీసం 350 ppm పార్ట్స్ పర్ మిలియన్ అంటారు, 350 ppm ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటారు. ఇలా తయారైన నీమ్ కోటెడ్ యూరియాను ప్రత్యేక ఆకారం గల HDPE పాలిథిన్ సంచుల్లో నింపి మార్కెట్లోకి తరలిస్తారు. ఈ నీమ్ కోటెడ్ యూరియా అంటే చక్కటి గోధుమ వర్ణం ఉండాలని, గాఢమైన వేప నూనె వాసన ఉండాలని అపోహలున్నాయి. యూరియా గుళికల్లో అయితే ఆయిల్ శాతం 350 పీపీఎం కనీసంగా ఉండటం అనేది ముఖ్యమని మన రైతులు గమనించాలి.
1: అంటే ఖచ్చితంగా 350 పీపీఎం ఉండాలి.
0: ఉండాలి, అది ఒక నాణ్యతకు పరిమాణం.
1: సరే డాక్టర్ కేసీ నటరాజ్ గారు, నీమ్ కోటెడ్ యూరియాతో రైతులకు ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయంటారు?
0: నేను ఇందాక చెప్పినట్టు చాలా ప్రయోజనాలు కలిగింది నీమ్ కోటెడ్ యూరియా. ఈ యూరియాలోని నత్రజని నైట్రిఫికేషన్ అనే ఒక చర్య త్వరిత చర్యను మందగించేలా చేసి నత్రజనిని సరైన మోతాదులో పంటకు తగిన సమయమంతా అందేలా చేసి మొక్కకు పోషకాలని అందిస్తుంది. ఈ విధంగా వ్యర్థాన్ని తగ్గించి పొదుపు చేయడం జరుగుతుంది. నీమ్ కోటెడ్ యూరియా సరైన పద్ధతిలో రైతులు వాడినట్లయితే వివిధ పంటల్లో దిగుబడి దాదాపుగా 30-40% పెంచే అవకాశం ఉంది. ఇది చాలా ముఖ్యమైన ప్రయోజనం, ఎందుకంటే ప్రతి సంవత్సరం దాదాపు 40-50% యూరియా వ్యర్థాన్ని తగ్గించడం ద్వారా 2 మిలియన్ టన్నుల యూరియా వాడకాన్ని మరియు ఉత్పత్తిని భారత ప్రభుత్వం తగ్గించి తద్వారా 1000 కోట్ల పెట్టుబడిని ఆదా చేయొచ్చు. జలవనరులు, వాయు, నేల, మొత్తానికి పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించవచ్చు. యూరియా ఇతరత్ర వాడకాల్లో ముఖ్యంగా పాలు పదార్థాలు, ఇటువంటి పదార్థాల కల్తీ వంటి చెడ్డ పనులను అరికట్టి ప్రజల ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవచ్చు. దానికి తోడుగా ఎక్కువ కాలం గోదాముల్లో ఉన్న యూరియా గుళికలు గడ్డగట్టి పోకుండా మనం కాపాడుకోవచ్చు. ఎందుకంటే గోదాముల్లో ఎక్కువ స్టోరేజ్ పెట్టేస్తే యూరియా గడ్డగట్టిపోతుంది. ఇదే నీమ్ కోటెడ్ యూరియా అయితే అంతగా వేస్టేజ్ కాకుండా ఆ విధంగా కూడా కాపాడుకోవచ్చు. ఈ విధంగా యూరియా యొక్క వ్యర్థాన్ని తగ్గించి దాన్ని దుర్వినియోగాన్ని అరికట్టి మొక్కలకు ఎక్కువ రోజుల పాటు సమర్థంగా పోషకాలని అందుబాటులో ఉంచి భూగర్భ జలాలు కాలుష్యాన్ని తగ్గిస్తూ రైతుల ఆర్థిక స్తోమతకు అందే స్థాయిలో, అంటే మీరు చూడొచ్చు నీమ్ కోటెడ్ యూరియా ఎక్కువ కాస్ట్లీ ఏం కాదు, ఎక్కువ అధిక ధరం ఏం లేదు, అది కూడా ఇంతకు ముందున్న యూరియా ధర రూపంలో ఉన్నాయి. దాదాపుగా 270 రూపాయలలోనే 45 కేజీల బస్తా దొరుకుతుంది.
1: సాధారణ యూరియా మాదిరిగా
0: దొరుకుతుంది, అంతే
1: దానికే కాస్ట్లో,
0: అంతే కాస్ట్లోనే దొరుకుతుంది, అదే ధరలోనే ఉంటుంది. కాబట్టి రైతులకు ఆర్థిక స్తోమతకి అందే స్థాయిలోనే ఉంటుంది. వ్యవసాయ రంగాన్ని కీలకంగా మారుస్తూ ఎన్నెన్నో ప్రయోజనాలను కలిగిస్తుంది ఈ నీమ్ కోటెడ్ యూరియా. వేప పూత పూసిన యూరియా వ్యవసాయ రంగాన్ని కీలకంగా మారుస్తూ రైతుల అభివృద్ధి, ముఖ్యంగా నేల ఆరోగ్యాన్ని కాపాడుతుందని చెప్పుకోవచ్చు.
1: సరే డాక్టర్ కేసీ నటరాజ్ గారు, అంటే వేప పూత పూసిన యూరియా ఏ విధంగా తయారవుతుంది, దానివల్ల రైతులకు ఏ విధంగా ఉపయోగాలు ఉన్నాయి, అలాగే నీమ్ కోటెడ్ యూరియా వల్ల రైతులతో పాటు పర్యావరణానికి ఏ విధంగా లాభం కలుగుతుంది, దీన్ని వాడితే పంటలు ఏ విధంగా పండించుకోవచ్చు రైతు సోదరులు అన్న విషయాలు చాలా వివరంగా తెలియజేశారు. నమస్కారం అండి.
0: నమస్కారం.
2: మీరింతవరకు దార్శనిక భారత్ కార్యక్రమంలో నీమ్ కోటెడ్ యూరియా ప్రాముఖ్యత, ఉపయోగాలు ఈ అంశం గురించి రేకులకుంట వ్యవసాయ పరిశోధనా స్థానం సాయిల్ సైన్స్ సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ కేసీ నటరాజ్ గారితో పరిచయం విన్నారు. ఈనాటి దార్శనిక భారత్ కార్యక్రమం ఆకాశవాణి అనంతపురం కేంద్ర సౌజన్యంతో ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి వెలువడింది.

ఆకాశవాణి తిరుపతి కేంద్రం 107.5 103.2 మెగాహెడ్స్పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం మీరు వింటున్నారు. ఇప్పుడు విందాం చిత్రకుసుమాలు సినిమా పాటల కార్యక్రమం.

0: మీరు హెచ్ఐవి బారిన పడే అవకాశం ఉందా? మీరే తెలుసుకోండి. మీరు మద్య లేదా మత్తు పదార్థాలు సేవించి ఎప్పుడైనా సెక్స్ లో పాల్గొన్నారా? మీరు ఎప్పుడైనా సుఖ వ్యాధులు, లైంగిక వ్యాధులకు గురయ్యారా? మీ సమాధానం అవును అయితే వెంటనే మీ దగ్గరలోని ICTC కేంద్రంలో పరీక్ష చేయించుకోండి. మరింత సమాచారం కోసం టోల్ ఫ్రీ నంబర్ 1097 కి కాల్ చేయండి. మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి.
1: ఈ ప్రకటన జారీ చేసిన వారు రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ మండలి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.

విన్న పాట టాప్ ర్యాంకర్స్ సినిమా నుంచి. జయసూర్య పాడిన ఈ పాటకు సునీల్ కశ్యప్, సునీల్ కశ్యప్ సంగీతం సమకూర్చారు. జయసూర్య గీత రచన, పాడినవారు భార్గవి పిళ్ళాయి. చిత్రకుసుమాలు కార్యక్రమం ఇప్పుడు వింటున్నాంలో. తర్వాత మీరు వినబోతున్న పాట సీనుగాడి లవ్ స్టోరీ. ఈ సినిమా నుంచి పాట విందాం. హారిష్ రాఘవేంద్ర హరిణి పడిన ఈ పాటకు గీత రచన వనమాలి, సంగీతం హారిష్ జయరాజ్.

0: విన్న పాట హారిష్ రాఘవేంద్ర హరిణి కలిసి పాడిన పాటది. సినిమా సీనుగాడి లవ్ స్టోరీ. చిత్రకుస్మాల్ సినిమా పాటలు విన్నారు. సమయం 8:30 అవుతుంది. ఇక వార్తలు విందాం. వార్తల తర్వాత మళ్లీ చిత్రకుస్మాల్ విందాం. వార్తలు విజయవాడ కేంద్రం నుంచి రిలే.
1: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్య అంశాలు. భారత్ స్విట్జర్లాండ్ దేశాల మధ్య పెట్టుబడులను మరింత సులభతరం చేసేందుకు ఇరు దేశాలు కలిసి పనిచేస్తాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. పెన్షన్దారుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర మంత్రి డాక్టర్ జితేందర్ సింగ్ తెలిపారు. నగరాలు గ్రామాలను పరిశుభ్ర నివాస యోగ్యాలుగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని కేంద్ర సహాయ మంత్రి తోకన్ సాహు అన్నారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ ను సస్పెండ్ చేయాలన్న పిటిషన్లపై సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసేందుకు నిరాకరించింది. రవాణా సాంకేతికతలు, మొబిలిటీ వ్యవస్థలు, మౌలిక సదుపాయాల ప్రోత్సాహం, సహకార రంగంలో భారత్ స్విట్జర్లాండ్ దేశాలు ఈరోజు పలు ఒప్పందాలపై సంతకాలు చేశాయి. న్యూఢిల్లీలో స్విట్జర్లాండ్ అధ్యకుడు గై పార్మలిన్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీల మధ్య జరిగిన ద్వైపాక్షిక చర్చల అనంతరం ఈ ఒప్పందాలపై సంతకాలు జరిగాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సంయుక్త పాత్రికేయుల సమావేశంలో నరేంద్ర మోదీ మాట్లాడుతూ గత అక్టోబర్లో యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ అసోసియేషన్ ఈఎఫ్టీఏ దేశాలతో భారత్ చారిత్రాత్మక వాణిజ్య ఆర్థిక భాగస్వామ్య ఒప్పందాన్ని అమలు చేసిందని చెప్పారు. ఐరోపా ఆర్థిక కూటమితో భారత్ కుదుర్చుకున్న మొట్టమొదటి స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం ఇదేనని ప్రధాని పేర్కొన్నారు. పెట్టుబడులు, ఆవిష్కరణలు, ఉపాధి, ఉమ్మడి శ్రేయస్సు కోసం ఇదొక ప్రతిష్టాత్మకమైన చట్రమని నరేంద్ర మోదీ అభివర్ణించారు. ఈ ఒప్పందం ప్రకారం రాబోయే 15 నెలల్లో $100 బిలియన్ పెట్టుబడులను ఆకర్షించి 10 లక్షల ప్రత్యక్ష ఉద్యోగాలను సృష్టించాలని భారత్ లక్ష్యంగా పెట్టుకుందని ప్రధానమంత్రి స్పష్టం చేస్తూ
2: $100 బిలియన్ కా ఇన్వెస్ట్మెంట్ ఆర్ 10 లాఖ్ డైరెక్ట్ జాబ్స్ కే లక్ష్యం కో సాకార్ కరేంగే ఆర్ దోనో దేశో కే బీచ్ ఇన్వెస్ట్మెంట్ కో ఆర్ సుగమ్ బనానే కే లియే కై మహత్వపూర్ణ నిర్ణయ లియే హై. ఇస్సే భారత్ కే అగ్రికల్చర్, ఫార్మా, టెక్స్టైల్ ఆర్ ఇంజనీరింగ్ గూడ్స్ కి స్విట్జర్లాండ్ మే నిర్యాత్ బఢేగి ఆర్ సాత్ సాత్ భారత్ కే బయోటెక్, లైఫ్ సైన్సెస్, బ్యాంకింగ్ ఆర్ సస్టైనబిలిటీ జెసే మహత్వపూర్ణ క్షేత్రో మే హమ్ నయే స్విస్ ఇన్వెస్ట్మెంట్ కో ఆకర్షిత్ కరేంగే.
1: పెన్షన్దారుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పెన్షన్ల శాఖ మంత్రి డాక్టర్ జితేందర్ సింగ్ అన్నారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన 17వ అఖిల భారత పెన్షన్ అదాలత్లో ఆయన ప్రసంగిస్తూ పెన్షనర్లు ఎదుర్కొంటున్న అనుభవాలు, ఇబ్బందుల నుండి పెన్షన్ పరిపాలన విభాగం నిరంతరం పాఠాలు నేర్చుకుని ప్రస్తుత వ్యవస్థలోని లోపాలను తొలగించే దిశగా కృషి చేయాలన్నారు. పెన్షన్ సంబంధిత సేవల్లో డిజిటల్ టెక్నాలజీ వినియోగం పెరుగుతోందని చెప్పారు. సాంకేతికత, డిజిటల్ విధానాలు అంతిమంగా పెన్షన్దారులకు, వారి కుటుంబాలకు సరళమైన, మరింత అందుబాటులో ఉండే సేవలుగా మారాలని ఆయన స్పష్టం చేశారు. డిజిటల్ గుర్తింపు, ముఖ గుర్తింపు ఆధారిత యంత్రాంగాల ద్వారా ప్రక్రియలను సరళతరం చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పారు. భారత్ యూరోపియన్ యూనియన్ మధ్య కుదిరిన స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాన్ని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ స్వాగతించారు. వాణిజ్య ఒప్పందాల్లో భారత్ అవలంబిస్తున్న వైఖరిని ఇది ప్రతిబింబిస్తోందని చెప్పారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన మ్యూనిచ్ నాయకుల సమావేశంలో కేంద్ర మంత్రి మాట్లాడుతూ అన్ని ఒప్పందాల్లో దీనిని అతిపెద్ద ఒప్పందంగా అభివర్ణించారు. సుమారు 200 కోట్ల ప్రజలు, ప్రపంచ జీడీపీలో 4వ వంతుకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆర్థిక వ్యవస్థలు దీని పరిధిలోకి వస్తాయని చెప్పారు. పోటీతత్వానికి ఎలాంటి ఆటంకం కలగకుండా చూస్తూనే ఈ ఒప్పందం అనుబంధ మార్కెట్ ప్రవేశానికి వీలు కల్పిస్తుందన్నారు. ఈ ఒప్పందం కింద భారత్ తన టారిఫ్ లైన్లలో 92.5% అందుబాటులోకి తెచ్చిందని, ఇది వాణిజ్య విలువ పరంగా సుమారు 97% సమానమని నిర్మలా సీతారామన్ వివరించారు. పర్యావరణ పరిరక్షణ, ఆధునిక అభివృద్ది అనేవి 2 వేర్వేరు మార్గాలు కావని, అవి ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయని భారత ప్రపంచానికి నిరూపించిందని కేంద్ర గృహ పట్టణ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి తోకన్ సాహు అన్నారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన ప్రపంచ ఆవాస దినోత్సవ వేడుకల్లో కేంద్ర మంత్రి ప్రసంగిస్తూ ఇటీవలి కాలంలో భారత్ తన విధానాలలో పర్యావరణ సమతుల్యతకు అత్యధిక ప్రాధాన్యతనిచ్చిందన్నారు. 2047 నాటికి అభివృద్ది చెందిన దేశంగా మారాలనే సంకల్పంతో దేశం ముందుకు సాగుతోందని, నగరాలు గ్రామాలను పచ్చగా, పరిశుభ్రంగా, సుస్థిరంగా, నివాసయోగ్యంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ప్రధాన ప్రాధాన్యత అని ఆయన వివరించారు. ప్రభుత్వం కేవలం విధానాలు పథకాలను రూపొందించడమే కాకుండా వాటిని ఒక విస్తృత ప్రజా ఉద్యమంగా మార్చిందని పేర్కొన్నారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ సీఈసీ జ్ఞానేష్ కుమార్ ను తాత్కాలికంగా సస్పెండ్ చేయాలన్న పిటిషన్లపై సుప్రీంకోర్టు ఈరోజు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసేందుకు నిరాకరించింది. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ సందర్భంగా ఎన్నికల సంఘం ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటుందన్న ఆరోపణల నేపథ్యంలో సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్పై సర్వోన్నత న్యాయస్థానం విచారణ చేపట్టింది. ఎన్నికల సంఘం నిర్ణయాలు ఏకగ్రీవంగానే తీసుకున్నారా లేక సీఈసీ ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకున్నారా అనే అంశంపై ఈసీతో పాటు సీఈసీ మరో ఇద్దరు ఎన్నికల కమిషనర్లకు నోటీసులు జారీ చేసింది. మొదట ప్రతివాదుల నుంచి స్పందనలు కోరుతామని, ఏవైనా చట్టపరమైన నిబంధనలు ఉల్లంఘించబడ్డాయా లేదా అని పరిశీలిస్తామని ధర్మాసనం తెలిపింది. కేవలం వార్తాపత్రికల నివేదికల ఆధారంగా ఏకపక్ష ఉత్తర్వులను జారీ చేయలేమని కూడా పేర్కొంది. భారతదేశ భద్రత ప్రాదేశిక సమగ్రతకు ముప్పు వాటిల్లిన సమయంలో రష్యా అనేక విధాలుగా భారత్కు అండగా నిలిచిందని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ తెలిపారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన 62వ మ్యూనిచ్ భద్రతా సదస్సులో కేంద్ర మంత్రి మాట్లాడుతూ రష్యాతో భారతదేశానికి చాలా మంచి సంబంధాలున్నాయని స్పష్టం చేశారు. ఆ వారసత్వమే భారత రష్యా సంబంధాలను అనేక విధాలుగా తీర్చిదిద్దిందని చెప్పారు. ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధం నేడు అంతకుమించి విస్తరించాయని, వీటిలో చాలా వరకు ఆర్థిక సంబంధాలున్నాయని తెలిపారు. రెండు దేశాల మధ్య గణనీయమైన వాణిజ్యం, పెట్టుబడులతో పాటు సైనిక, అణు అంతరిక్ష అంశాలు కూడా ఉన్నాయని జయశంకర్ తెలియజేశారు.
3: India and Russia have historically very good relations. Today, the relationship has widened beyond that. Like any

0: relationship, it is refreshed, it undergoes a change. So it is very much more today an economic relationship as well. So there is a military component, there are nuclear component, there are space issues, but there is a significant amount of trade and investment between the two countries. And of course, India's experience has been positive and consistently positive.
1: భారత్ ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించాలనే బృహత్తరమైన లక్ష్యాన్ని నెరవేర్చేందుకు ప్రభుత్వం రసాయనాలు పెట్రోకెమికల్ రంగానికి ప్రాధాన్యతనిస్తోందని కేంద్ర రసాయనాలు ఎరువుల శాఖ సహాయ మంత్రి అనుప్రియ పటేల్ అన్నారు. న్యూఢిల్లీలో అడ్వాంటేజ్ భారత్ అభివృద్ది చెందుతున్న గ్లోబల్ కెమికల్స్ హబ్ అనే ఇతివృత్తంతో జరిగిన 14వ ఇండియా కెమ్ ఎడిషన్ను ఆమె ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా అనుప్రియ పటేల్ మాట్లాడుతూ, ప్రపంచ వాణిజ్యం సరఫరా గొలుసులో అంతరాయాల నేపథ్యంలో ఈ రంగంలో స్వావలంబన ఎంతో అవసరమన్నారు. దేశీయ సామర్థ్యాలను పెంపొందించుకుని ప్రపంచానికి నమ్మకమైన భాగస్వామిగా ఎదగగల శక్తి భారత్కుందని చెప్పారు. రసాయన పెట్రోకెమికల్ పరిశ్రమలు నూతన ఆవిష్కరణలు చేయడానికి, పెట్టుబడులు పెట్టడానికి, విస్తరించడానికి అనువైన వాతావరణాన్ని సృష్టించాలని కేంద్ర మంత్రి పిలుపునిచ్చారు. భారత్ ప్రపంచానికి ఒక రసాయన కేంద్రంగా ఎదగాలని ఆమె ఆకాంక్షించారు.
2: दुनिया भर से और देश भर से हमारे जितने केमिकल्स और पेट्रोकेमिकल इंडस्ट्री से जुड़े हुए लोग हैं, जिसमें इनोवेटर्स, रिसर्चर्स, सभी लोग एक साथ एक मंच पर आके इस सेक्टर के भविष्य की रूपरेखा को तय करेंगे. बहुत सारे बिजनेस कोलैबोरेशंस भी बनाएंगे. आज जो जियोपॉलिटिकल सिचुएशंस हैं उनको देखते हुए हमारे लिए और भारत ने 2047 तक एक डेवलप्ड इकोनॉमी और सेल्फ रिलायंट इकोनॉमी बनाने का लक्ष्य तय किया है.
1: సంచార్ సాతి పోర్టల్ను ప్రారంభమైనప్పటి నుండి ఇప్పటి వరకు 30 కోట్ల మంది వినియోగించుకున్నారని కేంద్ర సమాచార మంత్రిత్వ శాఖ ఈరోజు ఒక ప్రకటనలో తెలియజేసింది. 2023 మేలో మంత్రిత్వ శాఖకు చెందిన టెలికమ్యూనికేషన్స్ విభాగం అభివృద్ది చేసిన ఈ పోర్టల్ సులభమైన ఇంటర్ఫేస్తో అనుమానాస్పద కాల్స్, సందేశాలపై ఫిర్యాదు చేసేందుకు వినియోగదారులకు అవకాశం కల్పించింది. తమ పేరు మీద ఎన్ని మొబైల్ కనెక్షన్లు నడుస్తున్నాయో తెలుసుకోవడానికి, తద్వారా పోగొట్టుకున్న లేదా దొంగిలించబడిన హ్యాండ్సెట్ను బ్లాక్ చేయడానికి కూడా ఈ పోర్టల్ సహాయపడుతుంది. హ్యాండ్సెట్ అసలైనదా కాదా అని తెలుసుకోవడానికి కూడా ఇది వినియోగదారులకు ఉపయోగపడుతుంది. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈరోజు లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ ఉదయం 71,909 పాయింట్ల వద్ద ప్రారంభమై చివరకు 473 పాయింట్ల లాభంతో 72,382 వద్ద ముగిసింది. నిఫ్టీ 133 పాయింట్లు లాభపడి 22,555 వద్ద స్థిరపడింది. డాలర్తో పోలిస్తే రూపాయి మార్కు విలువ 96.29 రూపాయలుగా ఉంది. జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. భారత్, స్విట్జర్లాండ్ దేశాల మధ్య పెట్టుబడులను మరింత సులభతరం చేసేందుకు ఇరు దేశాలు కలిసి పనిచేస్తాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. పెన్షన్దారుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర మంత్రి డాక్టర్ జితేందర్ సింగ్ తెలిపారు. నగరాలు, గ్రామాలను పరిశుభ్ర నివాసయోగ్యాలుగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని కేంద్ర సహాయ మంత్రి తోకన్ సాహు అన్నారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ యానేష్ కుమార్ను సస్పెండ్ చేయాలన్న పిటిషన్లపై సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసేందుకు నిరాకరించింది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
3: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 107.5, 103.2 MHz పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం మీరు వింటున్నారు. ఇప్పుడు ఆ స్టూడియో క్లాక్ లో సమయం 8:40 దాటి 13 సెకండ్లు. ఇప్పుడు విందాం చిత్రకుసుమాలు సినిమా పాటల కార్యక్రమం. శంకరాభరణం సినిమా నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన శ్రీజో, గీతరచన సంగీతం ప్రవీణ్ లక్కరాజు.

0: జీవితం ఒక ప్రయాణం అంటారు. మరి మీ జీవితం మరింత ఉత్సాహంగా ఆనందంగా మారాలి అంటే నిరంతరం ప్రయాణం చేస్తూ ఉండాలి.
1: ఒకవేళ మీకు ఆ ప్రయాణం చేయడానికి వీలు కాకపోతే మన ఆకాశవాణి ప్రతి మంగళవారం ఉదయం ప్రసారం చేస్తున్న ఓబాటసారి కార్యక్రమాన్ని తప్పక వినండి.
0: పచ్చని కొండల పలుకులు, ఆహ్లాదకర జలపాతాల జలజలలు, సాగర తీరపు సరిగమలు, ప్రకృతి సోయగాల పరిమళములు,
1: ఇవే కాకుండా చారిత్రక కట్టడాలు, భవిష్యత్ అద్భుతాలు, ఇలా ప్రపంచం నలుమూలనున్న పర్యాటక ప్రదేశాలను మీకు పరిచయం చేస్తూ ఉంటాం. ఆ దృశ్యాలు కనిపించేలా మా మాటలు మీకు వినిపిస్తూ ఉంటాం.
0: వినండి ప్రతి మంగళవారం ఉదయం 7:20 మీ అభిమాన ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం పై ఓ పాటసారి ప్రపంచ పర్యాటక ప్రదేశాల గురించిన కార్యక్రమం.

విన్న పాట ప్రేమలీల సినిమా కోసం రంజిత్ పాడిన చైతన్య గీతం. అది సంగీతం హిమేష్ రెష్మియా. తర్వాత మీరు వినబోతున్నారు పాట అనుదీప్ దేవ్ సంజన కల్మంచే పాడిన ఈ పాట షేర్ సినిమా నుంచి. శ్రీమణి గీతం, ఎస్ఎస్ తమన్ సంగీతం.

శ్రోతలకు గమనిక, ఈరోజు రాత్రి 9:30 చిత్రలేఖ. శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు, వాళ్ళు రాసిన లెటర్స్ నుంచి తీసుకొని లెటర్స్లో వాళ్ళు అడిగిన పాటలు వేస్తూ వాళ్ళ పేరు చదువుతాం. ఈ కార్యక్రమం రాత్రి 9:30 నుంచి 10 గంటల వరకు ప్రసారమవుతుంది. ఈ యొక్క మార్పును శ్రోతలు గమనించగలరు. చివరిగా ఈ పాట వినండి.

చివరిగా విన్న పాట, ఒక్కోసారి ఈ సినిమా కోసం రంజిత్ పాడిన పాటది. చిత్రకుసుమాలు సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం శ్రోతలకు గమనిక, ఈరోజు రాత్రి 9:30 శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటల కార్యక్రమం చిత్రలేఖ ప్రసారం చేస్తాం. ఈ విషయాన్ని శ్రోతలు గమనించగలరు. ఇప్పుడు సమయం 9:00 అవుతుంది. ఇక కొంచెంసేపట్లో ఆంగ్లంలో వార్తలు, ఢిల్లీ నుంచి రిలే.

తర్వాత ఉత్తరం. అనంతపురం జిల్లా అనంతపురం గుత్తి రోడ్ రాణినగర్ నుంచి మాకు తూర్పు సింధూరం అనే పాట వినిపించండి అన్నారు. కానీ వీరు ఏ సినిమా అని ఈ పాట రాయలేదండి. ఈ పాట మనుషులు మారాలి సినిమా నుంచి. ఈ పాట కోరుతున్న శ్రోతలు బొజ్జప్ప గారి రాజశేఖర్, సుజాత, సూర్యదర్శిని, శివలింగమ్మ, పెద్ద ఆంజనేయులు, అలాగే మూరిణి రాజమ్మ, కృష్ణ, గజేంద్ర, చైతన్య, హర్ష, హష్మిత, నందీశ్వర్, అలాగే మరుట్ల కరుణాకర్, మరుట్ల చంద్రిక, వీరంతా కోరారు ఈ పాటని మాకోసం వినిపించమని. ఓకేనండి, మీరు కోరిన పాట ఇప్పుడు విందామా?

0: జీవితం ఒక ప్రయాణం అంటారు. మరి మీ జీవితం మరింత ఉత్సాహంగా ఆనందంగా మారాలి అంటే నిరంతరం ప్రయాణం చేస్తూ ఉండాలి.
1: ఒకవేళ మీకు ఆ ప్రయాణం చేయడానికి వీలు కాకపోతే మన ఆకాశవాణి ప్రతి మంగళవారం ఉదయం ప్రసారం చేస్తున్న ఓబాటసారి కార్యక్రమాన్ని తప్పక వినండి.
0: పచ్చని కొండల పలుకులు, ఆహ్లాదకర జలపాతాల జలజలలు, సాగర తీరపు సరిగమలు, ప్రకృతి సోయగాల పరిమళములు,
1: ఇవే కాకుండా చారిత్రక కట్టడాలు, భవిష్యత్ అద్భుతాలు, ఇలా ప్రపంచం నలుమూలనున్న పర్యాటక ప్రదేశాలను మీకు పరిచయం చేస్తూ ఉంటాం. ఆ దృశ్యాలు కనిపించేలా మా మాటలు మీకు వినిపిస్తూ ఉంటాం.
0: వినండి ప్రతి మంగళవారం ఉదయం 7:20 మీ అభిమాన ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం పై ఓ పాటసారి ప్రపంచ పర్యాటక ప్రదేశాల గురించిన కార్యక్రమం.
2: తరువాత ఉత్తరం చిత్తూరు జిల్లా పులిచెర్ల మండలం మంగళపేట గ్రామం నుంచి, నన్నూరు వారిపల్లి నుంచి జి నాగార్జున, ద్రాక్షాయిని, గిరి సాత్విక్, తోజేష్ సాకేత్ వీళ్ళందరూ కూడా బాలమిత్రుల కథ సినిమా నుంచి గున్న మామిడి కొమ్మ మీద అనే పాట మాకోసం ప్రసారం చేయండి, ధన్యవాదములు అని చెప్పి మనకు లెటర్ రాశారు. వారి కోసం ఈ పాట ఇప్పుడు విందాం.

0: ఆకాశంలో సగభాగమైన అతివల కోసం ఆకాశవాణి అందిస్తున్న అపురూప కార్యక్రమం వనితా లోకం.
1: విద్య, వైద్యం, విజ్ఞానం, వినోదం, వ్యవసాయం, వాణిజ్యం ఇలా వివిధ రంగాలలో విజయకేతనం ఎగరవేస్తున్న మహిళల పరిచయాలతో పాటు
0: మహిళల హక్కులపై అవగాహన, మహిళాభ్యుదయం, మహిళా సాధికారత దిశగా మార్గనిర్దేశనం చేసే
1: కథలు, కథానికలు, కవితలు, నాటికలు, స్ఫూర్తిగాథలు ఇలా వైవిధ్యభరితమైన అంశాలను మీకు అందించే కార్యక్రమం
0: వనితా లోకం ప్రతిరోజు సాయంత్రం 5 గంటలకు మీ ఆకాశవాణి తిరుపతి కేంద్రంలో 107.5, 103.2 మెగాహెర్ట్జ్ పై తప్పక వినండి.
1: వనితా లోకం స్త్రీల కార్యక్రమం.

అడవనంటోంది మనసనే పాట వినిపించండి అంటూ కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి నుంచి ప్రకాష్, చిన్న తిరుపతి గ్రామం అది, అక్కడ నుంచి ప్రకాష్, శ్యామల, అశ్విని, ఆనంద్, మన్విత్ కోరుతున్నారు. ఆ పాట ఇప్పుడు విందామా?

0: బహుజన హితాయ బహుజన సుఖాయ. ఇది ఆకాశవాణి నినాదం. చిన్నారులు, యువజనులు, మహిళలు, కర్షకులు, ఇలా అందరికీ ఎన్నో కార్యక్రమాలు ప్రసారం చేస్తున్నది ఆకాశవాణి. సమాచారం, విజ్ఞానం, వినోదం అందిస్తున్న మీ అభిమాన వాణి ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం తప్పక వినండి.
1: తరువాత ఉత్తరం. తిరుపతి ప్రసారం చేసే చిత్రలేఖ సినిమా పాటల ప్రసారం చేసే వారికి మా హృదయపూర్వక వందనాలు అంటూ మరి లెటర్ రాశారు. మాకు ఫోన్ లైన్ దొరకడం లేదండి, కాబట్టి మా ఉత్తరం తప్పకుండా చదవండి. మాది మాదర్పాకం, వినాయక నగర్ అని చెప్పి సంక్రాంతి సినిమా నుంచి ఆడే పాడే అనే పాట తప్పకుండా వినిపించండి అంటూ ఉమాపతి, పూర్ణిమ, ఢిల్లీబాబు, తులసి, మన్నికుమార్, పుష్పలత, ఇంకా జోయిత్, సాయి, అలాగే మేకశ్రీ, గీతాన్ సాయి, మిత్ర వీరందరి కోసం ఈ పాట విందామా?

0: మాయాబజార్ సినిమా నుంచి మాకు పాట వినిపించండి అని చంద్రగిరి నుంచి, బస్టాండ్ నుంచి చంద్రబాబు, రమాదేవి, అలాగే ప్రతిభాభారతి, ప్రదీప్ కుమార్. ధర్కాంతి, ధీరజ్, శశాంక్, పూర్ణ, నంద కోరుతున్నారు.
1: వివాహ భోజనంబు.

కార్యక్రమం. ఈనాటి శాస్త్రీయ సంగీత సభ కార్యక్రమంలో శ్రీమతి శిష్ట్లా శారద గారి గాత్ర కచేరీ వింటారు. శ్రీమతి బివి దుర్గాభవాని గారు వైలిన్, శ్రీ పి సతీష్ గారు మృదంగం. కార్యక్రమంలో ముందుగా స్వామినాథ పరిపాలయ, నాటరాగం, ఆదితాళం ముత్తుస్వామి దీక్షితులు గారి రచన.

శాస్త్రీయ సంగీత సభా కార్యక్రమంలో శ్రీమతి శిష్క్లా శారద గారి గాత్ర కచేరి వింటున్నారు. శ్రీమతి బివి దుర్గాభవానీ గారు వయలిన్, శ్రీ పి సతీష్ గారు మృదంగం. కార్యక్రమంలో ఇప్పుడు దేవీ బ్రోవ సమయమిదే, చింతామణిరాగం, ఆదితాళం, శ్యామశాస్త్రి గారి రచనా.

0: మీరింతవరకు శాస్త్రీయ సంగీత సభా కార్యక్రమంలో శ్రీమతి సిష్ట్లా శారద గారి గాత్ర కచేరి విన్నారు. శ్రీమతి బివి దుర్గాభవాని గారు వైలిన్, శ్రీ పి సతీష్ గారు మృదంగం. ఈనాటి శాస్త్రీయ సంగీత సభా కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి వెలువడింది.
1: ఆకాశవాణి తిరుపతి కేంద్రం.

ఆకాశవాణి తిరుపతి కేంద్రం, సమయం 11 గంటలు. ఇంతటితో ఈ ప్రసారం సమాప్తం. రేపు ఉదయం 5:53 107.5, 103.2 MHz పై రేపటి మా ప్రభాత ప్రసారం ప్రారంభమవుతుంది. అంతవరకు సెలవు. జై హింద్.